0: here because of the threads which are interwoven in cross directions. Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
0: Therefore, we should train the mind, control the mind to begin with.
1: సేయో హి జ్ఞానాభ్యాసత్ జ్ఞానధ్యాన విశిష్యతే ధ్యానత్ కర్మ పరత్యాగే త్యాగశాంతి అనంతరం.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekattam cheyadam matrame kaakunda dani sarainatundi buddhipurvakanga ga dani buddhilo kulanu kalpalai.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintiki oka ekattame manava yokka shariram.
0: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
0: What effort should we make to combine all these four?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
0: Then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము కొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ డూ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదానికి ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యుయాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యుయాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు, యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయో హి జ్ఞానాభ్యాసత్.
0: Therefore, everyone must practice.
1: జ్ఞానధ్యానం విశిష్యతే.
0: And out of this practice, you will be able to acquire.
1: ధ్యానత్ కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి విస్ అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కర్మ ఆర్ బాండేజ్, యూ విల్ బి అటైనింగ్ దట్ ఇమ్మోర్టల్ స్టేట్ ఆటోమేటికలీ.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బాండేజ్.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి When are we going to liberate it?
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్ వెన్ వన్స్ యు డూ, వెన్ వన్స్ యు సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదాని కొడు సాధన చేయండి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థిని
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
1: అలాగా మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
1: కానీ ప్రపంచంలో ఈ చంచలించేటువంటిది చాలా సహజమైపోయింది.
0: In this world the wavering nature has become quite natural.
1: కాదు, అది నేచురల్ కాదు.
0: It is not natural at all.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది నేచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
1: కార్ లో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు, రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యు గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: సత్యంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
0: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: Many people do it in this way.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అర్థ నిమ్మిడితనము ముక్కు తట్టు చూడాలి.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
0: Therefore, your view should be on the tip of the nose.
1: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
1: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
0: నార్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఈస్ అర్ధ నిమీలిత. Half closed eyes.
1: అప్పుడు కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
1: అప్పుడే దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: యూ మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్,
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
0: దెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
1: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
0: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: when once we take one chosen name of God, we should have one chosen name of God.
1: Ante gani pari nimisham nimishaniki marchakoddu.
0: We should never change from one name to another.
1: Aa vidhanga manu ekatma bhavato undinappude ade divinity cheyapadu.
0: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
1: Kaduka jnanam anetundi kudanu కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ధనమంతరం తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వాళ్ళు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటేషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: It is enough if I think of his matchless glorified name.
1: Namaku okade undedi Allahu Akbar.
0: Only one God exists, Allahu Akbar.
1: Kaliga athana kante goppa vaaru evaru leru.
0: There is no one greater than Allahu Akbar.
1: Aa okka nammakam chesane vaadu gammyam cheruthunnaru.
0: With the total faith they reach their goal.
1: Kaliga manamu aa nammakanni okati pettukoni
0: with that faith
1: నమ్మకం రెండు నయనంబు లేని అందులో అవని ఎందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: We should never be in darkness.
1: ఉన్నాడో లేదు.
0: We should never doubt whether God exists or not.
1: అందరి ఎందుకులను ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: We should hold on, cling on to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
1: Chanting చేస్తూ రావాలి.
0: You can chant, repeat God's name.
1: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
0: Many of our students sit for meditation.
1: చుట్టారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: They sit and meditate. What they do, we don't understand.
1: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము కళ్ళు మూసుకోవటము.
0: What we understand by meditation is to simply sit with closed eyes.
1: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
0: The one who sits for meditation should have concentrated mind.
1: Uttamota manam koralasinte okate.
0: What we should aspire for is only one.
1: Concentration chala avasaram.
0: Concentration is most essential.
1: Adi okate chakkaga untunte mithavanni kuda saripothayi.
0: When once the concentration is total, all the rest of the things will be perfect.
1: Kalaka meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
0: Therefore we should sit for meditation in the correct posture.
1: కాని చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
0: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
1: కానీ కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
0: దో దే సిట్ ఇన్ పద్మాసన మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
1: మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యు కెన్ సర్టన్లీ అటైన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ have a kind of love for a specific form of your chosen deity.
1: Kani meeru tarchukuntunte prayojanam ledu.
0: It is not enough if you merely think.
1: Avidanga unnadu anetundi namakanni meeru penchukovali.
0: You should have total faith in the very existence of the divinity.
1: Kani chaala mandi ichi pooja chestuntaru.
0: Many people worship every day.
1: Kani pooja chestuntaru gaani ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
1: కేశవాయన మహా,
0: కేశవాయన
1: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుడినే తెచ్చుకోవాలి.
0: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయన మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
1: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పే పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
1: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యు షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
1: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క శక్తి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ, ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
0: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమి ఒకటే.
0: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్, లైట్ ఈజ్ వన్.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
0: when this light is one, there may be any number of bulbs.
1: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, that we should understand the inner current, that is inner voice, అంతర్వాణి.
1: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విజాటలు.
0: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: When once we know this truth, we can certainly progress and advance spiritually.
1: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
0: You can certainly mention, chant the name of the God of your choice.
1: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: Don't make an attempt to travel to long distances in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: Ekkada chusina untundadi.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: Ekkada ivi satyamu.
0: Here is truth.
1: Ide satyamu.
0: This is truth.
1: Ide satyamu.
0: That is truth.
1: Cheppunte anta satyame.
0: Therefore, you find truth everywhere, all over.
1: Kaluka భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, దట్ ఈస్ డివైన్.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే,
0: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్,
1: మనం ఈ యొక్క దీన్ని గట్టిగా పట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను,
0: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: They have undertaken many spiritual paths.
1: కానీ కట్టకడపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: Finally, they could not repose faith in any one of those.
1: తన యొక్క ప్రతిబింబమే దానికి కనిపిస్తూ వచ్చేసి.
0: They see their own reflection in every direction.
1: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
0: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
1: Heart means physical heart.
0: Heart means not the physical heart anyway.
1: Heart means physical heart. Tanu ane chodi antu digalla.
0: Heart here means the I-ness, that I-ness at the self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding.
1: తింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ అ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి,
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్.
1: దీన్ని మెడిటేషన్ అంటారా,
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి అంతా కొంచెం వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
1: కానీ అందులో ఏదో కొత్తదైనా కూడా నిర్ణయం ఉంటుంది.
0: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని
0: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, ఎట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: కనుక ఇది అందరికీ ఒక సూర్యుని పొందపట్టడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
1: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని రీతిగా మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
0: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్, హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్, మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
1: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్, అట్లీస్ట్ డూ నామస్మరణ, చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహి.

భూమిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంచవలయు. దానవత్వమడంచీ

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఫర్ ద మ్యాన్ టు హ్యావ్

0: narrow mind, it is a matter of shame.
1: విశ్వస్వరూపుడు దయం.
0: గాడ్ ఈజ్ కాస్మిక్.
1: అలాంటి దయము ప్రతి వ్యక్తి అందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: యాజ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్, అవర్ హార్ట్ ఆల్సో మస్ట్ బి వైడ్ ఎనఫ్, బ్రాడ్ మైండెడ్.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలము గడుపుతు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: టుడే ద మైండ్ హెస్ బికమ్ సో నేరో. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇండల్జింగ్ ఇన్ ది ఫిమరల్ ట్రాన్షియంట్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: విశాలత్వమైనటువంటి విష్ణుత్వాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: ఇఫ్ యూ రియల్లీ థింక్ ఆఫ్ ద కాస్మిక్ డివినిటీ, విల్ ఆల్సో డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ టు బిగిన్ విత్.
1: పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ షేరింగ్ అండ్ ప్రాపగేటింగ్ ద సీక్రెట్ ఐడియల్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీస్ పబ్లిసైజింగ్ అండ్ ప్రాపగేటింగ్ మీన్ అండ్ నారో ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: మానవుని యొక్క ప్రతి ఆదర్శం కూడాను అత్యంత అద్భుతమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను విశాలమైనటువంటిది గాను ఉండాలి.
0: ఎవ్రీ ఐడియల్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి వండర్ఫుల్, ఎక్సలెంట్ అండ్ బ్రాడ్.
1: కనుకనే లైఫ్ ఇంటూ ఇఫ్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
0: దేర్ఫోర్ లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్.
1: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇది విరాట స్వరూపము అన్నారు.
0: బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ది కాస్మిక్ ఫామ్.
1: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే భూగర్భస్థితి అనగా రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది.
0: మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ది మ్యాన్ హుడ్, ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇంటూ మైండ్ ఇంటూ mind multiplied by infinity is equal to man's nature, manness.
1: Kanukane manavudu tana yokka anantamainatundi oka shaktini thanu gurtinchukolekapothunnadu.
0: So man is not able to understand his infinite nature.
1: Nirantaram kudanu thanu anantudaiga bhavinchukuntu tana jeevithamunu gadaputu poyinappudu తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ, హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఈజ్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: దిస్ హాస్ త్రీ ఎగ్జాంపుల్స్.
1: ఒకటి పారమార్థికము,
0: వన్ స్పిరిచువల్.
1: రెండవది వ్యావహారికము,
0: సెకండ్ వరల్డ్లీ.
1: మూడవది ప్రాతిభాషికము,
0: దట్ సూపర్ ఇంపొజిషన్.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ ఐడియాస్, ది స్పిరిచువల్, వరల్డ్లీ అండ్ సూపర్ ఇంపొజిషన్ ఆర్ నాట్ సెపరేట్ ఎనీవే.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే.
0: ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
1: జలము లేకుండా అలలు ఆడవు.
0: Without water, you don't expect waves there.
1: అలలు లేకుండా నురుగు పుట్టదు.
0: Without waves, there will be no foam either.
1: ఈ నురుగు అలలను ఆదర్శం చేసుకుంది.
0: Therefore, foam will be present collecting over the waves. As the waves as the basis.
1: ఈ waves అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది.
0: Waves depend on the water.
1: కనుక జలము, అలలు, ఈ నురుగు మూడింటి అందు ఉండేటువంటి జలము ఒక్కటే.
0: Therefore, the water by and large, the waves. అండ్ ద ఫోమ్ కంటైన్ ద వెరీ సేమ్.
1: దీనినే త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి.
0: దిస్ ఈస్ కాల్డ్ త్రికూట స్వరూప అండ్ అట్రిబ్యూట్.
1: అనగా మూడింటి యందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే.
0: ఇట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ.
1: ఈ పారమార్థికమే వ్యావహారికమునందు కూడా ఉండాలి.
0: ద స్పిరిచువల్ మస్ట్ బి క్యారీడ్ ఆన్.
1: కానీ ఈనాటి మానవుడు వ్యావహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: అండ్ టుడే మోడర్న్ మ్యాన్ ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద వరల్డ్లీ వే అండ్ ద స్పిరిచువల్ వే.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: దే సే దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద వరల్డ్లీ లైఫ్. ఇది చాలా పొరపాటు. ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఆధ్యాత్మికం యొక్క ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకని ఈ వ్యావహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యావహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and the superimposition, I have got the same ingredient.
1: Tarataramala nundi Bharata deshamu anni deshamulakunu aadhyatmika sampatti cheta sustiramainatundi shanti bhadratalanu andistu vastunnadu.
0: Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content.
1: Kanukane natiki netiki kudanu lokas samasta sukino bhavantu annatunti vishalamainatunti yokka dinini Bharat desham chaadtu vachindi.
0: Then and now it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: Ee yokka adarshanni sustiram chese nimittamai aanati rajulu aanati rushulu aanati munulu ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడా దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ, టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్, ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషీస్ సెయింట్స్ అండ్ సీయర్స్ వర్క్డ్ అండ్ కింగ్స్.
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైన యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడా ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: All work together towards this end to establish ideal.
1: ee naadu ye okka vishayamlo praveshinchinappatikini evariki vare yamuna teere.
0: Today everyone is apart, everyone is different.
1: Aikamatyam anetunte kanipinchadu.
0: There is no trace of unity.
1: ఈ ఐకమత్యం అనేటువంటి హృదయంలో లేకపోయినప్పుడు, యూనిటీ అనేటువంటి లేనప్పుడు అక్కడ ఎనిమిటీ ప్రారంభమవుతుంది.
0: When once there is no unity in our heart, there you find enmity.
1: కనుకనే ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ ఎనిమిటీ విల్ నాట్ ఎంటర్ ఇన్ అవర్ హార్ట్స్.
1: యూనిటీ ఆర్ డివినిటీ?
0: యూనిటీ ఆర్ డివినిటీ?
1: ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో డివినిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్ అసోసియేషన్ సొసైటీ కమ్యూనిటీ.
1: ఈ కమ్యూనిటీ అనేటువంటి దీంతో జీవితం అంతా కూడా చాలా వ్యర్థంగా ఆవిస్తున్నారు.
0: ద లైఫ్ ఈస్ కంప్లీట్లీ వేస్టెడ్ థింకింగ్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశమునందు ఇలాంటి సుశక్తులంతా కూడాను ప్రచార ప్రబోధలు సలిపి ఋషులు మునులు రాజులు కూడాను ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతూ వచ్చారు.
0: ద స్పిరిచువల్ పవర్ ఈస్ ప్రిజర్వ్డ్, మెయింటైన్ అండ్ కెప్ట్ అప్ బై ప్రాపర్టీ.
1: ఆధ్యాత్మికమే నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది.
0: ఇఫ్ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ భారత్ ఈజ్ లాస్ట్, ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్డ్.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిదే ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫర్ ది హోల్ వరల్డ్ ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టకడపటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: Any man, doesn't matter to which our race or country he belongs to, must necessarily be spiritual.
1: ye manavunikaina kunu daaham anetundi lekunda undadu.
0: ఎనీవన్ విల్ ఫీల్ థర్స్టీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ అదర్.
1: అనగా ఈనాటి కోరికలే మానవుని యొక్క దాహములు.
0: ద డిజైర్స్ ఆర్ రియల్ థర్స్ట్ టుడే.
1: ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ ది డిజైర్ మియర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్స్ ఈజ్ నాట్ ఇనఫ్.
1: ఈ మానవుని యొక్క ఆత్మికమైనటువంటిది కానీ పారమార్థికమైనటువంటి దాహం కానీ తీరాలనుకుంటే దీనికి దైవ చింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహం చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ది క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యం.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారు?
0: In what way should we make use of this money?
1: ధనమును సంపాదించవచ్చును.
0: We can earn money.
1: కానీ దానిని సద్వినియోగం కూడా చేయాలి.
0: But we have to make proper use of this money.
1: ఆ సద్వినియోగం చేయలేకపోతే చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు ఆరంభమవుతున్నాయి.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించి పవిత్రమైనటువంటి కర్మల్లో పాల్గొనాలి.
0: Therefore, every person should recognize the innate divinity and entertain sacred acts.
1: ఇంత విశాలమైనటువంటి ఒక మానవత్వం అనేటువంటిది ఉండినప్పటికీ ఈనాడు దేనికి విలువ తగ్గిపోయింది?
0: In this vast world, what is it that has lost its value?
1: ఒక బెండకాయ బీరకాయ దగ్గర పోయినప్పుడు కూడా విలువ ఎక్కువైంది.
0: The cost, the prices of the vegetables have gone high.
1: ఇంత ఫైర్వుడ్ కూడాను విలువ ఎక్కువైపోయింది.
0: The price of the firewood is high now.
1: అన్నింటి ఎందు కూడాను విలువ అధికమైపోయింది.
0: Prices are soaring today.
1: ఒక్కదాని ఎందు మాత్రమే విలువ చాలా తగ్గిపోయింది.
0: In one respect, prices have fallen down.
1: అది ఎక్కడంటే మానవుని ఎందు మాత్రమే విలువ తగ్గిపోయింది.
0: Man has lost its value. The value is gone.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ మానవతా విలువలు తన ఎందు లేకపోవడం చేతనే ఆ యొక్క విలువ తగ్గిపోయింది.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు మొదలుకొని క్రిమికీటకాది మొదలుకొని ప్రతి జడ పదార్థములు కూడాను మొదలుకొని తమ తమ కర్తవ్యములు తాను నిర్వర్తిస్తూ తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్ ఎనిమల్స్ ఇన్సెక్ట్స్ ఇనర్ట్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: It's only man who is spoiling his own value.
1: Tana viluve emto taniki gurtinchukodaniki vil lekunda undi.
0: He is not understanding his own value.
1: Human value ante emiti ani prashnistaru.
0: They ask what are human values.
1: Vaadu puttukotone ee yokka vilu kudanu athu puttindi.
0: This value is born along with his birth.
1: Alanti danni marchipoyinadu. Kutramainatunte oka shadow nu pattukunnadu.
0: He has forgotten his true human value. And he is following the shadow which is artificial.
1: కనుకనే ఈనాటి మానవతా విలువలు అభివృద్ధి చేసుకున్న తర్వాతనే తన విలువ కూడాను గొప్పదిగా మారుతుంది.
0: Therefore he should increase the human values so as to live up to his expected standard of living.
1: కేవలము సృష్టి అనగా ఏమిటి?
0: What is creation?
1: ఈ సృష్టికు ఒక విధమైనటువంటి ఒక ప్రకృతియే ఈ సృష్టి.
0: This creation is the manifestation of God's will.
1: దీనినే ప్రకృతి అన్నారు.
0: This is called prakriti, the nature.
1: ఈ ప్రకృతి యొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు.
0: Man is born to protect the divinity in this nature.
1: తన శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడాను ఈ విలువలకు పంచి తద్వారా తాను తరించాలని మానవత్వంలో తాను ప్రవేశించాడు.
0: He is born as a human to work for redemption at all levels, the physical, mental and spiritual levels.
1: కనుక మొట్టమొదటి మానవుడు తన యొక్క విలువను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: So every man should protect and uphold his own values.
1: మానవునకు ఒక ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: Love is very essential for mankind.
1: అందువల్లనే ఇక్కడ mankind అన్నారు ఒక మానవుని. అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: సో దిస్ కైండ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
1: కరుణ,
0: కంపాషన్.
1: ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without this kindness, he cannot be a man.
1: ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without love, you cannot call him human.
1: సత్యం లేకపోతే వీడు స్వరూపుడే కాదు.
0: Without truth, he has no form.
1: ధర్మమే లేకపోతే వీని ప్రాణమే లేదు.
0: When he doesn't take to action, he has no life.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
0: What do we mean by this celibacy, brahmacharya?
1: వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము.
0: Not to remain unmarried
1: only. కాదు, నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని.
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: నిరంతరము సర్వత సర్వకాల సర్వావత్తరేందు కూడాను బ్రహ్మములో చరించాలి ఈ మనల్ని.
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances.
1: బ్రహ్మములో చరించినటువంటి వాడు బ్రహ్మచర్యుడు.
0: The one who moves about, చరించుట and moves about in Brahman, is Brahmacharya in celibate.
1: కేవలం పారమార్థిక సత్యం.
0: This is spiritual truth.
1: అయితే వ్యావహారిక సత్యం నందు కూడాను దీనిని మనం అనుసరించాలి.
0: However, we have to follow from the worldly point.
1: మన నడతలు సత్వమైనటువంటివిగా ఉండాలి.
0: Our conduct, behavior should be proper.
1: మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: Our manners should be sacred.
1: మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటివిగా ఉండాలి.
0: We should use valuable words.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు.
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి.
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులందరూ కూడాను అతని బిడ్డలే.
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు.
0: All brothers and sisters.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది.
0: Such sacred truth, when once it is cognized, it is the worldly truth.
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది?
0: What is ప్రాతిభాషిక?
1: ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉంటున్నటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటుంది.
0: In all these three levels, you find it is so cool. It's the taste being same alike in all these three levels.
1: కనుకని మానవుడు పారమార్థికమనందు కాని వ్యావహారికమనందు కాని ప్రాతిభాషికమనందు కాని తన యొక్క గుణములను మాత్రము దైవత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: భగవంతుడు అంతర్యామి.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి?
0: What do you mean by indweller?
1: మన హృదయములో నిండినటువంటి వాడు అంతర్యామి.
0: God is present in our heart.
1: ఇంకా అంతర్భావం అంటారు.
0: We say inner feeling.
1: అంతరాత్మ అంటారు.
0: We say the inner voice.
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు?
0: What is this అంతరాత్మ?
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనస్సుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం.
0: Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the emotion.
1: Antakaranamu annar, antakaranam.
0: This is called the inner sense, antakarana.
1: Karanam anaga panimuttu.
0: Karana means instrument.
1: Manasu, buddhi, chittamu, ahankaramu. Ee naligintu yokka ekatvame antakarana annaru.
0: Antakarana, the inner senses are the mind, the intellect and the eyeness.
1: Kanuka manasu nandu, chittamu nandu, buddhi yandu, అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ది సేమ్ డివినిటీ ఇన్ ఆల్ ది స్టేట్స్ అట్ ద మెంటల్ రెల్మ్.
1: ఈనాటి మానవుడు దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు.
0: Man doesn't understand what compassion, what mercy is.
1: ఎదుటి వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు, కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడాను లేకుండా ఉంటుంటుంది ఈ కఠిన హృదయులకు.
0: He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him.
1: కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి.
0: When you see a man in suffering, your heart should melt.
1: అది ఏ నిజమైనటువంటి కరుణ.
0: That is the true compassion.
1: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
0: Then only they deserve the man having been belong to mankind.
1: అదే mankind అన్నారు.
0: That is called mankind.
1: లేకపోతే mankind ఎట్టవుతాడు?
0: Or else, how do you call yourself mankind?
1: కనుకని మన యొక్క హృదయమునందు కూడాను సర్వత్రా సర్వవేళల యందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉండాలి.
0: Therefore, our heart should be filled with this kindness all the time.
1: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధ సల్పుతూ వచ్చింది.
0: Since ancient times, it is this Bharat that propagated the principles of truth.
1: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
0: Where does the mistake lie?
1: ప్రచార ప్రబోధలు మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారం నిలుపులేకపోయారు.
0: It only taught, limited itself to teaching, but it has not practiced what it taught.
1: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
0: The true bliss lies in practicing what is taught.
1: ఏ మానవుడు కూడాను ఆచారం దాంట్లో ప్రవేశపెట్టడం లేదు.
0: నో వన్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ సెడ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయం కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
0: దెర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దట్ హీ రీడ్స్ ఫ్రమ్ బుక్స్, ఆల్ దట్ హీ లిసన్స్ టు, ఆల్ ది ఎక్స్పీరియన్స్ దట్ హీ పాస్డ్. అన్ని
1: లేకపోయినప్పటికీ ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ హీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: విదేశం లోపల ఒక పడవ నడుపుతుండేటువంటి వ్యక్తి, తాను ఆ యొక్క స్టేరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
0: దేర్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ దేర్ ఇస్ ఎ బోట్ మ్యాన్ అండ్
1: ఏదో అవసరం వచ్చేసి చిన్న కుమారుడు ఉంటే వాటితో చెప్పాడు, నాయన నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిర్యానీ పోయి వస్తానన్నాడు.
0: He, this boatman told his son, you be waiting here, I'll go and return.
1: అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: That boy started reading Ramayana, written in his own
1: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
0: The precious gem in Ramayana is to follow the command of father.
1: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తుంచుకున్నాడు.
0: This truth he could get and grasp.
1: ఈ యొక్క స్టేరింగ్ దగ్గర కూర్చున్నాడు.
0: He sat there near the steering.
1: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
0: Unfortunately, there is sudden fire accident there.
1: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పోతున్నారు.
0: All started jumping out of the ship.
1: ఎంత ముందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, నాయన నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
0: Many came and pleaded with this boy, protect yourself.
1: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
0: He said, I am ready to die even, but I shall not give up the command of my father.
1: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
0: My father wanted me to sit here.
1: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
0: I am following what my father said.
1: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
0: He remained there in his seat and died there, got himself burnt. Oh, he is Kasabianka.
1: అతని ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
0: Really, he proved worthy of his name.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది.
0: Unless you practice one or two, you cannot grow in human quality.
1: ఏది ఇది మంచిదని తెలిసినప్పుడు వాళ్ళు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
0: Though he knows that it is good, he doesn't practice what
1: 10 మందికి చెప్తారు ఇది చాలా మంచిది అని.
0: But you will tell many that it's very good.
1: Kaani manchidan cheppinappudu taanu enduku aacharinchakoddu.
0: When once you declare it is good, why don't you follow?
1: Kanukuni idi kevalam oka vidhamaina cheppadam kudanu oka kutrimainatti oka maata le.
0: What we say also becomes artificial.
1: Hudayamlo lenappudu maatallo enduku vastundi?
0: When it is not there in the heart, how can you spell out?
1: Hudayamlo lenatundi maatallo cheppinchukotamu idi kevalam oka అసత్యమైనటువంటిది.
0: సో వాట్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ యూ స్పీక్ అవుట్,
1: మానవత్వానికి విరుద్ధమైనటువంటిది,
0: అగెన్స్ట్ హ్యూమన్ బిహేవియర్.
1: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
0: సో వాట్ హీ సేస్ హీ షుడ్ యాక్ట్, వాట్ హీ యాక్ట్స్ హీ షుడ్ సే, వాట్ హీ థింక్స్ హీ షుడ్ యాక్ట్ అండ్ సే.
1: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితులు లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకు కూడాను ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
0: బికాస్ ఆఫ్ ద డిస్హార్మనీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ ఇన్ నంబర్.
1: శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
0: How do you get peace? Where from?
1: శాంతి తన యందున్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: Peace is within you. You cannot get it from outside.
1: నీవు సత్యమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ యందు కనిపిస్తుంది.
0: When you follow the correct path, you will find the peace within you.
1: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
0: When you tread along the path of truth, you will find the peace over
1: there. నిజమైన భగవంతుని యొక్క విశ్వాసం నీ యందు ఉంటే ఆ పీస్ నీ యందే ప్రతిబింబిస్తుంది.
0: If you have got very staunch faith in God, you will have
1: కానీ ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఈ అశాంతి ఉంటున్నదండి. దీనికి కారణమేమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ బట్ వీఆర్ రెస్ట్లెస్. ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: ఒక్కరు కూడాను మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేళ పలుకుతున్నారు.
0: ఎవ్రీవన్ రిపీట్స్ లైక్ ఎ ప్యారెట్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైట్నెస్.
1: ఒక్కడైనా కూడాను ఆచరణలో పెడుతున్నాడా?
0: Is there anyone who is practicing one?
1: ఒక్కడైనా ఆచరణలో పెడుతున్నారా?
0: Is he practicing at least one?
1: ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in propagating and teaching public?
1: దీని వల్ల కేవలం సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
0: They bring bad name to Sai.
1: ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే స్వామికి సంబంధించిన ఆనందం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్, దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఏం కష్టమైనటువంటి కాదు.
0: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్.
1: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
0: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇట్ సో సింపుల్.
1: నా చేతిలో హ్యాండ్కర్చీఫ్ ఉంటుందని చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
0: ఇట్స్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్కర్చీఫ్.
1: ఈ హ్యాండ్కర్చీఫ్ చేతిలో చూపుతూ కూడాను నా చేతిలో పుష్పమాల ఉంటుందని అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది.
0: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
1: Satyam cheppalante chaala sulabham.
0: To speak truth, it's very easy.
1: Asatyam cheppalante chaala kashtam.
0: To tell a lie, it's very difficult.
1: Kanukune inta sulabhamainatundi margaanni manavudu inaadu marchipothunnadu.
0: Man has forgotten such an easy path.
1: Kashtamainatundi daanine kashtapadi shraminchi daanne taanu anusaristhunnadu.
0: He struggles hard to follow the difficult, tough path.
1: Ee naati manavattam lopala inta daivattam untundi kudanu ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం.
0: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.
1: హృదయం అంటే కేవలం ఈ యొక్క పంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: This hridaya is present all over.
1: Anine sahasra shisha purusha sahasracha sahasrapat anni chetulu vedala chetulu veladi kannulu veladi sirasulu undeyukuntante emtidi aa vishwame.
0: This universe, the spiritual heart, the hridaya is present everywhere with thousands of feet, thousands of
1: hands. ఇంటూ ఇన్ఫినిట్ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు.
0: సో బాడీ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ కాస్మిక్ ఫామ్.
1: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు, ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి యొక్క భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
1: అతనే హిరణ్య గర్భుడు ఉన్నాడు.
0: హీఈస్ కాల్డ్ హిరణ్య గర్భ.
1: కనుక హిరణ్య గర్భుడు, విశ్వ విరాట స్వరూపుడు, ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
0: Therefore, Atma, the soul multiplied by soul,
1: Brahma.
0: Brahma means that which is cosmic, that which expands. It will expand limitlessly. So we should expand our love.
1: Expand love is life.
0: Expansion of love is life.
1: Contraction of love is death.
0: Contraction of love is death.
1: కనుకనే మనకు ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
1: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి.
0: బికాస్ ద డివినిటీ ఇస్ విత్ఇన్.
1: అది ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించిపోతుంటాది.
0: ఇట్ షుడ్ ఎక్స్పాన్స్.
1: కనుక మన చర్యలు ఎందుకు నువ్వు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలం పేరుగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
0: టుడే వీఆర్ నారో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ నారో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
0: విత్ దిస్ నారో మైండ్ హౌ డు యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్.
1: కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా ఇన్ఫినిటీ, అనంతమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: సో దిస్ డివినిటీ ఇస్ ఇన్ఫినిటీ.
1: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
0: Therefore, God has infinite forms.
1: అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
0: God has so many forms, infinite forms.
1: జడ చైతన్యములు ఎందుకు తానే ఉంటున్నాడు.
0: హీస్ ప్రెసెంట్ ఇన్ ది ఇనర్ట్ మ్యాటర్ ఆల్సో.
1: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడైపోయినాడు.
0: యాజ్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వవ్యాపక తత్వమునికై బ్రహ్మ అని పేరు.
0: దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: అది కనిపించకపోవచ్చును.
0: యు మే నాట్ ఫైండ్ సీ ఇట్.
1: కనిపించవచ్చును.
0: యు మే సీ.
1: కానీ అది మీ మీ అదృష్టం పైన ఉంటుంటుంది.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్చ్యూన్.
1: మీ మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
1: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
0: ఇఫ్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యుల్ సర్టన్లీ సీ గాడ్.
1: భగవంతుడు ఎక్కడి నుంచినో దిగి రావటం అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ గాడ్ డిసెండింగ్ ఫ్రమ్
1: ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
0: హీ డజంట్ లీవ్.
1: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
0: డివినిటీ ఇస్ దట్ విచ్ దెన్ కమ్స్ నాట్ గోస్.
1: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
0: హీ డజంట్ కమ్, హీ డజంట్ గో ఎనీవేర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: హీస్ ఎవ్రీవేర్.
1: అయితే కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురల్లీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
1: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ సన్ యు ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
1: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
0: Sun is the cause for all these clouds.
1: కానీ సన్ను నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్నునే మరుగు చేస్తాయి.
0: Clouds which originated out of the sun, they will cover the sun.
1: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా?
0: Do you think the sun will be angry with the clouds?
1: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
0: Be patient for some time, clouds will pass.
1: అదే patience.
0: That is patience.
1: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కలిగి కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యు హావ్ పేషెన్స్ క్లౌడ్స్ విల్ పాస్ ఆఫ్, యూ విల్ సీ ద సన్.
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుట్టున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ డివైన్.
1: పుట్టడము, పెరగటము, లీనం కావటం అంతా మూడింటికి దైవమే మూల కారణము.
0: ద బర్త్ అండ్ ద గ్రోత్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఇన్ ద డివైన్ ఓన్లీ.
1: కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
0: ఎవ్రీ మ్యాటర్ మెటీరియల్ హ్యాస్ గాట్ ద డివినిటీ విత్ ఇన్.
1: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీ.
1: దైవం కోరేటువంటిది రెండే రెండు.
0: గాడ్ వాంట్స్ ఓన్లీ టూ,
1: సత్యం ధర్మం.
0: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైచియస్నెస్.
1: ఈ రెండింటి ఎందే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ విత్ ఇన్ దీస్ టూ.
1: కరుణ,
0: కంపాషన్,
1: ఇంకా తర్వాత దయ, దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
0: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
0: ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టూ.
1: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
1: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమ పర్యాయ పదమే దయ.
0: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని కూడా దయ అంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
1: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉండినప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
0: యాక్చువల్లీ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్
1: క్రోధ లోభంలే.
0: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
1: కామం అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంత భస్మం చేస్తా ఉంది.
0: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
1: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
0: ఇట్ ఇస్ ద గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
1: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
0: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంటగలిపేస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్ ద యాక్షన్ అండ్ ద విజ్డమ్ మంచి భావం రాకుండా
1: ఇవే మూల కారణం.
0: వి డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనం కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
0: Because of these three factors, the desire, the anger,
1: Daivo the hate, we are not able to do actions.
0: We don't follow correct path in devotion. And we are not able to uphold, acquire wisdom.
1: కనుక అట్టిదాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి?
0: వై షుడ్ ఎంటర్టైన్ దీస్ త్రీ ఈవిల్ క్వాలిటీస్?
1: మనకే ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి?
0: వై షుడ్ యు డెవలప్ దోస్ దట్ ఆర్ ట్రైటర్స్ దట్ వుడ్ బిట్రే అస్ అల్టిమేట్లీ?
1: కనుక మొట్టమొదట మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి.
0: సో మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ త్రీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉండాలి.
0: మ్యాన్ నేచురల్లీ
1: కొంత పరిమితంలో ఉంటుండాలి.
0: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
1: మితిమీరి పోకూడదు.
0: దే షుడ్ నాట్ బి బియాండ్ ద లిమిట్.
1: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవచింతన విచారం ఎక్కువ చేయాలి.
0: we should dispense with all evil qualities by thinking of God. In this vast world, we should have a broad mind.
1: ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో.
0: ఇట్ షుడ్ బి ఆఫ్ ది వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఎన్ ఓషన్.
1: ఈ విశ్వానికంతా సముద్రమే ఒక పెద్ద హృదయము.
0: అండ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద ఓషన్ దట్ ద హార్ట్.
1: కనుకనే అందరి ఎందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరం.
0: దట్ ఈస్ ది సేమ్ ది ఓషన్ ప్రెసెంట్ ఇన్
1: మైండ్. విశాలమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి సో వాస్ట్ అండ్ బ్రాడ్.
1: కనుక హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
0: Without that vastness or broad-mindedness, he is no human. భావాలకు
1: ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope to narrow-mindedness.
1: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొద్ది తప్పులు జరగవచ్చును.
0: There may be certain mistakes.
1: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
0: But we should not be mindful of them.
1: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
0: But we should never give up love.
1: ప్రేమను ప్రధానమైనటువంటి జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
0: With this principle of love, you can achieve anything in this world.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు విశాల హృదయుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: మానవుని యందు ఉద్భవించేటువంటి ఒక సంకల్పం కూడాను గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంగా ఉంటుండాలి.
0: ఆల్ ద థాట్స్ హి ఎంటర్టైన్స్ షుడ్ బి లాస్టీ.
1: సంకల్పాలు మనం ఏమాత్రం అభివృద్ధి చేసుకోకూడదు.
0: హి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మీన్ ఐడియాస్.
1: అనంతమైనటువంటి ఒక ఆదర్శాన్ని తీసుకోవాలి.
0: హి షుడ్ సెట్ ఎన్ ఇన్ఫినిట్ ఐడల్.
1: ఇట్టి ఆదర్శాలు ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా నువ్వు ఆదర్శం నిలిచే ఉంటుంటాడు.
0: ది ఐడియల్స్ విల్ రిమైన్ ఈవెన్ ఆఫ్టర్ ద పర్సన్ డైస్.
1: కనుకనే మంచి ఆదర్శానికి దానిని చిరంజీవి అన్నారు.
0: So the one who has got these good ideals is called Chiranjeevi, immortal.
1: అది ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: It's immortal.
1: దేహము నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
0: The body will collapse, but the ideals will remain permanent.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should develop the sacred qualities.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరందరి ఎందు కూడాను ప్రేమ ఉన్నది.
0: There is love in everyone.
1: కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైన దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
0: But you have restricted it.
1: కాదు కాదు.
0: No.
1: విశాలం విశాలం విశాలం చేయాలి.
0: You should expand it.
1: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైన దీనిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
0: The more you expand, the more you maintain it sacred, your life also will grow more and more.
1: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
0: లవ్ ఫర్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రాపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
0: నాచురలీ దేర్ విల్ బి లవ్ అమంగ్ బ్లడ్ రిలేషన్స్.
1: తండ్రి సిస్టర్ బ్రదర్ ఇలాంటి వాటితో కూడా ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
0: నాచురలీ యూ హావ్ గాట్ లవ్ టువర్డ్స్ యువర్ బ్లడ్ రిలేషన్స్ ద మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్.
1: మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతుంటాయి.
0: దేర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ దట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్ షుడ్ పాస్ ఆఫ్.
1: పాసింగ్ క్లౌడ్స్
0: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఓన్లీ.
1: కానీ దైవం నుంచి వచ్చినటువంటి అదే పర్మనెంట్ ఇది.
0: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్.
1: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
0: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
1: ఈ అభివృద్ధి కావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందము.
0: What is that you get by increasing your love? It is the bliss that you get.
1: ప్రేమను ఎంత అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది.
0: The more you develop the love, naturally you'll be more and more blissful.
1: మీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటాయి.
0: If you narrow it, if you limit it, naturally that bliss also will come down.
1: కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to be blissful all the time, we have to increase and develop love.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
0: God is the embodiment of love and full of love.
1: ప్రేమ ప్రేమతో సంధింపని మమగును.
0: It is the stipulation that there be connection love to love only.
1: కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా.
0: Therefore, if you strengthen this love,
1: అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును.
0: You deserve that state of non-dualism.
1: అది అద్వితీయము.
0: That is non-dual state.
1: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించిన.
0: Then once you develop the principle of love,
1: ఏకాత్మ భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
0: You will have that full faith in that point of
1: oneness.
0: It is the same divine principles which is spread all over.
1: దానిని మనం సాధించాలి.
0: That we should achieve it in our lifetime.
1: లోక సంబంధమైనటువంటి విద్యలంతా మనం నేర్చుకోవచ్చును.
0: The world education you can acquire.
1: ఇవన్నీ కూడా అప్పటికప్పటికి ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
0: They are just useful in our world.
1: ఇది వ్యావహారిక విద్యలు.
0: It's just worldly knowledge.
1: కానీ అదే పారమార్థిక విద్య.
0: But that is the spiritual knowledge.
1: ఆ పారమార్థిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
0: ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
1: మనలో ఉండేటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కంపాషన్ అండ్ లవ్, యూ విల్ ట్రాన్సెండ్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూ విల్ బి వన్ విత్ ది డివినిటీ.
1: శివశంకర నమామి శంకర, శివశంకర శంభో. Thank you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికలు సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desires can only conquer anger. అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం.

0: సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ మియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
0: సంకల్పము సజీవమైనటువంటిది.
1: థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ స్టోన్.
0: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: ఇది అతి సూక్ష్మమైనటువంటి.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
0: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
0: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సేక్రెడ్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సేక్రెడ్.
0: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
1: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
0: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
0: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను దురాలోచనలను దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
0: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
0: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఏ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
1: ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్.
0: ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన
1: ది ఫెనామినల్ వరల్డ్ అండ్ ది థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ ఆస్పెక్ట్.
0: ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద ధనము ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ప్రాస్పరిటీ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
0: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు గోవులు ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.

0: is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi sthirasthulu yokka swabhavamunaku dinni samanvayam chesukuntaru.
0: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు, పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు.
0: Another word, ఐశ్వర్యం, refers to the name, fame, position and stage in life, etc.
1: కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించటం లేదు.
0: But Bhagavad-gita does not accept all these three things.
1: నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది.
0: ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్.
1: సదాచారమే నిజమైన ధర్మముగా ధనముగా రూపొందింపచేసింది.
0: గుడ్ బిహేవియర్ ఈస్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్.
1: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్.
1: సత్శీలమే సంపద.
0: క్యారెక్టర్ ఈజ్ సంపద.
1: సదాచారమే ధనం.
0: గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్త్.
1: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద ధనము ఐశ్వర్యము జీవిత కాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
0: ఓన్లీ వెల్త్, ప్రాపర్టీ, నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
1: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్, ఫేమ్.
1: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
0: These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death.
1: Kani satyalamu, sadacharamu, jnanamu, jeevita paryantame kaakunda moksha paryantamu kudanu atane ventane undi atane saayujyamulo cherchutai.
0: Character, good behavior and knowledge of atma, wisdom are not merely going to help any person during his lifetime, even after his death, until he reaches the Lord and merges in him, all these are going to be of immense help.
1: Manavuni yokka kirti roopa saundaryamulato ledu.
0: The fame of a man is not associated with the physical beauty and charm.
1: Dhana kanaka vastuvahanulato raadu.
0: It is not even associated with the property, the wealth and other things which he possesses.
1: Idi kevalam seelamuto maatrame praptistundi.
0: This one can get only through good character.
1: Kanuka manavudu satchiludai sadaacharudai aatmajnanamunaku anveshana dalpadaniki prayatninchalani prabodhinchindi Geeta.
0: Therefore Geeta has declared that a man should aspire for good character, good behavior and wisdom.
1: Bhautika balamunu bhautika shaktini aadharam cheskunnatundi Vishwamitrudu brahmajnani ayinatundi Vasishthula paina kachchanu sadhinchadaniki poonukunnadu.
0: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వం తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
0: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైన నిశ్శక్తి అయిపోయినాయి.
0: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
0: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ట.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు చీ ఛాత్రబలం దుర్బలం.
0: విశ్వామిత్ర థాట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెడ్ దట్ షేమ్ అంటూ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
1: భౌతిక బలము దుర్బలం.
0: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఏ వీక్నెస్ ఓన్లీ.
1: బ్రహ్మ బలమే నిజ బలం.
0: Power which is based upon Brahman is true strength.
1: Dharma balame dhanabalam ani bhavinchukuntu vachadu.
0: The strength of the righteousness itself is true strength.
1: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi Vasishthula vari sthanamunu andukovalanani enniyo shramala korchi kadaku brahmajnaniga roopondadu.
0: Vishwamitra, after realizing this particular thing, undertook great penance. He wanted to reach the stage of Vasishtha, and after penance, he acquired the knowledge of Brahman.
1: Dhanabalamu, janabalamu, bhujabalamunu, adharam cheskunnatvanti Duryodhanudu, dharmamurtulainatvanti Pandavala paina kachana pooni, kadaku, tandriki, పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
0: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
1: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
0: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హి సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
0: వెన్ అర్జున ఫెల్ at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu,
0: fate is very powerful.
1: Nyayamu gelchu,
0: justice always wins.
1: Nasinchu swarthamu,
0: selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi,
0: this is always the dharma of yuga.
1: Kanugunnika,
0: therefore realize this,
1: noor guru pitala tandrikaina,
0: the father who has got 100 children,
1: anchambuna
0: at the last
1: pindamidu dikku kalagarakata prarabdham adimito,
0: he would not have even one to perform the last rites. What a fate it is.
1: Anade krishnudu arjunuku telipadu.
0: That very day Krishna told Arjuna,
1: karanam emiti, kevalamu bhautika balamunu, ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
0: The reason is, what is the reason if you ask? It is clear from that, that those people who do not take shelter and refuge in the Lord would not be able to win the grace, would not be able to just do anything successful.
1: కనుకని దైవానుగ్రహమును పొందగోరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
0: Therefore, the sadhaka who wants to earn the grace of Lord has to control all the worldly desires, desires associated with the world as such.
1: Bhutakasam yokka phalatamulu swapna drushyamulu.
0: The results which arise out of the contact with bhutakasha are merely sights which are true only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: Swapnamunundu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: Jagratalo anubhavinchinatvanti anubhutulanni kudanu swapnamlo shunyamaipothunnayi.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: Kanuka bhutakasham yokka sutra swaroopame chittakasham ani, chittakasham yokka atisutra swaroopame chidakasham ani, kanuka chidakashame shashvatamaina tunte yokka karana swaroopamani kudanu nirupistu vachindi Bhagavad Gita.
0: Bhagavad Gita has established that chittakasha is only a form of, a subtle form of bhutakasha, and chidakasha is very subtle form of chittakasha, and it is the very cause and very permanent.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అవచ్చు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్, ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటియెస్ట్, అండ్ దిస్ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఇట్టి ఆత్మతత్వమును ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యువలిజం.
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం and has to enter into the stage of visishtadvaita, which is the same as soham.
1: Ee sohamulo manamu paripurnamainatunti yokka bhakti prapattulato sadhana kalipinappudu pundu maani pokku raalipoyinattuga kamakrameena sokudanu dooramaipothundi.
0: If one continues to do sadhana in this particular stage of soham and over a period of time, that particular syllable so also goes and hum alone remains, just as when the wound is cured the cover automatically drops down.
1: ee so kudanu duram aipotam cheta neechetundidi hum.
0: Once one overcomes even that syllable, so the only thing that remains is hum,
1: ఇదే అద్వైతం.
0: దిస్ ఈస్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్.
1: నేను నేనే,
0: ఐఎమ్ ఐ,
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందాది.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ హ్యాస్ ఐఎమ్ బ్రహ్మ, ఇట్ ఈస్ విశిష్ట అద్వైత. ఇన్ వే దర్ ఆర్ టూ ఎంటిటీస్.
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యు సే ఐఎమ్ బ్రహ్మ దెర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అనే సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈస్ విశిష్ట అద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: Then you say that I am your servant. The Lord is different and the servant is different.
1: Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi.
0: The stages also are different.
1: Nenu brahmamu ani anukune samayam lopala bimbam yokka pratibimbanga roopondutundi.
0: When he just says I am brahman, it is something like the finding the reflection of an object.
1: Pratibimbamu veruga kanipinchinappatikini rendintikini linku padamula chenta cheri untadi.
0: The reflection may be seen separately, but he is face to face the Lord, he is close to the feet of the Lord.
1: Vyaktulu veru veruga undinappudu pratibimbamu kudanu veru veruga untayi.
0: When the people, persons are different, their reflection, their image also will be different.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: ఇన్ విశిష్ట అద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్ ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ దట్ సెపరేట్ అదర్వైజ్ హీ ఇస్ అలోన్.
1: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మతత్వమునకు ఇంక వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు?
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ?
0: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్, వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
0: ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ అస్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
0: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్ తత్వమునకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
0: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ అస్ సచ్.
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటాడు. నేను పాప కర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐ హావ్ ఎ సిన్నర్ అండ్ ఐ హావ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక. ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐ హామ్ అచ్యుత, ఐ హామ్ గోవింద, ఐ హామ్ అనంత, ఐ హామ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమునందుంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము, ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: Therefore, keeping lofty ideals and thoughts with us, it is appropriate that we should try to reach the God.
1: అద్వేష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశములే ఉండవు.
0: If a person can treat happiness and misery with an equal mindedness, the question of advaita doesn't arise at all.
1: నీ యందు నా యందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశం ఇది.
0: If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for.
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫార్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ థై సర్వెంట్, హీ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావం స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఈస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యు కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya, nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandanni anubhavistu vachadu.
0: Hanuman, for example, throughout his life was enjoying this particular feeling and having the experience of bliss by adopting the attitude of I am the servant of Rama.
1: Aithe tanu vaadalu guri kavalsi
0: vastundi. He says that he is separated from the Lord, he will be put to extreme anguish.
1: Sohumulo attidi kaadu daivamtone ekam kavatam valla daivam yokka edabaatu aneetundi baada atariki em maatram kudunu teliyadu.
0: In the stage of soham, the question of separation doesn't arise at all because he is one with the Lord. He will not be put to any suffering.
1: Dasohamulo prabhukunu bhaktulaku edabaatu untundali.
0: In the stage of dasoham, there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edabaatu kudanu undadu.
0: In the stage of soham, there cannot be any question of separation between the Lord and his servant.
1: Edabaatu lenatunte sthitilo aanandamu kudanu empti abhyantaramu undadu.
0: There will not be any discontinuity in the state of bliss, in the stage of soham, because there is no separation at all.
1: Kanuka mukhyanga ee yokka divya tattvanni pondagorunnatunte sadhakulu వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దేర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
0: ద మొమెంట్ ఎ థాట్ అక్కర్స్ టు ఎ సాధక హి హస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ టైప్ ఆఫ్ థాట్ ఈజ్ ఇట్.
1: ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది అన్డిజైరబుల్ డిజైరబుల్ వన్ హీ హాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Sadhaka should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not
1: sankalpamle lekunda cheskunataku evariki sadhyam kaadu.
0: It is impossible for anyone not to have thoughts at all.
1: Kaani sankalpamnu satsankalpamuga maatchukuneetundi adhikaramu sadhakunaku undi.
0: Sadhakas have got every right to transform thoughts into good thoughts.
1: Manamu cheseetundi sarva panulu kudanu bhagavad sevalaga manamu maatchukunataku kudanu మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వి డూ ఇన్ టు వర్క్
1: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడా క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవటానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవటానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరీయింగ్ దెమ్సెల్వ్స్ అస్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజీయెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఇన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: ది మూమెంట్ యు గెట్ యాంగర్ ది మూమెంట్ యు బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానం చేయి.
0: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
1: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
0: స్టిల్ ఇఫ్ నెసెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
1: కోపం వచ్చినా ఆ స్థానము తక్షణమే నీవు వదిలి మరొక స్థానము నీవు వెళ్ళు.
0: ద మూమెంట్ యు గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
1: ఇంకా నీకు కోపము అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
0: స్టిల్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో అండ్ స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
1: నేనెంత వికారుణిమాగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ యూ బి ఏబుల్ జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
1: ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
1: మరొక ఉపాయం ఏమనగా ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: వెన్ యూ గెట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎన్క్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆమ్ ఐ హావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైమ్.
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము, ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: He has to go introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger. He is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu inni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who is
1: balaheenudu ee vidhamainta sadhanu cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any
1: sadhanakramina ee kopamunu arikattukovatam cheta shariramu oka vidhamainta balamuni chekurtundi.
0: By steady control of anger one's body gets strength.
1: Appudu manasu kuda nu oka balam yerpadutundi.
0: Mind also gets strengthened.
1: Andukosamani గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్యః అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని, అశాంతికి కాని, విప్లవానికి కాని, దుర్మార్గమునకు కాని, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టు ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ ఎ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేతలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇంటు యువర్ హార్ట్ ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్ ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ ఫర్ ఫ్రాగ్మెంట్ దేర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడా అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం, కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన దేవుడే.
0: Whether you are a theist or an atheist, it is only in your own feeling. But so far as God goes, if you have got good activity, even an atheist is the atheist.
1: Kanukani, ee ragadveshamulu arikattukunnatundi vaadu, evvadaina sariye, naa parama priyudani kudanu cheptu vachadu Geetacharya.
0: Geetacharya has declared, whoever he is dear to me if he has control over the ragadvesha attachment and anger.
1: Aastika, naastika, ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక, ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ మూడికి కూడా అతీతమైనటువంటి మరొకరు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
0: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
1: ఆస్తికుడనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
0: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖ సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం. రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వేర్ ఇన్ వెన్ యూఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. He is aastika.
1: Kani aastika anaga kevalamu oka prahladuni vanti vaadu.
0: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
1: Idi kevalamu janmato prarambhamainatundi okka pavitra bhavam.
0: This particular principle commences, is associated right from the birth itself.
1: Okari bodhana cheta kani, ఒకరి నిర్బంధం చేత కానీ ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: దిస్ ఆస్తిక స్టేజ్ ఇస్ నాట్ అక్వైర్డ్ ఆర్ నాట్ స్టార్టెడ్.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు కలిగాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalane ataniki prahlada aneetundi peru saarthakamaindi.
0: Therefore the name prahlada is totally justified in case of him.
1: Prahlada adi prahlada nirantaram gunnu aanandamto undetundi vaadu kanaka ataniki prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Pra alada kaadamanaga aanandam, aahladamanaga aanandam.
0: Aahlada refers to joy or bliss.
1: Pra anaga vikashamu.
0: Pra refers to the blossoming of.
1: Pra panchamu annaru anaga panchabhootamulato koodi prakashinchetundide idi prapanchamu ani.
0: Prapancha world, it refers to the one which is based on, which is based upon the five elements.
1: Adi vidhamuga prahlada anante aanandamto vikshinchabadinatundi vaade prahladudu ani.
0: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda bliss.
1: Kanuka nirantaramu daiva chintana cheyatam cheta manalo atti aanandam anetundidi chejarilletundi.
0: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
1: Mana vachasse maripothundi.
0: Our very splendor will
1: chedammani brahmaiva bhavati ani brahma tattvamto ekamaipothundi.
0: Based upon the principle of brahma with brahmaiva bhavati, we will become one with brahma itself.
1: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్, ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్, విత్ లిటిల్ ఎఫర్ట్ యు విల్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధముల ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
0: Attachment and hatred are not good for anyone.
1: Desire
0: and hatred are not good for anyone. Desire and anger are not good for anyone.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకునేందుకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: కంట్రోలింగ్ డిజైర్ అండ్ యాంగర్ దేర్ఫోర్ ఈజ్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ సాధక.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకునక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: Based upon this, when you start your sadhana, you will be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it will be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Vishishtadvaita and Advaita.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామం నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవద్దు.
2: The summoned substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharam leka vastram ye vidhamga kaadu, kaamam leka krodham aa vidhamga roopondadu.
2: Just as you cannot get cloth without thread, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివెన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchekunte avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఇస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
2: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
1: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది,
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమించిన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందాది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited world.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaramu kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things of bad people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఎ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఎ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulu anetundi agni ki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్
1: ఈ అగ్ని యొక్క వేడికి గాని తన యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: జస్ట్ యాజ్ అదర్ థింగ్స్ హ్యావ్ లిమిట్స్ ఇన్ ద వరల్డ్ ఫైర్.

0: చాలనేటువంటి యొక్క కాంతి కలుగుతూ వస్తుంటాయి. ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
0: దేర్ ఆర్ వేస్ అండ్ మెథడ్స్ టు కౌంటర్ దెమ్.
1: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
0: ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ గీతా అండ్ గీతాచార్య ఈ సేస్ కౌంటర్ యాంగర్ త్రూ లవ్.
1: వైరాగ్యం చేయి కామమును జయించు.
0: త్రూ రినౌన్సియేషన్ అండ్ సాక్రిఫైస్ కౌంటర్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
0: Where there is love, there is no anger.
1: Dvesham lenappudu krodham anekundiki taveshinchadu.
0: Where there is love, there is no hatred. Where there is no hatred, there is no anger.
1: Kanukani premanu manamu abhruti gavinchukunnappudu dveshamuniki emattam kodana avakasam undadu.
0: If you develop love, there will be no room for hatred.
1: Sadhakudainatunti variki premanu hrudayasthayindu pratishthimpa chesukovali.
0: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: పర్యాయం చెప్పాను. మన హృదయము ఒక సింగిల్ సోఫా, డబుల్ సోఫా కాదు, రెండు చేతులతో కూడినటువంటిది కాదు.
0: స్వామి హస్ సెడ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ అవర్ హార్ట్ ఈజ్ లైక్ ఏ సింగిల్ సోఫా బెడ్.
1: అయితే ఈ యొక్క స్థానమును కూడాను ఎవరికి ఒక్కరికి మాత్రమే ఇది స్వాధీనపరచుకున్నట్టు ఒక అధికారం ఉండదు, కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
0: There is no room for many things to occupy themselves in this particular single sofa bed, and that is the heart.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడాను అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడాను సాధ్యం కాదు.
0: It is not possible to allow one at a time into that place.
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. తిష్ఠామి, ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టాన్ని, ఇది వశాన్ని కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
0: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఈస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
0: Therefore, sadhaka should have to make room only for one thing in his heart, only one principle and one point, and that is the principle of love.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize that our heart is not something like a musical chair.
1: కనుక ఈ యొక్క ప్రేమ చేతనే క్రోధమును సాధించాలనుకున్నప్పుడు ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి.
0: ఇఫ్ వీ వాంట్ టు కాంకర్ యాంగర్ త్రూ లవ్, దెన్ వీ హావ్ టు జస్ట్ డెవలప్ అవర్ లవ్ ఇన్ ఏ మ్యాగ్నిఫిసెంట్ వే.
1: ప్రేమ ఎన్ని దోషములనైనా, ఎన్ని కొన్ని తప్పులనైనా సవరించుకుని, క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: Love is prepared to bypass and overlook many defects and many weaknesses and prepared to shower itself.
1: Premalo yutti yokka gunam untundadi.
0: Love has this extraordinary quality.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Charity lives by getting and forgetting. Ekkada prema untundado akkada swartham undadu. Ekkada swartham unado akkada prema undadu.
0: It is very clear that where there is love, there is no room for selfishness. Where there is selfishness, there is no room for love.
1: Prema cheta sadhinchaleinatundi yokka idi ee jagattunandu emaatram kudanu ledu.
0: In the world, there is nothing absolutely which cannot be conquered and achieved with the help of love.
1: Prema tho emaina kudanu sadhinchavachchunu.
0: With love, one can conquer and achieve anything.
1: Kanuka manam krodhamunu sadhinchavalananna premanu abhivruddhi parchukovali.
0: Therefore, if you want to conquer our anger, we have to develop love.
1: దీనికి మరొక ఉపాయం కూడాను లేకపోలేదు.
0: There is one more method and procedure.
1: ఎవరు మీ హృదయ

0: అయ్యి ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడు. అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కాని ఇతరుని పైన కోపంను సాధించుటకు కాని అవకాశం ఉండదు.
1: If we recognize that the inner of our heart is the inner of every other heart, and your loving God who is residing in your heart is also residing in every other heart, then there is no room for hating or becoming angry with any other person in the world.
0: నీ హృదయవాసి సర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
1: The dweller of your own heart is the dweller of every other heart.
0: ఈశావాస్యం విదం సర్వం. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
0: కనుకని ప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
1: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
0: నిన్నటి దినం చెప్తాను. ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
1: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
0: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
1: When we introduce love in our action, it becomes dharma or righteousness.
0: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
1: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
0: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
1: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
0: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
0: కనుక అన్నింటి యందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకనే ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, every man and every sadhaka has to develop love in his own heart.
0: Premane lekundina satyame ledu, premane lekundina shantiye kalugadu, premane lekundina dharma pravruttiye abhiruddhi kadu.
1: If there is no love, there is no truth. If there is no love in action, then there is no dharma or righteousness. As there is no sweet also.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
1: Swami has told in the past number of times that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also, in all these things like truth, dharma, there is love, which is the essence of it, which is
0: the nijamaina tundi divya shakti.
1: This is the divine principle, divine power.
0: Idhi daiva shakti.
1: This is divine power.
0: Kanukani, love is God, live in love.
1: Therefore it is said, love is God and live in love.
0: Ee yokka prema cheta manam kodamunu sulabhamga sadhinchutaku sadhyam avutundi.
1: By this process of love, we can easily conquer hatred and anger.
0: Krodhamu enni vidhamainatundi badhalanaina kaligistundi.
1: Anger can inflict a number of difficulties.
0: Enni vidhamainatundi kashtamulakaina guri chestundi.
1: It can expose you to a number of problems.
0: Dani yokka gaurava maryadalanu kuda manta galukuntundi.
1: It destroys all the honor that one has.
0: Manavatvanni vismaristundi.
1: It overlooks and bypasses ఇట్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ
0: ఆ సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
0: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరిస్తుంది.
1: బట్ గ్రాడ్యువలీ ఇట్ బికమ్స్ ఆల్ పర్వేసివ్ ఆఫ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
1: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
0: Give me room to sit down. I can make room to lie down. Meer mottamata kurchotaniki choti isthe samakramena pandukotaniki nenne chustunnanu.
1: It says give me room to sit down, then I'll make room for lying down.
0: Kanuka manamu ilanti durmargamainatundi మన జీవితమునకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ హృదయంలో స్థానం
1: ఇవ్వకూడదు.
0: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టింది మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
1: Once we allow this anger enter into our heart, it would be impossible to get rid of this anger.
0: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
1: If we make friendship with this on the basis of a naya paisa, even if we give 40,000 rupees, you would not be able to get rid of it.
0: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
1: Now, this anger, which is rather dangerous, should not be given any room. For example, in a car, before the car comes to a stop, the red light flickers.
0: Adi vidhamgani, krodham vachyek puramu, mana kannulu koncham yerra padtayi.
1: In the same way, before we become angry, our eyes will become red.
0: Vedumulu adurtayi.
1: Lips will shiva.
0: Dehamunta vedekkutundi.
1: The entire body becomes hot.
0: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
1: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
0: నిన్న చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లని స్నానమైనా చేయి.
1: As told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం తీసి హిత విషయం. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం గాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
0: రెండవది కామం.
1: The second one is desire.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
1: If you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: వైరాగ్యం అనగా ఆలుబిడ్డలను వదలి అనన్యము చేరటం కాదు.
1: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: ఆస్తి పాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
1: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
1: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్, ఆటోమేటిక్
0: గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
1: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్ even then we have to recognize the defects and the weaknesses of the objects of the world and then live with them.
0: Manaku preetikaram entundi kodi aram
1: there are some items of food which we like most
0: panchabaksha paravannamunu kodanu mana takkalu ottinchukoni bhujinchukku siddhanga untunnam.
1: Different delicious items of food we may have in our plate and we will be ready to eat.
0: Aithe ee padarthamunu manaku chaala ishtamaina kuntivi,
1: we like that food very much.
0: తక్షణమే వంట వాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు. పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైన వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
1: The moment a person realizes the defects and the harmful nature of a particular food, he will immediately give it up. He will never come forward.
0: ఈ విధముగానే ఈ జగత్తంతయును అనిత్యం అసుఖం లోకం విముం ప్రాప్య భుజస్వామ్, ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషమును మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
1: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్ విచ్ కమ్ టు ఎ రూయిన్ విచ్ హ్యావ్ ఎ డెత్ ఇన్ దెంసెల్వ్స్ వన్స్ యు నో దీస్ థింగ్స్ విల్ నాట్ బి వెరీ ఎంథూజియాస్టిక్ టు ఎంజాయ్ రోగ నివారణకై
0: భుజించేటువంటి ఆహారములను నేను భోగములు కానేరు.
1: What which is only a medicine for if it is a powder cannot become an object of enjoyment.
0: Aakali rogaliki anubhavinchekindi annamanta bhogamavutunda.
1: What which is only a medicine for the disease of hunger can it become really a luxury or a
0: beauty or oka rogamuku sambandhinchindi avashyame.
1: This only a medicine for the disease.
0: అయితే కొంతమంది ఔషధాన్ని మనం మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తుంటారు. అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
1: కనుక
0: జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతి మందులు మాత్రంగానే
1: భావించాలి.
0: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
1: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
0: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
1: We think that these are all things of joy and enjoyment.
0: కానీ ఇది నిజముగా భోగములు కానే.
1: But these are all not mere things.
0: Really ఒక ప్రతిఫలమైనటువంటి ముందు జరిగిన
1: with a number of branches and flowers and fruits, it may be looking very grand and very attractive.
0: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
1: Such a big tree, on a suddenly on a particular day, it starts growing up, the flowers start falling.
0: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
1: Is it because that there is a shortage of water?
0: ఏక ఎరువు తక్కువయ్యా కాదు.
1: Shortage of menu?
0: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
1: In the roots, there is some kind of pest which is destroying the very root system.
0: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
1: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
0: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాము.
1: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ this stress of anger and desire inside our heart, one day or the other, will suddenly come to ruin in this circle.
0: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
1: ఇన్ ద వరల్డ్ వి థింక్ దట్ రిచ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్.
0: కానీ ఆధ్యాత్మిక మార్గములో ధనము గొప్పది కాదు.
1: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వెల్త్ ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ధనము కంటే దానమే గొప్పది అన్నారు.
1: Charity is considered to be greater than having wealth.
0: Daname cheyakundina dhanamunaku viluve ledu annaru.
1: If there is no charity, wealth doesn't get its value at all.
0: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
1: There are four types of people who claim the wealth.
0: Mottamoditi varasudu dharmamu.
1: The first one which is likely to inherit it is charity.
0: Rendu varasudu prabhutvamu.
1: The second one is government.
0: మూడవ వారసుడు దొంగ.
1: ద థర్డ్ వన్ ఇస్ థీఫ్.
0: నాలుగవ వారసుడు హకి.
1: ద ఫోర్త్ వన్ ఇస్ స్పై.
0: మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
1: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్, the others will not get any share in it.
0: Dharmamu cheseetundi vyaktini chuchi dongalu kudunu aanandistaru.
1: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
0: Dharmamu cheseetundi yokka prabhuvunu chuchi prabhutvam kudunu income tax exemption istundi.
1: Even the government gives income tax exemption for people who give charity.
0: Dharmamu cheseetundi vyaktini chuchi agni kudunu bhayapadutundi.
1: Even fire gets a little frightened when it sees a person who is...
0: కనుక ధర్మమనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
1: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy...
0: ధనము ఉండి కూడాను దానం చేయనటువంటి వారిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
1: ఇన్ కేస్ దట్ ఇస్ అ పర్సన్ హ్యాస్ వెల్త్, హీ డజంట్ గివ్ చారిటీ, ది థీఫ్ విల్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ సచ్ ఎ పర్సన్. ఈవెన్ ది గవర్నమెంట్ వుడ్ లైక్ టు జస్ట్ కండక్ట్ సమ్ రైట్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ ట్యాక్స్.
0: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అజ్ఞాన ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా భస్మం చేస్తుంది.
1: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ what to ignore and do not take note of it, fire will come one day and despise
0: you. Kanuka dhanamu goppadi kaadu, dhanamunaku dhanamunakante taanane goppadi ani ninnayinchindi Geeta.
1: Geeta therefore has concluded that it is not wealth which is very important, but it is charity which is more important than wealth.
0: Rendavadi walk.
1: The second one is walk.
0: Ee walk kante hrutam chaala goppadi ani ninnayinchindi.
1: Rutam is considered to be
0: truth.
1: Truth is considered to be more important than mere talk.
0: Vaakku undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
1: One may talk, but if there is no truth in the talk will not carry any value.
0: Kanuka vaakku undi kudanu vyaktiki viluva ledu.
1: One, a person may be able to talk, but it will not carry any value.
0: Vaakku satyamunu maatrame viniyogaparchinappudu సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
1: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
0: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడా నిర్ణయించింది గీత.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
0: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
1: Gita has also said that fame and name are more important than life itself.
0: Kirti anetunte aayu vyartham.
1: Life devoid of a good name and fame is useless.
0: Ilanti vaari valla tindiki chetu bhoomiki varu.
1: With such people there is no use whatsoever.
0: Sattitini archinchali.
1: One has to earn a good name.
0: Appude manavatvamunaku oka shobha.
1: Then only the humanity, the principle of humanity
0: మనిషి తీరును పొందాలి.
1: One has to get a good name.
0: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
1: The most important duty of man is to have good thoughts, to have good behavior, to have good words, to have a good life itself.
0: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: But should never give room for earning a bad name.
0: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషముల హంస వలె ఉండినా కూడా చాలు.
1: Instead of living the life of a crow for 100 years, it is better to live a life of a few moments like a swan, having good name, good fame.
0: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
1: Gita has declared that person as Paramahamsa itself, himself.
0: Inka. Deham.
1: Then body.
0: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
1: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
0: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
1: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
0: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
0: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
1: సెల్ఫిష్నెస్ హ్యాస్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: మానవుడు ఏది చేసినా ఏది చూచినా ఏది తలచినా ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ డీడ్స్ అండ్ వర్డ్స్.
0: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశపెట్టుకోవాలి.
1: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
0: అప్పుడే మానవత్వము సార్థకత్వం నొందుతుంది.
1: Only then humanity gets some sanctity.
0: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is impossible or it is very difficult to get the life of a man.
0: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
1: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example for this.
0: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
1: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
0: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
1: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
0: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
1: On that day a little food was given to it and second day also proper time it came.
0: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
1: Because he liked the dog, even the second day a little food was given to him.
0: Kramakramina ee ragam perigindi.
1: Gradually over a period of time attachment increased.
0: Ee kukka ku intiki raavadam alavata ayipoyindi.
1: This dog developed the habit of coming in the proper time to the house.
0: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
1: After a few days the dog is not prepared to leave the house and go.
0: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
1: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
0: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
1: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
0: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
1: బ్యూటీ అండ్ జాయ్ దేర్ ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
0: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
1: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
0: ఈ కుక్కని ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగం ఒక ఉపయోగపెట్టాలి.
1: Then he began just thinking how to get rid of this dog.
0: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
1: He wanted to just plan in a number of ways to get rid of this dog.
0: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
1: Then he began thinking what is responsible for this dog to come into the house.
0: తన యొక్క అభ్యాసమే కారణం.
1: It is the practice which is responsible for that.
0: కనుక దీనిని బయట పంపుటకూడదు, ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
1: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
0: కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా తన్ని గమనించుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
1: For a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
0: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
0: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసో. ఈ త్యాగమునంది ఒక విధమైన క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: Aneka janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku mudichipoyi, daniki manam aneka vidhamulaga avakashalanu nichcham.
1: For a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకొని పోయింది.
1: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
0: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
1: దిస్ డిజైర్ అండ్ యాంగర్ హ్యావ్ లెఫ్ట్ దేర్ రూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
0: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
1: By mere words, you will not be able to get rid of them.
0: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో, అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో, వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
1: By certain amount of love and attachment, we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process, we will have to get rid of them, remove them from our heart.
0: Kaamu manavulaku prathamamulo chaala ishtanga untuntadi.
1: Desire, in the very first instance, will be very, very attractive.
0: Adi maduranga untuntadi.
1: It will be extremely sweet.
0: Kaani, idi kramakramina oka vegutunu teppistundi.
1: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
1: Then if we want to get rid of it, it is very difficult, impossible.
0: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
0: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
1: Desire and anger together start threatening the man sometimes.
0: కనుకని ఈ కోపమును, కామమును మొట్టమొదట మానవుడు అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: Kaadi kindiki raani ettu kallam leni gurramu.
1: An ox which cannot come under control and a horse similarly.
0: బ్రేకులు లేని కారు, ఇంటి నిగ్రహం లేనటువంటి జీవితము చాలా ప్రమాదము అన్నారు.
1: ఏ కార్ వితౌట్ బ్రేక్స్ అండ్ ఏ లైఫ్ విచ్ డస్ నాట్ బిలీవ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్.
0: కనుకని ఇంద్రియ నిగ్రహము చాలా అవసరం.
1: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దేర్ ఫోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: దీనిని పతంజలి యోగ చిట్టవృత్తి నిరోధక అన్నారు. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దానిని వినియోగించుకోవాలి.
1: పతంజలి హాస్ దేర్ఫోర్ సెడ్ దట్ దిస్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో స్కాట్ ఫ్రీ. వి హావ్ టు కీప్ దెమ్ అండర్ చెక్ అండ్ కంట్రోల్.
0: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
1: Even happiness which exceeds certain limits is likely to lead to
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: For everything there should be a limit.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is it can be given with the help of an illustration.
0: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
1: In the physical body there is temperature. There is a
0: particular 98.6 అని ఉండాలి.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6. ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80.
0: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
0: రోగంగా రూపొందింది.
1: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
0: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
1: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
0: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: Suppose the heart beats number increases, then there must be some.
0: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు. కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కాలిపోతుంది.
1: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
0: మన ear drums కూడాను అంతే. ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లెయిన్ లో పోయే వాళ్ళకి తెలుసును, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లెయిన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక ఈ జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
0: కనుక దేనికైనా కూడా ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇంపోజ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ స్పెండ్ అవర్ లైఫ్.
0: దీనిని క్రమశిక్షణ అని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టన్ లిమిట్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ద లైఫ్.
0: నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ ఫోర్ use as you are, you will have to just in the very first instance take note of these dreadful enemies of man, the desire and anger, and try to have complete control over
0: them.
1: These enemies and foes are not external to you.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు?
1: ఏ పర్సన్
0: లోపల శక్తులకి, లోపల యొక్క విరోధులకి, శత్రువులకి తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
1: ఏ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్, హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్?
0: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
1: Therefore, keep under control the inner force.
0: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
1: The external enemies you'll be able to just conquer just like that.
0: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది, బోధించింది.
1: Therefore, Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
0: లోభ అసూయ సంగతి రేపటి దినం మాట్లాడుకుందాం.
1: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha. That is desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Eenati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. ప్రాకులాడుచున్నారు కాని సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని ధర్మస్థాపన నిమిత్తమై కాని లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ It does, the world education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort, keeping in view the higher salary.
1: Udyogam purusharachanamani. Idi kevalamu purushulu yokka pradhanamainatuvanti oka lakshanamani. Udyogam acharinchatamu kevalamu deshoparihara nimittamai kaaka swartham anetuvanti oka margamuto ee vidyanu kontha varaku upayoginchutunnaru.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: Tellavari 8 gantalaku office luku velli leka kalasu kalasalalaku velli sayankalam 4 gantalakanta tirigi intiki vastunnaru.
0: They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officeli endu kalasala endu taamemo samapadinattu gaanu teerani panullo muniginattu gaanu intiki vachina tachaname 4 gantalaku tama dress nu maarchukoni veru dress nu alankarinchukoni vishranti nimittamai shanti nimittamai clubullo praveshistunnaru.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: Ee clubulu lopala shanti unnada?
0: Is there peace in these clubs?
1: Ee clubulu vishranti andistunnada?
0: Do they give you rest?
1: Ledu, ledu.
0: No.
1: Idi kevalamu vidyavantulu yokka weakness, balahinata.
0: This is the weakness among the educated.
1: Nijamga tanaku vishranti kavalante tana bedroom lo padaka veskoni pandukonu.
0: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
1: Kani ee naati vidyavantulu tama vishranti tama shanti clubulalo unnadani bhraminchi aa clubulalo praveshistunnaru.
0: The modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: కార్డ్స్ ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
0: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink. But it's highly dangerous.
1: సమకతాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం నందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి యొక్క కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
1: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
1: నెక్స్ట్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
0: సెకండ్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాము.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వాడికి థ్యాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: టు వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లైట్ ఇట్ వుడ్ టేక్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: వెన్ వి ఆర్ ఇన్ ఎ విలేజ్,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: వెన్ దే టాక్ టు యూ,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: Mana kerchief mana kinda padipothe mana kerchief mana kettinchinduku thanks antunnam.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: Ekkado tank lo undinatvanti neerunu mana gruhamunaku supply chesinanduku akada water tax istunnam.
0: The water present there over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజార్ లో ఉన్నటువంటి ఒక పోల్ నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: వెన్ వన్స్ ది ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్ గివెన్ టు యువర్ హౌస్ అటాచ్డ్ టు ఎ పర్టికులర్ పోల్ వెరీ క్లోజ్ టు యూ, యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: యూ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ ఇన్ ద సైట్ దట్ బిలాంగ్స్ టు యూ, బట్ యూ పే హౌస్ ట్యాక్స్.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: వాట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యాన్ యూ హావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్ యూ హావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: we pay? Ee tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light, what tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్.
1: స్వల్పమైనటువంటి విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Water free.
0: Light free.
1: Light free.
0: Sound free.
1: Sound free.
0: Anta free gani istunnadu Bhagavantudu.
1: Everything is given to you free.
0: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
1: This earth is a gift of God.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకుని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం.
1: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
0: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
1: Who gave you that?
0: భగవంతుడే.
1: Only God.
0: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
1: All five elements are divine.
0: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడా భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: We enjoy and experience being the beneficiaries of tax we pay to God.
0: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
1: Is this investigated, inquired by any man or educated person?
0: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము.
1: For all
0: ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
1: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
1: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
0: గ్రాట్యూడ్ భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాము.
1: యెట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యు హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
0: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
0: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ నేను చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
1: యు డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యెట్ యు వాంట్ మోర్.
0: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హావ్ బ్యాడ్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
0: ఇంకా భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాము.
1: యెట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యు హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
0: ఇది ఉపకారమునకు బదులు

0: చేతనే దురహంకారం కూడా పెరుగుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
0: దురాశ, దురహంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
1: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: శాంతము, సహనము, సానుభూతి, ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
1: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
0: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
1: Today mankind has no satisfaction.
0: తృప్తియే లేదు.
1: No satisfaction whatsoever.
0: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
1: At one time a devotee visited
0: నారాయణ.
1: నారాయణ,
0: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
1: నారాయణ, why have you built this మేరు mountain?
0: బంగారు కొండను సృష్టించావు.
1: You have created this mountain of gold.
0: ఇంతే కాదు,
1: not only this,
0: తెలయేరు తిరుకొండలు చిత్ర ప్రచిత్రోప తెలయేరు.
1: The running flow of water,
0: తిరుకొండలు,
1: the mountain,
0: చిత్ర ప్రయోగోప అరణ్యాయుధ విద్యలన్నీయు,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
1: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
1: యు హావ్ క్రియేటెడ్ ది ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ us ది ఎనర్జీ.
0: నో,
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి.
1: కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొండలను సృష్టిస్తున్నావు.
1: యూ క్రియేట్ మౌంటైన్స్.
0: ఈ మేఘములు కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
1: అండ్ యూ స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.
0: మౌళి

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళికుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హిస్ హెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికీ అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళికుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ద సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద హేమమయ వజ్ర
0: కాటంకముల తోడ, విచ్ఛస్త్రవద్దయా వృష్టితోడ.

0: carried away by the ephemeral, temporal, worldly peace and joy.
1: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
0: Such a heart is gifted to mankind.
1: ఎట్టి హృదయము?
0: What sort of a heart?
1: చల్లని హృదయము.
0: That's so cool.
1: కరుణా హృదయము.
0: One of compassion.
1: ప్రేమ హృదయము.
0: One of love.
1: జాలి గుండెలు.
0: That is all sympathy and mercy.
1: భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
0: Though God has gifted us such a noble heart, we are spoiling. దానంతా
1: మాలిన్యంప చేసుకుంటున్నాము.
0: We get it polluted.
1: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
0: We make it unsacred.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
0: It's a matter of dearth in human quality.
1: కనుకని ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
0: Having been the recipients of God's mercy and grace,
1: మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Sages in the olden days called it bali or sacrifice.
1: బలి ఇవ్వటము భగవంతునకు అని.
0: Sacrifice by way of tax to God.
1: బలి అంటే ఏదో ఒక ప్రాణిని భగవంతునికి బలి ఇవ్వటమని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకుంటున్నారు ప్రజలు.
0: పీపుల్ మిస్అండర్స్టూడ్ ద సాక్రిఫైస్ మెన్స్ సాక్రిఫైసింగ్ అన్ అనిమల్.
1: బలి అనగా సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
0: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
1: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
0: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
1: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
0: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
1: ఇంకా చిన్న ఉదాహరణలు.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
0: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
1: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
0: We take the wrong meaning. Shikhandi meant neither a man nor
1: Shikhandi
0: a woman.
1: Shikhandi anaga Krishnudu aa shikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Shikhandi. Narayanuku Shikhandi ani peru pettaru.
0: Narayana is called Shikhandi. Krishna is called Shikhandi.
1: Shikham anaga nemali pinchamunu darinchinatundi vaadu Shikhandi.
0: Shikhandi is the one that wears the peacock's feather.
1: Krishnudu.
0: Krishna himself.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
0: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
1: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
0: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
1: ట్యాక్స్ అన్నారు.
0: ఇట్స్ ఎ ట్యాక్స్.
1: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
0: వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
1: ఏమిటి ఈ ట్యాక్స్?
0: వాట్స్ దిస్ ట్యాక్స్?
1: అనగా
0: మీనింగ్
1: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
1: అది ఏ విధంగా తెలుపుకోవటం?
0: హౌ డు ఎక్స్ప్రెస్?
1: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
0: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
1: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
0: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
1: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
0: You should utter all true words, words full of truth, and pay the tax.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is the truth that's the real jewel to the neck.
1: హస్తం. చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునికి ఇది హస్తం భూషణం.
0: And it's the charity that's the precious ornament to the hand.
1: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
0: With these hands we should pray to God.
1: అది ఏ పోతన కూడా చెప్పాడు.
0: That's what పోతన said.
1: ఓ రామా,
0: ఓ రామా,
1: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
1: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
0: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొజెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
1: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
0: Though some have got good voices, they don't sing well.
1: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
0: Why the tongue is given?
1: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
0: Is it only to eat?
1: నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మ ఫలమే.
0: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
1: ఇది కేవలం కప్ప నాలుక మాత్రమే.
0: It is like the tongue of a frog.
1: కనుక నాలుక ఉండేది ఎందుకోసమని?
0: వై ది టంగ్ ఇస్ ప్రెసెంట్?
1: భగవంతుని స్మరించడం కోసమే నాలుక ఇచ్చాడు.
0: ది టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు
1: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
0: థింక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ద ట్యాక్స్.
1: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
0: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
1: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
0: విత్ బోత్ ది హ్యాండ్స్ ఇఫ్ యు డోంట్ డు భజన్ ఇఫ్ యు కాంట్ వాట్ ఫార్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్.
1: కనుక ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: Join both the hands. That is the unification of the 10 senses.
1: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
0: Therefore, the procedure requires.
1: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
0: If you don't pay the tax, you'll be indebted.
1: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
0: It only means you are against God.
1: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
0: If you accuse anybody, it amounts to a sin.
1: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
0: They are not others in the true sense. They are divine, God.
1: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
0: You think that others are there? No, God himself.
1: పరులంతా పరమాత్మ స్వరూపులే.
0: All others from your point of view, no, they are God himself.
1: కనుక ఎవరిని మనం విమర్శించరాదు.
0: Therefore, we should not criticize anybody.
1: ఎవరిని మనం దూషించరాదు.
0: We should not hate anybody.
1: అందరికీ మనం తగినటువంటి కృతజ్ఞత అందించాలి.
0: We should express gratitude to all.
1: జగత్తులో ప్రతి మానవుడి నుంచి కూడా ఏదో అంతో ఇంతో మనం ఉపకారం అందుకుంటున్నాం.
0: In this world, we receive help in one way or other from everyone.
1: కనుక మనము అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
0: రియల్లీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
1: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
1: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
0: దాట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్.
1: నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
1: ఒక కొలం లోపల
0: ఇన్ ఎ లేక్
1: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
1: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
1: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
0: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
1: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
0: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
1: అంటే
0: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
1: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
0: దట్ ఈట్స్ ఆల్ దోస్.
1: ఇది భుజించడము, కింద పడవేయటము.
0: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
1: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
0: ద క్రొకడైల్ will be eating all the leftover over there and
1: ee vidhanga kontha kaalam chakkaga tinindi aa crocodile kuda chakkaga balchindi.
0: As time passed off, the crocodile also has grown fatty.
1: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
0: It's a very good friendship between the monkey and the crocodile.
1: Ee crocodile cheppindi.
0: The crocodile said,
1: oh monkey baba,
0: oh brother in law monkey,
1: oh brother in law monkey,
0: oh brother in law monkey,
1: nee daggara nunchi nenu dinnamu vindunu aaragistunnanu.
0: I am just enjoying the banquet so nicely given by you.
1: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక దూరం చుట్టి విందు మా విందును ఆరగించాలి అని.
0: You also visit us one day and accept hospitality.
1: ఇది కోతికి ఆశ్చర్య వేసింది.
0: The monkey was
1: surprised. దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
0: The monkey thought over for some time, where is the residence of this
1: monkey? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
0: Monkey is just our forefather born to our birth.
1: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
0: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్ కూడా లేదు.
0: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ, బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
1: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
0: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
1: ఎంత కార్యమును సాధించాడు.
0: వాట్ ఎన్ అకాంప్లిష్మెంట్ యు నో.
1: సరే ఇది ఒప్పుకుంది పాపం.
0: Yes, it accepted the proposal.
1: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
0: హౌ ఐ మై టు కమ్?
1: నేను నీళ్లలో దిగలేను.
0: I cannot get into the water.
1: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
0: You cannot go over to the bank.
1: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
0: How am I to come to you?
1: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
0: He said, oh friend, I got this huge body, you can sit on my back, I'll take you.
1: సరే కూర్చుంది.
0: Yes, the monkey said.
1: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
0: ద క్రొకడైల్ రివీల్ ద సీక్రెట్ వెన్ ఇట్ వాజ్ అబౌట్ రీచ్ ద షోర్.
1: లేదు లేదు.
0: నో.
1: ఓ బావా,
0: ఓ బ్రదర్ ఇన్ లా,
1: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
0: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
1: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
0: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
1: కోతి చాలా యోచన చేసింది,
0: మంకీ
1: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయటం నాకు కూడా సంతోషమే.
0: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
1: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
0: వై డిడ్ యూ టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
1: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
0: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, ది హార్ట్ మే ఫాల్ డౌన్ ఎట్ వన్ ప్లేస్, దేర్ఫోర్ ఐ కెప్ట్ ఇట్ హ్యాంగింగ్ ఆన్ అనదర్ ట్రీ టాప్ దేర్.
1: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను,
0: ఐ కంటిన్యూస్లీ
1: జంప్. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
0: The heart may fall down, therefore I kept it in security.
1: Reverse. Venki podam pa teeskonu chestanu annadu.
0: Now let's go back, let's go reverse. I bring back my heart.
1: Ee yokka musaliki buddhi ledu.
0: Crocodile is a dunce, not intelligent.
1: Sitti dandiga undi gaani buddhi ledu.
0: It has got the strength but no intelligence.
1: Inaati vidyavantula vale untundadi.
0: The crocodile is like modern education, educate people.
1: Undani istundaneetunte aashatopala tirigi vachindi club ku vachinattuga.
0: With the desire that it will give the heart, it returned as it is going
1: undi
0: to club.
1: Undi kadane digi poi gundam testanani digindi chette ekkipoyindi.
0: He said, you remain here, I'll bring the heart, and it just climbed up the tree.
1: Oh pichi musali, gundeni teesi tagilincheki veel avutunda, inta matram neeku buddhi lekunnattu ilanti vaani prashn che, friendship naaku akkarledu pomaninji.
0: Then oh crocodile, what a fool you are, is it possible to separate heart from me? I don't want such a friend. No,
1: ilanti telivi takku friendship naaku enduku?
0: Why should I have friendship with such a dunce idiot?
1: Friends kavalante telivigalante variga undali.
0: My friends should be intelligent.
1: Na kashtamani yandu sukhamanandu kudanu na kshemaanni aashinchali. Pragnatanu choopalanukunte భగవంతునికి ఈ విధమైన యుక్తిగా మా కాదు మనం చూడబడుతుంది.
0: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ యాక్ట్.
1: భగవంతునికి అర్పితం చెయ్యాలి.
0: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
1: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
0: దిస్ ఇస్ ది ట్యాక్స్.
1: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
0: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
1: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
1: నీ వందించినది.
0: ఇట్స్ యువర్ గిఫ్ట్.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
1: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
0: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హావ్ గివెన్ మీ.
1: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
0: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
1: నథింగ్,
0: ఐఎమ్ నథింగ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యూ, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ, ఐఎమ్ నథింగ్.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
1: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
0: To worship your lotus feet, what else can I bring?
1: Anjali kitintu anduko vayya neevu.
0: I offer my obeisance and sincere respect.
1: Idi ee neeku andinchetuvanti okka idi offer.
0: This is the offer I make.
1: Nenu antakante vere em cheyaleni.
0: I can't do more than this.
1: Naa nene sarvasvamu nee yokka sotte.
0: I offer myself entirely to you.
1: Naa daggara emtundadi?
0: What else I have?
1: Yemaina unte adi nuvu ichinatuvantidi.
0: If I have anything,
1: adantha neede.
0: It's all yours.
1: Naadi anetuvantidi ekkada ledu.
0: Nothing like mine.
1: Idi teshaseerudainatuvanti yokka teshavahanudu ainatuvanti ramulaku aa rakamainatuvanti yokka tattvanni bodhisthu vachadu.
0: This is the nature that starts to Rama.
1: Lakshmanudu ramulato prarthisthu vachadu.
0: Lakshmana was praying to Rama.
1: Madiya dana

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are

0: గతి
1: లక్ష్మణ.
0: నేను నీ శరణాగతుడను.
1: వాట్ దిస్ సరెండర్?
0: నాలో ఏమీ లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక అంతా నీదే అని.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్.
0: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job.
0: నేమ్ రాస్తారు పలాను సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్.
0: కానీ ఎట్టి ఓనామాలు తిన్నటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వేశాడు జాబ్.
0: రామయ్య అని రాశాడు.
1: హీ రోట్ రామయ్య.
0: టిడి ఎఫ్ సార్ ఎఫ్ఎస్
1: ఎఫ్ఎస్
0: అని రాశాడు.
1: హీ రోట్ లైక్ దాట్.
0: టిడి ఎఫ్ఎస్
1: ఎఫ్ఎస్
0: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Means
0: 10 daughters.
1: T-10 daughters. T-D.
0: F-S.
1: F-S.
0: Anaga empty. 5 sons.
1: F-S. F for 5 sons.
0: This is my degree. Annadata.
1: This is my degree.
0: Ee naati manavudi degree idiya.
1: Is this
0: the degree? Pillalu degree na.
1: Is to have children, is that a degree?
0: Adi kaadu manavu.
1: No.
0: Ye degree manaku? Sunvantriste amritasya putraha. Adi mana degree.
1: The degree is that you are the son of immortality.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: I'm the servant of God.
0: భగవంతుని యొక్క అంశమును.
1: I'm spark of the divine.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్
1: and just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్మ అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం రాకులాడి కట్టగడపడికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: శత వర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: దో 100 years లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్, యూ కెనాట్ బిలీవ్ ఇట్.
0: బాల్యమందో
1: చైల్డ్హుడ్
0: లేక ప్రాయమందో
1: ఇన్ యూత్
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: either in the town or the forest
0: madhyambunu
1: on the water
0: eppudu vida chedi erukaledu
1: when you are going to die is not
0: maraname nischayam
1: death is certain
0: eppadikaina adi nischayam
1: that is certain
0: kanuka eppudu
1: when
0: ekkado
1: where
0: e vidhangano
1: how
0: kanukane mundugane neeku arpitam chestu
1: therefore I offer that even now
0: idi satyamainatundi kaadu.
1: This is not permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water
0: mind
1: bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like
0: don't
1: a mad monkey.
0: Don't follow the mind. Don't follow the body. Don't follow the body. Conscience.
1: Follow the conscience.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: We should follow the conscience.
0: అది ఏ హృదయము.
1: That is heart.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: We should be true aspirants to offer our own heart,
0: not the leaf and fruit.
1: Nothing that with you that doesn't belong to God.
0: Anta Bhagavantun daggar unnadi.
1: Everything is God.
0: Inka etuvanti unnayo.
1: What sort of things are still there?
0: Evariki teliyadu.
1: No one knows.
0: Anta viluvainatuvanti vanni unnayi Bhagavantun daggara.
1: Valuables are with God.
0: Kani tuchchamainatuvanti okka phalam nandichatamu maadipoyi oodipoyetuvanti vaadipoyetuvanti pushpam nandichatamu iviya manam cheyavalsina task.
1: We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound to decay.
0: Deham ane patramu.
1: Body is the leaf.
0: Hrudayam ane phalamu.
1: The heart is the fruit.
0: Hrudayam ane pushpamu.
1: And the heart is the flower.
0: Mind anetunti phalamu.
1: Mind is the fruit.
0: Anandam anetunti toyamu.
1: And the tears of joy.
0: Ananda bashpamulu andinchali.
1: The tears of joy must offer to God.
0: Ante kani soka bashpamulu kaadu.
1: Not the tears of grief or sorrow.
0: Ee vidhanga bhagavantudiki manam andinchavalsinatuntivi enno untunnayi.
1: There are lots of things that we have got to offer to God.
0: Kani atti satya sanityamainatunti okka vishayalu manam gurtinchadaniki prayatninchatam ledu.
1: But we are not making a effort to know such an eternal truth.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వి జస్ట్ ఆఫర్ దోస్ దట్ వి సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాసింగ్.
0: సత్యం అనేది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: దేర్ నో పీస్ ఇన్ ప్లే.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: నో పీస్ ఇన్ డ్రింక్.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: నాట్ ఇన్ ఈటింగ్.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours. They
1: will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
1: Therefore, we should set an ideal to the rest of the society based on this wisdom that we acquire.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: We should propagate to everybody that with whom sir we are associated.
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: That eternal truth has got to be shared with the fellow man.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ షేర్ ఇట్ విత్ ది ఫెలో మెన్ దేర్ ఇన్ సొసైటీ అండ్ షో దెం ద ప్రాపర్ పాత్.
0: విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ మెంట్ ఫర్
0: కూటి కోసము. విద్య విజ్ఞానం కోసం.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్ఞాన్ ఆర్ విజ్డమ్.
0: విజ్ఞానం కావాలి మనకు.
1: It's the wisdom that we need.
0: ఏమిటి ఆ విజ్ఞానం?
1: What is that?
0: నిత్యానత్య పరిశీలన శక్తి విజ్ఞానం.
1: That vijnana wisdom is
0: జ్ఞానంతో కూడినటువంటిది విజ్ఞానము.
1: This wisdom is a one of discrimination discretion.
0: కనుక
1: so,
0: మనం ఈనాడు అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
1: Today we see many.
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: We don't know where this restlessness is, the solution for that.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: We should give the medicine appropriate to the sickness.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: When there is stomachache, we don't put eye text to the eye.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: Do you find any relief?
0: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటిది మరొకటి అవుతుంది.
1: The complaint is at some point.
0: అనగా మన అశాంతి ఒకటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
0: much.
1: As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment.
1: He gave ointment.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు, కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం మాత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్ వేర్ వర్ యు
0: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు, మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain. All our modern efforts are of
0: this kind.
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలన గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: Pain is at one point, whereas the drug medicine given is at another.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: We are in search of God, searching everywhere, in every village, in the mountain tops, and Himalayas too.
0: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూచినా ఉన్నాడు.
1: God is everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there in
0: the heart. With you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: Shiva
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names
0: ఒక్కడే.
1: The names and forms are different, but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీ హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండే.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యూ మే సే వై హాస్ హీ డిసెండెడ్.
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డూ యు గెట్ ద లైట్.
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్. కెన్ యూ మేక్ ఇట్ ఎ గార్లెండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైట్.
0: ఒగడు జనగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంటే కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒగడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్?
0: కనుకని ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is
0: everywhere. Avatar
1: has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: నాట్ మియర్లీ టు డిక్లేర్, బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అంతా పంచడానికి వచ్చినాడు.
1: Yes, come here to share with everybody.
0: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as is the container of your heart,
0: కనుక మీ దర్శన స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore, we have to widen, expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger, you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunade karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karma naga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundidi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier body.
2: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: be it good or bad,
2: పాపం కాని పుణ్యం కాని,
1: be it sin or virtue,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడమైనటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మన్,
2: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: ఆస్కింగ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్,
2: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
2: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ,
2: దశరథ కౌరవులకు కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
1: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌసల్య,
2: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
2: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హిడ్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటివాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి ఆరోగ్య సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvagnudanu.
1: I am omnipresent.
2: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: Sarva kalamulu endukudanu nenu unnanu.
1: I exist in all times.
2: Kevalam kayavunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యువర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్సర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: హి సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
2: Modaru nee vyaktito prarambham ka.
1: You start with individual personality.
2: Ee vyaktitvam nunchi samajamlo praveshinchu.
1: From individual to society you enter.
2: Nirantaram kudanu nee vyaktitvamlo nee jeevitamlo nirantakamga cheyinchukonaku.
1: Do not waste your entire life thinking of only an individual.
2: Ee vyaktitvam anekunte kevalamu ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటాది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధా మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
2: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
2: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
2: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: గ్రాడ్యువలీ హీ మెన్షన్ సంఘం శరణం గచ్చామి.
2: కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ది ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
2: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్

0: విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ నియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రంలో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి. నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
0: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
0: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
0: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
0: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: A society by a particular name may have anything to do with society by another name.
1: Kanuka sangamu kuda nu oka vidhamaina punti yokka haddulu untuntayi.
0: There are limits even for society.
1: Ee haddu tho cheekudinatvanti cherinatvanti ee sangamulu anta goppa vi kaadu.
0: Do not consider the society which has limits as very great.
1: Kanukani sarvaatma bhavamunu dharinchinatvanti yokka ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayititi dharmaha, jagatune dharinchinatvantidi ee dharmam.
0: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetundi manam kontha vicharisthe aa padarthum yokka gunami.
0: When we try to find out the meaning of dharmam,
1: ee padarthum yokka gunamu.
0: Dharmam refers to the nature of the object. Which object?
1: Parartham yokka guna gunamu idi yokka yadartham.
0: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartham ee yokka vastuvu.
0: Parartham refers to this particular object.
1: Adhe parabrahma tattvam.
0: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
0: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
0: It is said that God has the body of maya, but he doesn't have the
1: Kanukane
0: body.
1: Kanukane Krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
0: Dharma is the body of God, and therefore he has just said for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
0: God is the very form of dharman.
1: Kanuka dharma anaga vishalamainatvanti oka daivatvanni nirupinchetvanti dharmam.
0: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: Kana నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
1: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
0: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
0: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
0: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
0: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం, ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్
1: నీ ధర్మం ఏమిటి?
0: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
0: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and waging a war is
1: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
0: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటి

0: ఇది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈజ్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
0: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
0: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
0: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
0: చక్కెరకు తీపి దాని సహజధర్మము.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
0: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ye vidhanga nivu praveshinchali ee sthita pragna lakshanaanni drishti endunchuko.
1: Keeping the various attributes of sthita pragna,
0: ee mohamulu nirmoolamu gaavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamo nihankara satanti madagachyati. Shanti anekundi nivu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
0: Monna cheppanu manavattam anaga man, man.
1: The other day Swami has just said manavattam refers to man.
0: M anaga maya remove.
1: M stands for removal of maya.
0: A atma see.
1: A stands for seeing of atman.
0: N nirvanam attain.
1: M stands for attaining nirvana.
0: Mayanu nirmoolamu gavinchi
1: removing the ruining, I mean destroying
0: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఈజ్ ఇన్హరెంట్ అండ్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted
0: vision. బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: Extroverted vision only an animal has.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: A man has introverted vision.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు,
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
3: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: ఈ దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
3: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉన్నాను.
3: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
3: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
3: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
3: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
0: ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
3: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
3: సనత్ కుమారా టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
3: సనత్ కుమారా ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
3: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
3: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ హావ్ నాట్ లెర్న్.
0: సనత్ కుమార్,
3: హి సెడ్ సో ఫార్ సో గుడ్, వెల్ హ్యావ్ యూ లెర్న్ ఆత్మ విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
3: హి సెడ్ ఎక్సెప్టింగ్ ది ఆత్మ ఎడ్యుకేషన్,
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
3: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
3: When you catch hold of that particular thing by holding which you have,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
3: If you learn a particular thing by learning which you will have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
3: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
0: ఒక గ్రామంలో,
3: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
3: ఇన్ ద నైబర్హుడ్,
0: పెళ్లి ప్రారంభమైంది.
3: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
3: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
3: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
3: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
3: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
3: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
0: Meeru kodanu maa inti bhojananiki raavali.
3: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meeru chudali.
3: You should just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
3: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
3: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్, హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్?
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
3: అండ్ దిస్ లేడీ సెడ్, వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
3: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
3: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
3: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
0: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదును బోధించాడు.
3: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు,
3: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
3: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
3: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏమి చేస్తున్నాడో,
3: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
3: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
3: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
3: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
3: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
3: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
3: హీ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
3: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
3: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
3: Whoever is the creator of this particular world,
0: ఎవరు దీనికి రక్షణకర్తను,
3: whoever is the protector of this world,
0: ఎవరు దీనికి యజమానుడు,
3: whoever is the master of the world,
0: ఎవరు దీనికి నాథుడు,
3: whoever is the father,
0: ఎవరు దీనికి పితను,
3: whoever is the father of this world,
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
3: Only he has the power and authority for this.
0: పితాసి లోకస్య చరాచరస్యాని, చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉన్నాడు.
3: For the movable and immovable world there is only one master.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
3: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
3: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
3: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
3: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
3: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
3: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
3: సారోస్,
0: బాధలు,
3: పెయిన్,
0: విచారములు,
3: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు,
3: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
3: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
3: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
3: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
3: That is why Vemana has given a very good
0: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
3: It is the fools who not be able to recognize their own mind after learning all types.
0: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
3: Whatever learning one might have, a mean person will not be able to have good
0: tarachi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
3: After learning a lot of education there could be only arguments and counter arguments.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chaavuleni chaduvu chaduvu valiyu annadu.
3: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chaduvu emiti?
3: What is that education which does not have death?
0: Adi aatma chaduvu.
3: That is authentic knowledge.
0: దానికి చావు లేదు.
3: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
3: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
3: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
3: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారములకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
3: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
3: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
3: A particular person, a villager who was a little ignorant, he wanted
0: ye to go by train. This
3: particular person had not travelled by train earlier.
0: Oka peddaga pettallu garipinchukoni vachindi oka rail.
3: A train came with a number of bogies and wagons.
0: Vaa idi enta peddadi, inni pettallu garipinchukoni కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
3: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
3: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
3: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
3: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు.
3: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
3: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా పాపం, ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
3: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
3: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: ఎవరి పార్టీకి వారు సీటు పైన పడుకున్నారు.
3: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
3: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
3: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదనుకున్నాడు.
3: He kept the entire luggage on his own head thinking
0: నా సామాను నేనే మోస్తున్నానని భ్రమించాడు పాపం.
3: He deluded himself that he was carrying all his luggage.
0: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, నీ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
3: The co-passenger asked him, Sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
3: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
0: చివాడా, నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు. నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
3: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారింగ్ యూ అండ్ యువర్ లగేజ్. బై కీపింగ్ ది లగేజ్
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
3: హి హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హి డస్ నాట్ హావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
3: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్ డిఫరెంట్
0: గొప్ప విద్యావంతుడవే,
3: యుర్ హైలీ ఎడ్యుకేటెడ్
0: విజ్ఞ నిగ్రహం కలగాడవే,
3: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
3: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
3: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
3: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
3: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
3: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
3: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
3: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
3: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
3: బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
3: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్, ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. యు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
3: యు హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
3: ఆల్ ది రెస్ట్ యు ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము,
3: గెట్ అప్, అరైజ్.
0: లెమ్ము ధనుంజయ,
3: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
3: ఫేట్ ఈస్ వెరీ
0: పవర్ఫుల్. న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
3: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
0: నశించు స్వార్థము,
3: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
3: దిస్ ఇస్ ది
0: ధర్మిక
3: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
3: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట, ప్రారంధములు ఏమిటో.
3: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
3: ఇఫ్ యు ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికీ ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
3: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: karanam entanaga.
3: What is the reason for this?
0: Dhritarashtruni biddalu,
3: because these are the children of
0: Dhritarashtram. Itihi Dhritarashtram, tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetunte vaadu Dhritarashtra.
3: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
3: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
3: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
3: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ.
0: అజ్ఞానము,
3: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
3: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్, యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
3: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్క్వైరీ, ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహమందు,
3: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు,
3: ది ఇన్వెలర్ ఈజ్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
3: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
3: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
0: ఒకరినొకరు వీడుచుందరు.
3: దే విల్ బి లీవింగ్ సెపరేట్.
0: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
3: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకటి కలడు,
3: దెర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు,
3: there will be bad and good which will be
0: rendulone okati undu annadu.
3: Inside both good and bad there is only one entity.
0: Kanuka jeevudundu dehamantu hrudayamantu devudundu ee rendu kudunu oka chotune untunnayi.
3: There is the indweller jeeva inside the body, there is God inside the heart, both of them are in the body.
0: Ee dehanni neevu aadharanga chesukoni neevu varini anupistunnave kaani dehame aadharam lekapothe vaadu sarvaatmaka bhavamto untaru.
3: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: kanuka deha pranthini dooram chesi,
3: if you remove the delusion of the
0: jeeva brahma ikyanu sandhanamulo,
3: if you want to bring about the unity of jeeva
0: nityanandamanu anubhavinchavannadu,
3: you have to enjoy the eternal bliss,
0: brahmanandamulo cheravannadu,
3: enter into the ananda
0: advaita anandanni artham chesukovannadu,
3: understand the ananda of advaita.
0: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi chita pragna drishtini andinchadu.
3: After teaching in this particular way, he has been able to impart the
0: knowledge. Chita pragnulo undinatundi pradhana lakshanalu ekatma bhavame,
3: feeling or a sense of same entity all over. This is the
0: indriyalaku ematram kodunu vasham kaaka,
3: not being subject to the senses,
0: samadhi chittudai,
3: having an heart of
0: sukha dukkhamulanu,
3: sorrow and joy,
0: mana abhimanamulanu,
3: attack
0: ninda stithulanu,
3: censure and praise
0: okkatiga bhavinchukuneetundi.
3: That is a feeling of treating all
0: ee anni kodunu bhagavat vibhutulaga visheshinchetundi,
3: believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthita pragnudu,
3: such a person alone is real sthita pragna.
0: Itvanti sthita pragnudai naa aagnanu neevu sirasavadinchavannadu.
3: You become such a sthita pragna and carry out my command, he said.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టన్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ హార్డ్ పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్ కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ది హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, నార్ ది క్రియేషన్ వుడ్ హెల్ప్ ఇట్ టు ఇంక్రీజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు విద్యార్థులు మర్చిపోయి అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ. And so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu vaari yokka aanandamunu vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: America deshasthudainatundi chala prasiddhi ganchinatundi vaadu.
1: American by name is highly reputed one.
0: Okanoka samayam lopala talitendrulu chada bidirikanni anubhavistu vacharu.
1: His parents passed through the period of poverty.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: Mother at that time, stricken by poverty, could earn her livelihood by stitching the old worn clothes.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: Father eked out his living by serving as carpenter, by earning little money every day.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: This boy Lincoln had many difficulties.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హీ వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాజ్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్, స్పాయిల్డ్ క్లాత్ స్పెషలీ స్టిచ్డ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూసి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: ది అదర్ క్లాస్మేట్స్ ఆఫ్ లింకన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఈ పూర్ ఫెలో మా వెంటెందుకు రావాలి?
1: హౌ ఇస్ దట్ దిస్ పూర్ ఫెలో ఇస్ ఫాలోయింగ్ దెమ్ టు స్కూల్?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేవు అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: ద క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బేర్ దెమ్ ఎనీ లాంగర్, టెలింగ్ దట్ వాట్ ఇస్ షేమ్ ఇట్ ఇస్, వాట్ డర్టీ క్లోత్స్ దట్ హి హస్ పుట్ ఆన్ అండ్ హి ఇస్ ఫాలోయింగ్ us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: అండ్ లింకన్ రిటర్న్ హోమ్.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: మదర్ వాజ్ స్టిచింగ్ ఓల్డ్ గార్మెంట్స్.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: ద బాయ్ రిటర్న్ షౌటింగ్ మదర్ మదర్ అండ్ ఫెల్.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెండ్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: ద మదర్ సెడ్ డోంట్ ఫీల్ సాడ్.
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులు కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
0: మన బంధువులా శ్రీమంతులు కాదు.
1: అవర్ రిలేషన్స్ ఆర్ నాట్ రిచ్ ఐదర్.
0: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ గాట్ దోస్ హూమ్ వి డిజర్వ్.
0: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: మనము ఒక్క దీని యందు మాత్రమే మనం గొప్పవారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిచ్ ఇన్ వన్ కన్సిడరేషన్.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ట్రూ వెల్త్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: దేర్ కెనాట్ బి ఎనీ రిచర్ మ్యాన్ దెన్ us. దెన్ వన్స్ వీ హ్యావ్ దిస్
0: ఈ నాటి ధనం రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములను కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసం లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane,
1: the true wealth is
0: na bhagyam atmane,
1: the true wealth is
0: nen atma gauravam kosam nen bratuktunnanu.
1: With this self confidence and the strength
0: atma
1: of the
0: gauravam
1: self
0: identity, atma gauravam lenipindi samayalo nen bratiki prayojanam emiti?
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gauravame na yokka pradhanamainatundi aasti.
1: Therefore
0: sthiram chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him,
0: నాయన 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉండేప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆజ్ఞ శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: క్రమక్రమేణ కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసు తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హడ్ టు ఫాస్ట్ ద నెక్స్ట్.
0: టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: హీ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఇట్.
0: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: While at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: Mother, she was literally touched by the scene and said, every boy should have some food before he goes to bed.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: In fact, we don't have rich food at home.
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
1: In fact, she spent the whole night stitching the old cloth, and by selling it she could have 2 rupees.
0: తాను పస్తు ఉండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised, because such a poor boy, how is that he could have that kind of
0: courage? నా ఆత్మగౌరవం తెచ్చింది.
1: He said it's only self confidence and self respect that gave him all that courage.
0: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
1: And he said my main property is self confidence.
0: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణం.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ హస్ హిస్
0: వెరీ బ్రెత్. ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ వెరీ ఇస్ మై గాడ్
0: అని ధైర్యం తోపుల సాధించుతూ వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
0: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: At the end of his studies, he could serve as a clerk in some office.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: As clerk, he did his duties sincerely, dutifully.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: Having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: With this he could even supply food to his parents, and since then there was no shortage, actually speaking.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవించుతూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fasts, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ అబ్బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is న్యాయవంతుడు, is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth and
0: justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name, the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరమైపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can contest?
0: న్యాయరీతిగా అందరికి వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged him.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజములకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: అండ్ హి వన్ ట్రయంఫెంట్లీ ఇన్ ది ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: దిస్ న్యూస్ కేమ్ టు హిస్ మదర్.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ ఎక్స్టాసీ.
0: కుమారుడిని పోయి కరుచుకుంది.
1: షీ హగ్డ్ హర్ సన్.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంతటి సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంతటి విజయానికి కారణం చేస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఈ ఆత్మవిశ్వాసం ఏ నాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: Consider that life is ఈనాడు
0: ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: సో వాట్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఆర్ దీస్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ధైర్యం
0: చెప్పి
1: షీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close,
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు,
1: such a poor boy.
0: చెప్తుంది,
1: it is only your self confidence that brought you the victory.
0: ఈ ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.

0: అయినటువంటి వాడు
1: ఇలాంటి
0: వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం,
1: హౌ డు యు బికమ్ ప్రెసిడెంట్
0: అని అనుకునేటప్పటికే తల్లి చాలా ఆనందించింది.
1: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to
0: God. It's
1: God brought you up to this
0: state.
1: This is God's gift.
0: This
1: is the effect of truth.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: This is the strength of
0: self-confidence.
1: And she wanted him to pray in full realization of this.
0: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: And he traveled in riksha. And took charge.
0: Car కూడా లేదు.
1: He didn't have car.
0: కాదు. మన స్థితికి ఇదే సరే.
1: This is one what I.
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: Because of strenuous hard work that has put in serving as a carpenter. He could not suffer any longer. The father breathed his last.
0: కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడా బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షి వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షి డైడ్. నోబడీ హెల్ప్డ్ హిమ్.
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెళ్లికి నా పెళ్లికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I got
0: married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect. What more is to be
0: solicited?
1: She too praised her son. The stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: And she also take good care of him.
0: మరి కొంతకాలమునకు
1: after some time
0: తండ్రి మరణించాడు.
1: The father died.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: Your father and your mother.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: post. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: nayana manaku ee prapanchamto undinatundi danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetundi.
1: He told his friend, neither wealth nor position would come to your rescue. No,
0: manaku satyame manavulu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మ పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్
0: యువర్ ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డూ యువర్ డ్యూటీ.
0: కట్ట కనపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: వాట్ వాజ్ ద జాబ్ దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: హీ వాజ్ జస్ట్ పాలిషింగ్ ద షూ.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there the hotel.
0: Inka avi kuda nu panchi cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available, he used to help other children in

0: addresses on the envelopes.
1: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
0: The children also used to pay him for the service.
1: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
0: His handwriting was perfect, legible.
1: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
0: while he was writing addresses on the envelopes,
1: లింకన్ చెప్పినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
0: with all this spirit of self confidence,
1: ఆ కవర్ను వారికి తిరిగి అడ్రస్ తో వెనక్కి ఇచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
0: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
1: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
0: That was the magnitude of self confidence.
1: God bless you, God bless you.
0: And he always said, God bless you.
1: ఆ పిల్లలు కూడాను God bless you, God bless you అని చెప్పేటువంటి.
0: The children also responded likewise, telling God bless you.
1: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
0: We cannot say the nature of the heart or the temperament.
1: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
0: the innocent children
1: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
0: హోల్ హార్టెడ్లీ దే సెడ్ God bless you, God bless you.
1: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
0: Their hearts are sacred.
1: ఊరికి ఆర్టిఫిషియల్ గా God bless you, God bless you అని చెప్పడం వేరు.
0: It's not an artificial utterance, God bless
1: you. ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
0: Children said so wholeheartedly.
1: ఆ యొక్క God bless you అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
0: With these blessings, God bless you, he came up in life.
1: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
0: after the demise of Lincoln,
1: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
0: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
1: అతని సుబోధనంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
0: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్
1: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు
0: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్
1: చూచారా బిడ్డలు
0: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెండ్
1: అలాంటి చిన్న వయసు లోపల
0: అట్ దట్ టెండర్ ఏజ్
1: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
0: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: దైవ భక్తి చేత
0: విత్ ద డివోషన్
1: సత్యాన్ని ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ది ట్రూత్
1: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గతి పొందారు చూడండి.
0: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
1: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ
1: కాలం వేరు కావచ్చు దేశం వేరు కావచ్చు
0: కంట్రీస్
1: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును
0: మేబీ ది
1: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
0: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
1: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
1: అలాంటి విశ్వాసం చేత
0: విత్ దట్ కాన్ఫిడెన్స్
1: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
0: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
1: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
0: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
1: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
0: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
0: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ విధమైన ఆదర్శ పుచ్చుకు ఒక్కరుంటే కూడా చాలు.
0: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
1: ప్రదోషి దీపక చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
1: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
0: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
1: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
0: For all the three worlds, the one of righteousness, it is dharma that gives light, brilliance in all the three worlds.
1: ఆ తర్వాత సుపుత్ర
0: then good son.
1: ఈ సుపుత్రుడే మన ఇంటి తలమును నిలబెడుతుంటాడు.
0: In fact, a good son is the very light of the entire family.
1: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
0: And is a good son who will uphold the name of the family.
1: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
0: You should all be good children, good sons.
1: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
0: You should change the present position and see that it's going to be ideal.
1: మొదలు మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
0: First transform your heart.
1: అప్పుడే అందరూ కూడా ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
0: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
0: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక ఇతరులకు మనము గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
0: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
1: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
0: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవరీవన్.
1: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
1: కుల మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
1: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అని యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
0: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
1: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
0: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
1: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరమైపోతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
0: What's our culture?
1: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
0: That which is refined is culture.
1: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
0: That which is made sacred is culture.
1: ఒక ఒడ్లు పండుతాయి మనకు.
0: And here we have paddy.
1: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
0: We don't partake paddy as
1: ఈ ఒడ్డును దంచి
0: and it has to be thrashed.
1: ఒడ్డును వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
0: and the rice has to be boiled. ఉడికినటువంటి
1: భోజనాన్ని మనం భుజించాలి.
0: So it has to be thrashed, husk has got to be removed.
1: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
0: And this is all due to refinement and polishing.
1: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
0: All the husk is removed.
1: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
0: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
1: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
0: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
1: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
0: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
0: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
1: parishuddhani cheyatamu.
0: It will be purified.
1: Manam deenini aanandanga aaraginchatamu.
0: Then we partake it happily.
1: Aaraginchinatundi maname aarogyanni pondutamu.
0: The food that's partaken will give you strength.
1: Aarogyamainatundi okka deham nande aarogyamaina manasu kuda untadi.
0: A healthy body will have healthy mind.
1: Chaala mandi manasu veru ఆరో దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
0: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: కాదు కాదు కాదు.
0: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
0: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: మన మనస్సు దేహాన్ని ధరించినటువంటిది.
0: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
1: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
0: Without this mind, what for is the body?
1: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అన్నారు.
0: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
1: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
0: And it's the mind that's most important one possessed by every living creature.
1: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
0: The mind should entertain sacred thoughts.
1: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదాని కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
1: మనస్సును ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ ఎస్ ద వెస్చర్.
1: మనస్సు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ ఎ లెవెల్.
1: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
0: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
0: వెరీ హై డిగ్రీస్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్?
1: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
0: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఫుడ్,
0: ద ఫుడ్
1: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
0: ద ఫుడ్ సప్లై టు యూ
1: ఆనందాన్ని అందించడం లేదు.
0: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
1: ధనము,
0: ద మనీ
1: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
0: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
1: ఆనందాన్ని పంచడం లేదు.
0: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
1: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: దేహము మనసు.
0: What most important two are here.
1: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How to maintain the body.
1: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
0: How to purify the mind.
1: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు ఇవాడు చక్కగా గుర్తించాలి.
0: Students will have to clearly understand these two aspects.
1: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
0: We have to purify the mind.
1: దేహాన్ని తగినటువంటి రీతిగా పోషించుకోవటం.
0: And see that the body is healthy.
1: ఈ రెండు బాగా ఉండినప్పుడు
0: when these two are perfect,
1: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
0: You become a total man.
1: దేహం ఆరోగ్యంగా ఉండి
0: the body is healthy
1: మనసు సరిలేకపోతే
0: when the mind is not proper
1: half man
0: you are only half man
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి
0: విత్ దీస్ టూ బాడీ ఇన్ ద మైండ్
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాదు
0: The modern education does not shape you as a true man.
1: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
0: In fact, you should be a total man, true man.
1: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనసు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
0: The totality requires the purification, the perfection of the body and the mind.
1: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
0: Many feel that it's enough if we have money to enjoy everything.
1: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
0: You can never be blissful with the mind.
1: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
0: You can never be healthy with the mind.
1: గుణము చేతనే మనకు కావాలి.
0: It's only the virtue that's necessary.
1: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
0: Every student today.
1: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: Students today develop these three. The kalimi friendship, the kalimi wealth, kalimi the wealth, balimi the strength, chelimi the friendship.
1: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
0: These three we have, but we don't have character.
1: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
0: Without character, what for? గుణము
1: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
0: What for is the
1: friendship? హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
0: We say only hello and go.
1: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు. గుణము పైన ఆధారపడాలి.
0: Therefore, we should never depend, rely on the wealth, strength and friendship, but we should depend on the character.
1: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
0: ancients relied on character.
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
0: They led an ideal life and shaped this country as an ideal one.
1: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
0: So we should go by the character.
1: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
0: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
1: తల్లిదండ్రులను పోషించి
0: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
0: demonstrating an ideal life
1: వారిని సంతృప్తి పరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
0: One should be a good son by trying to please the parents in every possible way.
1: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
0: సంస్కృతి కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్సింగ్.
1: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
0: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
1: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
0: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి
1: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
1: బ్యాడ్ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
0: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
1: అది మన సంస్కృతి.
0: దాట్స్ అవర్ కల్చర్.
1: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
0: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈస్.
1: అందరూ కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
0: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
1: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వరే మనం జీవించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్స్ నో
1: స్టేజ్ కి టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
0: ఆన్ ద స్టేజ్ వి సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్
1: కానీ సిస్టర్స్ వలే బ్రదర్స్ వరే మనం పాటిస్తున్నామా?
0: బట్ డు వి యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వి సే?
1: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
1: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
0: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
1: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటుంటే ఎంత గొప్పది.
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
0: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
0: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
0: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
1: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
1: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
0: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
1: ఇది మొదటి దినము.
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
0: వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ అవర్ బాడీ అండ్ మైండ్.
1: ప్రాచీనులు చెప్పినటువంటి యొక్క మాటలను ఆచరణలో పెట్టి
0: అండ్ వీ షుడ్ ప్రాక్టీస్ ద ఓల్డ్ డిక్టా ద టీచింగ్స్
1: నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: We should think of the teachings of the old.
1: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
0: The biggest teaching of the father of Lincoln is only one.
1: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
0: He said self confidence is our property.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
0: Without this self confidence you are a pauper, a beggar.
1: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏంటి?
0: What for is the worldly property?
1: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
0: So self confidence is needed.
1: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్ హోల్డ్.
1: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
0: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
0: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
1: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
1: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
1: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్?
0: వీ సే గుడ్ మార్నింగ్ వాట్ ఈస్ దాట్?
1: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
1: న్యాయంగా చూస్తే మార్నింగే లేదు, ఈవినింగే లేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
1: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నాం, సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నాం.
0: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
1: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
1: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind, sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night.
1: సూర్య చంద్రాలు సుస్థిరమైనటువంటి వాళ్ళు.
0: And the moon and sun are steady there.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: సీత రాముని మ్యారేజ్ చేసుకునే ముందుగా
0: before she got married to Rama
1: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
0: Rama came there to lift up this bow.
1: వచ్చాడు శివధనస్సు ఎత్తాడు.
0: He came and lifted that శివధనస్సు.
1: కానీ
0: but
1: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
0: She was feeling sad.
1: చంద్రమా మనసోజాత నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: And my mind is the moon.
1: అసంతృప్తిగా ఉన్నాడు.
0: He is dissatisfied.
1: ఆ చంద్రుని తృప్తిపరచాలి.
0: And I should satisfy this moon, the mind.
1: ఆ చంద్రుని తృప్తిపరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: She was sharing the same with Rama.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: అండ్ దెన్ రామ సాడ్
1: ఈ అవతారం లోపల
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: ద చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
1: రామ చంద్ర రామచంద్ర అని
0: దాట్స్ ద హోల్ నేమ్ రామ చంద్ర.
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: వచ్చే జన్మం లోపల
0: ద నెక్స్ట్ లైఫ్
1: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
0: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్ విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్
1: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
0: అడ్వెంట్ ఆఫ్
1: అర్ధరాత్రి సమయం లోపల
0: మిడ్ నైట్
1: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
0: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
0: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ సీక్రెట్ స్టోరీస్ సీక్రెట్ ఐడియల్.
1: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద
1: స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మనకు లేకపోయినప్పటికి
0: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: ఆత్మను గౌరవించండి.
0: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఏ ప్రతి వాడిని కూడా వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
0: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
1: హలో బ్రదర్ బ్రదర్
0: అడ్రస్ ఎవ్రీవన్ ఇస్ బ్రదర్.
1: హృదయపూర్వకంగా చెప్పండి
0: హోల్ హార్టెడ్లీ.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: పెద్దలు
1: వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: డూ నమస్కారం హోల్ హార్ట్
1: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరాత్మం?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ 5 సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ 10 టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
1: నమస్కారం చెప్పాలి
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం, నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు, నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చి ఉంటుంది నమస్కారం.
0: They do namaskar as if they are applying acts on the body. It's not so.
1: Namaskaramu.
0: Namaskaram.
1: ఈ రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విరువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: The thumb is very important both.
1: ఇదే దైవంతో సమానము.
0: That's divine.
1: ఈ వేద కుటి లేకపోతే ఎన్ని విరేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
0: Without the thumb, the four fingers are useless.
1: ఈ దశేంద్రియములు కలిపి
0: with all the 10 senses
1: ఈ రెండు తమ్ములు హృదయానికి పెట్టుకుని
0: and joining
1: the heart. నమస్కారం అని చెప్పాలి.
0: And then do namaskara.
1: హృదయం నుంచి వచ్చేటువంటి నమస్కారం.
0: And it should come out of the heart.
1: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Ancient sages led an ideal life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
0: there are wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు,
0: the place inhabited by
1: demons, ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు,
0: the saints and sages moved fearlessly,
1: వాళ్ళకి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది,
0: how could they have courage,
1: సింహాలు పక్కన తిరుగుతూ ఉన్నాయి,
0: lions were just passing, కానీ
1: వాళ్ళకి భయం లేదు,
0: they were fearless,
1: వాళ్ళు దేహాభిమానం లేదు,
0: they didn't have body attachment,
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
0: వచ్చారు, they got attachment to the self or the spirit and not to the
1: body. Astram emiti,
0: what was their weapon?
1: Atma vishwasame astramu,
0: self confidence was their weapon.
1: Atma vishwasamane astram cheta aa aranyamulo sancharistu vacharu,
0: with the weapon of self confidence they could move about fearlessly in the forest.
1: Anduvalle simhato kudulo aadukuntu vacharu,
0: so they could play with the lion,
1: pulustho kudulo aadukuntu vacharu,
0: they could play with tiger,
1: bhayame ledu,
0: they had no fear,
1: eppudu dhairyame, dhairyam sarvasadakam,
0: they were courageous so they could
1: ee dhairyam ekkada nunchi vastundi, atma vishwasam tone vastundi.
0: One could be courageous if they are self confident.
1: ఈ నాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: We say self confidence but we have no confidence at all.
1: కానీ ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: After all, life has no meaning without self confidence.
1: దాన్ని మనం సాధించాలి.
0: We should achieve this.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
0: today's students,
1: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
0: They don't have self confidence and self respect.
1: ఆత్మ అంటే ఎక్కడుంది ఆత్మ? దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
0: They want to investigate, find out where atma, the self, is here or there in the body.
1: సర్వభూతానాం,
0: it is present in all beings,
1: sarvata paadipadam,
0: it is spread all over,
1: sarvato chisiromukham,
0: it is spread everywhere,
1: sarvata stutimalloki,
0: it is present sarva
1: utishtati, ekkada chuchina unnatundi atma okkate,
0: it is a self or spirit or atma that is present everywhere.
1: Pillalandaru chakkaga vicharana cheyochunu,
0: students can inquire,
1: ee gaali ekkada untundali manam peelchukune gaali,
0: the air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది,
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్,
1: కానీ కంటికి కనిపించదు,
0: బట్ యూ డోంట్ సీ,
1: చేతికి చిక్కదు,
0: యూ కెన్ క్యాచ్,
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము,
0: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: అలాంటిదే ఆత్మ,
0: సిమిలర్ ఇస్ ఎయిర్,
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి,
0: సో ఆల్సో ది స్పిరిట్,
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది,
0: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము,
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్,
1: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you How do you find the air? How are you able to breathe?
1: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: All five elements are basically divine.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ద సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ,
0: ద టచ్,
1: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రసగంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది,
0: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: హీ హర్డ్ ఆల్ దట్.
1: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
0: హీ విజిటెడ్ మెనీ నోబుల్
1: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలో చదివారు.
0: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
1: ఏమీ అర్థం కాలేదు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: కట్టగడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ
1: త్రీ ఫోర్. రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్
1: సాటిస్ఫాక్షన్ కాదు,
0: నథింగ్ రాంగ్,
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫోర్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: బుద్ధుని యొక్క చిన్న తిని తల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తల్లి కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యు హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: బాడీ ఇస్ నెగటివ్.
1: నేను పాజిటివ్.
0: ఐఎమ్ ద
1: నెగటివ్. ను త్యజించక తప్పదు.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
0: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
1: దేహాభిమానం పెంచుకోవటం చేతనే
0: యువర్ బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం క్షీణించిపోతున్నాయి.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: యూ హ్యావ్ టు డు యువర్ డ్యూటీ.
1: దేహాన్ని పోషించవలసింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్.
1: కానీ దేహమే సత్యం అని భావించకూడదు.
0: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్ దేహం
1: పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహము కూడక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలరిజం
1: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: గుణతింపగా ఆత్మరూపుడై.
0: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్.
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంతా వ్యర్థం చేసుకోకూడదు.
0: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
0: హౌఎవర్ హట్ మెయింటైన్
1: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద బాడీ.
1: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
0: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ.
1: ఆధారమైనటువంటి ఆత్మ.
0: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్.
1: అదే ఫండమెంటల్.
0: That is fundamental.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా.
0: Without faith on this fundamental truth.
1: ఈ అనేటువంటి దాన్ని ఎంత మనం విశ్వాసం చేసుకుని.
0: We have got faith in all the negative of the body.
1: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
0: And we think of the body only.
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: చాలా తప్పు.
0: It's a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact we have to take care of these senses.
1: ఇంద్రియాలను పోషించడం చేత.
0: With this.
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్
1: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
0: when once you maintain this
1: ఎప్పుడు యవనుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ
1: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లెస్.
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
1: అది ఏ సత్యం శివం సుందరం.
0: దట్ ఈస్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
0: దట్స్ లావణ్య ఇస్ బ్యూ.
1: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
0: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
1: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
0: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
1: రాములు ఎక్కడే గాని ముస్లిం అయినటువంటి రాములు కనపడటం లేదు.
0: యు మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు రాముడు యవ్వనుడే.
0: రామా ఇస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎప్పుడు కూడా ముస్లిగా కనిపించడం లేదు.
0: కృష్ణ నెవర్ ఏజ్డ్.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్
1: అనగా యువకుడే,
0: ఎవర్ గ్రీన్,
1: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్, ఎవర్ యూత్ఫుల్.
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్,
1: 16-17 సంవత్సరాల పిల్లలే,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్,
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
1: మనం చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
1: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యూ షుడ్ బి ఎవర్ యంగ్,
1: ఎప్పుడు ఈ ఇండియాను పోషించుకోవటం.
0: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్,
1: ఇండియాకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియము, ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
0: అండ్ ద నోస్, ద మౌత్, ఇయర్ హ్యాస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ, లావణ్య.
1: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్,
1: నవ్వటం కాదు,
0: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
1: మనం ఎప్పుడు ప్రహసన్, హసన్, చిరునవ్వు నవ్వులే,
0: స్మైల్ నాట్ లాఫ్టర్.
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఈవెన్ యూ వన్ క్రైస్ట్,
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: మనిషి ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యూ క్రై?
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
1: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై.
1: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్.
1: కనుక మానవుడు, పిల్లలైనటువంటి మీరు,
0: యంగ్స్టర్స్,
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి,
0: యూ షుడ్ గ్రో,
1: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది,
0: యూ షుడ్ బి ఐడియల్.
1: దేశము లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి మొదటి దినము,
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము,
0: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
1: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
0: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: ఈ 2 నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
0: 2 మంత్స్ వెకేషన్.
1: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్,
1: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
0: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్,
1: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
0: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని,
0: to make best use of this time, you can develop ideals, good character, and you can be strong enough, and you can be satisfied. With the satisfaction and health, you can have truthful bliss. The truthful bliss is supreme bliss, and is one of wisdom, non-dual, ethereal, and that's what the aim of other
1: Vityam, Vimalam, Achalam, Sarvadi Satchibhutam, Bhavatitam, Trigunaragitam, Adi Yeni Yakanandam.
0: It's pure. Is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
1: ఎప్పుడు సదానందులై ఉండాలి.
0: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు సదానందులై ఉంటారు?
0: వెన్ ఇస్ పాసిబుల్.
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్ ఇట్.
1: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకుకు వేయకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ ఫీలింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
1: హితమైన ఆహారము,
0: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్.
1: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు,
0: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
1: నేను
0: భగవాన్,
1: చాలా మంది నాతో భోంచేస్తుంటారు,
0: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్,
1: కానీ ఇప్పుడు 1 నెల నుంచి కూడాను అన్నం కూడా మానేసేసారు.
0: ఫర్ ద పాస్ట్ 1 మంత్ భగవాన్ ఈస్ నాట్ టేకింగ్ ఫుడ్,
1: సంకట తినేటువంటి వాడిని.
0: యూస్ టేక్ దిస్,
1: ఇప్పుడు సంకట కూడా మానేసేసినా.
0: ఈస్ నాట్ ఈవెన్ టేకింగ్,
1: తెల్లవారి తెల్లవారి కూడా ఒక రొట్టె.
0: ఈస్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
1: పూజించడం లేదు.
0: ఈస్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్.
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: యట్ హీ ఇస్ బ్లిస్ఫుల్.
1: మీరు అనుకోవచ్చును స్వామి బలహీనంగా ఉన్నాడు, మీ దృష్టి ఎట్లాంటిది? యద్భావం తద్భవతి.
0: You may think Swami is weak. That's your feeling after all.
1: No weakness. Sir.
0: No weakness.
1: I am very strong.
0: Bhagavan is very strong.
1: He
0: is ready to walk to any long distance. You don't know.
1: ఏమైన అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
0: Oh, Bhagavan is prepared to run even.
1: కనుక దీనికి మూల కారణము
0: వాట్స్ ద రీజన్
1: నా లావణ్యమే
0: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది
0: లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్
1: చాలా మంది చూస్తుంటారు
0: యు నో మెనీ
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ
1: అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా
0: హీ విల్ నెవర్ బి ఏ పేషెంట్ నో
1: నాకెట్టి విచారము లేదు ఆల్వేస్ బ్యూటీ
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను
0: హియాస్ నో వరీస్ వాట్సోఎవర్
1: మీరు కూడాను ఫాలో మీ
0: యు ఆల్ ఫాలో భగవాన్
1: అందరు కూడా చెప్తుంటాను నేను
0: భగవాన్ టెల్స్
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్
0: భగవాన్ టెల్స్ ఎవ్రీబడీ మై
1: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారా అండి
0: టేక్ భగవాన్స్ లైఫ్
1: మీరు కూడా ఎంత కాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుంది మంచి పటుత్వాన్ని పొందుతారు
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్
1: ఆ విధంగా ఉంటుంది జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి సాయం చేయండి
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి
0: యూఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్
1: కనుక మీరందరూ సేవకులే
0: యూఆర్ ఆల్ సర్వెంట్స్
1: సేవకులు అంటే ఏమి పని చేసేటువంటి వాళ్ళు
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఉన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adiye meeri padidhyanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu.
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: He said, you follow me, listen.
0: ఏమిటి మాకు మెసేజ్?
1: వాట్ ఇస్ మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వీ వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు.
1: నో, వీ డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగర్ చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్ కెనాట్
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా లేనిపోని మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్, మోర్ వర్క్. మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: తనకు లేడే కాని మనకు లేడు, తనకు లేడే కాని తనకు లేడే కాని మనకు లేడు.
1: ఆన్ ది సర్చ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్. For the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Anadi kalamu nundi unnadani kondaru ledani mari kondaru ee vidhamuga daiva vishayamai వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థం గావించుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దే టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ the shining sun.
0: Leka kannulu musukunnatunti vaniki prapanchame kanipinchadu.
1: The one who closed his eyes cannot see the world.
0: Anta matram chetane variki suryudu ledane leka prapancham ledaniya.
1: Can you say that there is no sun, that there is no world for that matter?
0: Kaadu kaadu.
1: No,
0: suryudu unnadu,
1: sun is there,
0: kaani drushti ledu.
1: But there's no vision.
0: ప్రపంచం ఉన్నది.
1: There is world.
0: కానీ కన్నులు మూసినాడు.
1: But he closed his eyes.
0: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషం కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
1: The mistake lies in his vision and not in creation.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
1: Therefore, faith is life of every human.
0: నమ్మకమే లేకుండా లేదనియా.
1: Can you say that there is no sun, that there is no world for that matter?
0: Kaadu kaadu.
1: No.
0: Suryudu unnadu.
1: Sun is there.
0: Kaani drushti ledu.

0: Pradhana pranam.
1: Therefore, faith is life of every human.
0: Nammakame lekundina chanamainanu kudanu kaalam gadapaledu.
1: Without faith, we cannot spend even a moment of time.
0: Nammakame lekundina padi adugulaina kudanu thanu munduku poledu.
1: Without faith, we cannot step forward even 10 steps.
0: Nammakame lekundina ye chinna kaadyamunu kudanu thanu prayatninchaledu.
1: Without faith, he cannot undertake any task.
0: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
0: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
1: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
0: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
1: Not only in respect of God, every field of activity needs faith.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసంపై ఆధారపడి ఉన్నది, కానీ పరులపైన కాదు.
1: Every matter depends on your faith, not on others.
0: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యమును సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
1: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
0: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
1: Out of faith only we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so and so is
0: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith, one would not be able to love one's own child.
0: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి ఈ యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు, కాని నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. Those that do not have faith, the second category, they pretend as if they have no faith.
0: కాని దైవ విషయం వచ్చేటప్పటికి అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: Though one finds God in his heart, but yet he denies for political reasons.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: In case there is God, why don't we see him?
0: కనిపించినటువంటి దానిని అంతా కూడాను నీవు విశ్వసిస్తున్నావా, విశ్వసించలేకపోతున్నావా?
1: Are you able to believe that what you see or deny that you don't see?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: A question was raised this morning.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వీ లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వీ లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: The reason for hatred is the very same.
0: Dvesha premalu rendu kodanu bimba pratibimbamule.
1: Hatred and love are the object and reflection.
0: Kanuka eppudu dvesham undo appudu prema kuda undi.
1: Where there is hatred, there is love too.
0: Yedu eppudu ledaneetunti bhavam undo akkada unnatunti aneetunti satyam kodanu untunnadi.
1: At the time when you say no, there is also yes over there.
0: Ippudu ikkada oka chinna udaharanam,
1: a small example.
0: Ippudu ee stage paina సాయిబాబా ఉన్నాడా లేదా?
1: ఆన్ దట్ స్టేజ్ హియర్ ఇస్ దేర్ సాయిబాబా ఆర్ నాట్?
0: ఉన్నాడు.
1: yes, he's there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say

0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకొలుగుతున్నాడు.
1: You are able to say no, that which is present.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
0: ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: Likewise, because there is God, you say yes and you also say no.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
0: There is God, antunnadu Anil Kumar.
1: Anil Kumar says there is God.
0: Anaga emi mottamodata satyam prarambhamavutundadi.
1: Meaning the truth starts first.
0: There is anustundadi.
1: There is
0: first. Akkada unnadu.
1: There is.
0: Evaru?
1: God.
0: Who?
1: God.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటారు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is.
1: God is.
0: Nowhere.
1: Nowhere.
0: N-O. W-H-E-R-E-Where.
1: N-O, no. W-H-E-R-E-Where.
0: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చ్ చేసేటప్పటికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వీఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
1: We have joined this W.
0: NO ku W chesetappudike now aipoyindi.
1: When you join W to NO, it's now.
0: Now anetvanti nunchi W nu vera chesetappudike nowhere aipoyindi.
1: When you remove this W, it becomes nowhere.
0: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
1: For these two statements, nowhere, now here, it's only shifting of this letter W.
0: Kanukane mana yokka bhavamulu nammakam undinappudu now here antamu, nammakam lenappudu nowhere antamu.
1: So when we have faith, we say now here. When there's no faith, nowhere.
0: ఈ రెండింటికి మన నమ్మకమే మూల కారణము.
1: For both faith is the cause.
0: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
1: This faith are our eyes.
0: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
1: The faith is the sacred text.
0: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
1: The vision of the sacred text is creation.
0: ఈ సృష్టియే మానవుని యొక్క దృష్టి.
1: This creation is our vision.
0: కనుక దృష్టి సృష్టికి ఏమాత్రము భేదం లేదు.
1: There is no difference between vision and creation.
0: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
1: There is no difference between eye and text.
0: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
1: That's what you see with the eye, you describe in text.
0: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
1: What all that described in the text.
0: కనుకనే భగవద్గీత యందు ద్రష్టుం మొట్టమొదటి జ్ఞాతుం.
1: The first one.
0: తెలుసుకోవాలి.
1: First జ్ఞాతుం, know.
0: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
1: What you have known, you must see.
0: చూడిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకో.
1: That's what you have seen, you must see, it will go in.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: You must listen to a fact that something is available in the market.
0: శ్రవణం చేయటమే ఒక శాస్త్రం.
1: The listening is text.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: The moment you come to know such a thing is available there in the market,
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: The moment you see, it will not go in.
0: దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: What you see, you must see, it will go into you.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్,
0: శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ ruminating over and then practicing.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: ఇన్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ లిసనింగ్ ఫస్ట్, సింగింగ్.
0: విన్న తర్వాతనే మనం పాడుతున్నాము.
1: We join singing only after listening.
0: Vishnu smaranam.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Serve.
0: Vandanam.
1: Salutations.
0: Achanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ ఆత్మ నివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మ నివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
0: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
0: ఇది పూర్ణం కాదు.
1: You cannot say it is total.
0: ఇది కేవలం semi-circle.
1: It is only semi-circle.
0: Full circle అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
1: When there is full circle, the starting point and end point agree.
0: దీన్ని మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే semi-circle.
1: But you remove a part from it, it becomes
0: semi-circle. ఒక దగ్గర ప్రారంభమైంది, ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
1: Semi-circle C starts at one point, another at another point.
0: ఇక్కడ మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది.
1: In between it is hollow of doubt.
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
1: And this is doubt.
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉందంటే అగాధమైన ఒక గాధం.
1: This doubt is so shallow, so hollow.
0: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
1: Nobody can relieve you.
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
1: సో యు నీడ్ టోటాలిటీ.
0: అదే ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
1: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్, యూ విల్ బి నోయింగ్ ఆల్ లేటర్.
0: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతున్నట్టుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
1: You start from A and say until yes. Thereafter you don't know other letters.
0: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో we should start at the point and travel till the end.
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
1: సో we begin with faith and end in bliss.
0: కనుక మొట్టమొదటి శ్రవణం,
1: ఫస్ట్ లిసనింగ్,
0: తరువాత ఆత్మ నివేదనం,
1: లేటర్ సరెండర్.
0: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
1: ఫస్ట్ వీ షుడ్ లిసన్ టు ఎనీథింగ్.
0: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
1: మెనీ కమ్ హియర్ టు సీ
0: స్వామి. వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
1: దే రిటర్న్ అండ్ నరేట్ దేర్ ఎక్స్పీరియన్స్.
0: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తున్నాయి, ఇట్టిది అట్టిది అట్టిది, ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా. రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
1: యూ గో అండ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రశాంతలం విత్ స్వామి. And they hear, therefore they come over here.
0: Sravanam cheyakapothe ticket e koraru vaaru.
1: They don't listen to all this. They don't buy the ticket.
0: Kanukane sravanam chetane sarva karyamulu kudanu nerveruthunnayi.
1: So you'll be achieving success by first listening.
0: Kanukane prathi manavuniki kudanu mottamoda sravananiki vishwasam athyavasaramu.
1: For this listening faith is essential.
0: Vishwasame lekapothe manavuniki jeevitame undadu.
1: He cannot live without faith.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ దేర్ లైఫ్ విత్ ఫెయిత్.
0: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
1: సమ్ సే దట్ దే డినై గాడ్.
0: విశ్వసించరు కొంతమంది.
1: సమ్ ఆర్ ఫెయిత్లెస్.
0: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్, వై ఆర్ యు వరీడ్.
0: ఎవరికి చీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
1: వై షుడ్ యు బాదర్ అబౌట్ దోస్ ఫెయిత్లెస్ పీపుల్.
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా, నో ఎస్ లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్ లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
1: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఏ నాలుగు నో అని చెప్పిందో అదే నాలుగు ఎస్ అని చెప్తుంది.
1: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
0: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
1: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
0: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
0: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
1: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
0: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫెయిత్.
0: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
1: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
0: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అదే ఎస్ గా మారుతుంది.
1: హవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
1: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
0: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
1: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుకనే
1: సో
0: జయచే దేవుడు చెప్పాడు.
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
0: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాతి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana naluku pai ne natyam aadutunnayi.
1: The dance on our tongue.
0: Naluku ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, piyunu vastuntadu.
1: The piyunu and the master appear.
0: Andaru stage paine aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చి నాట్యం ఆడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. ఎవరు?
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వములు కాని వ్యర్థము చేయకూడదు.
1: By arguing, don't waste your time and don't waste your body that way.
0: Vade vade vajyate vairam. Ee vadinchadam cheta vairam perugutundi kani prema peragadu.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam ఒక విధమైన వాదిస్తున్నాము.
1: యు ఆర్గ్యూ అండ్ యూ డినై.
0: ఇది మూర్ఖత్వమే.
1: ఇట్ ఇస్ యువర్ ఫూలిష్నెస్.
0: దేని లేదంటున్నావు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: యు డోంట్ సీ సెల్ఫ్ దేర్ఫోర్ యు డినై.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు.
1: హి 6 ఫీట్ ఇన్ హిస్ హైట్.
0: అతను 80 పౌండ్లు లా ఉన్నాడు.
1: 80 పౌండ్స్ ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ హిస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూచిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యు థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవని నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యూ టాక్ లైక్ ఎ ఫూల్ బికాస్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించినదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తున్నాయి.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుండాలి. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ విత్ యువర్
0: ఐ. గాలి లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యు సే నో?
0: గాలి లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
0: కనుక ఉంది గాలి.
1: Yes, it is.
0: కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: preceptor, దైవానుగ్రహము చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannultone chuchinappudu aa sugar kanipinchatam ledu.
1: The eye that has seen this sugar then is not finding it now.
0: Kanipinchadu chetiki e matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalam lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved, present all over the world.
0: Adi eriti gane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total merge in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యూ సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్ ఆన్ ఎర్త్.
0: ఇంకా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతోంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రీచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్.
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్?
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఏ కవ్ గేవ్ బర్త్ టు ఏ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: calf matram aa dooda lechi ninchukodaniki prayatnam cheyadu.
1: Till then the calf will not make an attempt.
0: Parishuddham chesina tarvatane aa dooda nilchukuntundi.
1: Only after cleansing only the calf will get
0: nilchinatvanti dooda tanaku aakalainappudu aakalanu teechetanti paalu ekkada undeni evaru nerpincharu dariki.
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga ad nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayale.
1: It's all God's will.
0: Kanukane prathi okkati kudanu artham chesukoleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Mata vinaka pichi aataladu dure, mata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo aramara chesitenemi. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడే సత్య సాయీసుని భజింపును మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
1: వీఆర్ నాట్ గివింగ్ అప్ అవర్ టెంపరమెంట్ టెండెన్సీస్.
0: ఏమిటి ఈ వాసనలు?
1: వాట్ ఆర్ ది ట్రేట్స్?
0: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆఫ్టర్ సో మెనీ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్.
0: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది నీ ఎవరు కూడా మరి నమ్మరు.
1: నో వన్ బిలీవ్స్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. నీ
0: నమ్మకతో నాకెందుకు, నా అనుభవమే నాకు.
1: My experience is a witness.
0: Why? Believe
1: it or not, there are traits that would give consequences.
0: Everything
1: will have these three times, past, present and future.
0: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రజెంట్ ఎట్లా వచ్చింది?
1: Without the past, how do you expect the present?
0: కనుకనే పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రజెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
1: Because in the past there was a tree, now in the present you find the
0: present seed. Present seed undatam chetane future ante tree vastu untundadi.
1: The seed in the present will grow into a tree tomorrow in future.
0: Past tree, future tree, present is seed.
1: So past is the tree, future is the tree, present is the seed.
0: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone emidi untundadi.
1: Such a gigantic tree is contained within the tiny seed.
0: Anu raniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనువులో ఘనముగా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
1: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
0: ఇది ఒక ఫ్లవర్.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
1: యు సీ ద ఫ్లవర్.
0: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
1: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ
1: బట్
0: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
1: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
0: ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
1: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
1: To go by the direct evidence,
0: ప్రత్యక్షమైనటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many transcendental experiences.
0: ఒక్కటి చిన్నది,
1: a small thing.
0: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
1: Are you able to see your own eye?
0: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉంది అని నువ్వు ఎట్ట చెప్పగలవు?
1: When you cannot see your own eye, how do you say no?
0: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
1: But if you stand in front of the mirror, you will see your eye.
0: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
1: But you cannot see your own eye.
0: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
1: You say my mind, what is the form of the mind?
0: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ ఫార్మ్?
0: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
1: Are you able to see?
0: కానీ నీవు ఎట్ట నమ్ముతున్నావు?
1: But how do you believe in the existence of mind?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
1: These are the words out of foolishness.
0: కనిపించనివి అన్నింటికి మనకు మూలాధారము.
1: All that you don't see is the foundation.
0: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
1: You didn't see this tree when it was in the stage of a seed.
0: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
1: A small seed has grown into a gigantic tree today.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
1: Divinity is everywhere, but yet you don't.
0: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్ట కనిపించదో.
1: Just as the air which is present everywhere.
0: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
1: God is in the form of air.
0: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడాను అట్టివి.
1: All five elements are like that.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: దట్ విచ్ ఇస్ మోర్.

0: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్నంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డూ తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డూ ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టి టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోనేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tinne enduku test chusukodadu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్. గాడ్ ఈస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్ ఎక్సిస్టెన్స్. నీ
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మ ఇస్ గాడ్.
0: ఫేత్ ఇన్ యు, ఫేత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God paina nik faith ledante nee pai nee faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanaatunte vaadiki daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is manavuni
0: vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunte maadu manavudu kevalam shavaswarupude.
1: The one without breath
0: ఇప్పుడు శివుడంటే ఎవరు అని మీరు చూడండి.
1: యూ జస్ట్ సీ హియర్ హూ ఇస్ శివ.
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ట్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: What is auspicious?
0: మన ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ హిస్ హెడ్.
0: శివుని యందు కూడాను ప్రాణం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: అగ్నే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఆల్
0: బీయింగ్స్. ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద శివమునకు శవమునకు
0: ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవము సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: ఈ సెడ్ ఇస్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హి అరైవ్డ్ హియర్ ఫోర్ ఓ క్లాక్.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అట్టర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ టు పుట్ ఇన్ ఏ స్టైల్ హస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్స్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఏ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్.
0: సత్యం ఈజీ,
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం, చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాం.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుంది.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: అది లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: దిస్. ఈ బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే, ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి, అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే, అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమో మనకు తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ విల్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వీనికి పంపించారు.
1: దేర్ ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం కాదు షూర్.
1: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ శాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: దట్ గివ్స్ యూ బ్లెస్.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: అవుట్ ఆఫ్ బ్లెస్
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: అండ్ పీస్ సౌఖ్యం వల్లనే
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: అండ్ దట్ వెరీ వెరీ హ్యాపీనెస్ ఈస్ ది వెరీ హెవెన్.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: అవర్ హ్యాపీనెస్ ఈస్ ద హెవెన్.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: అవర్ మిజరీ ఇస్ హెల్.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫేస్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: Why did Bhagwan stop granting Padanamaskar? How can we offer our love to Him without physically touching His lotus feet? In His Guru Purnima discourse on the 5th of July 2001, Bhagwan Baba explains the rationale behind this decision and teaches us to offer our obeisance to Him directly, heart to heart.
1: Gundelone prema pandinchukonuchunna atade Christamundu atade sikku gundelone prema pandinchukonuchunna atade Christamundu atade sikku atade Hindavundu atade Muslimunu atade Manavundu atade Guru అతడె మానవుండు అతడే గురువు.
2: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ సిక్ ఈజ్ హిందూ ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ is also Guru, the teacher.
1: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gani, Bhagavantuni shaktile ainatvanti yokka, pancha bhutamulu kudanu, sarvavyapamainatvantivi, sarvashaktimayamainatvantivi.
2: Just as we say, God is all-pervasing and God is indweller, He has all got the powers and capacities. So also we find the five elements spreading all over and so powerful.
1: Prapanchamantai kudanu, panchabhutamula chene nindi unnadi.
2: The whole world is filled with these five elements.
1: Panchabhutamula chetane kattabadi untunnavi.
2: The world is bound by these five elements.
1: Pancha bhutamulu chetane nadachabadutunnadi.
2: In fact, it runs, is conducted by the five elements.
1: Pancha bhutamulo ye bhutamu takkuvainappatikini jagattu naduvaledu.
2: The world cannot proceed with one of the elements missing.
1: Kanuka prati manavuniki kudanu ee pancha bhutamulu pancha pranamulu.
2: Therefore, every man should consider the five elements as the five life principles.
1: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
2: None can estimate and know the power and the capacity of the elements.
1: Artham chesukonaleru.
2: Nor can comprehend.
1: Ilanti panchabhutamulu yokka tattvamunu prati manavudu kodanu gurtinchaka tappadu.
2: Every man must necessarily know the significance and the importance of the elements.
1: Gurtinchinatuvanti vaade dhanyudu.
2: In fact, he is liberated, redeemed if he knows the value.
1: Atane punyudu.
2: And in fact, he is the meritorious one if he knows.
1: Atade purushartamunu gurtinchinatuvanti vaadu.
2: It amounts to knowledge of the objectives of the world.
1: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchamu ప్రతి మానవునికి కర్తవ్యము.
2: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
1: సుఖ దుఃఖములకు మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
2: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గుడ్ అండ్ బ్యాడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనం సుఖపడవలన పంచభూతముల చేతనే సుఖపడాలి.
2: If you really want to be happy, you can be happy with these elements only.
1: మనము దుఃఖములో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
2: The misery is also due to these five elements.
1: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
2: This might appear to be so little and fragmental, but yet, then and now, they are mighty powers.
1: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
2: Man having been born grows by the age and advancing years and leaves this world.
1: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
2: For growth and death, what is the cause?
1: ఈ పంచభూతములే.
2: The five elements are responsible.
1: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
2: The five elements are spread right from microcosm to the macrocosm.
1: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు అత్యవసరము.
2: It is most essential to know the secrets behind the five elements.
1: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
2: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
2: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్, హిస్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ, దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
1: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్, ఓవర్ హిస్ లుక్స్.
1: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
2: వై హ్యాస్ హీ ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
1: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
2: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
1: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
2: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
1: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
2: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
1: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
2: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యూ హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
1: మనం చూచేటువంటి చూపులు,
2: ఆల్ అవర్ లుక్స్,
1: మనం అనుభవించేటువంటి ఆనందములు,
2: all the kinds of pleasures that we experience,
1: విశ్వకల్పితమైనటువంటి ప్రభావములు,
2: the effects of all the scenarios,
1: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింప చేస్తున్నాయి.
2: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
1: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
2: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ many lakhs of light rays are lost.
1: Kanukune manaviniki mottamota eye defect anaga drishti yokka dosham labhistundari.
2: That's the reason why we develop eye defect.
1: Daniki edo oka cataract vachindeni dani operation chesukotamu mandulu vesukotamu ee vidhamainatvanti reetilo ini samrakshinchukuntu vastunnadu.
2: That's what appears by way of cataract, for which we go for surgery and medical treatment to seek a relief.
1: ఇంతై కొడును డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
2: From the doctor's point of view, it is cataract, but it is the effect of bad looks.
1: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
2: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
1: Kanuka manam drushtini mottamota arikattali.
2: So we have to control our vision.
1: Manam indriyalu arikattu cheta ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
2: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సరుపుతున్నాము.
2: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
1: ధ్యానం కాని జపం కాని తపం కాని ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
2: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
1: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
2: They do not give you a kind of guarantee.
1: Srushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
2: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
1: Kanukane mana drushtiye mana yokka srushti.
2: Therefore, the vision is the creation.
1: Mana netrame mana nijamainatvanti shastramu.
2: Netra, the eye, is the Shastra, the sacred text.
1: కనుక మన యందు ఉండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోయి చేస్తుంది.
2: Therefore, the bad look is responsible for all the defects of the eye.
1: ఇంకా రెండవది.
2: The second.
1: నాలుక.
2: The tongue.
1: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
2: There are taste buds.
1: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
2: 300,000 of taste buds.
1: మనం రుచిని మరిగి అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచి సృష్టి.
2: Therefore, the vision is the creation.
1: మన నేత్రమే మన నిజమైనటువంటి శాస్త్రము.
2: నేత్ర, the eye, is the Shastra, the sacred text.
1: కనుక మన యందు

0: అనేక రకమైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందమును అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
1: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish. And that's responsible for the tongue that gets spoiled.
0: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
1: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
0: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపు చేస్తున్నాము.
1: By using harsh words, we hurt others.
0: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
1: Harsh words injure the other man.
0: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయువు తగ్గిపోతుంటుంది.
1: It is the tongue that is responsible for the lifespan that's cut short.
0: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
1: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: So to begin with, we have to control our looks and also our taste.
0: ఈ రెండింటిని అరికట్టడం ద్వారా మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
1: There emanates the new power.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
1: Above all types of penances, is only out of our look and the good taste and the word you get the power more and more.
0: మనం చాలా పొరబడిపోతున్నాము.
1: We are very often mistaken.
0: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
1: We use all sorts of words recklessly.
0: కనుకని మనము రసజ్ఞత తెలియని వ్యక్తి వాళ్ళం మనము.
1: Therefore we don't have proper taste.
0: జిహ్వే రసజ్ఞే

0: సవేతి. ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్నమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వాని మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: You are not othang, you are not able to understand, recognize the word that hurts others.
0: Edutivadu vyakti edutivadu kaadu.
1: In fact, the one in front of you is not separate.
0: Andulo kudanu unnadi neeve.
1: In fact, you are present in him.
0: Dehamulu veru veru ainappudiki aatma iruvuriyendu okkate unnadi.
1: Bodies are different, but the spirit is same.
0: Baada padunadi baada pettunadi rendu oke vyaktitvame.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: Kanuka manam edutu vyaktini badinchutiga manam maatadakoodadu.
1: We should not speak in such a way as to hurt others.
0: Kanuka nenu appudappudu cheptuntanu.
1: Bhagavan tells us
0: talkless ani.
1: Bhagavan tells us
0: kaani avanni meeru chaala alichyanga teeskuntunnaru.
1: But you neglect the teaching.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యూ డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యూ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: సీ గుడ్ ఓన్లీ.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: దెన్ దే ఆర్ ది ఐ విల్ ఎర్న్ ద సీక్రెట్ పవర్.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడా చూపగలుగుతుంది.
1: You'll also able to visualize the divine cosmic form.
0: Kanuka manamu indriyanni chaala adipulo pettukunnappude mana yokka sadhana yokka phaltamu goppaga abhiruddhi avutundi.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: Ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamainatundi yokka ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్, బట్ హీ హస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ఇమ్మోర్టల్ రిజల్ట్స్. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇల్యూజ్.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్.

0: habits of mankind.
1: ఈ సాధన చేత మేము పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
0: You think that you have achieved something out of these practices.
1: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
0: Nothing you would get out of them.
1: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
0: First you should exercise sense control.
1: స్పర్శ రూప రస గంధములు.
0: The five senses have got to be under check.
1: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
0: Never listen to anything that's bad.
1: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
0: If any such thing is to happen, leave that place.
1: చెడ్డ విషయాలు వినవద్దు.
0: Never listen to bad.
1: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
0: Never look bad.
1: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
0: Never use bad words.
1: ఈ విధమైన యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
1: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
0: When once you do that, the power of the spiritual practice will grow more.
1: ఎందుకు పవిత్రమైనటువంటి మహర్షులందరూ కూడాను ఏకాంతంగా ఒక అరణ్యానికి వెళ్లి తమ ఇంద్రియాలను సరైనటువంటి స్థితిలో ఉంచుకోగలుగుతున్నారు?
0: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
1: కనుకనే ఇంద్రియాలను అరికట్టుకునేటువంటి సాధనే నిజమైనటువంటి సాధన.
0: Spiritual practice, true spiritual practice is to have sense control.
1: ఇంద్రియాలను అరికట్టుకునకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
0: All spiritual practices are useless if you don't have control over the senses.
1: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
0: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama Krishna Govinda.
1: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ హిస్ సెన్సెస్.
1: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
0: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
1: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
0: But there lies in a hidden way the consequences which you have to face.
1: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
0: Oh individual, understand the hidden consequences of your actions which you cannot escape.
1: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంది అది కర్మ ఫలం అనేది.
0: The results of your action, though you do not see right now, will make you suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
0: For every man the senses are the life
1: breath. ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once the senses are controlled, your life will proceed in a happy way.
1: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా ఉంచుకుని జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
0: In order to spend peaceful life, you should control your senses.
1: ఇది కేవలం చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
0: You should abstain from using bad words, but you should always have limited
1: soft
0: talk.
1: Soft and sweet.
0: As short and sweet.
1: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
0: You should talk like that.
1: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
0: So much of sanctity lies in our words.
1: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
0: Some also compose, they write books.
1: వాల్మీకి వ్యాసుడు
0: వ్యాస
1: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
0: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ శాంక్టిఫైడ్ ద టైమ్.
1: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
0: When you emulate the example of these ideal people, we would also be exemplary.
1: మనం చదవటం కూడాను చెడ్డ పుస్తకాలు మనం చదువుతున్నాము.
0: We also read often bad books.
1: అది కూడా చాలా చెడ్డది.
0: It's very bad indeed.
1: చదివినా వ్రాసినా చూసినా చెప్పినా చేసినా అన్ని కూడాను మంచివే చెయ్యాలి.
0: Whatever you read, whatever you see, whatever you do must be good.
1: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
0: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
1: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
0: By sense control you can attain divinity.
1: ఎంత సాక్షాత్కారాయినైనా అనుభవించవచ్చును.
0: You can experience even the divine manifestation.
1: ఆయన సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
0: You can be divine for that matter.
1: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవుని యందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్.
1: తనకంటే ఏదో రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాపురాడినట్టుగాని భావిస్తున్నాడు.
0: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
1: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
1: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ ద రియాలిటీ.
1: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
0: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
0: నథింగ్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్
1: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
0: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
1: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
0: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెల్ఫ్.
1: చాలా మంది భావిస్తుంటారు
0: మెనీ థింగ్,
1: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
0: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దర్ డిజైర్స్.
1: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
0: యు విల్ నెవర్ బి హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
1: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
0: యూ విల్ బి రియలీ బ్లిస్ఫుల్ వెన్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
0: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఈస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ by controlling his desire.
1: Korikalanu nerveechukodaniki prayatnam chesinatundi vadu maha ashantiki guri avutunnadu.
0: Fructification of the desire will make you restless.
1: Emiti ee korikalu?
0: What is this desire?
1: Ee korikalanni kudunu prapanchiki sambandhamainatundi prabhutva yojanale kada.
0: Desires are worldly and outward.
1: Ee prabhutva lopalu ye matram kudunu sukham ledu.
0: In this worldly outward life there is no trace of happiness.
1: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
0: యు థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యు ఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే అన్నింటియందు ప్రధానమైనటువంటి ప్రాణము.
0: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses
1: sacred. See no evil, see what is good.
0: Therefore to begin with, see no evil, see what is good.
1: నీ మంచిని చూడు,
0: see good.
1: చెడ్డను చూడవద్దు,
0: never see bad.
1: మంచిని మాట్లాడు,
0: talk good.
1: చెడ్డను మాట్లాడవద్దు,
0: never talk anything bad.
1: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
0: Buddha said సమ్యక్ దృష్టి, good
1: sight. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
0: Develop good sight.
1: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
0: Buddha visited many noble souls.
1: Aneka pedda pedda granthalanta kuda chadivadu.
0: He has gone through sacred texts.
1: Aneka sadhananta salipinadu.
0: He did many practices.
1: Ee sadhananu chalipi peddalnu darshinchi granthalu patinchi emi prayojanam ayindi?
0: What happened ultimately, having visited noble souls, having gone through books?
1: See, ivanni kudunu prabhutti yokka lakshanale.
0: He has known that all that is outward.
1: అన్నాడు, ఆ పుస్తకాలు పక్కన పెట్టాడు.
0: అండ్ హస్ గివెన్ అప్ ఆల్ ద బుక్స్.
1: ఈ పెద్దలు దర్శించడం మానివేశాడు.
0: హి డిస్కంటిన్యూడ్ విజిటింగ్ ఎల్డర్స్.
1: వారి బోధనలు వినటం కూడా మానివేశాడు.
0: హి స్టాప్డ్ లిసనింగ్ టు దేర్ టీచింగ్.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచభూతమును నేను సార్థకంగా గావించుకోలేదు.
0: హి హస్ డిసైడెడ్ టు మేక్ హిస్ ద ఎలిమెంట్స్.
1: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతములను నేను సార్థకంగా గావించుకోనుకున్నా ఇంక దేని నేను సాధన చెయ్యాలి?
0: ఇఫ్ ఐ డు నాట్ రియలైజ్ ది సాంక్టిటీ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్, వాట్ ఫార్ ఇస్ మై లైఫ్?
1: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
0: ద బాడీ ఇస్ బౌండ్ టు డికే, ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
1: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు కూడా ఇది కూడా నాశనం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ, అనిత్యమైన దేహంతో చేసినవి
1: అనిత్యమే అయిపోతాయి.
0: ద బాడీ విచ్ ఇస్ టెంపరీ విల్ గివ్ యూ టెంపరీ రిజల్ట్.
1: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
0: బట్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ ప్రాక్టీసెస్ దట్ యు అండర్టేక్ విల్ గివ్ యూ పర్మనెంట్ రిజల్ట్.
1: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
0: Then he started controlling his senses.
1: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
0: when he made every attempt to control,
1: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
0: Yes, all the happiness that he enjoyed,
1: ఆనందం
0: తనను
1: మించిపోయింది.
0: It has become much more.
1: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
0: He could not bear all the bliss.
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
0: అండ్ హీ హగ్డ్ ఆనంద, హిస్ కజిన్.
1: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
0: హీ సెడ్ ఆనంద, ఐ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ బ్లిస్.
1: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
0: ఐఎమ్ రీచింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ లిబరేషన్.
1: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: హీ సెడ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ.
1: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
0: ఆనంద, హిస్ కజిన్ బ్రదర్.
1: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
0: హీ వాస్ షెడ్డింగ్ టియర్.
1: పిచ్చివాడా, నేను పొందేటువంటిది ఆనందాన్ని
0: The bliss that I enjoy.
1: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
0: Why don't you appreciate, enjoy the blissful state that I'm experiencing now?
1: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
0: This is the perversion, the diversion in the outward trend.
1: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
0: In the worldly matters we want to be happy.
1: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
0: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: అది ఏ నిజమైన ఆనందము?
0: దాట్ ఈస్ ద ట్రూ
1: ఫార్మ్. అది ఏ సత్యమైన ఆనందము?
0: దాట్ ఈస్ ఆల్
1: అది ఏ నిత్యమైన ఆనందము?
0: దాట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
1: అది శాశ్వతమైన ఆనందము.
0: అండ్ ఇట్స్ నోవల్.
1: అది ఏ అమృతత్వము?
0: దాట్ ఈస్ నెక్టర్ అండ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనకు దూరం చేసుకుంటున్నాం.
0: In fact, we are distancing ourselves from that nectarine immortality.
1: మనం చేసేదంతా తప్పులే.
0: All we have been doing are mistakes.
1: కాని తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
0: But we seek for pardon.
1: ఈ తప్పులు క్షమించమనే కోరకూడదు.
0: You should never seek pardon.
1: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
0: In fact, we should undergo the punishment for the mistakes done.
1: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
0: Then you will be free from all the mistakes.
1: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు.
0: If anyone commits a mistake, he will be imprisoned.
1: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమే ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
0: The imprisonment is because of the crime committed.
1: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
0: After the punishment is over, he will be released.
1: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
0: When once you atone your sins, you will be relieved.
1: కనుక మనం విడుదల కావాలనుకుంటే
0: if you want release,
1: ఈ దోషమును అనుభవించాలి.
0: We have to face the punishment consequences.
1: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: See that we don't repeat those mistakes.
1: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: And exercise control over the senses.
1: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
0: We commit many types of sin.
1: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
0: We are not considering.
1: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
0: We think that quite natural to us.
1: కాదు కాదు.
0: It's not so.
1: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
0: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
1: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా ద్వేషించినటువంటి బుద్ధుడు
0: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెం ఎర్లియర్.
1: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
0: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
1: జ్ఞాన దయా సింధూర గాధ సనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అయితే అమృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిజ రాజేవ త్రిజ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకష ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
0: He started chanting, repeating all that is mentioned in Vedas.
1: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటిను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
0: Thinking that Buddha opposed Vedas, Shankaracharya rose up to the occasion.
1: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
0: Buddha has not contradicted Vedas.
1: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
0: And in fact, we are contradicting the Vedic text.
1: బుద్ధుడు ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
0: Buddha repeated that eternal truths of Vedas.
1: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
0: We think it's a mistake.
1: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పోద అపకోనంగ కామ పంచ అన్నాడు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
0: To be desireless is the highest thing.
1: Madano manmato mara pajyamlo meeniketana evaru dinni sadhinchagalaru?
0: Who can achieve this?
1: Idi kevalam oka buddhudu matrame sadhinchagaliyadu.
0: Only Buddha could accomplish.
1: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
0: ఎవ్రీ వన్ వాంట్స్ టు సక్సీడ్.
1: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
0: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
0: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
1: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
0: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
1: Ranga ringa yanchu, donga mokkunu mokki, panganavam prajaku pertharaya.
0: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
1: Kaadu, kaadu, kaadu, kaadu.
0: No.
1: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth.
1: దీన్ని మనం జయించాలి.
0: We should win.
1: దీన్ని మనం సాధించాలి.
0: We should achieve.
1: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
0: Without knowing that we don't deserve the success, yet we want control.
1: మీరు యువకులు,
0: you are youngsters.
1: ఈ వయసులో అప్పుడు దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక పాత్ర.
0: The main thing to be done at this age is to control.
1: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
0: Happily you can exercise control.
1: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
0: You can make use senses in a sacred way.
1: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
0: You can do it in a meritorious way and redeem your life.
1: చాలా అదృష్టవంతమైనటువంటిది.
0: And it's really lucky thing to do that.
1: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రము మనము దీన్ని వదలము.
0: If you know the proper path, you'll never give up.
1: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
0: Why sacred words are mentioned there in Veda?
1: ఈ పదాలంతా కూడాను కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
0: These words can be brought to reality by cultivating virtues.
1: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
0: How to develop virtues?
1: సదాచారమే ముఖ్యము.
0: Good life, good behavior, good practices.
1: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
0: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
0: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
1: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
0: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
0: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పూర్ణిమ అంటారు.
0: వి సే గురు పూర్ణిమ.
1: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
0: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
1: ఏ దినము? గురు పూర్ణిమ.
0: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
1: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
1: గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ గురు?
1: కానీ ఈనాటి గురువులు కాదు.
0: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
1: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
0: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
1: ఇది కాదు గురుత్వము.
0: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్
1: రిసెప్టర్. గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైనటువంటి తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
0: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
1: కనుకని ఈ గుణాతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
0: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ God who is beyond attributes.
1: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
0: Since it's so difficult to get right guru, when do you say God as guru?
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
0: Guru is everything for me.
1: అతనే విష్ణువు.
0: హీఈస్ విష్ణు.
1: అతనే శివుడు.
0: అండ్ హీ శివ.
1: అతనే బ్రహ్మ.
0: హీఈస్ బ్రహ్మ.
1: అతనే సర్వము.
0: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
0: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ కాస్మిక్.
1: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
1: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
1: విష్ణు. విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
0: ద వేద సేస్ యు వాచ్ థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్.
1: ఆ పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్. దేర్ ఫోర్
1: కోట్లు పెరిగినాయి.
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెడ్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
1: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: whom so you offer salutation,
1: ishara sarvabhutanam namaskaram chesevaru,
0: it amounts to obeisance to God himself.
1: Sarvabhuta namaskaram kesavam pratigacchate.
0: Whom so you respect, it amounts to respecting God.
1: Evariki namaskaram chesina kesavunike poi cheripothundi.
0: You may do namaskar to anybody, evariki
1: namaskaram chesinappudiki ishwarike andipothundi.
0: Ishwara will receive all namaskars that you do.
1: Endukosam ishara sarvabhutanam.
0: Why? Because God is indweller in all.
1: విజయవాసం ఇదం జగత్తు.
0: The entire world is divine.
1: జగత్ అంతా కూడా ఈశ్వరు యొక్క తత్వంగానే ఉంటుంది.
0: The whole universe is divine.
1: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
0: Divinity is not restricted to a place.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
0: ఓన్లీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇక్కడ, హియర్, అక్కడ, దేర్,
1: ఎక్కడ ఉండేటువంటి ఒక ఈశ్వరత్వం ఒక్కటే.
0: ద డివినిటీ ఈస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
1: అందరి ఎందు ఉండేటువంటి ఒక విష్ణుత్వం ఒక్కటే.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ,
0: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
1: దైవంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
1: సర్వం కలివిదం.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్ట్ హావ్ అండర్టేకన్.
1: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
0: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
1: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
0: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
1: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
0: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్స్.
1: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
0: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
1: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
0: వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
1: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది.
0: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాత్రి నీవు పండుకున్నావు.
0: లాస్ట్ నైట్ యు
1: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: మస్కిటోస్
0: మస్కిటోస్
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
1: తెల్లవారు లేచావు.
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫ్లిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
0: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
1: నిన్ను కరిచింది రెండు మూడే.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
1: చంపుతున్నావు.
0: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
1: కరిచినవే చంపినావా?
0: హావ్ యు కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే,
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్ వన్ ఆర్ టూ
1: సంఘం చేతనే పక్కన ఉన్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్స్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
1: దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
0: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
1: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టుపో.
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సేక్రెడ్.
1: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: మనకు కోపం వస్తుంది.
0: సపోజింగ్ యువర్ యాంగ్రీ.
1: ఈర్ష్య వచ్చేస్తుంది.
0: ఆర్ జెలస్.
1: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ దెన్?
1: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
0: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
1: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
0: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఇది నా చెడ్డ క్వాలిటీ.
0: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ. యాంగర్
1: చెడ్డ పనులు చేస్తుంది.
0: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
1: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి.
0: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్.
1: కూర్చో ఒక చోట.
0: సిట్ అసైడ్.
1: ఏదైనా ఒక నామాన్ని స్మరించు.
0: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
0: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
1: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
0: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
1: ఆర్ధమైలు చక్కగా స్పీడ్ గా నడుచు.
0: Walk briskly for half a mile.
1: ఈ కోపం తగ్గిపోతుంది.
0: Then there will be no more of anger.
1: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
0: మెనీ ఈజీ టెక్నిక్స్ ఆర్ గివెన్ టు కాంకర్ యాంగర్.
1: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్
1: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్
1: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు బ్యాంగ్ హిమ్, అక్యూజ్ హిమ్, ఆర్ ఎల్స్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ.
1: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
0: లెట్ మీ స్టాండ్ దేర్ అండ్ సీ టు ఇట్.
1: అది మరింత పాపంగా తోస్తుంది.
0: ఓ ఇట్స్ మచ్ వర్స్ దాన్ ద అదర్
1: సెన్స్. మంచిది కాదు.
0: దట్స్ నాట్ ప్రాపర్.
1: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ ట్రై టు పాసిఫై, కూల్ డౌన్.
1: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ బి రీడ్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
0: in the first instance control your sight and the tongue.
1: ee kannula valla manam enniyo paapalu chustunnamu.
0: The eyes are responsible for many of the bad sins.
1: Enniyo paapalu anubhavistunnamu.
0: We experience the consequence of the sins.
1: Enniyo drushyalanu manam chustunnamu.
0: We see many sins around.
1: Aa drushyamuloka phalithanni manam anubhavistunnamu.
0: And we are experiencing the result.
1: Alanti pillale manaku puduthunnaru.
0: And we have children of the same sort.
1: Kalugane manam cheddani eppudu chudakoodadu.
0: So never see anything bad.
1: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
0: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: పూర్వకాలం లోపల
0: In earlier times, you do not know. Women know this. When
1: that,
0: in a family way, 9 months, they see to it they don't say anything bad. And they don't speak anything bad. And they think of God's stories. All good news is conveyed to them. All delicious items are served to them. Why? The reason behind is, when once the good feelings get into them, they will beget good children in turn. The sins committed by parents will naturally go to their children. They must face the consequences. You know this.
1: Subhadra garbhanga untunnappudu,
0: when Subhadra was pregnant,
1: kani Arjunudu vachi Padma Vyuhanni gurinchi cheptunnadu,
0: and the entire mystery of Padma Vyuha was narrated. Immediately Krishna came and said, stop there at that stage.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: This is not the time to tell.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: Who is the listener?
1: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని నీవు భావిస్తున్నావు.
0: You think that someone is listening?
1: సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుంది.
0: It's not the Subhadra who is listening. The child in the womb is responding.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: So Arjuna narrated the way to get into పద్మవ్యూహం.
1: అన్నాడు అభిమన్యుడు.
0: And so Abhimanya listened to that extent.
1: Krishnudu nilabettamani cheppetappudiki Arjunudu manivesadu.
0: When Krishna asked him not to proceed further,
1: aa padmavyuham
0: not listen
1: varaku telisindi tirigi venukku raavadam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
0: So Abhimanya could know to get into Padmavyuha and he does not know the way to get out, therefore he died.
1: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagattu lopala.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుడు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసు.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: When once we make use the senses in sacred way, that would atone our sins.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: Here lies the hand.
1: దీనికి ఐదు వేళ్లు ఉన్నాయి.
0: It has 5 fingers.
1: ఈ 5 వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ తగులుతుంది?
0: Yes, if you try to beat with all the 5 fingers joining together,
1: then
0: you can harm.
1: కొట్టవద్దు.
0: But never beat.
1: కొట్టవద్దు.
0: Never beat people, attack people.
1: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
0: And if you want to do that,
1: ఒక వేలుతో కొట్టు.
0: Just try to slap him with one little finger.
1: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా, 5 వేలు కనిపిస్తుందా?
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ 5 వేలు.
1: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
0: హీ ట్రైడ్ టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
1: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
1: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
0: When once there is anger, leave that place.
1: నువ్వు దూరం అయిపో.
0: Distance yourself.
1: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
0: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
1: కనుకనే మనం పాపము చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
1: కానీ
0: బట్
1: దీనికి మరొక విషయము.
0: There's another point.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: You may feel bad.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని,
0: యు నో దిస్ ట్రూత్,
1: నేను ఈనాటి నుండి,
0: ఫ్రమ్ దిస్ డే,
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: Bhagavan is not going to grant namaskara.
1: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
0: బికాస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
0: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పట్టాలని చూస్తుండే.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
0: Yes, do namaskar to your parents.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: Because parents are unaware of this, you too don't know.
1: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: Since Bhagavan is all truth himself.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటే ఆత్మ.
0: Bhagavan is present in everyone in the form of ఆత్మా.
1: కనుక ఎవరికి ఎవరు నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యు.
1: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
1: కనుక ఈనాటి నుంచి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
0: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్
1: కానీ మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటది కానీ చెవులకు.
0: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్
1: కానీ చెవులను ముయ్యవచ్చు కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: Nobody should do namaskar like this hereafter.
1: అందరి యందు నాయందు ఉంటున్నాడు భగవంతుడు, నాయందు ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
0: When once you have that feeling, you will have the experience of the manifestation of divine.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్
1: మ్యాటర్. ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు.
0: ఈ వన్ ఇస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ విత్ నమస్కార్ ది అదర్ వన్ వుడ్ ఫీల్.
1: యొక్క భేదభావం కూడా పెరిగిపోతున్నాయి. ద్వేషాలు కూడా
0: ద డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: ఈ ద్వేషభావాన్ని కూడా తగ్గించుకునే నిమిత్తమై నేను ఈ నమస్కారంలో మానివేస్తాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హేట్రెడ్ భగవాన్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు డూ నమస్కారం.
1: మీరు ఎక్కడ ఉంటున్నా గానీ మనసులో చేసుకోండి.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అదే ఆనందము.
0: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: కానీ మొదటి నుంచి ఉండి నేను చెప్తూనే ఉన్నాను కానీ అది మీరు ఎవరు పాటించడం లేదు.
0: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాప ఈశాస్య డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
1: నమస్కారాలు చేయటము
0: అండ్ డూయింగ్ నమస్కార్,
1: వర్ణనలు చేయటము,
0: ఎక్స్ట్రోలింగ్
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురు పౌర్ణమి నుంచి కూడాను
0: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణమి
1: పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
0: డెవలప్ గ్రో మోర్
1: మీరు కూడా పవిత్రులైపోయి
0: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి
0: అండ్ be peaceful and have that eternal divine state.
1: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
1: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
0: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
0: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
1: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
0: The body born out of the food has got the life.
1: ప్రాణమయమైపోయింది.
0: And is full of life.
1: మనోమయమైపోయింది.
0: And there lies the mind thereafter.
1: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
0: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధనలు చేసుకోండి.
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
1: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
0: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము అగ్ని ఉంటుంది. అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
0: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగా స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally you will also be divine.
1: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
1: ఈ బాధ కొడును మన ఆనందం కోసమని.
0: దిస్ పెయిన్ ఇస్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: పోతూ ఉన్నప్పుడు వస్తుండేటప్పుడు పాదాల పైన పట్టడం ఇవంతా ఇతరులు కొడును చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
1: కనుక ఈనాడు ఇంది నిగ్రహము,
0: టుడే సెన్స్ కంట్రోల్,
1: పాద నమస్కారము
0: అండ్ ది పాద నమస్కారం,
1: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga gocharamayyetundi prati padarthamulaku konni rangulu untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina roopamu kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutundadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: కాని ఆత్మతత్వము కనిపించదు.
0: Yet they don't see the divine principle.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: Shankara could reach the place Kaladi before the end approach.
1: కాని అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa, renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: Shankara being a renunciant himself, he started performing the ritual.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: No matter mother or father, an ascetic should not perform ritual.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: To make students understand, Bhagwan wants us to take into the
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual
1: called విరిజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హింసెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
1: పూర్వపు రూపం పోయింది.
0: ద ఎర్లియర్ ఫార్మ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. ఆనందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్
0: రినన్షియంట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ఫాదర్ ఆర్ మదర్, కెనాట్ డూ రిచువల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మేము 200 మంది చేరి బుర్గల

0: ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: రామకృష్ణ రావు హ్యాడ్ ఎ డిజైర్ దట్ హీ షుడ్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ బద్రీ అండ్ కేదార్నాథ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
1: స్వామి వెళ్తున్నాడని తెలిసి చాలా మంది భక్తులు అనేక ప్రాంతం నుంచి నాతో 200 మంది వచ్చారు.
0: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈస్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
1: పవిత్ర హృదయుడు హిమ్, పవిత్రమైన దంపతులు వారిద్దరూ, ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగ స్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్ దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళు ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేం చేస్తాం మీరు కూర్చోండి, చీచీ చీచి నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ఏడీసీ అదర్ పీపుల్ అరౌండ్ దే సెడ్ సార్ వీ విల్ డూ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్ బట్ హీ సెడ్ నో హియర్ ఐ యామ్ ఎ డివోటీ.
1: ఒక మాట చెప్పాడు,
0: హీ సెడ్ వన్ థింగ్.
1: ఆయన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు.
0: హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హీ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
0: దే షుడ్ నాట్ డిలే, దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: Students should know the heart of Gurgul Ramkrishna Rao.
1: Aina queue lo poi nilchukunnadu.
0: He also stood in the line queue.
1: IGP vachadu, sir meer chief minister meer pratyekanga raavachu ee queue lo vaddannadu.
0: Inspector General of Police came and said, sir you are the chief minister, you don't have to stand there. Rajakeeyanga
1: nenu chief minister, aadhyatmikanga nenu chief devotee.
0: And he said, politically I am the chief minister but spiritually I am chief devotee.
1: Chief devotee,
0: chief devotee.
1: నాకింకా అంత భక్తి రాలేదు.
0: వెల్ ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడీ నోబడి వర్
1: దేర్. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
1: ఎవ్వరూ అక్కడ రాలేదు.
0: నోబడి కేమ్.
1: ఈ నమ్మూర్తి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: Nambudri Brahmin said one should not touch that body.
1: Endukante dharma viruddhamaina dinto praveshistunnadu Shankaracharya.
0: Shankara is acting something against the norms of dharma.
1: Vidhi lekunda aa yokka dehanni taane bhujam paina vesukoni tana peret lopale tana doddu lopale untatuvi akkade book chesadu.
0: As there is no way
1: evarink sasananiki teeskon poyetundi sahayam leru.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: Aanadu Shankaralu prarambhinchinatundi yokka ee samskaramu ee naati kudum attane jarugutundi. Evaru intilo peddalu poyina vaari venaka peret lopane koorchutam. Variki pratyeka sam oka vidhamainatundi yokka smasanam ledu.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard. Kalukane
1: Kerala state meer poi chuchinarante road poduvuna indlu untuntai venaka emi indlu undavu.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: Anta kuda venaka khaliga untuntadi.
0: There is no open space behind
1: it. Ee inti varu pothe akkada variki sthanam kavali akkada.
0: Because they need some position to lay a permanent rest.
1: Shankarla varu talliki ichinatundi okka vaagdanamunu nerveetchukoni tirigi kashiki vellaadu.
0: Shankara promised and he fulfilled the promise to his mother and left for Kashi.
1: Aa Kerala prajalu Shankarla vari paina choopinatundi okka ee okka ద్వేషభావం అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స కలిగింది.
0: శంకర వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ డిస్గస్టెడ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ద బాడీ ఫీలింగ్ దట్ ది పీపుల్ ఎంటర్టైన్డ్ అట్ దట్ టైమ్.
1: దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ జస్ట్ వాకింగ్ అలాంగ్.
1: కాశీకంతా నడుచుకుని పోవాలి.
0: ఇన్ దోస్ డేస్ వన్ హ్యాస్
1: డే అండ్ నైట్.
0: డే అండ్ నైట్.
1: ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు.
0: దెర్ వర్ నో టార్చ్ లైట్స్ ఇన్ దోస్ టైమ్స్.
1: పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం.

0: చేసేటువంటి వారు.
1: ఏ లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి, మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: వాచింగ్ ది డిసైపుల్స్ హి సెడ్ యు ఆర్ ఆల్సో యంగ్ యు ఆర్ ఆల్సో స్టూడెంట్.
0: ఈనాటి యువకులైనటువంటి బాల బాలికలు కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండాలి, కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవ్వరు కూడాను విచారించటం లేదు.
1: యు ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్ యు ఆర్ యంగ్ సిటిజన్ స్టూడెంట్స్. You are just carried away by the body, which is nothing but fecal
0: mala mutra durgandha mamsaraktamto kudinatundi ee dehanni varistunnaru.
1: In fact you love the body, which is nothing but
0: deham yok saundaryalu chustunnaru.
1: You are carried away by the beauty
0: ee saundaryalu chusi aagashistunnaru.
1: You are attracted by the beauty
0: aagashistunnaru.
1: You want it.
0: Chi chi idi sari ainatundi kaadu.
1: What a shame it is not proper.
0: Idi manavudiga putti
1: having been born a human being
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
1: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
0: కట్టగటువంటి కాలిపోయే శరీరం లే.
1: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ ఏ యవ్వనము.
1: This youth is like a passing cloud that has come in between.
0: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuga kudanu konta heenanga kudanu bodhisthu vachadu.
1: There he composed a shloka and started explaining to the entire assembly over there.
0: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
1: It only means youngsters should conduct themselves
0: very
1: carefully. They should forget the body feeling whatsoever.
0: ఇదంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
1: The whole body is full of foul smell, bad smell.
0: దీని అందసందమంతా కూడాను ఎక్కడ ఉంటుంది?
1: Where does the real beauty lie?
0: ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: It is only your delusion. You cannot bear that foul smell any longer.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: Here is a story.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: A king has only son.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
1: Attained age of 20 years.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
1: Father called him and said, you should be a prince now.
0: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
1: 22 years is the right time.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: I want to get you married.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: The son started giving reply to his father because of the lenience given to him.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudanti aa yuvakudu, nanna nenu vivaham aadadalchinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkarledu annaru.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ట్ లిటిల్ బిట్
0: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: a young girl along with 5 to 6 servants. They were all going to that Ganga river to have their bath.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు మగవారి ముఖం చూడకూడదు.
1: షీ హాస్ డిటర్మిన్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
0: నా జీవితం అంతా ఇక్కడ నువ్వు కన్యగానే జీవించాలి.
1: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: నా జీవితం అంతా ఇక్కడ నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుని.
1: షీ హాస్ డిటర్మిన్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
0: ఏ సేవలు చేసినా కానీ దైవమునికి చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: Ani aame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo eeme tirigi nadileki velutunnaru.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around
0: nadi oddu gattu paina untundadi,
1: and she was walking along the edge of the river.
0: Ee gattu paina gurram paina poyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
1: The prince on the horse looked at the face of this girl.
0: Prarambhamaindi vyadhi.
1: There started the disease.
0: Aayokka gurrani reverse chesadu intiki.
1: He reversed the horse back home.
0: Venta vachinatundi yokka dasulu topala ee bidda evaro ee kanya evaro enquiry cheyalani cheptani prarambhinchadu.
1: He started making inquiries about this girl, where from she comes and
0: tirigi taane swayanga tandiki cheppadaniki bayapaddadu. మంత్రితో చెప్పించాడు. అందమైనటువంటి పిల్లను ఈనాడు చూచాను.
1: హి సెడ్ ఐ సా
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ టుడే, ఐ వాంట్ టు మ్యారీ హర్.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
1: ఫాదర్ వాస్ హ్యాపీ దట్ బాయ్ అట్లీస్ట్ అగ్రీడ్.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారి కొడుకు ఆమెని ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్ళి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కొడుకు చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
0: కానీ బిడ్డకు చెప్పలేదు.
1: But he didn't tell his daughter.
0: ఈ బిడ్డ క్రమక్రమేణా తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజు ఏమంటాడో అని కొంత లోలోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father, because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
1: The girl was returning from Ganges after having bath there.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: This girl asked, "Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day."
0: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
1: One day she said, "I'm not going to marry."
0: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
1: How to convey this?
0: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి అని.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: Father on coming to know this felt sad.
0: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: సాయంకాలం తిరిగి గంగెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
1: in order to hold on to my vow,
0: rajuku asantrupti kaakunda,
1: in order not to dissent,
0: na tandiki ye vidhamaitundi chintalu kaakunda,
1: to see that my father
0: edina oka vidhamaitundi vision naaku ichchesi,
1: Please show me a way, give me some vision.
0: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి.
1: Give me some vision, a divine thought to get away from this matter of the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: And then she could have a good nag within herself.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహమాడతానని వార్తను పంపించమని చెప్పింది.
1: She told her father, Father, send a message that I am going to marry the prince.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
1: However, 8 days time should be given to me.
0: సరే ఇంకా 8 days అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: The prince was disappointed because 8 long days he had to wait.
0: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: This message
0: రాజు చాలా సంతోషించాడు.
1: The king was happy.
0: ఆనాటి నుండి
1: since then
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గేటివ్.
1: This lady went to a doctor and she took strong dose of purgative.
0: ప్రతి దినం కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: షీ టుక్ దట్ పర్గేట్ స్ట్రాంగ్ డోసేజ్ దట్ షీ హ్యాడ్ డిసెంట్రీ.
0: ఒక్కొక్క దినం పోయినటువంటి భేదం అంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: ఆల్ ది మెటీరియల్ ఈస్ కలెక్టెడ్ ఇన్ వెరీ బిగ్ వెసల్స్.
0: 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 days time, all the vessels are full of this material.
0: ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer some questions.
0: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All days passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది. అది కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: All of you know, when you suffer from strong continuous dysentery, you become weak naturally.
0: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
1: She went there in a palanquin and about to put questions, expecting answers.
0: చూస్తున్నాడు చాతకపక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె అని.
1: This prince is waiting for her arrival like a chataka bird.
0: ఈ అమ్మాయి దిగింది.
1: The girl got down.
0: ఆమె ఇద్దరు చలికత్తెలు పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
1: లోపలి
0: చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by servants.
0: 8 మంది చలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని
1: వస్తున్నారు. 8 servants were bringing very big vessels along with them.
0: 8 vessels
1: carrying.
0: చూచాడు రాజకుమారుడు.
1: ద ప్రిన్స్ సా.
0: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
1: ద గర్ల్ ఐ సా వాస్ వెరీ బ్యూటిఫుల్.
0: ఈ బిడ్డ ఎవరో కురూపి అయినటువంటి రోగి.
1: హూ ఇస్ దిస్ అగ్లీ లేడీ?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుంది.
1: షీ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్ ఐ బిలీవ్.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు.
1: సో ఐ నెవర్ వాంటెడ్ సచ్ ఎ లేడీ.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ సెడ్, ఓ ప్రిన్స్,
0: మీరు నా అందాన్ని చూసి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
1: But collect this beauty, 8 vessels.
0: తరువాత నన్ను వివాహమాడు.
1: Later you marry me.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: మలమూత్రం మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
1: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
0: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
1: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
0: ఈ మలమూత్రంలే నా అందము.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ.
0: దీన్ని చూచా నా అందమని భావించావు. కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
1: షీ వెంట్ ఆన్ ఆర్గ్యుయింగ్ వెహెమెంట్లీ.
0: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: బికాజ్ షీ హస్ డివైన్ థాట్.
0: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిజ్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు, చీ,
1: హీ టు ఫెల్ట్
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
0: పంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: ద బాడీ సో వీక్ ఆఫ్ ది సెన్సెస్.
0: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: దో 100 ఇయర్స్ లైఫ్ టైమ్ స్పాన్ ఇస్
0: బాల్యమందు,
1: యు కెనాట్ బిలీవ్ ఇట్.
0: లేక ప్రాయమందు,
1: చైల్డ్హుడ్ ఆర్
0: లేక ముసలియందు, లేక ముదిమియందు, ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: ఐదర్ ఇన్ ఎ సిటీ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ ది డీప్ సీ, వెన్ యు ఆర్ గోయింగ్ టు డై, నోబడీ కెన్ సే.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: దీని అనుసరిస్తుపోతుంది అది ఈ బాడీ.
1: This body follows this.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: The prince accepted the philosophy so beautifully taught to him by the
0: దీనిని శంకర్లు వారు యువకులకందరికి బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కాని కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinemas.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theater, you find white screen in front of you.
0: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the screen.
0: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: పోయిన బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
1: They go and come again.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం, రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జా గత్. జా గత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: Jagat means that which comes and goes. That is Jagat.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: అది జగత్.
1: That is Jagat.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: God is truth like a screen.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: But no one wants to
0: see the
1: screen.
0: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: But they want to see the pictures on the screen.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: Next moment he taught
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
0: అంతా విష్ణుమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
0: అంతా దైవమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: అట్ వన్ టైమ్ హి సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: నౌ హి సేస్
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: దట్ హి సేస్ ది హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: ఇది నిజమా?
1: Is that true or is this true now?
0: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
1: శంకర్ said that is truth, this is also true.
0: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
1: Pictures come and go.
0: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంతా కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: He said the whole universe is divine.
0: దీనికి రెండవ ఒక ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: He gave second example in support of this.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: Here is a screen on which pictures are projected.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: But you see only the picture.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommal tone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: picture. Lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన ఈశ్వరత్వము
1: The permanent divinity.
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఈ గెట్స్ యూనిఫైడ్
0: అది ఏ సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఈస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
0: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు.
1: వితౌట్ స్క్రీన్ దేర్ నో పిక్చర్స్.
0: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది.
1: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్.
0: కాబట్టి బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
1: సో యూ థింక్ ఓన్లీ పిక్చర్.
0: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇన్ దిస్ పిక్చర్
0: అది ఏ ఆత్మతత్వము.
1: దట్ ఈస్
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one aatma.
0: Screen vallane anni kodanu vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen
0: all these come and go. Bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamainatundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: ఈ జగత్తంతా ఒక స్క్రీనే.
1: The whole world is a screen.
0: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
1: All the creatures born and that die later appear on the screen.
0: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
1: But in every picture there is screen.
0: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది స్క్రీన్.
1: దట్ ఈస్ ది స్క్రీన్. రియల్ స్క్రీన్ ఇస్ ది డివినిటీ.
0: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: ద హోల్ వరల్డ్ ఈస్ సంథింగ్ దట్ గోస్ అండ్ పాసెస్.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: అండ్ దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇల్యూషన్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: ఏకం సత్య విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే.
1: సో ట్రూత్ ఈస్ వన్ ఓన్లీ వన్.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: వితౌట్ ది స్క్రీన్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుంది.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు.
1: శివ.
0: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే. దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
0: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు మెట్టింది కాదు పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్ బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నాట్ గివెన్ ఎనీ.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఇట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్
0: ప్రాణశక్తి. అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుంది.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇచ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalu
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐస్.
0: కనుకనే దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayagam anaga emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge,
0: wisdom.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్ టు హర్ మైండ్ నాట్ టు ద బాడీ.
0: చెల్లోరేమన్ గంగా యమునా తీర్ చెల్లోరేమన్.
1: Oh mind, travel where the two meet, Ganga and Jamuna.
0: Yetta undadi aa Ganga. Ganga Jamuna nirmala pani.
1: Ganga Yamuna water.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: ఓవర్ దేర్ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ అక్కడ
1: ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్
0: ఓ
1: గంగా జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: వి కెన్ రిజర్వ్ ఇట్
1: గంగా జమునాతి చెల్లురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయ యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హి వాజ్ అడ్రెస్డ్ హి వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకరా శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టెలపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్ దట్ వాజ్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారతి చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించుకుని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యు డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: రాజు చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ దిస్.
1: రాజు ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
0: He answered and he went to Kashmir where we find greatest exponents in the
1: Kashmir panditulu chaala goppa vaallu.
0: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
0: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagemi Kaike tandri.
0: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుకా ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
0: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమంతా కూడా పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారి.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: వెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the doors to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకరుల వారు ఈ విధంగా దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఓన్లీ లవ్. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of this spirit of atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
0: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit aatmaabhimana.
1: Aatmaabhimanamu adi e nijamainatunte prema.
0: Actual love in spirit
1: atti premane God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా
0: మారిపోయింది.
1: వేద శాస్త్రంను నేర్పగలిగి
0: ఉన్నాగజ్యంబులను
1: పాడగలిగి ఉన్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్స్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము.
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము.
0: దాట్ ఈస్ డివైన్.
1: ఇది ఏ ఆత్మతత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలబెట్టి ఇంకా నువ్వు ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: ఒక పెద్ద బిజినెస్మ్యాన్,
0: there is a very big businessman,
1: ప్రతి దినము కూడాను
0: every day
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ ఉదచ్చితే అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
0: The Pandit said you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
1: ఐదు దినాలు జరిగింది.
0: 5 days passed.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇంకో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్.
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హి వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: Again he went to the scholar.
1: పండిత,
0: he said, oh scholar,
1: రేపటి దినం మా కుమారుని పంపిస్తున్నాను,
0: tomorrow I am sending
1: you. తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచికం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: మీరు 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మెన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ.
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll now
1: జన్మ
0: జన్మాంతర సంసారం
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట పోలికి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still hold on.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: Shankara determined that every person should be polished again and again so as to come out with
1: appude nityamu danni upayoginchukodaniki veel avutundi.
0: Then we can make use of that.
1: Upayoginchi nityamu upayoginchukunte paatra prathi dinamu tomalsunde.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: Eppudu pedda pedda paatralanta pendiki upayogistaru chudu adi maatram samvatsaram kooturu tomite chaalu.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every day.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలిసినా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీవన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్
1: ఫుడ్? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans that food which is vomited out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do, must do, must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: డు కోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ వరల్డ్. ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కని మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
0: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హి ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ది ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna valle pettina ayipoyindi.
0: When once it is given up, that's all, end of the matter.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: When once we have that strong determination,
1: తప్పక ఇది సత్యం సత్యం సత్యం.
0: You certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరులు వచ్చిన వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్స్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: ట్రూ. అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya jnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: మహామనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతామనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of ritual.
0: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu ganna manyamedi.
1: What is the sweetest feeling? The nectarine sentiment. It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu manadesha neetini మంట కలిపి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్ పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
1: అండ్ టుడే వి హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్ ద కోల్డ్
0: విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent rich enough.
0: Bharat desamu mahabhagya desamu.
1: And it is a country which is excellent. That's what we got from the foreign rule.
0: Yenu gettula tanabala merugaledu.
1: Just as the elephant is not aware of its mighty strength,

0: ఇది మహాపుణ్య భూమి, త్యాగ భూమి, కర్మ భూమి.
1: దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అండ్ దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness glory of
0: Bharat.
1: Just as the elephant does not know its own strength,
0: tan tokato korte manushu oge 9 adugulu poi padipothadu.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenugunu oka maavuta manushi తన కిందికి లాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మౌత్.
0: తన బలములు తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: యాజ్ ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇట్ హెస్ సబ్మిటెడ్ ద హ్యాండ్స్ ఆఫ్ మావుట్.
0: అదే విధముగానే భారతీయుల శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని, ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ భారత్ డస్ నాట్ సెంటర్ అరౌండ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓన్లీ. వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సింప్లీ యాజ్ హ్యూమన్స్, ద మోర్టల్.
0: దేహము పంచభౌతికము,
1: బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఈస్ బౌండ్ టు ఫాల్ సమ్వేర్ అదర్.
0: దేహి నిరామయుండు,
1: ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ ఆర్ ఎన్ ఎండ్. ది మార్క్స్ లైక్ ది లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: దేహి నిరామయుండు,
1: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: దేహి దేవదేవుడు,
1: అండ్ దట్ వెరీ ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇట్ సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి కాగ్నైజ్.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు ఉండలేదు.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti oka daivanni kudanu patti laagi pettagalu.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopala unnatvanti shakti maha satya shakti,
1: the latent strength represents truth.
0: Ee satya shakti ni ఎవరు కూడా పట్టలేరు.
1: దిస్ ట్రూత్ఫుల్ లేటెంట్ పవర్ నోబడీ కెన్ అండర్స్టాండ్.
0: సత్యం సత్యం,
1: అండ్ ట్రూత్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
1: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిధామనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, దట్స్ ఆల్, బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్. గాడ్ ఇస్ ఇన్ఫినిట్. గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యంబు నందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంబు నందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూచిన సత్యం బే.
1: వెరెవర్ యు గో యు ఫైండ్ ట్రూత్.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్హుడ్.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహమును, అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హి షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హి షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కండక్ట్ హైయర్ దన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: సో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka prema swarupulara,
1: embodiments of love,
0: ee satyamunu gurtinchadaniki prayatinchali.
1: To make every effort to know this truth,
0: ee indriyamunu arigatti
1: controlling your senses.

0: ఏ సంబంధమైనటువంటి బ్యాంకును పొందని.
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుకిష్ నాలెడ్జ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెంట్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ యాక్షన్, అండ్ వి గో బై ఆల్ ద సెన్సెస్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: యు నో ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: మైండ్ కెన్ రన్.
0: కొన్ని సమయం రందు సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం పైన వాలుతుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాలుతుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందు కూడాను వాలేటువంటి దాన్ని నీవు ఎట్ట నీవు నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We are just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి,
1: that day man gives up his physical attachment, body attachment,
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి,
1: and he controls the senses,
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు,
1: and when he stands at the point of the self,
0: నీవి ఆత్మస్వరూపుడైపోతావు,
1: and he becomes verily the very embodiment personification of,
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are
0: నీవు మాధవుడే. నీవు మాధవుడే.
1: You are మాధవ, divine.
0: కానీ మాధవుడై కూడాను నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తులకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on, now is the
0: same. Stage వెలుగుకు పోతానే నీ డ్రెస్ వదులుతావు.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ ను బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
1: all your skills and capacities,
0: ఇవన్నీ క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలనే నశించేటువంటివి.
1: And are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance, you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరెవరండి అంటారు.
1: దెన్ ఐ ఆస్క్ యూ, హూ ఆర్ యూ?
0: నేను ఫలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: అండ్ యూ రిప్లై, ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: యూ రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pinchi enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: నీవు ఏ రామదాసు?
1: వాట్ టైప్ ఆఫ్ రామదాస్?
0: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాస్.
1: అండ్ యు ఆర్ దాసు ద సర్వెంట్ ఆఫ్ ద సన్ ఆఫ్ కింగ్ దశరథ.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దశరథ?
0: దశరథుడు.
1: దశరథ
0: దశేంద్రియుడు యొక్క రథము ఈ దేహము.
1: బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ టెన్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియుడు యొక్క రథం యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ ద వెరీ సన్ ఆఫ్ దశరథ.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్యావాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ లిమిట్ హిమ్సెల్ఫ్ టు అయోధ్య ఓన్లీ.
0: దశరథ
1: దశరథ
0: దశరథునికు ముగ్గురు భార్యలు.
1: దశరథ హ్యాస్ త్రీ కాన్సర్ట్స్ వైఫ్.
0: కౌసల్య,
1: సుమిత్ర,
0: కైకేయి.
1: కైకేయి
0: ఈ ముగ్గురు కూడాను ఎవరు? ఈ దశరథుడైనటువంటి దేహానికి మూడు గుణములు.
1: హూ ఆర్ దే? దిస్ దశరథ ద బాడీ విత్ టెన్ సెన్సెస్ హ్యాస్ త్రీ బేసిక్ ట్రైట్స్ క్వాలిటీస్.
0: సాత్వ రజో తమో గుణాలు.
1: దేర్ ఆర్ త్రీ క్వాలిటీస్. సాత్వ రజస్ తమో గుణాలు. పాయస్నెస్.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వగుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ రజసిక్ మైండ్ ఎమోషన్.
0: రజోగుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథ సుదయ.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dashrath.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra అని పెట్టాడు.
1: They address him this
0: way. ప్రతి ఒక్కటి కూడా మహనీయుడు ఆనాడు తెలిసి గుర్తించాడు.
1: దిస్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ రియలైజ్డ్.
0: గుర్తించి వర్తించాడు.
1: బై ది పాస్ట్ అండ్ దే కండక్టెడ్ దెమ్సెల్ఫ్ లైక్ దట్.
0: ఈనాటి వరకు వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
0: సత్యాన్ని బోధించి,
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడి,
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెండ్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore, truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: Sahana, forbearance.
0: ఆ forbearance, ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: బిఫోర్ టేకింగ్ లీవ్, he touched the feet of Kausalya.
0: Amma, nenu Janaka Maharaja yaganiki pothunnanu.
1: And he said, I am going there for yaga. Janaka Maharaja
0: appudu ame cheppindi.
1: Then she said,
0: nayana ye gunammu ganninchi yetinchinaadu Prahlada palimpa paramapurushudu.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: Ye gunammu ganninchi yetinchinaadu Shivakumarudu saka Vaikunthavasa.
1: That god of heaven who came to the rescue of Dhruva.
0: ye gunammu ganninchi yetinchino naadu Dhruvakumarudu saka Vaikunthavasa.
1: That Vaikunthavasi who came down for the rescue of Dhruva.
0: aa gunammu ganninchi amaravanjudu.
1: And that with the same quality
0: aatjanulanu paalinchu anathanathudu.
1: And he is the refuge of the forlorn.
0: neeku vijayamu.
1: And he will make you the victor.
0: aashirvadinchindi talli.
1: That was the blessing of the mother.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బీ ద విక్టర్, హీ కుడ్ బీ ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఈజ్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక Though he is the one of wisdom, the Karma Yogi, he touched the feet of Ram.
0: Naina, ikatte michina vaari ledu.
1: None can ever excel you.
0: Idigo na kumasthuni kichi.
1: I offer my daughter in marriage.
0: Vivaham chestunnanu annadu.
1: And I am going to perform marriage.
0: Kani vivaham ananta matram na aa pillavaadu oppukoledu.
1: And he did not accept by mere proposal.
0: Eenaadu yuvakulu ikkevarikaina vivaham ante oh pedda patrini gottinchukoni andariki panchutaru.
1: But the modern youth, they are ecstatic. By just listening to the news of wedding, they print their cards and happily distribute.
0: Ledu ledu naa talidandru aagna. మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్. వి ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: వి ఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే చెయ్యి కావాలి. ఏది కావాల్సింది?
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైం.
0: కనుక తక్షణం మేము మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాజ్ సెండ్ టు దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్ రామ.
0: రాములు కూడా ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత.
1: అండ్ హీ waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata,
1: after getting the consent of Vishwamitra,
0: appudu ana oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sitanu chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: Rama Lakshmana Bharata Shatrughnudu naluguru varsaga nichukunnaru.
1: All the four brothers, Rama Lakshmana Bharata Shatrughna,
0: veerandariki mottamota Ramudu peddavadu.
1: Rama is eldest of the four.
0: Ramulaku motta motta Sita garland veyyali.
1: And Sita was to garland Rama in the first instance.
0: Tarvata Lakshmaniki Bharataniki Shatrughniki veyyali.
1: Thereafter Lakshmana Bharata Shatrughna to garland.
0: Ame garland pattukoni nilchukonundi.
1: And she was holding the garland.
0: Kani Ramulu ame vaipunu chudaledu.
1: Rama yet did not look at her.
0: Endukante ame naa bhari kaadu.
1: She is not my wife as of now.
0: Ama parastri.
1: She is another lady.
0: Nenu etla chusedi?
1: How can I look at her?
0: Ee maha papamu.
1: It is the worst of the sins.
0: Parastrini chutame maha papamu.
1: To look at another lady is the worst of the sins.
0: Appudu enta sepu kaachukundi papam.
1: And she waited and waited.
0: Kani Ramulu vangaledu.
1: But Rama did not bend.
0: Ramulu vangaledu, she is garland veyaledu.
1: Rama did not bend longer and Sita did not garland him veyale.
0: Antavarku Lakshmanudu Bharatudu Shatrughnudu nilchukonunnaru.
1: Till then Lakshmana Bharata Shatrughna were waiting.
0: Appudu Lakshmanu vaipunu chuchadu Ramudu.
1: And Rama looked at Lakshman.
0: Em ippudu nenu chesedi?
1: What is to be done now?
0: Appudu Lakshmanudu cheppadu yukti.
1: Then Lakshmana had a knack, a device.
0: Neevu mottamota talliki namaskaram cheyi.
1: You first salute. Touch the feet of your mother.
0: Appudu Ramulu lechi talliki namaskaram chesadu.
1: Then Rama approached his mother, bent and touched the feet of his mother.
0: Aa talliki namaskaram chesesappudu unginadu.
1: And while touching the feet of his mother,
0: appudu Sita kuda poi vesindi.
1: Then immediately Sita garlanded him.
0: Chusara entati pavitramainatvanti hrudayalu anadu.
1: What highest level of chastity.
0: Entati nitya satyamainatvanti hrudayalu anadu.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధముగా త్రేతాయుగము ద్వాపర యుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: Those two ages, Treta and Dwapara, they were the ages of light. They were ages of chastity and character.
0: ఈనాటి బాల బాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా.
1: Today boys and girls, whether they garland or not,
0: తానే గుణమై వేస్తాడు.
1: He himself will go forward and garland.
0: అట్టిది కాదేది.
1: That's not proper.
0: Kanukane Ramulu vesina tarvata,
1: only after Rama is garlanded,
0: appudu Lakshmaniki ame vachi vesindi.
1: And then Lakshmana was garlanded later.
0: Kanukane prati okkati indu kuda nu peddalu nalasaristu peddalu poojistu peddalu aagnanu nadchukovali.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: we have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి జరుగుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history, that is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: as per the command of Dasharatha,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: in accordance with the promise given to Kaika,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ had to go to the forest.
0: ఇన్ని దినములు, 14 వర్షములు.
1: How long? 14 years.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: Kaika had to pay heed to the words of the servant man.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore no one should
0: ఓనర్ మాట వినాలి.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is, there sati the wife has to stay.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న, నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్ట వచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: I have two sons.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: One will serve Rama, the other will serve Bharata.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: In any way, my son is not going to be the ruler.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: And otherwise, he has to serve Lakshmana.
0: లక్ష్మణుడు సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Therefore, Shatrughna went on serving.
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: And Lakshmana served Ramachandra.
0: లక్ష్మణు యొక్క గుణము చాలా చిరమైనటువంటి.
1: And the character of Lakshmana is very noble.
0: వారి ఇరువురు కూడా అరణ్యంలో వెళ్లారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: He was walking to a long distance, leaving their company.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: And it was that time when Lakshmana developed bad thoughts.
0: Anna, enduku mariki ee kashtamulanta kuda undali?
1: The brother, why should we have all these difficulties?
0: Manam ayodhyaku veldam.
1: Why should we go to the forest? Why?
0: Sukhamga jeevisthamu.
1: And let's go back and be happy.
0: Ee sitaku enduku indiki baada?
1: Why should Sita suffer?
0: Ee rakshasula madhyalo manam sitanu kaapaadukolemu.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: Cheppetappudiki ramunuku tochindi.
1: Rama could understand.
0: ఇది స్థల మహాత్మ్యమైన.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్ దే వర్.
0: ఆ లక్ష్మణ్ తీసుకుని పోయి,
1: అండ్ హీ టుక్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిటీ.
0: ఈ స్థల మహాత్మ్యము.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులందరూ సంచరిస్తున్నారు.
1: దిస్ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ద విసినిటీ, యూ డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వీ లివ్.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలము కూడా మనం గుర్తించాలి.
1: బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ స్పేస్ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వేర్ వీ స్టే.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: దెన్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్.
0: మనం తిరిగి అయోధ్య పోనక్కర్లేదు.
1: నాట్ గో బ్యాక్ టు అయోధ్య.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: ఐ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఐ విల్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్. ఐ విల్ స్టే ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 ఇయర్స్.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థలమహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ సపోర్టెడ్ ది అదర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ద క్వాలిటీస్ దే హోల్డ్.
0: రామాయణంలో ఉండేటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి దేని అయింది కూడా లేదు.
1: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంట్ ఇన్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు, కానీ
1: వి కన్సిడర్ రామాయణ
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
1: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇదే పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here, that we have not understood.
0: ఎక్కడ ఉండినను బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు యందున్నా,
1: you may be in the forest.
0: ఆకాశమున ఉన్నా,
1: you may be in space.
0: పట్టణమున ఉన్నా,
1: you may be in the city.
0: పల్లెను ఉన్నా,
1: or a village.
0: గుట్ట మీద ఉన్నా,
1: or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా,
1: or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడవును.
1: Only God who will come to your rescue, nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: God himself said that you are his spark. And the individual and the cosmic entity are one and the same.
0: Karuka bhagavantuni gunamunu anusarinchi bhagavantuni vele manam jeevinchali.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: Manamu bhagavantuni yokka amshamu.
1: We are the spark of the divine.
0: Aa vidhanga meeru bhavinchinappude meeru baagupadtaru.
1: When once we understand this divinity basically.
0: Nenu palani vaari kumarunni palani vaari sodarunni ani cheptukunte palani vaare aipotharu.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: Amta so and so.
1: So and so, that's all.
0: Kanuka neevu bhagavantuni amsamnu ani gurtinchali.
1: Understand fully well that you are the spark of the divine.
0: Appude nee atma tattvam neeku artham avutundi.
1: Then only you can understand in depth your own true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru manchi pillali.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలే.
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణము దీన్ని పాడు చేస్తుంది.
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యు అట్ టైమ్స్.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: అండ్ యాడింగ్ టు దిస్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: వెన్ యు జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్ దెన్ టాక్ ఆల్ గుడ్ థింగ్స్.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్
0: నీకు బ్యాడ్ థాట్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి.
1: In the good company.
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చతత్వం, నిశ్చతత్వే జీవన్ముక్తి.
1: అండ్ దేర్ఫోర్ వెన్ యు జాయిన్ ది గుడ్ కంపెనీ యు డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్యూషన్ అండ్ యు విల్ అటైన్ లిబరేషన్ అట్ ది ఎండ్.
0: ఈ న్యూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఏ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ది గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
1: Bhagavan feels that he is giving you trouble, but boys, all of them say unanimously, no Swami, Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to bow.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagwan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయం ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagwan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు? నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుక నీ ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవచ్చు.
1: And these enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అయి ఉంటారు.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే.
1: And you have friendship with these
0: boys. Good boys.
1: You will be good boys.
0: లేకపోతే మీ బ్యాడ్ బాయ్స్.
1: Otherwise, you are bad boys.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: You should not get a bad name.
0: Good name తెచ్చుకోండి.
1: You should get a good name.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: You should get a sacred name.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: The parents have very high expectations.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God. Father is God, teacher is God, guest is God.
0: కనుక మీరు తల్లి తండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరస్కరించండి.
1: Never disobey your parents. Follow them, make them happy, please them.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: Then only you will earn the merit. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 22nd of November 2001 during the 20th convocation of the Sri Satya Sai Institute of Higher Learning. In this discourse, Bhagavan emphatically declares the sign of a truly educated person. A truly educated person is the one who remains happy himself, makes others happy, and invariably possesses good character and humility.
1: Sarve Vedam Vidasura Sarve Lokaika Sarve Sarvalokaika Mangalam Sarve ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజంలో వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ put to use in society, it is all useless.
1: ee chaduvunu vini anubhavinchi varu atanni preminchali.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni ikkudunu dinni anubhavinchi ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి.
2: వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు మేక్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ అండ్ బీ హ్యాపీ విత్ అవర్ ఎడ్యుకేషన్.
1: సర్వో జ్ఞానోప సంపన్న, ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ if you acquire knowledge, you should have wisdom.
1: Sarve samudita gunaihi nanam matrame undina chaladu atani yendu samasta sadgunamulu kudanu aavarinchali.
2: It's not enough if there's wisdom, you should also have virtues.
1: Chadavunaku moodu lakshanalu untunnavi.
2: The education has three qualities.
1: Sarve Veda Vidasarupam.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితుల యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై అక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experience the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vaigyanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaraanni guttimpa chestu unnadu.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైనా లౌకికమైనా ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukovatame nijamainatvanti yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: what all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతి అందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము, ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi sabhajayinchagavachu purnudairanamandu poravachu. రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: వన్ మే క్వైర్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ బి అడ్మైర్డ్ ఇన్ ఎనీ అసెంబ్లీ, వన్ మే బి ఎ గ్రేట్ వారియర్ అండ్ విన్ బి విక్టోరియస్ అండ్ వన్ మే బి ఎ కింగ్ ఫర్ దట్ మ్యాటర్, వన్ మే టేక్ టు చారిటబుల్ యాక్షన్స్ బై ఆఫరింగ్ ద గోల్డెన్ కౌస్ టు దోజ్ హూ దట్ రిక్వైర్. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bhakshyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamugala varninchavachunu.
1: Man make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thanaku dari ganukunnadu, kani arayinchi tane antaratmaku povadeyatvanti daniki ye maatramu dari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu thanalo unnatvanti oka satya tattvanni gurtinchadaniki tagina krushi cheyali.
1: Man today, educated man, should make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanam rasadu.
1: Valmiki composed Ramayana.
0: Kani Ramana chadivinanta chaduvulu Ravanudu kudanu chadivadu.
1: Ravana acquired all the forms of knowledge same as Rama.
0: Ravanudu kudanu samanyamainatvanti vadu kadu, sakala vidyalu kudanu nerchinatvanti vadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kani Valmiki emannadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హి సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఈజ్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువు లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హి కాల్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: Rama has practiced all that he has learnt and he led an exemplary life and he shared all the knowledge with the rest of the people in society.
0: కాని ఇంద్రియములకు లోనుడై ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువులను ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతా కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకడపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడా భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately he died, he lost his kingdom and ruined his
0: plan. మన దేహంలోనున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When we have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్, ద థియోరీస్, ద చేంజ్ డే బై డే.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: The righteousness and compassion have not been used, utilized.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: This is the contradictory education.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కానీ ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
0: సఫరింగ్. విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
1: and man should put an end to narrow mindedness
0: jagattunaku aadarshavantamaina jeevithanni andinchali
1: and he should be an ideal to the entire world
0: adi ee naadu vidyarthi cheyavalsinatvanti desamunaku upakaram.
1: This is the help that you can render to this country.
0: Manam deshopakaram chestunnam antunnam, deshaniki sevalu kalpistunnam antunnam, kaani ee sevalu chestunnam?
1: You say that you serve your country, you are helping your country. What sort of help you render?
0: Ee naati manavudu స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief nenu aashisthunnanu.
1: I want this kerchief.
0: Achhe kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: Because he has become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తన వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్స్.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satyanirati,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duties the education should confer.
0: Vidyarthi nervavalayu.
1: Students should acquire all these.
0: Idi manam ee naadu nechukovalsinatuvi.
1: This what we have to learn, pick up today.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu kalavaru.
1: You are highly intelligent.
0: Ento pavitramainatvanti hrudayam kalavaru.
1: You have got sacred noble heart.
0: Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
1: You are not supplying to your holy heart the material it deserves.
0: Chaala parishuddhamainatvantidi.
1: And the heart is so pure unto you.
0: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: కాని ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
1: Today in our hearts there is no
0: ఆ ప్రేమ లేదు హృదయములో.
1: There's no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ టుడే ఈజ్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఈజ్ నెగటివ్.
0: కారణమేమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువుల గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఈచే గాలి అణువే.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ త్రూ హియరింగ్ అండ్ ఆల్ దట్ వీ పార్టే.
0: ఎంత విజ్ఞానం బోధించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ నాలెడ్జ్,
0: ఎంతటి ఆధ్యాత్మిక శక్తులు బోధించినప్పటికీ,

0: ఇస్ ఫుల్ ఆఫ్
1: ఏ గాలి అణువే
0: ది ఎయిర్ దట్ యు బ్రీత్
1: వినేటువంటి శబ్దం అణువే
0: ద సౌండ్ దట్ యు లిసన్
1: నడిచే నడకకూడను అణువే
0: అండ్ ఎవ్రీ స్టెప్
1: సర్వం కూడా అణుమయంగానే ఉంటుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్
1: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తు నందు అణువు గురించి నీవు తెలుసుకోని అవసరం లేదు
0: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
1: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should know that which is smaller than that of an atom.
1: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
0: That which is smaller than atom is the fundamental.
1: అన్ని కూడా ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
0: Everything arises out of this fundamental.
1: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
0: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
1: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
0: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
1: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
0: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
1: పెద్ది దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
0: It's a gigantic form among the big one.
1: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
0: And there we find the combination of atoms too.
1: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
0: The flower here is also atomic.
1: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుండాలి.
0: Atoms have come together and you find a flower.
1: ఇది ఒక బట్ట, ఇది కొంతా కూడా అణువే.
0: The cloth is also full of
1: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
0: In this world you don't find anything which is not made up of atoms.
1: సర్వము అణుమయమే.
0: Everything is atoms.
1: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
0: Why should you make every effort to know the nature of an atom?
1: చదువులు నీవు అణువే.
0: All education.
1: సంకల్పములు అణువే.
0: Thoughts.
1: దేహమంతయు అణువే.
0: Whole body.
1: దేహి అణువే.
0: And that
1: సర్వమును అణుమయమే.
0: Everything is composed of atoms.
1: పుట్టుట ఒక అణువు.
0: The birth.
1: భూమి నుండుట అణువు.
0: Life on earth.
1: సంసారం అది అణువు.
0: The family life.
1: చావు అణువు.
0: Death.
1: ప్రతికూలన్నీ అణువు.
0: The life.
1: భవబంధములు అణువు.
0: The attachments.
1: అంతా అణువులే.
0: Are full of atoms only.
1: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
0: When once you try to know that, what is that you want to know?
1: దీనికి అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
0: You should experience that which transcends this
1: అది
0: atom.
1: నీ యొక్క ఆత్మతత్వము.
0: That is the nature of the true
1: అది
0: self.
1: ఫండమెంటల్ యొక్క గుర్తు.
0: That is the fundamental self.
1: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
0: Along with the secular knowledge education, we need spiritual education also.
1: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
0: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
0: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
1: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
0: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
1: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
1: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
1: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
0: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
1: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
0: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
1: చేరటం లేదు.
0: నో,
1: దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుక పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
0: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
1: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
1: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
1: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండాలి.
0: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
1: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
0: Therefore, we don't have right people today in this world.
1: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
0: In Bharat, there are number of educated people.
1: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
0: We find highly educated
1: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
0: People with very high
1: degrees. ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
0: With all these people being here, what is that they are doing for?
1: ఏదైనా 10 మందికి

0: ఆయన ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: ఆర్ దే డూయింగ్ ఎనీ యాక్టివిటీ దట్ వుడ్ బి హెల్ప్
0: పది మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: ఆర్ దే మేకింగ్ ఎనీబడి హ్యాపీ త్రూ దేర్ యాక్షన్
0: పది మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: ఆర్ దే ప్రొవైడింగ్ ఎనీ కంఫర్ట్స్ కన్వీనియన్సెస్ టు ద నైబర్హుడ్
0: ఏమీ చేయటం లేదు.
1: నో,
0: పది మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: హీ నాట్ మేకింగ్ అదర్స్ హ్యాపీ నార్ ఈజ్ హీ హ్యాపీ.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: దెన్ వై షుడ్ యూ లర్న్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తండ్రి కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: Yanta chaduvu chadivi ye neethi unnanu heenunu gudambu manaledu.
1: A mean man with all his education will never change his attitudes.
0: Tarchi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: Education may help you to argue with others.
0: Ee chaduvu chaduvu chadivi chaavanganeetiki chaavuleni chaduvu chaduvali.
1: With all this knowledge after all why should we die ultimately? We should learn to be mortal.
0: Kanukane manam chadiveetvanti chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: పది మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్ హూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు, లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopandutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
1: You have got very high degrees.
0: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: యూ హ్యావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్
0: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have learned?
0: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని, గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని, ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్.
0: మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వీ హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ
0: అర్థములకు సరి అయినటువంటి అనుభవం ఏమిటి?
1: వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్
0: చదువు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: వాట్ ఇస్ ద టేస్ట్?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్వాలిటీ?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఫీచర్స్?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ బట్ టు దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ది
0: గొప్ప విద్యార్థులే.
1: యు ఆర్ వెరీ గుడ్.
0: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. కానీ విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాలు బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం. కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chaduvullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatundi vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకి అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, ఎక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. His name is Ishwara Chandra Vidyasagar.
0: Ishwara Chandra Vidyasagar.
1: Ishwara Chandra Vidyasagar.
0: Atani pere Vidyasagar.
1: His very name Vidyasagara.
0: Ee Vidyasagar ye vidhamainatuvanti sthitilo vachadu?
1: In what condition was he?
0: Chala beeda paristhitilo puttadu.
1: He was born in a very poor family.
0: Chadukovadaniki kuda oka intilo oka deepam kuda ledu.
1: In fact, he could not afford even a light to read.
0: Street lights daggariki poyi aa light yokka aadharamto tana grandhalanta chadivetunte vaadu Vidyasagar.
1: He used to study every day sitting under street lights.
0: Talli chaala baadha padeyatundi.
1: Mother felt very sad.
0: Talli daggara kuda nu ee vidhamainatundi naya paisa kuda ledu.
1: In fact, mother also had no money.
0: Naina Vidyasagar, రాత్రి అంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్
0: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, if I work hard today, I'll be happy later.
0: Sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Kattagadapudiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: He has gone through all the ancient texts and the history of this country.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was
0: attended by thousands of మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: beautiful
1: and it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
1: And it was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: ఎట్ ద టైమ్
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: హీ సా విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
1: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
0: అయ్యా, నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్, ఐ హావ్ గాట్ స్మాల్ బాక్స్, వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు, తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్.
0: నేను ఎవరో అని తెలియదే అని లేబర్గా అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డజ్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్
0: అందించాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్
0: అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్, ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యు ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా, నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి, ఈ జబ్బు నాకు అక్కర్లేదన్నాడు, వెళ్లిపోయాడు.
1: ఈ సెట్ పార్డన్ మీ, ఐ డోంట్ వాంట్ మనీ, అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్,
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకొని ఉన్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్,
0: అందరూ అతన్ని ఖర్చుకొని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రీషియేట్.
0: ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మరే నా పెట్టె మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: Everybody garlanded Vidyasagar. Then ICS officer thought, the same person carried my
0: bag. ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్
0: వాడు ఎంత గర్వానికి గురి కావాలి
1: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ by wife or son for that matter
0: kalukane garvame lenetundi vaadu ee vidyasagar
1: vidyasagar has no trace of pride
0: atane vendi aa stage lopala
1: there on the dais
0: sakkani aadarshavantamainatundi yokka manavulaku anukoolavantamainatundi yokka upanyasam ichchadu
1: he gave a long talk containing all that which is required for
0: humanity he was
1: cheered and loudly applauded
0: antati madhuryamainatundi yokka kantamato అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు
1: హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని పది మందికి పంచిపెట్టినప్పుడు పది మంది ఎంత ఆనందించారు
1: and such an educated man shared his experience
0: ఆనందమే తన ఆనందంగా
1: all felt happy everybody rejoiced on the occasion
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు
1: such noble souls are many here in Bharat
0: ఈనాటికూడను నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు
1: there are also many many people who are very humble and
0: భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము
1: Bharat is a sacred land
0: పవిత్రమైనటువంటి భూమి
1: is a sacred land
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుల గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప
0: భీతి లేని పామరత్వం పట్టి
1: వి ఆర్ ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాజ్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్
0: మానవత్వం అనే మానవులందున
1: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్
0: విశ్వ శాంతికి ఇది విప్లవంబు
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది రివల్యూషన్
0: ఈ శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇదే మూల కారణము
1: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ ఇస్ ద కాజ్
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనం
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ
0: వ్రతములన్నిటి ఎందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము
1: అఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్
0: మధుర భావం మేది మన దేశమందన్న మాతృభావం కన్న మాన్యమేది
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్
0: ప్రాణము కంటెను మానమ్మే ఘనము మన దేశ నీతిని మంటగలిపి
1: ఇన్ఫాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్
0: నేటికిచ్చిన పరదేశ నీతులు అరచి
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే
1: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపింగ్ ది ఫారిన్ కంట్రీస్
0: ఏమందు భారత పాలనంబు
1: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ
0: ఎలాంటి పవిత్రమైన భారతదేశము
1: వాట్ ఎ సీక్రెట్ ల్యాండ్
0: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము
1: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ
0: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి
1: దిస్ ఇస్ ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్
0: దీనికి కారణం ఏమిటి
1: వాట్ ఆర్ ద రీజన్
0: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం
1: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
0: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat
0: vidyarthulara
1: students
0: vidyarthiniyulara
1: boys and girls
0: pavitramaina bharat desham yokka charitra okka thori meeru vismarinchi
1: you have forgotten the history of this country
0: ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi
1: you now you recapitulate think of the glory of this land
0: ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu oka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi
1: be happy at least by helping a single person
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ రంగూన్ వార్
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్
0: చిన్న పిల్లవాడు పదేళ్ల పిల్లవాడు
1: ద బాయ్ వాజ్ సో యంగ్ ఏజ్ 10
0: మద్రాస్ కు వచ్చి చేరారు
1: దే రీచ్ మద్రాస్
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని పది ఇండకు పోయింది. ఇంకా బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: టూ డేస్, త్రీ డేస్ పాస్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ షీ వాస్
0: బిచారికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెడ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: సార్ మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్లాడు పాపం.
1: ద బాయ్ వెంట్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: ఇట్ వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
0: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఏ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికే ఆ ఆఫీసరు లోపలికి వెళ్లాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: మరి ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసరు అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్ అండ్ హర్డ్.
0: ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్, ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first
0: ilante
1: for the mother.
0: Today, do you find aashistunnanu.
1: Today, do you find any of that sort today?
0: Kani unnaru.
1: There are.
0: Desamlo lekapoledu.
1: Not that there are none.
0: Pavitramaina Bharatdesamlo anto into unna koncha daya kaliginatunte hrudayalu untunnayi.
1: In this great land, there's no dearth of noble people.
0: Kani ee naadu inta abhivruddhi ganchinatunte desamlo okkaraina kodanu kanti kanipinchukunda pothunnaru.
1: But we are not able to see them quite frequently.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Meeru motta motta dayanu penchukondi.
1: First, develop compassion.
0: పది మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి.
1: యూ షెడ్ టియర్స్ వాచింగ్ ది సఫరింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: వారి కష్టములు నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు గివ్ దెమ్ రిలీఫ్.
0: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒకరికి దానం చేయండి.
1: ఇఫ్ యూ హావ్ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
0: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
1: రెండర్ హెల్ప్,
0: హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇఫ్ రియల్ జ్యువెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: భూషణము కంఠశ్చ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
1: అండ్ ది జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
0: మన కంఠంలో నెక్లెస్ కాదు భూషణము.
1: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
0: సత్యమే మన భూషణము.
1: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్ చారిటీ. ఇలాంటి
0: భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: అండ్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దయాహృదయులైపోయి చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred, they should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love share bliss with everybody.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should
0: do. గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యు మే డు, డు ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: By bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word.
1: Face is the index of life, mind.
0: Face is the index of the mind.
1: Manasunandali సంకల్ప వికల్పములన్నీ కూడాను ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: ఆల్ ద థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఆన్ వన్స్ ఓన్ ఫేస్.
1: దుఃఖము కాని, ఆనందము కాని, విచారము కాని, క్రోధము కాని, ద్వేషము కాని, ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The difficulty or anxiety, anger, hatred, bliss, happiness, they will all show up on our face.
1: కనుక మానవుడు దుస్సంకల్పములకు హృదయములో స్థానం ఇవ్వకూడదు.
0: Therefore, man should not give scope for any bad thought.
1: దుస్సంకల్పముల చేత తాను దుఃఖితుడవుతాడు.
0: He is put to all difficulties and problems because of bad thoughts.
1: పరుల చెడ్డను కోరటము, పరులకు అపకారం చేయటము, పరులకు కీడును సంకల్పించటము ఇత్యాది దుష్ట సంకల్పములన్నీ కూడాను పరులకు కీడు చేయటమే కాకుండా తదుపరి దానికంటే అమితమైనటువంటి కీడు కోరిన వానికే చేస్తుంది.
0: Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad, but beyond that, harming those that help you is much worse.
1: Dushta sankalpamulu manavunaku sahaja lakshanamulu kavu.
0: Bad thoughts is not natural to mankind.
1: Oka bavilo rai visirinappudu akkada chinna alaga prarambhamavutundi.
0: When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin with.
1: పూర్తి భావిని ఆక్రమించిపోతుంది.
0: ద వేవ్స్ స్ప్రెడ్ అండ్ ఆక్యుపై ద ఎంటైర్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: ఈ మానస సరోవరం నందు సంకల్పం అనేటువంటి ఒక రాయి వేసినప్పుడు ఆ సంకల్పం అనేటువంటి రాయి ద్వారా ఈ యొక్క మానస సరోవరం నందు అల ప్రారంభమయ్యి సర్వేంద్రియముల నందు ప్రాపించిపోతుంది.
0: లైక్ వైజ్ ఇన్ దిస్ లేక్ ఆఫ్ హ్యూమన్ మైండ్ వెన్ యూ పెల్ట్ స్టోన్ ఆఫ్ థాట్ ద వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది బాడీ.
1: కన్నుని యందు ప్రవేశించి దుష్ట దృష్టిని దృస్తుంది.
0: The bad thought enters into your eye and makes all your looks bad.
1: కర్ణముని యందు ప్రవేశించి దుష్ట శ్రవణమనే వింటుంది.
0: As it enters into the ear, it entertains bad listening.
1: నోటి యందు ప్రవేశించి దుష్ట భావములే పలుకుతుంది.
0: Bad thought in our mouth will make you utter that is bad.
1: హస్తముని యందు కాని, పాదములు యందు కాని, సమస్త దేహమునందు కూడాను ఈ దుష్ట సంకల్పములు ప్రాకి అన్ని విధమైనటువంటి దుష్ట కర్మలే ఆచరిస్తుంది.
0: The bad thought in hand will take you to resort to all bad activity.
1: కర్మచరణాది అవయముల నుంచి కూడాను ఈ దుష్ట సంకల్పముల చేతని దుష్కర్మలు ఆచరిస్తుంది.
0: It's only bad thought that will make all the organs and the limbs of the body go in a perverted way.
1: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
0: Therefore, you are put to misery because of bad thought.
1: మన దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: What is the main cause for our misery?
1: మన సంకల్పములే.
0: Only our thought.
1: ఈ సంకల్పములే సమస్త దుఃఖములను కూడాను మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: It's only the bad thought present in the mind that takes us to misery.
1: కనుక సంకల్పములు ప్రారంభమైన తక్షణమే ఇది సత్సంకల్పంల లేక దుష్ట సంకల్పంల అని విచారణ చేసి దుష్ట సంకల్పంలో సాధ్యమైనంత వరకు దూరం చేయాలి.
0: Therefore, the moment thought originates, we should discriminate and find out whether it's good or bad.
1: తదుపరి సత్య సంకల్పముల చేత సాధు అగును.
0: One becomes pious by entertaining truthful thoughts.
1: పరోపకార సంబంధమైన సంకల్పము,
0: the thought to render service to others,
1: పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము,
2: ద థాట్ దట్ డిజైర్స్ ద వెల్ఫేర్,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము,
2: ద థాట్ దట్ విషెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ,
1: ఈ విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు.
2: ట్రూ సచ్ ట్రూత్ఫుల్ థాట్స్ మ్యాన్ బికమ్స్ పైస్.
1: సాధు అనగా వేష సాధువు కాదు,
2: పైస్
1: సాధు గుణముల చేతి కూడినటువంటి మాధవత్వం.
2: పైస్నెస్ డస్ నాట్ గో విత్ ద డ్రెస్ వన్ వుడ్ పుట్ ఆన్. The quality within.
1: కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: This pious quality is present in every man.
1: అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పములు ఆవిర్భవింపు చేసుకోవాలి.
2: In order to sustain and foster the pious quality, we should entertain good thoughts.
1: ఇంకా శాంతి మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది?
2: Where can you get peace?
1: బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు.
2: You don't get peace from
1: బయట పదార్థం నుంచి మనకు శాంతి లభించదు.
2: It's not from external.
1: బయట విషయం నుంచి మనకు శాంతి లభించదు.
2: Not from outer scenario.
1: విద్య నుండి శాంతి లభించదు.
2: Not out of education.
1: ఉద్యోగం నుండి శాంతి లభించదు.
2: Not out of job.
1: శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది.
2: Peace originates from within.
1: ఎప్పుడు ఈ శాంతి మనకు లభిస్తుంది?
2: When do you get this peace?
1: సర్వ సంకల్పరహితుడే శాంతి నుండు.
2: ఎ పర్సన్ వుడ్ రిమైన్ ఇన్ పీస్ వెన్ ఇస్ బియాండ్ థాట్.
1: అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ గోస్ బియాండ్ ద థాట్ అండ్ దెన్ వన్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ టు ద డివైన్.
1: కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి.
2: సో వీ షుడ్ కన్సిడర్ every thought being prompted by God.
1: సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
2: All thoughts emanate out of heart.
1: హృదయము భగవస్థానము.
2: The heart is the center of God.
1: కనుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
2: When once we entertain this truth that thoughts originate out of the heart, there will be truth.
1: మంచి చెడ్డలు పరులపైన మనము ఆవిర్భవం చేయకూడదు.
2: The good and bad, the others are not the cause.
1: ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు.
2: No one is responsible either.
1: సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము.
2: For everything good and bad, you are responsible your thoughts.
1: కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్ప రహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి.
2: Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought.
1: Yat bhavam tad bhavati.
2: As is the feeling, so is the experience.
1: Kalukane mani yokka prati okkati kudanu reflection of the inner being.
2: So everything is the reflection of the inner being.
1: Okanoka samayamlo Krishnudu Dharmajanni pilipinchi, Dharmaja ee rajyam lopala evadaina dushtudu dummargulu anetunte varu unnara vicharinchukoni rammani pampadu.
2: At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here.
1: తదుపరి కొంతసేపైన తర్వాత దుర్యోధనని పిలిపించాడు.
2: After some time, he summoned Duryodhana.
1: దుర్యోధనా, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు.
2: దుర్యోధన, if there is any bad man, wicked man in our kingdom, find out.
1: ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు.
2: ధర్మజ అండ్ దుర్యోధన వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
2: ధర్మజ కేమ్ అండ్ సెడ్, కృష్ణ, దేర్ నో వికెడ్ మ్యాన్, దేర్ నో బ్యాడ్ మ్యాన్.
1: ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే,
2: ఆల్ ఆర్ వర్చ్యుస్, ఆల్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: దుష్టులు ఎవరు నా కంటికి కనిపించలేదన్నాడు.
2: ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: సరే వెళ్ళమన్నాడు.
2: హి సెడ్ ఓకే యు మే గో.
1: మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ దుర్యోధన,
1: కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు.
2: దుర్యోధన సెడ్, కృష్ణ, our kingdom is
1: దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు.
2: We find people resorting to bad practice.
1: సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు.
2: I have not come across anyone a pious man, a good person.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
2: Then Krishna said,
1: యత్ భావం తత్ భవతి. దుర్యోధన యొక్క దృష్టి అంతే కూడాను దుస్సంకల్పముల చేత దురాచారముల చేత దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేనిటువంటి వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది.
2: As Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision.
1: కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటుంది.
2: The vision of a bad man is automatically bad.
1: దుర్యోధన పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు.
2: దుర్యోధనా is very bad, very cruel and wicked.
1: ధర్మజుడు,
2: ధర్మజ
1: ఇతను సాధు గుణము కలవాడు.
2: Is pious,
1: సత్య సంకల్పుడు.
2: The one of
1: సదాచార సంపన్నుడు.
2: Takes to good practice.
1: ధర్మమే అతని యొక్క స్వరూపము ధరించినటువంటి వాడు.
2: Is very embodiment of dharma.
1: కనుకనే అతనికి అందరు కూడాను సద్గుణవంతుడే కనిపించారు.
2: Therefore he met only good people.
1: ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు.
2: Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind.
1: కనుకని ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకుని వీరు దుష్టులని, వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు.
2: Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience.
1: దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు.
2: The good or bad are not seen in the outer
1: world. ప్రతి ఒక్కటి కూడా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
2: Everything is reaction, reflection and resound.
1: తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే.
2: It's his own reaction, his own reflection, his own resound.
1: కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కాని మరొకరు కాదు.
2: So we are responsible for our good and bad, no one else.
1: కనుకు ఇట్టి సత్సంకల్పములకు దుస్సంకల్పములకు పరులు కాదు కారకులు, మన యొక్క సంకల్పములే మూల కారణం.
2: So for good and bad, our thoughts are the main cause.
1: మన మనస్సంతా సంకల్పముల యొక్క మూట.
2: Mind is the bundle of thoughts.
1: మన ప్రవర్తనలు అన్ని కూడాను మనసు యొక్క బాట.
2: Mind travels along the path of action.
1: మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము.
2: For the pain and pleasure, our behavior, action is responsible.
1: కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది.
2: When thoughts are good, mind is good.
1: మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి.
2: When mind is good, the action will be good.
1: కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి.
2: In the present day world, we find all wrong activity, wrong action.
1: దీనిని పురస్కరించుకుని ఏ ప్రాచీన మహర్షులందరూ కూడాను మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః, మనసే మూల కారణము.
2: Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment.
1: కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we should foster, develop truthful thoughts.
1: ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి.
2: Our food and habits are responsible for the perverted thoughts.
1: మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము.
2: For the perverted thoughts, our food and habits are responsible.
1: కనుక మొట్టమొదట మనం సంకల్పములు ఆవిర్భవించిన తక్షణమే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి.
2: The moment thought originates, take some time and discriminate.
1: తొందర పాట ఎప్పుడు మంచిది కాదు.
2: Never be in haste.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
2: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: మనము తొందర పాట పడకూడదు.
2: Never be in a hurry.
1: మనము శాంతంగా, అదే పేషెన్స్,
2: అబ్జర్వ్ పేషెన్స్.
1: ఈ యొక్క శాంతిని మనం వహించటమంటే సర్వ విధములైనటువంటి సుఖములు మనం అనుభవించగలము.
2: When you are in peace, you can experience all
1: the సుఖము అనేటువంటిది కూడాను మనకు ప్రాప్తమైనటువంటి దృష్టిలో మనకు కనిపించేటువంటిది కాదు.
2: Even the pleasure is not merely physical or worldly.
1: మన అదృష్టం అనేటువంటిది కూడాను మన యొక్క ప్రాప్తిని పురస్కరించుకొని లభించేటువంటిది కాదు.
2: Even the fortune is not the one based on deservedness.
1: కనుకనే కర్మలనేటువంటివి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి.
2: All our actions are based on fortune.
1: అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము.
2: అదృష్ట ఫార్చ్యూన్ ఇస్ దట్ విచ్ యు డు నాట్ సీ.
1: కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము.
2: దిస్ ఫార్చ్యూన్ ఇస్ నాట్ సీన్ విత్ ది
1: కర్మ ఫలమును వేసి సంకల్ప ఫలమును నాటి, సంకల్ప బీజములు నాటి కర్మ ఫలమును పొందుతున్నాం.
2: You sow the seed of thought and reap the fruit thereafter.
1: Karma phalamulu naati sukhamu aneetvanti yokka abhyasamulu pondutunnam phalamulu.
2: You sow the seed of action and reap the fruit.
1: Abhyasamulu naati seelamu aneetvanti phalamulu pondutunnam.
2: And you reap the fruit of character.
1: Ee seelamu aneetvanti yokka beejamulu naati adrishtamu aneetvanti phalanni pondutunnam.
2: You sow the seed of character. And therefore, fortune depends on our quality. The thoughts depend on our actions. So for pleasure and pain, our thoughts are the main cause.
1: Kanuka sankalpamulu ettivo manushi yokka swabhavam attide.
2: As is the thought, so is the temperament.
1: Kana mottamottam anamu ee sankalpamunu adupulo pettukodaniki prayatninchali.
2: First we should exercise a control on our thought. Samanyamaina
1: ee prakrutamaina jeevitam lopala manchi cheddalaku annintiki ninnu parulapaina manam nettutu unnam.
2: Usually in the world we blame others for our pleasure.
1: Ee parula valla naaku ee dukham labhinchindani parula valla naaku ee prapti sabhyamaindani manam bhavistuntamu. Idi chaala porapatu.
2: We consider that you are benefited by someone, others are not responsible anyway. Your thoughts are the main cause.
1: Karukane yetti bhavamo atti pannulanu manam praveshistunnam.
2: As is the failing, so is the action.
1: Neevu examination lopala pass ainava nee prayatnam yokka phaltame deeniki okka result.
2: If you pass in the examination, it's more or less your effort.
1: Neevu fail ayipoyinava nee prayatnam yokka lopame deeniki karanam.
2: If you fail in the examination, you have not put in enough of effort.
1: Neevu chakkaga sincere ga neevu hrudayapurvakanga chakka chadivite tappaka neevu pass ayindivu.
2: If you read sincerely, had you read sincerely, you would have passed.
1: కాని నీ ప్రయత్న దోషం చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి.
2: యు హావ్ నాట్ పుట్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ యు ఫెయిల్.
1: అన్ని కార్యములు యందు కూడాను అంతే.
2: సో
1: విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యు షుడ్ డెవలప్
1: ఈ సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
2: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
1: సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే.
2: ద థాట్స్ ఆర్ క్వైట్ నేచురల్
1: స్వభావములు.
2: That's not swabhava.
1: Swabhavam anaga swa atma bhavamu. Atma bhavame swabhavamu.
2: Swa is atma, bhava is feeling, atmic feeling.
1: Kanukani swadharmamu paradharmam anetundi kani swabhavamu paradharmam kani hrudayam nundi aavirbhavinchetundivi.
2: Either swadharma of the spirit or paradharma of the world, they come out of one's own heart.
1: Kanuka prati okkati kudanu mana yokka hrudayam nunchi vachetundivi kani బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
2: సో ఎవ్రీథింగ్ కమ్స్ అవర్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్ నాట్ ఫ్రమ్ అవర్
1: ఆధ్యాత్మిక చిత్తం అందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
2: ఈవెన్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ విల్ బి మోర్ అండ్ ఎజిటేటెడ్ వీ ఎక్స్పీరియన్స్ ఓవర్ జాయ్
1: తన్మయత్నాన్ని గావిస్తుంటుంటారు.
2: సమ్టైమ్స్ వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్
1: మత్తును కలిగిస్తుంటాది.
2: వి ఆర్ ఇంటాక్సికేటెడ్
1: కొంతవరకు మూమత్తును చేస్తుంది.
2: యు ఆర్ ఇంటాక్సికేటెడ్ సమ్టైమ్స్.
1: అందువల్లనే నారదులు చెప్పారు ఎల్లబ్ధపుమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి ఉన్మత్తో భవతి అన్నిటి అందు కూడా దీనికే మూల కారణం. ఈ యొక్క సంకల్పంలే మూల కారణం.
2: థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్.
1: కనుక మన సుఖదుఖములను మరొకరి పైన తోయకూడదు.
2: సో వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ అవర్ సారో ఆర్ మిజరీ.
1: అన్నిటికీ నేనే కారణము.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్.
1: నా సంకల్పంలే మూల కారణము.
2: మై థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దీనికి ఎవరు కారకులు కాదు.
2: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: అనే సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పుడు అవుతాడు.
2: వెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ థాట్.
1: సత్య సంకల్ప రూపుడే సాధువగును.
2: Therefore, the one with such truthful thought will be
1: fine. Itti sankalpamulo avirbhavinchina tarvata ivanni kudunu kevalamu aatma nundi avirbhavinchinatuntivi aneetunti yokka swabhavanni manam gurtinchali.
2: We have to understand the natural quality that the truthful thoughts originate out of the heart.
1: Evaro vachi mana notto palakaratam ledu.
2: No one is speaking on your behalf.
1: Evaro vachi mana chevulo chertatam ledu.
2: No one is putting into your ear.
1: Ivanni mana nundi vachinatuntivi.
2: They all come out of you.
1: Anni kudunu aatma nundi aavirbhavinchinatuntivi aneetunti satyanni gurtinchinappude appudu satya sankalpa rahitudavunu. Atane శాంతి స్వరూపుడు.
2: When once you recognize that the heart is the center out of which all come, then you will go beyond
1: శాంతి అనగా ఏమిటి?
2: What is peace?
1: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
2: You cannot say that he is the one of peace who could face, resist all problems and anxieties, losses.
1: కనుక దీనికి సుఖదుఖే సమే కుత్వారాహువునా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రమో చింతించకూడదు.
2: One should maintain equanimity in both times of pleasure and pain.
1: సుఖం ఎంత అశాశ్వతమో దుఃఖము అంత అశాశ్వతమే.
2: The pleasure is temporary, so also pain.
1: నైట్ ఎంత అశాశ్వతమో డే కూడాను అంత అశాశ్వతమే.
2: Night is temporary, so also the day.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను కదిలిపోయేటువంటి మేఘములే.
2: So everything is a passing cloud.
1: ఏది కూడా సత్యమైనటువంటిది కాదు.
2: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
2: టుడే యూ మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ అ ఫుల్ మూన్ డే.
1: రెండు కూడాను అశాశ్వతములే, రెండు కూడాను అనిత్యములే.
2: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
1: అందువల్లనే అనిత్యం అసుఖం లోకం.
2: Therefore, this world is temporary and full of misery.
1: జగత్ అంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
2: Therefore, the whole world is temporary.
1: నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
2: Who experiences the eternal joy?
1: ఎవడు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
2: Who experiences that eternal bliss?
1: ఈ నిమిషంలో ఆనందం అయితే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుండాలి.
2: This moment is happy, thereafter is miserable.
1: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
2: Therefore, peace should come out of you, not from outside.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
2: Every person asks this question, I want
1: peace. ఏ విదేశీయుడు వచ్చినప్పటికీ what do you want అని క్వశ్చన్ వచ్చి I want peace, I want peace, I want peace.
2: Any foreigner will ask for this, I want peace, I want peace.
1: I want peace. ఎన్ని పదములు? మూడు పదములు.
2: Here you find three words. I want peace.
1: I want peace.
2: Three. I want peace.
1: I ego. Want desire.
2: Want desire.
1: ఎన్నిటిని తీసే peace అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది.
2: Remove ego and desire. Peace is there ready-made.
1: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
2: Therefore, peace should come out of you, not from outside.
1: కనుక ప్రతి మానవుడు కూడాను

0: Want desire.
1: ఎన్నిటినీ peace అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది.
0: Remove ego and desire. Peace is there ready made.
1: Peace మన వెంటనే ఉంటుంది, జంటనే ఉంటుంది, ఇంటనే ఉంటుంది, కంటనే ఉంటుంది.
0: Peace is with you, in you, always.
1: And around you. కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీసే.
0: Everywhere peace is present.
1: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు, ప్రపంచం అంతా పీసెస్.
0: You don't get peace from the outer world. You find only peace is outer.
1: Peace manajande untunnadi.
0: So peace is within.
1: You are the embodiment of peace.
0: You are the embodiment
1: of
0: peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love. You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి.
0: When we recognize the truth, that is real peace.
1: కనుకనే వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు.
0: వేదాంత స్పీక్స్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: ఆది భౌతికము, అదే దేహము.
0: ఆది భౌతిక బాడీ.
1: ఆది దైవికము, అదే మనస్సు.
0: ఆది దైవిక మైండ్.
1: ఆది ఆధ్యాత్మికము.
0: ఆది ఆధ్యాత్మిక
1: ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అదే నీది యొక్క దేహం యొక్క ప్రమాణం.
0: ఇట్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ what you are, that is the standard.
1: కనుక నీవు దేహం కాదు,
0: you're not the body.
1: నీవు మైండ్ కాదు,
0: you're not the mind.
1: నీవు ఆత్మ స్వరూపుడవే,
0: you are ఆత్మ.
1: కనుకని ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి ఒక తత్వమే నిజమైనటువంటి స్వభావము.
0: సో ది స్వభావ, ది టెంపరమెంట్ లైస్ ఇన్ దీస్ త్రీ కాంపోనెంట్స్.
1: స్వ అదే స్వాన్, అదే హంస, అదే హంస గాయత్రి, అదే స్వాన్.
0: స్వాన్ హంస గాయత్రి.
1: హం ఇది హంస గాయత్రి.
0: సోహం హంస గాయత్రి.
1: కనుక నీవు హంసవే.
0: యు ఆర్ ద స్వాన్.
1: ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస.
0: The moment you know your true nature, you are Paramahamsa.
1: కనుకని అనేక మంది మహర్షులందరి కూడాను అతని పరమహంస, సచ్చిదానంద పరమహంస అంటారు.
0: So we call many saints as Paramahamsa.
1: పరమహంస అనగా అనాత్మను, ఆత్మను వేరు చేసేటువంటి స్వభావమే హంస యొక్క లక్షణం.
0: ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది స్వాన్ టు సెపరేట్ ద బాడీ ఫీలింగ్ ఫ్రమ్ ద స్పిరిట్.
1: మిల్క్ అండ్ వాటర్ రెండింటి కూడా వేరు చేస్తుంది.
0: ఇట్ సెపరేట్స్ ద మిల్క్ అండ్ వాటర్.
1: అనాత్మ అయినటువంటి దేహభావం దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావమును తాను నిలుపుకుంటుంది.
0: ఇట్ డిస్టింగ్విషెస్ అండ్ సెపరేట్స్ ద బాడీ అండ్ ద స్పిరిట్.
1: కనుక ఆత్మ అనాత్మ యొక్క విభాగమే హంస యొక్క గుణము.
0: ఇట్ ఇస్ ది క్యాటగరైజేషన్ ఆఫ్ ఆత్మ
1: విభాగమే హంస యొక్క గుణము.
0: ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్.
1: గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము.
0: క్లాసిఫికేషన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వాన్.
1: కనుకని ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణా కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ worldly feeling.
1: ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు.
0: You don't need to run away from it.
1: కార్యస్వరూపుడైన పరమాత్మ.
0: This nature is the effect of
1: పరమాత్మను కారణ స్వరూపుడు.
0: God is the cause.
1: కనుక కారణ కార్య స్వరూపమైనటువంటి ఈ జగత్తు.
0: It is the relationship between the cause and the effect.
1: దీని పేరు జగత్తు అన్నారు.
0: So this is called జగత్.
1: జగత్ అనగా జగత్. జగత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్.
1: అంత రావటం పోవటం, ఏది శాశ్వతంగా ఉండటం లేదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఆల్ కమ్ అండ్ గో.
1: ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు.
0: నథింగ్ గోస్ పర్మనెంట్.
1: పోయినది తిరిగి వస్తుంది. అది
0: దట్ విచ్ గోస్ ఇస్ బౌండ్ టు కమ్.
1: వచ్చింది తిరిగి పోతుంది. అది
0: దట్ విచ్ కమ్స్.
1: కాబట్టి ఇది మిథ్యము అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ మిథ్య.
1: దీనిని సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు.
0: ఇట్స్ ఆల్సో కాల్డ్ సదసత్.
1: దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్‌పీరియన్స్ దిస్ నేచర్ ఇన్ ఏ వేరియడ్ వే.
1: జగత్తును వదలడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ నేచర్.
1: జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి.
0: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
1: జగత్తే ఒక చైతన్యమైనటువంటి స్వరూపము.
0: ది జగత్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ చైతన్య అవేర్నెస్.
1: చైతన్యమే దైవ స్వరూపము.
0: దట్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
1: దానిని consciousness.
0: Consciousness is divinity.
1: కనుకని ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది.
0: So out of this consciousness came conscience.
1: ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్.
0: And this conscience led to
1: conscious body.
0: The conscious is
1: conscience witness.
0: Conscience

0: witness.
1: Consciousness is Chaitanyam.
0: Consciousness is
1: Anni Chaitanyam yokka sambandhame.
0: Everything is related to this consciousness.
1: Anta okka family ni.
0: They all belong to the same family.
1: Kani deento visarjinchinavi konni bhujinchavunavi konni untundayi.
0: However, there are certain things to be given up, certain things to be accepted.
1: Oka market ki veldavu.
0: You go to the market.
1: Neevu oka kamala pandu neevu dabbichu konnavu.
0: You buy an orange fruit.
1: ఈ కమలాపండు నేనే కొన్నాను నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు.
0: ఐ బాట్ దిస్ ఫ్రూట్ విత్ మై మనీ.
1: అయితే నీవే తినాలి.
0: ఎస్ యూ కెన్ ఈట్
1: ఇట్. పైన ఉన్న పొట్టును తీసి పారవేయాలి.
0: బట్ యూ హావ్ టు రిమూవ్ ది స్కిన్ కవరింగ్.
1: లోపల ఉన్న సీడ్స్ కూడా పారవేయాలి.
0: యూ త్రో అవే ది సీడ్స్.
1: కానీ జ్యూస్ మాత్రం త్రాగాలి.
0: యూ కెన్ డ్రింక్ ది జ్యూస్.
1: నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా?
0: As you have bought it with your money, you don't eat the skin
1: carrying
0: on. As you paid the money, you don't eat seeds there. In fact, you purchased the fruit. There in the fruit, certain things have got to be left out.
1: కాబట్టి ఈ దేహమనే నీదే.
0: Body belongs to you.
1: ఈ దేహమనే ఫలమే.
0: The body is the fruit.
1: కానీ ఇందులో నీవు అనుభవించవలసిన కొన్ని విసర్జించవలసిన కొన్ని.
0: There are certain things you have to experience and there are certain things that are దుర్భావములు,
1: దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు ఇవన్నీ విసర్జించాలి.
0: Bad thoughts, bad feelings, bad emotions.
1: ఇవన్నీ విత్తనములు వంటివి.
0: They are like seed.
1: ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుంటే తిరిగి మొక్కలు అవుతుంటాయి.
0: If you keep the seeds with you, they will grow into plants.
1: కానీ నీవు అనుభవించవలసింది ఏంటి?
0: What
1: మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియు మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం మధురం మధురం మధురం. అంతా మధురమే. ఈ స్వీట్ స్వీకరించాలి.
0: యూ షుడ్ యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్.
1: అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నేను నమ్మకూడదు.
0: For the simple reason you purchase, you don't eat the skin covering the fruit and the seed.
1: దీనికి నీ నాలుకకు రుచి పాడైపోతుంది.
0: And you will spoil the very taste there.
1: కనుక మనకు మనం పాడు చేసుకోవటానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు, దురాలోచనలే.
0: వి స్పాయిల్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాడ్ థాట్స్.
1: ఎప్పుడు దురాలోచనల మనలో ప్రవేశించిన చీ, మానవుడికి ఆవశించినట్టు కాదు ఇది. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో దాన్ని తరం కొట్టడానికి ప్రయత్నించాలి.
0: ద మూమెంట్ ఎ బ్యాడ్ థాట్ స్టార్ట్స్, యూ షుడ్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ మ్యాన్ అండ్ యు ఆర్ నాట్ అనిమల్.
1: రాగ ద్వేషము, అసూయము, డంబము, కామ క్రోధ లోభ మోహము నాకు ఇవన్నీ కూడాను పశువు యొక్క గుణములు.
0: ద హేట్రెడ్, ద ఎవరెస్ట్, ఈగో, దేర్ ఆర్ అనిమల్ క్వాలిటీస్.
1: నా గుణములు ఏమిటి? సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ట్రూత్ ఈజ్ మై క్వాలిటీ, love is my quality, non violence is my quality, peace is my nature, like that you should feel.
1: Kankane ee compassion na yokka nijamaina quality.
0: Compassion is my true quality.
1: Idiye na karuna.
0: This is compassion.
1: Ee karunara samchetane manavudu jeevinchadaniki prayatninchali.
0: With this sense of compassion we should lead our life.
1: Adi Sri Ramuli yokka pradhama gunamu.
0: That is the chief quality of Sri Ram.
1: Compassion.
0: Compassion.
1: Aa guname రామచంద్రుడి యొక్క చరిత్రను పవిత్రముగా విస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ శ్రీరామ దట్ మేడ్ హిస్ కెరియర్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి.
0: దిస్ ఎసెన్స్ ఆఫ్ కంపాషన్ షుడ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్.
1: మానవుని ఎందు ఏనాడు కూడాను శోకరసం రానేకూడదు.
0: ఇన్ నో పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ దేర్ బి ఎ మిజరీ.
1: శోకరసం ఎప్పుడు వస్తుంది?
0: When do you suffer?
1: మనం దుర్గుణములను పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది.
0: When you develop bad quality, you will be sorrowful.
1: కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.
1: నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ నువ్వు ప్రేమతో ఫిల్ అప్ చేసుకుంటే,
0: వెన్ యూ ఫిల్ ది ట్యాంక్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ లవ్,
1: మౌత్ అనే ట్యాప్ నుంచి మంచి మాటలే వస్తాయి.
0: యూ విల్ డ్రా గుడ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ది ట్యాప్ ఆఫ్ యువర్ మౌత్.
1: అనేటువంటి ట్యాప్ నుంచి మంచి వాటరే వస్తుంది.
0: అండ్ యాజ్ యూ ఓపెన్ ది ట్యాప్ యూ డ్రా గుడ్ వాటర్.
1: నీ యొక్క కన్ను నుంచి కూడా నువ్వు మంచి దృష్టి వచ్చేస్తుంది. ట్యాంక్ లోని వాటర్ ఎట్టివో ట్యాప్స్ లోని వాటర్ అట్టివి.
0: యాజ్ ఇస్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ సో ఇస్ ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్.
1: కంపెనీ స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమతత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
0: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ దిస్ లవ్.
1: ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము.
0: ద లైఫ్ in which you find the heart without love is almost a living death.
1: Living death.
0: Living death.
1: Kanuka manamu ee vidhamaina prema swaroopuluga manam tayaru kavali.
0: We should be embodiments of love.
1: Kanuka ప్రేమనే మనం పెంచుకోవచ్చు.
0: We should develop love.
1: మిగిలినవన్నీ మనం పెంచుకోకపోయినా ప్రేమనే అన్నింటినీ పెంచుకుంటుంది.
0: Is the love that will encourage others to work.
1: ఒక విత్తనమును భూమిలో నాటితే ఆ విత్తనం నుంచి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఫలములు, పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది.
0: If you sow a single seed, it will grow into a tree with so many branches.
1: ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద.
0: Only one seed you have sown.
1: కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from the seed?
1: ఆ సీడ్ నుంచి వచ్చాయి.
0: All branches have come.
1: ఎమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
0: All the rest of branches.
1: ఈ లీవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
0: Fruits are the products of the seed.
1: ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
0: Flowers are the products of the seed.
1: కాబట్టి ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నువ్వు నాటుకుంటే అన్ని సత్సంకల్పం అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి.
0: When once you sow the seed of love, all good thoughts will come automatically.
1: ప్రేమ వృక్షమే.
0: This is a tree of love.
1: అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాళ్ళుతుంటాయి.
0: On this tree of love, certain birds fall and take rest.
1: ఎక్కడ వృక్షం ఉందో త్యాగరాజ చెప్పాడు.
0: త్యాగరాజు
1: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని పుట్టగానే నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ రామా నన్ను బ్రోవరా రామా నన్ను బ్రోవరా అన్నాడు.
0: జస్ట్ ఎస్ బర్డ్స్ గో రౌండ్
1: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భూమిని
0: జస్ట్ ఎస్ బర్డ్స్ దట్ గో రౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్
1: ఎగిరి ఎగిరి ఒక చెట్టు పైన వచ్చి వాళ్ళతూ ఉంటాయి.
0: బీయింగ్ వెరీ మచ్ టైర్డ్ ద బర్డ్స్ కాబట్టి
1: ప్రపంచంలోని అశాంతి ప్రజలందరూ కూడా ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాళ్ళతూ ఉంటాయి.
0: People full of restlessness who take rest on the branches of the tree of love.
1: Aithe vachinatvanti pachulu ooruke undavu.
0: But the birds that come, they don't
1: remain. Chala shabdam chestuntai.
0: They make all sound.
1: Ante kaadu.
0: Not like that.
1: Aa chettu kinda evaraina gaani chedan dichukovalani vachite akkadantha kudunu malinya parustuntari.
0: Those that come there to enjoy the shade, the whole premises is made dirty by these birds.
1: Appudappudu dinni tasma jagrata jagrata jagrata annaru.
0: Therefore it is said you should be careful.
1: దీనినే శంకర్ల వారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: ద బర్త్ ఈస్ మిజరీ, ద ఓల్డ్ ఈజ్ ఇస్ సారోఫుల్ అండ్ ది ఎండ్ పాయింట్ ది లాస్ట్ మూమెంట్ ఈజ్ సారోఫుల్. దేర్ఫోర్ బీ కేర్ఫుల్.
1: కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. ఈ ప్రేమ వృక్షం పైన అన్ని పక్షులు వాళ్ళనాయి. దుర్గుణమైనటువంటి ఒక పక్షులు వాళ్ళనాయి.
0: On this tree of love, you find so many birds that fall
1: and take rest.
0: What should you do to drive them out?
1: చెట్టు కిందికి పోవాలి అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి.
0: You sitting under the tree should clap and shout loudly to drive the bird.
1: అదే విధంగానే మన ప్రేమ వృక్షం పైన వాళ్ళినటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి? రామ కృష్ణ గోవింద నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి.
0: So on this tree of love, so many birds are taking rest their bad qualities. To drive them out, you should go by them singing loud.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ సిస్టమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉన్నది. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ సిస్టమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. ఈ అడ్వానిస్ట్ అర్జున ఇంతవరకు కల్మషమిదం వెరీ వెహమెంట్లీ. కల్మషమిదం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్మషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, మీ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్మణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్మణ్య దోష అనగా కుపనుడి యొక్క భావమే కర్మణ్యం. కర్మణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కుపన ఆర్ మీన్ పర్సన్. కుపనుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఏ పూర్ మ్యాన్ అండ్ ఏ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఈజ్ అర్జున ఇస్ నాట్ ఎ మైసర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు. ది వర్డ్స్ ఏ మైసర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్సెడ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటి మోహం,
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: on account of separation, grief comes.
3: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వేరింగ్ దెర్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్.
3: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
3: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్య చేరినటువంటిది.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
3: It is Sandhi Sthana.
2: It was a point of Sandhi.
3: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
2: Sandhi refers to a time when two different times joined together.
3: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
3: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
3: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
3: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
3: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి, లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ సారో.
3: అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు, కానీ దుఃఖం ఏమాత్రం అపేక్షిస్తాడు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
3: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇన్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
3: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
3: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
3: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
3: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
3: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
3: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
2: The question and answer and the argument began between these two persons.
3: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: The main reason is Arjuna is associated with body consciousness.
3: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి వుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
3: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
3: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
2: The principle of body is associated with inertness.
3: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: This is only a ఉపాధి which a jiva has put on.
3: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: This will be compared to something like a cloth.
3: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము
2: It is natural for man to throw away dirty or worn out clothes and to wear new clothes.
3: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనం విచారించవలసినటువంటి విషయం.
2: We have to think a little about the meaning of this word వస్త్రం, cloth.
3: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
3: ఇది పాత వస్త్రం అనే కృషిదానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ ప్రూవ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వోర్ రౌండ్ క్లాత్.
3: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
3: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనే వస్త్రం విశ్వసించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this will be left.
3: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man before old age itself, if people die, it could amount to leaving the new clothes itself, isn't it?
3: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేనని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
2: Suppose a body of 20 years leaves this, and how can you just describe this particular one as a worn out cloth?
3: ఇది కొత్త వస్త్రం.
2: This is a new cloth.
3: ఇది మన దృష్టిలో.
2: This is in our view.
3: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: Krishna has offered a beautiful example to illustrate this.
3: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్ ఒక పట్టును మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at a time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
3: ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
2: We have brought it and kept it in a bag.
3: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాల అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్తువును కంటికి కనపడింది.
2: After 5 or 6 years, you, when you were just putting the clothes away, you came across this particular piece.
3: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో, 7 ఫలాల సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
2: ఇమ్మీడియట్లీ రిమెంబరింగ్ వెన్ యూ బ్రాట్ దిస్ పర్టికులర్ క్లోత్ 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
3: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: యు వోర్ దట్ న్యూ షర్ట్.
3: ఇది మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: హి కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హి బెంట్ ఇట్
3: టీప్ పెంచింది.
2: The back, the shirt was torn.
3: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
2: We were thinking that it was a new shirt, but still it was torn.
3: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది గాని బట్ట యొక్క స్టాక్ పాతది.
2: What is the real meaning behind this? The cloth was old one, but the shirt of course is still anew.
3: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
2: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ,
3: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాత.
2: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
3: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ,
3: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
2: బట్ ది యాక్చువల్లీ ఇట్ మస్ట్ బి ఆఫ్ ఓల్డ్ టైమ్.
3: ఇది జన్మాంతరంతో జన్మములు ఎందుకు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: దిస్ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ బర్త్ ఆఫ్టర్ బర్త్, టేకింగ్ ది లైఫ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రిన్సిపల్.
3: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
3: ఒక పెద్ద మనిషి,
2: quite a grown up person,
3: ఒక మంచి యువకుడు ఇద్దరున్నారు.
2: Another youth, there are these two people.
3: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు.
2: The youth, who is in his 25th year, has struck 25 times on a stone.
3: 20 times on a stone. కానీ ఆ రాయి పగలలేదు.
2: But that did not break.
3: కానీ కస్తూరి క్యాట్ ఆయన వచ్చి 2 సుత్తులే కట్ట వేశాడు, అది పట్టిపోయింది.
2: ఎ పర్సన్ లైక్ కస్తూరి came and with a hammer he gave two strokes that was broken.
3: 20 సంవత్సరముల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగరలేదు. కానీ 20 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేసరికి పగిలిపోయింది. దీని ఉండే కృషి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
3: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
3: ఈ 2 దెబ్బలకే అది పగిలింది అని మనం భావిస్తున్నాము.
2: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
3: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్.
3: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
3: Adhe vidhamuga poyina janmamu lopala enno sadhanalu chesi enniyo vishayamulu anubhavinchi aa yokka deeni lopala adehamu charinchadu.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
3: Ee janmamulo ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్డ్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
3: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును చిత్తాలక్ష్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
3: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్ పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
3: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
3: Kanuka, ivi jeevinchipoyinatundi e vidhanga kudu jeevinchipothayi.
2: These are worn out, and suddenly they will be ruined.
3: Iti iti sharira annadu.
2: This body is one which comes with
3: జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
2: దిస్ ఇస్ ది వర్మ, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
3: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
3: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ,
3: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
3: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అగ్లీ ఆల్సో.
3: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
3: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
3: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు.
2: దిస్ ఈస్ full of dangers and an inert thing.
3: I think, మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: When they get it out, well, this is talking, this is doing work, and this is living, how can you call this as inert?
3: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
2: Can you wait the watch? The three hands will be moving, and at the particular hour they will be giving the bell also, and all this will be going on.
3: Idi baaga kadalanta matramana gantalu kottinanta matramana idi pranam undadani manam cheppadaniki vilu avutundi.
2: Just because this hands move, watch works, can you say that this has life?
3: Idi kevalam ki yokka aadharam cheta adu nadustundadi, gantalu kodutundadi.
2: on account of the power of winding, this watch works and it functions properly.
3: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోన పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
3: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being worn, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
3: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
2: Then the next question is, well, this body is growing, the watch can only working.
3: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
2: If this is an act, how can it grow? Inert things do not grow.
3: ఇచ్చివాడా నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
2: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
3: కనుక దీనికి దిన్నము కూడాను ఈ ఘీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్,
3: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
2: వి ఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
3: దిబ్బ పెరిగినంత మాత్రం నా ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
2: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
3: దీనికి చైతన్యవంతమైన దైవంతమే దీనికి ఆధారం.
2: The basis for this particular body is divinity, which is full of chaitanya.
3: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకొని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: Remembering this principle of life, you discharge your duty.
3: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
2: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
3: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
3: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margam lopala danini specialize chestuntaru.
2: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
3: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ హెయిర్ ఫ్యాకల్టీస్ అండ్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
3: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటది.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్
3: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
3: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shakti abhirudhiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc, they may be developing their own
3: character. Manam ponakkaledu mana institute nande aneka mandi samskaram untuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
3: Okaru physics lokala chaala agyam isthanu annaru.
2: One person would have achieved excellence in the area of physics.
3: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
2: The other person might be in chemistry.
3: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: The third person might be in mathematics.
3: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
2: The other person in biology.
3: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
3: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
3: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
2: Some people will have invested all their capacities in learning Veda and achieve
3: ఈ వేదమును వల్లించుట లోపల మన కామావధానికి సాటి భేటీ మరొకటి లేదు.
2: In narrating or in pronouncing this Veda, our Kamavadhani is unique. There is no one equal to him.
3: వేదములో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
2: He has achieved extraordinary scholarship in Veda. అంటే
3: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు అంటే కృష్ణుడు భార్య అంటాడు.
2: బట్ ఇన్ ది వరల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
3: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ వరల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
3: కారణం ఏమిటి? వారి వారి ఎత్తినటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
3: అదే విధముగా అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
3: మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రము తెలియదు.
2: ఇన్ ది అదర్ ఏరియా హి డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
3: అన్ని రంగములు ఎందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్స్ having complete mastery and complete proficiency, there is only one person and that is
3: the sarvajnudu ani peru.
2: That's why he has been described as sarvajna, omniscient.
3: Ee sarvajnudainatundi vaade sarvashaktimayudiga kuda untadu.
2: Only a person who is omniscient is omnipotent.
3: Sarvashaktimayudainatundi vaade sarvavyaptuga kuda untadu.
2: Only a person who is omnipotent is all pervasive.
3: Kaluka sarvajnatvam సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నినాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
3: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అండ్ నాట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
3: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
2: హి సేడ్ ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యు ఆర్ హావింగ్ బాడీ కాన్షియస్నెస్.
3: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేటువంటిది.
2: దిస్ అటాచ్మెంట్ ఇస్ రాదర్ డేంజరస్.
3: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
3: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యమును ఏమాత్రము అంగీకరించదు.
2: సపోజ్ దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
3: ఒక చిన్న కథ,
2: వన్ స్మాల్ స్టోరీ.
3: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: అన్ఫార్చునేట్లీ అట్ వన్ అపాన్ ఎ టైమ్ దేవేంద్ర వాస్ బి ఫార్మ్ యాజ్ ఎ ఫిఫ్త్ ఫాదర్.
3: అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక పొరుగు లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
2: బీయింగ్ బోర్న్ యాజ్ ఎ పిగ్ హి వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ వాషింగ్ వాటర్.
3: ఈ పొరుగు లోపలనే తాను ఒక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
2: హి వాస్ లివింగ్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్.
3: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు.
2: నారద వైల్ గోయింగ్ సిద్ధట్ పడ్డారు వే హి హ్యాపెన్ టు జస్ట్ బి దేవేంద్ర.
3: నారదుడికి జాలి కలిగింది.
2: పిటీ అపాన్ హిమ్.
3: అక్కడికి తిరిగి తెలియ ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపమును విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
3: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు.
2: Both very sympathetically telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
3: దానికి దేవేంద్రుడనేటువంటి పని చెప్తుందా అని. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారద, వై ఆర్ యూ కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్?
3: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
3: ఇలాంటి ఆనందమును నీవు అడ్డుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
3: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
2: దేవేంద్ర, హూఆర్ స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
3: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ డిడ్ నాట్
3: రియలైజ్ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
3: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్న వాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
3: కనుక నీ మొట్టమొదటి అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ కృష్ణ టుక్ అపాన్ హింసెల్ఫ్ టు టీచ్ అర్జున దిస్ ఆత్మ విద్య.
3: ఆత్మ విద్యను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు.
2: Only after understanding education relating to atma, one would be able to discharge one's duties properly.
3: Atma vidyanu bodhinchaka kartavya karmalanu deha dharmamulo bodhinchakam cheta ivi sakramuga thanu chesukoledu nirvartinchaledu.
2: Without teaching the education of atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties relating to the body.
3: Kanuka deeni yokka keelakamunu aadharam chesukoni కృష్ణుడు అర్జునుడుకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి ఊరుకున్నాడు.
2: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్, కృష్ణ అండర్టూక్ టు టీచ్ అర్జున ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
3: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ and listening and reading, this may be able to help to some extent. This is only a temporary phenomenon.
3: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరైనటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to Bhagavad-gita, we feel so happy, so joyous, and it looks as though that
3: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
2: బట్ వెన్ వీ అండర్టేక్ ప్రాక్టీసింగ్ వాట్ వి హావ్ లెర్న్డ్ ఇన్ భగవద్గీత, ద రియల్ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ డిఫికల్టీస్ కమ్.
3: మనం దేనిని విన్నామో, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
2: వాట్ ఎవర్ వీ హావ్ హర్డ్, వాట్ ఎవర్ వీ హావ్ రెడ్, వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు దాట్.
3: కృష్ణ చైతన్య తాను యాత్ర తరపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
2: కృష్ణ చైతన్య వైల్ గోయింగ్ ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రీచ్ శ్రీరంగపట్నం ఇన్ సౌత్.
3: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
2: ఇన్ శ్రీరంగపట్నం ఇన్ ద టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్డ్.
3: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: A particular pandit was speaking and exponing Bhagavad Gita.
3: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటుంది.
2: This pandit was reading Bhagavad Gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
3: నేను ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటధారలు కారుస్తూ
2: One particular disciple was found sitting in a corner shedding tears profusely.
3: He vineetuvanti oka prathi vyakti kuda oka chinna Bhagavad Gita daggara pettukoni daanu chaduvutu atanu cheppetuvanti daanni vintu unnaru.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
3: Ee Bhagavad Gita pustakanni attamnandu pettukunnatundi vyaktulu okkoka samayalo navatamu, okkoka samayalo aanandinchu, okkoka samayalo vicharapattam, ee rakamga veeri yokka swaroopalu maarutu untunnayi.
2: people who were having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
3: ఒక మూలలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటి దారాలు కారుతున్నాయి.
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
3: ఇది కనిపెట్టాడు చైతన్య.
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ చేసి
3: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణం ఏమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
2: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
3: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte daanikante aa granthamunu chuchetundi vidya kuda naaku ledu ganaka aa granthamunu chuchi nenu nerchukune daanikante nenu annini visarjinchi aa Mahabharata yuddhamu lopala Krishna Paramatmudu veluku vaipu mundu vaipu kurchoni veluku vaipu Arjunudu kurchoni aa Krishnudu tanavu తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
3: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపు తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నాను అన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
3: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య దెన్ ఫ్రెండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
3: కృష్ణులో ప్రవేశించాడు,
2: he has entered into principle
3: of Krishna prema tattvamlo sancharam chestunnadu,
2: he has been traveling in the principle
3: Mahabharata yuddhamlo Krishnudu tho koodi unnadu,
2: he is a potent force of Krishna during Mahabharata yuddha,
3: deenilo anubhavistunnadu papam,
2: he is experiencing all that.
3: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
3: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు.
2: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you come
3: to... Nijamuga hrudayanni cherchadaginatundi vaadu, cherchavalasinatundi vaadu, ee vratakotallo praveshinchadu.
2: The one who wants to get his heart, they completely exposed to the...
3: Ee bahyamainatundi yokka bhaktiga untundadu kaani, idi bhavamuto koodinatundi bhaktiga untundadu.
2: It is a devotion which is external, not a devotion which is full of feeling.
3: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి?
2: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
3: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
2: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
3: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
2: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
3: ఈ హృదయంలో ఒక్కటైనా నిష్ట చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
2: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
3: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
2: దట్స్ వై ది అదర్ డే స్వామి సెడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
3: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
2: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
3: Kanuka Arjuna, neevu ee vidhamainatundi oka laukikamainatundi sambandha paathavyam nakai vagachi vicharinchi kevalam sokichatam prayojanam ledu.
2: Therefore Arjuna, there is no meaning in your grieving. based upon the bodily attachments and bodily relationships.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యు ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
3: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతప్పుడు చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్.
3: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూర్ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
3: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
2: అశోచ్యం అన్నశోచః చేస్తే
3: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
2: ఫర్ స్పీక్ ఫర్ అర్జున దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ యువర్ గ్రీవింగ్ బేస్డ్ అపాన్ ది బాడీలీ అటాచ్మెంట్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.

0: శోకించ తగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
0: నీవు దీనికంత శోకించ తగినటువంటి వాడు కాదు. అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఈ దేశమును నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు.
1: So long as there is a remnant of it in your heart, you will be full of ignorance.
0: చేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: Only when there is no balance of it in your heart, you will be worthy of understanding wisdom.
0: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
1: Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart.
0: మొదటిది వాసన.
1: One is vasana.
0: Rendavadi agni.
1: Second is fire.
0: Moodavadi runam.
1: The third one is death.
0: Nalugavadi rogam.
1: Fourth one is disease.
0: Aidavadi dvesham.
1: Fifth one is country.
0: Aarodi ragam.
1: Sixth one is attachment.
0: Yedavadi vicharam.
1: Seventh is worry.
0: Enimidavadi visham.
1: Eighth is poison.
0: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషయంగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ 8, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమ్నెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
0: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
0: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్, ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇంటు ఎ బిగ్.
0: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమ్నెంట్స్ ఆఫ్ ఇట్.
0: రోగం అంతా నయమైపోయింది.
1: దిస్ ఈస్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
0: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
0: కానీ ఆ శేషం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
1: After coming back from hospital to house, if you give up diet, then it may become...
0: Kaluka, roga sesham yematram kuda untundakoddu. Agni sesham yematramu untundakoddu.
1: There should not be any remnants of either disease or fire.
0: Inga runa seshamu. Appu bada.
1: Then the next one is the death.
0: Amta teeri poyindi. Edo inka 1000 rupayalu matram appu undetante potti perugutu potundi.
1: I have discharged all my debt, but there is only 1,000 rupees. But on that, interest starts accumulating.
0: Karuka, a 1000 rupees kuda nu purti teechesayala.
1: You should discharge that 1,000
0: rupees. Adhe vidhamane desham aneetundi koncham untundadante peladaniki avakashanga untundani.
1: In the same way, if there is any balance of any one of these things, it is likely that it tends to grow.
0: Ajnanamu moham aneetundi neelo kontha desham untundadante neenu enta bodhinchinappudiki prayojanam ledu.
1: Therefore, if there is any remnants of ignorance and attachment in your heart, whatever I teach becomes useless.
0: Kanuka, ee ajnanam aneetundi deshanni purti nirmoolam gavinchali.
1: Therefore, completely destroy the ignorance in your heart.
0: Kanukane ee sankhyani neeku bodhisthunnanu annadu.
1: Therefore, I am teaching this sankhya to you.
0: Bhagavad Gita lopala sankhya yoga aneetundi chaala pradhanamainadi.
1: In Bhagavad Gita, this chapter Sankhya Yoga is an extremely important one.
0: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
1: If one can understand this particular difference between Atma and Anatma, all the other chapters become very easy for understanding.
0: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: Therefore, you have to take stanza by stanza and spend if need be 2 or 3 days in understanding from the core of our heart, and thus if we do it, if we completely understand Sankhya Yoga, we have understood Bhagavad Gita in full.
0: Okkokka padanni kudanu okkokka ratnanga manam bhavinchali.
1: Each word in the slokam will have to be considered as a gem.
0: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
0: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది

0: प्रति प्रतिष्ठित प्रेम स्वरूप
1: embodiments of love.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇది.
1: This is the first command of Lord Krishna to this world.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఈస్ ది మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5,000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపన్ 5,000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధన మదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్నీ నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారం ఇవ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: ద ఫస్ట్ సన్ ఆఫ్ యయాతి ఇస్ యదుడు.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: They are related to this history to happen.
0: ఈ ఆహుకుడుకు ఇరువురు కుమారులు.
1: The Ahuka has 2 sons.
0: ఒకరు దేవకుడని రెండవడు ఉగ్రసేనుడు అని.
1: One is దేవకుడు, the other one is ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: దేవకుని యొక్క కుమార్తెయే దేవకి.
1: The daughter of దేవకుడు is దేవకి.
0: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరీమణులు లేవు.
1: కంస హ్యాస్ నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హిస్ ఓన్.
0: తన పిన తండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము భావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
1: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ంట్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణం.
1: దేవకి ఇస్ ఎ వెరీ సెకండ్ లైఫ్ టు కంస.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: హీ వాజ్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
0: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దే సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ ఆఫ్ అన్ రైచసెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్
0: ఈ అనురాగమును పెంచుకొని
1: because of excessive attachment
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుట్టున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతఃస్థానమైపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్.
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునికు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కానీ వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: Today or tomorrow, you cannot escape death.
0: Oh,

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవికి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుంది.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పచెప్పదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికి కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దంచంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: అయితే ఎవరు అష్టమ గర్భంలో పుట్టినటువంటి వారు?
0: Who is going to be born as the eighth child?
1: నువ్వు చక్కగా విచారించుకోలేకపోతున్నావు.
0: You are not able to understand clearly.
1: అష్టమి గర్భం వరకు కూడా నీవు కాచుకోనక్కరలేదు.
0: You don't need to wait that long.
1: పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు హింసించాలి.
0: Better you kill every child that's born.
1: ఈ విధంగా అష్టమైనటువంటిది నీకు బోధిస్తాను వినమన్నాడు.
0: I'll tell you the main significance of this eighth child.
1: ఇది అష్టమి. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: This is 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
1: ఇక్కడ నుంచి నీవు కొంచెం ఎంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది 8వది.
0: If you start from one end, the little finger would be the other side.
1: కానీ ఇక్కడ నుంచి ఎంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది 8వది.
0: But if you start from the other end, this would be the 8th one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: So the first also becomes the 8th.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: When you start from this,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: The last one also would be the 8th one.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: Not only first and the last, everyone would be 8th.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నీవు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీవు ఎంచినప్పుడు రెండవ వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: హి టోల్డ్ వసుదేవ టు హ్యాండ్ ఓవర్ ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned Adishesha.
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దినదినాభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెక్కుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he imprisoned them.
1: చర్చాలలో ఎందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: It was the time, the commencement of the time.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: The star Rohini is in the hands of Prajapati.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీ దేవి ప్రసవించింది.
0: Combination of Ashtami and Rohini.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: The delivery was not normal.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: On the chest there is present శ్రీవత్సవ.
1: అది శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: It is the spot of శ్రీవత్సవ on the chest.
1: వక్షస్థలం పైన కనిపించింది.
0: It is seen on the chest.
1: కౌస్తుభమణి మెరిసింది.
0: The diamond of కౌస్తుభ.
1: దేవకి వసుదేవుని చేతులను జోడించారు.
0: Immediately they stood with folded hands.
1: ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడలేకపోయారు.
0: They could not watch the divine form.
1: మేము పుట్టినందుకు సార్థకమైపోయిందని ఆనందించారు.
0: They were so happy that their lives were
1: saakshat bhagavantunne ee naadu mem darshincham anukunnaru.
0: They felt so happy that they could have vision of God.
1: Iruvaru aa chanti bidda daggariki velli chetulu jodinchi paadamulu patti prarthincharu.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: Maa adrishtavashattu maaku nee putrudai janminchavu.
0: Because of good luck you are born as a son.
1: Kaani ninnu rakshinchukolekapothunnam.
0: But we cannot protect you.
1: Nee vedaina kudunu oka maayana kalpinchi ikkadi nundi neevu వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: హి వాచ్డ్ నియర్ ద డోర్.
1: ఒక్కతూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: ద మోమెంట్ హి లుక్డ్ ద డోర్స్ ఓపెన్డ్.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: ద డివైన్ విల్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: చిత్రములు,
0: పెక్యూలియర్,
1: త్రిలోక పవిత్రములు,
0: సీక్రెట్
1: వరజలాల వర్తంబులు, సన్మిత్రములు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికీ తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: యమునాని నిండుగా ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కానీ తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within నారాయణ, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమునాని దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోదగుడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: యశోదకు
1: మత్తు కప్పాది.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద వర్ ఫాస్ట్ అస్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ వసుదేవ లెఫ్ట్ ద ఫీమేల్ చైల్డ్ బోర్న్ మాయాదేవి సౌచెడ్.
1: యశోద నందుల కూడా ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్ చైల్డ్.
1: ఇంతలో రోహిణి కూడా పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హీ కేమ్ రన్నింగ్.
1: దేవకీ దేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని
0: He took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is మాయాదేవి.
1: మూర్ఖుడు,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying మాయాదేవి vanished.
1: అప్పటి నుంచి కూడాను
0: since then
1: ఈ కంసుడు ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కుటుంబం ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain
1: ఈ గోకులమందు కొన్ని అభిషేకములు జరగబోతున్నాయి.
0: In Gokula, certain inauspicious things are
1: going to happen.
0: Don't stay there in Mathura for
1: long.
0: Immediately better you go, he
1: said.
0: Having heard this, Nanda returned to
1: Vrepalla. It
0: is called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: ద గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: యత్ భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: For good and bad, our thoughts are responsible.
1: ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: రత్నావళి.
0: Her name is రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయ లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన త్రూ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తలపైన పెట్టాడు.
0: As per the promise made, he took all the three footsteps.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధములు ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి బలిచక్రవర్తి తలపైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీడిని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: తానే చచ్చింది.
0: Ultimately it died.
1: యద్ భావం తద్ భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should see our thoughts will be good.
1: ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు.
0: God only the one who will fulfill.
1: ఎవరు ఏ సంకల్పము చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్
1: చిన్న బిడ్డ.
0: సో యంగ్
1: రెండవ సంవత్సరం.
0: ద సెకండ్ ఇయర్
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: టూ ఇయర్స్ పాస్ బై.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: థర్డ్ ఇయర్ స్టార్టెడ్.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో కృష్ణుడు.
0: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సాధో
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: యాస్ would you give me that fruit, I like it very much.
1: Naina nenu ivvadaniki vachanu.
0: He said I have come here to give you.
1: Aithe deeniki tarigenatundi vela ichinappude nenu isthanu annindi.
0: However I'll give you if you pay the price.
1: Eemi tirini amayakudu vale vela ante emiti annadu.
0: Innocently he asked what would you give me.
1: Phalamu isthanu ee phalaniki pratiphalam nuvve emaina naaku ivvali kada.
0: I'm going to give you this fruit, you must give me something in return.
1: Loopariki vellaadu.
0: He went in
1: chinna muddu chethulato ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
0: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఫాల్జ్.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ ఫుల్ ఫ్రూట్.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there. Tachanne
1: tane intiki povalani aasinchindi.
0: She wanted to return home.
1: Intiki nadustu vellindi.
0: She started going.
1: Okoka adugu vesetappudiki butta marinta bharam avutu vachindi.
0: At every step the burden of the basket was heavier and heavier.
1: Cheretappudiki buttanu dimpadaniki kudano cheta kaakapoyindi.
0: By time she reached home the basket was very heavy.
1: Edo vidhanga taanu balavattamto aa buttanu dimpi kinda pettindi.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond? అదృష్టవంతురాలను
1: నేనంత అదృష్టవంతురాలను
0: how lucky I am
1: అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ee pillavani nidroopte saripothundi anukoni paalu ichitu vachindi. Paalu taagipoldu vedu nayana annindi.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: Krishnudu em takku vaadu kaadu.
0: Krishna is no ordinary one.
1: Intiki marinta yukti pannadu.
0: He is more intelligent.
1: Paalu traagutu nidrapoyinattuga natinchadu.
0: While drinking the milk he pretended as if he
1: ee nidrinchadaniki puramu ఆవళింతలు అని వస్తాయి.
0: ప్రయర్ టు స్లీప్ వన్ యాన్స్
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు నోరు తెచ్చాడు.
0: కృష్ణ యాండ్ ఓపెనింగ్ హిస్ మౌత్
1: చూచింది యశోద.
0: యశోద వాచ్డ్
1: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
0: మెనీ థింగ్స్ స్టార్ట్
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: ఆల్ ది వరల్డ్ స్టార్ట్
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: గాడ్ స్టార్ట్ అపేరింగ్.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: హీ కుడ్ అండర్స్టాండ్.
1: యోచన చేసింది.
0: హి థాట్

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: Tanulo taru aneka vidhamulainatvanti yokka aapoharanu chintistu vachindi.
0: She went on thinking, so imagining so many of things.
1: Na kumarudu chinna vaadu.
0: My son is so young.
1: Ee samasta lokamulo na yokka kumarunu yokka notulo kanapattam idi na brahma anukundi tarvata marchipoyindi.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: Sharira bhrantilo muniginatvanti variki ilanti bhramale kalugutu untayi.
0: People with body attachment will be subjected to such delusion.
1: Tadupari pooru pettukunnadu gopika gopalanato nenu adaviki povalani.
0: Later he really wanted to go to forest.
1: Ee vidhamga nityamu adaviki potu gopalanato aadukuntu paadukuntu అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: కృష్ణ యూజ్ టు స్పెండ్ టైమ్ ప్లేయింగ్ విత్ అదర్ కోహోర్ట్ బాయ్స్.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: ఎవ్రీ డే వన్ డెమన్ ఆర్ అదర్ స్టార్టెడ్ అపియరింగ్ ఇన్ ఆర్డర్ టు కిల్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది, కృష్ణుడు ఈ విధంగా చంపాడు, కృష్ణుడు ఈ విధంగా కూడాను పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసుని భూమికి కొట్టాడు, ముక్కలైపోయింది. ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూజ్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూజ్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈస్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు, అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: Will God come so easily and protect
1: me? I have nunchi vachina tachame drishti teesedi kobberkaya kottedi mantralu tantralu yantralu anni kattinchindi paapam yesoda.
0: Because of this tea or to ward off the evil I used to put all kinds of mantras and other things.
1: Oka naadu chaala pramadam yerpadipoyindi.
0: One day he faced the danger.
1: Devalokamulo kudanu aneka mandi aneka vidhamuluga kudanu krishnuni gurinchi varnistu vacharu.
0: In the world of gods also people started extolling Krishna.
1: Aghasura marninchadu.
0: Aghasura died.
1: Bhutana marninchindi.
0: Bhutana died.
1: Inka aneka mandi rakshasulanta kudanu Shakatasura marninchadu.
0: Shakatasura died.
1: Ee vidhamga aneka rakshasulanta champutunnadu. Aha, ee yokka Narayana Murthy ee yokka bhulokamulo enta goppa pani chestunnadu, ee rakshasulanta sammaram jarutunnadu ani santoshistu vacharu.
0: So many demons died. Like this Narayana started killing all of the demons. What a good thing has been happening.
1: He was the Brahma chevulo padindi.
0: This news reached to Brahma.
1: Emiti inta chinna pillavadu ee vidhamaina yokka mahattaramaina karyamu jarugutunnadu anukoni parikshinchalani prayatninchadu.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Aanadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: ఈ నాడు మనం గోవులను తీసుకుని పోకూడదు.
0: Let's not take cows with us today.
1: ఈ యొక్క దూడలను తీసుకుని పోదాం.
0: Let us take the cows only.
1: ఈ దూడలను తీసుకుని పోయి మీరు ఏ ఏ వాయిద్యం మీకు తెలుసునో ఆ వాయిద్యములతో పాటు మీరందరూ కూడా ఈనాడు అడవికి రావాలి.
0: You take the cows this day. Whatever instruments you
1: can play. వాయిద్యాలతోనే సంగీతంతోనే అరణ్యము లోపల మనం కాలం గడుపుదామన్నారు.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make
1: guitar. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు. యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied my cars, they sat in the banks of
1: Yamuna. వాయిస్తున్నారు, ఘటమును కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షములో నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: ద పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: the Balarama on the other side,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: He said, wait, I'll bring them.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: He ran and started moving each tree.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: All fruits fell on the ground.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్యా named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్యా said he is
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: Balarama shine like that.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: And there a very big donkey appeared.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
0: Balarama caught hold the 2 feet of the donkey.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: basing on this time,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said, they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపంలో తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకుని, మా బిడ్డలే అనుకుని, వారెంతో వారు ఆనందిస్తూ
0: వచ్చుతున్నారు.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for 1 year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Emira akkadunna vemaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnayi.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: The very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu genu gonna gallama.
0: Can we know you?
1: Krishna, ninu ganu gonna gallama.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: You are smallest among the small and the biggest among the big.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట అణువురేణు త్రిణకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలజిదువట ఇను కనుగొన్న గలనా.
0: You'll be with all the 84 types of species. You are always with them. Can we know you?
1: Ganamagu dongalalo gajatungavu inu ganugonna galana.
0: Among the thieves, you are a very big thief. Can
1: Krishna,
0: we know
1: you? Inu ganugonna galana.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatundi vaatanta intiki pampinchi tirigi Krishnudu tana roopamu taanu dharinchadu.
0: So saying, he saw the
1: Father. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: God can take any form.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: He can take any form in this
1: living world. అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
0: For that reason it is said God is
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం విధం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుండినావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నంలో ఇప్పుడు ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Any form in this living.
1: అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
0: For that reason it is said God is.
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.

0: నువ్వు చూస్తున్నావు.
1: ఎవ్రీ డ్రీమ్ యు సీ,
0: ఎన్నో వస్తువులు చూస్తున్నావు.
1: మెనీ ఆబ్జెక్ట్స్,
0: ఎన్నో గృహములు చూస్తున్నావు.
1: మెనీ హౌసెస్,
0: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
1: ఇండివిజువల్,
0: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
1: యు సీ యువర్ ఓన్ సెల్ఫ్,
0: ఇది ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: ఈ స్వప్నములో ఉండేటువంటి ఈ సర్వస్వరూపమును కూడాను తన యొక్క మనోభావములే.
1: ఆల్ దోస్ దట్ అపియర్ ఇన్ ఎ డ్రీమ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ ఓన్ మైండ్.
0: తన దేహం పడకపై ఉన్నది.
1: Body is on the bed.
0: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: Only one that manifested into many.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: It is impossible for all to recognize divinity.
0: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: Because the body made attachment, people are drowned in delusion.
0: నా వలే ఆ దేహము ఉంటుందాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
0: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లనే మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore, when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక,
1: without knowing that he is,
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: చారుడు, జారుడు, చోరుడు,
1: that is the thief.
0: ఇంకా అనేక దుష్టుడు, దుర్మార్గుడు అని కూడాను దూషించారు.
1: People also said that is a wicked, bad man.
0: కానీ వారు దూషించినంత మాత్రమున తన యొక్క గొప్ప పోలేదు.
1: దిస్ అక్యుజేషన్స్ హావ్ నాట్ కమ్ ఇన్ ది వే ఆఫ్ హిస్ గ్రాండియర్.
0: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
1: దేర్ ఆల్ వన్స్ ఓన్ ఇల్యూషన్స్.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
1: ఈజ్ డెల్యూటెడ్ అండ్ ఈజ్ క్యారీడ్ అవే విత్ ది బాడీ ఫీలింగ్ అండ్ టేక్స్ గాడ్ యాస్ హ్యూమన్.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉండేటువంటి అమాయకత్వము, మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్, కృష్ణ అపియర్డ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ ఒకనొక సమయం లోపల ఆడుకుంటూ,
1: అట్ వన్ టైమ్ వైల్ ప్లేయింగ్,
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: బలరామ కేమ్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: దే ఆర్ ఆల్ ది విల్ అండ్ ది ప్లే ఆఫ్ ది లార్డ్.
0: ఒకనాడు కోపం వచ్చి,
1: వన్ డే అవుట్ ఆఫ్ యాంగర్,
0: నటించటమే ఇవన్నీ.
1: దట్స్ ఆల్ ప్రిటెన్షన్.
0: కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు.
1: సార్ కృష్ణ, యువర్ ది సన్ ఆఫ్ యశోద.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: యు మే ఆస్క్ వై.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: Yashoda tellagundi.
1: Yashoda is white.
0: Neevu nallagunnavu.
1: But you are dark.
0: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
1: You are dark. And therefore you are not born to them.
0: Kaani Balaramudu cheppindi satyame.
1: And what Balarama said is truth.
0: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
1: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
0: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
1: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
0: Krishna, Balaramudu kem telusunu?
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: He is innocent.
0: Nuvu maha janavu. Nuvu chaala telivitetalu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta neevu vinavaddu.
1: Don't bother about
0: it. Nuvu nijamga naa koduve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu ichchetuvanti rangulu shashvatamainatuntive.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబ్.
0: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
0: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుకా టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హెడ్ డౌన్.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: శుకా క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
0: పరీక్షిత్, నీవు

0: అక్రీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
0: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ.
0: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనిషి రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మరణమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize God in human form because of
0: his filthy mind. తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: His mind is dirty.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: Out of the dirty mind only dirty feelings come.
0: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
0: ఆడుకోపోమని పంపించింది.
1: అండ్ సో సేయింగ్ షీ ఆస్క్డ్ హిమ్ టు
0: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
1: దో షీ రిప్లైడ్ మెనీ ఎ టైమ్ ద ఫీలింగ్ హాస్ నాట్ గాన్.
0: గోపాలరావు చెప్పినప్పుడు అంతా కూడాను ఆ భగవంతుడా, నా కుమారుణ్ణి కాపాడినావా, ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పింది.
1: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
0: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
1: Krishna taught.
0: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: In the reply itself, there is concealed feeling of his divinity.

0: Mother,
1: am I a child to eat the mat?
0: Mannu tinangani shishuna.
1: To eat the mat, am I a child?
0: Ah, kontina.
1: Am I?
0: నేను కొంటి మట్టి చేసేటువంటి వాడిన లేక వెర్రి విన్న వెర్రి వాడిన నేను చిన్న పిల్లవాడిన.
1: Am I a child, little one, or am I a fool?
0: నేను పిల్లవాడిని కాదు.
1: I'm not a child.
0: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు.
1: I don't act mischievous.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not mad.
0: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది.
1: The world is mad of me.
0: కనుక నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not mad.
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని.
1: I have come here to relieve you.
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడిన.
1: I'm not mad.
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆయన వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్.
0: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: O Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు.
1: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
1: You will make me mad of God.
0: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
1: Both are in you, Krishna.
0: అప్పటి నుంచి కూడా నువ్వు యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
1: Since then Yashoda started understanding the divinity.
0: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: He started noticing the foot.
0: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైన్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఈస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఈస్ నాట్.
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఈస్ నాట్.
0: చోరుడు కాదు.
1: ఈస్ నాట్ ఎ థీఫ్.
0: క్రూరుడు కాదు.
1: ఈస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
1: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
0: గుణరహితుడు నా కుమారుడు.
1: ఈస్ అట్రిబ్యూట్లెస్
0: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
1: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
0: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి.
1: Therefore in divinity there's lot of significance.
0: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ అడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
1: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd man,
0: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
1: God can do anything.
0: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
1: No one can stipulate that.
0: లేదు, శాసించే అధికారం కూడా లేదు.
1: No one can command God.
0: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
1: God can do anything.
0: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
1: In a moment he can bring transformation.
0: అలాంటి వాడు ఏ కృష్ణాకారము ధరించి వచ్చాడు.
1: Such one came in the form of Krishna.
0: కృష్ణ
1: కృష్ణ.
0: ఈ కృష్ణనామములు ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ
0: అనగా హృదయ భూమిని సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: కృష్ణే. కృష్ణ అనగా సాగు.
1: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
0: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
1: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
0: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: కర్షణ
0: దవన్షణి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
1: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
0: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
1: నాట్ మియర్లీ ద
0: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
1: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
0: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
1: వన్ డే ఆల్ గోపికాస్ ప్లాన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ కంప్లైంట్ టు యశోదా.
0: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపై నెక్కి కాలంతా కొడును కోసుకుంటున్నాడు.
1: See, your son has climbed up the tree and plucking all the fruit.
0: అని యశోదను పిలుచుకొని వచ్చారు.
1: And they brought Yashoda there.
0: ఆ యశోదను పిలుచుకొచ్చినప్పటికి యశోదా రాలేదు.
1: Yashoda didn't come.
0: మీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
1: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
0: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
1: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
0: ఇంకా గోపికల ఇంట్లో కూడా కనిపిస్తున్నాడు.
1: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
0: అప్పుడు గోపికలు చెప్పాడు.
1: దెన్ హి సెడ్, గోపిక
0: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
1: దెన్ సెడ్, వై డి యు క్లైమ్ అప్ ది ట్రీ? హీస్
0: నాట్ లెఫ్ట్. కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
1: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
0: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
1: The Gopikas out of anger said a word of fun.
0: నిమిషము లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
1: In a moment the anger is made into fun and frolic.
0: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
1: You know, I climbed up the tree to have the grass to feed my cow.
0: నవ్వినారు గోపికలు, చెట్టు పైన గడ్డి ఉంటుందా?
1: All Gopikas laughed, do you find the grass on
0: the top? నవ్వుతో ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
1: Out of smile their anger is passed.
0: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును దేశమును అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
1: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
0: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
1: All actions of God has got significance.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్.
0: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
1: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
0: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
0: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
1: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
0: peace. ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మం ఎప్పుడు నశిస్తుందో అధర్మం అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరుడు రక్షించి దుష్టులను సంహరించాలని పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడింక అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with his
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's only imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుక మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: థాట్. ఒకరిని చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: God hates none.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: God doesn't feel jealous of anybody.
1: భగవంతునికి ఎవ్వరిపైన ఆగ్రహం లేదు.
0: God is not angry with anyone.
1: భగవంతునికి ఎవ్వరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He is only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడు.
0: God is an eternal witness.
1: కనుక ఈనాటి భక్తులు కష్టాల లోపల భగవంతుడు నాకెన్ని ఎందుకు ఈ కష్టాలు పెట్టుతున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను ఇట్లా శిక్షిస్తున్నాడు అని అనుకుంటాము. భగవంతుడు కాదు శిక్షించేది, భగవంతుడు కాదు కష్టాలు ఇచ్చేది, మీ భ్రమలే మీకు కష్టాలుగా మారుతున్నాయి.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: ఈ కష్టాలను పురస్కరించుకొని మానవు ఉన్నటువంటి చెడ్డభావంలే దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెను కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: She is the sister of Vasudeva.
1: అందువల్లే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: And therefore she is the aunt of Krishna.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: అందరితోనా చెప్పి వాడికి ఒక వీడ్కోలు ఇస్తున్నాడు చెప్పాడు.
0: He took leave from them and he started returning.
1: ధర్మజ నేను సెలవు తీసుకుంటున్నాను.
0: He said, Dharmaja,
1: ద్వారకను వదిలి చాలా కాలం అయిపోయింది, నేను వెళ్లి రావాలి అన్నాడు.
0: ఇట్స్ లాంగ్ టైమ్ దట్ ఐ లెఫ్ట్ ద్వారకా, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో.
1: ఎవ్వరు కూడా జవాబు చెప్పేటువంటి వారు కాదు.
0: ఇన్ దోస్ డేస్ నో వన్ రిప్లై.
1: రథమంతా సిద్ధమైపోయింది. ఎలాంటి పరిస్థితిలో కూడా భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్రాణంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: వెన్ యు వెంట్ టు కుంతి, కుంతి సెడ్,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి యుద్ధం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబులు పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళలో.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కాని సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు నన్ను కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలయు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: trouble. కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: కృష్ణ, ఈ మేనత్ర మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ, నెవర్ ఫర్గెట్ యువర్ ఆంట్.
1: సరే, అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ హి వెంట్ ఉత్తర.
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారకా, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్.
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడా నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికీ నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవమయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: యూ ఓన్లీ ప్రొటెక్టెడ్ పాండవర్స్.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణం.
0: ఇస్ ఓన్లీ రిమైనింగ్ ఫర్ ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ పాండవ.
1: ఈ గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: ఈ వెరీథింగ్ ఇస్ టు హ్యాపెన్ నౌ, ద హోల్ క్లాన్ వుడ్ బి పుట్ ఇన్.
1: నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: దేర్ ఫోర్ షీ క్లాస్ప్ హిస్ ఫీట్ టైట్లీ, డోంట్ గో.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have got the noblest devotion.
1: Enduvalanaga aame garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aame garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samayam lopala tana garbhamlo krishnudu tai pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kuda krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్
1: ఎనీవేర్. ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీ ఈజ్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్యత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put to a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: ఇఫ్ హిస్ ప్రెజెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్, యూ కెన్ గో అండ్ సర్చ్. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore, the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో అతని హృదయం కరగదు.
0: By merely verbosity, the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have the strength to melt the heart of the
1: మెల్ల మెత్తగానే ఉంటుంటుంది.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు.
0: The butter is so soft, unless you put it on fire, it would not
1: melt. కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore, heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికల యొక్క హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
0: For that reason, he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: సిన్స్ దెన్ ఆల్ ది కౌహర్డ్ మెయిడ్స్ వర్ మ్యాడ్ అట్ హిమ్.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదమే లేవు వారికి.
0: దే డిడ్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: వైల్ ప్లేయింగ్ ఇన్ గోకుల,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: ప్లేయింగ్ ఇన్ బృందావన్,
1: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ కృష్ణ డిసపియర్డ్.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: కృష్ణ డిడ్ మైండ్ ద టైమ్. ఈవెన్
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ప్లాంట్.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: దే ఆర్ హోల్డింగ్ ఎ ఫ్లవర్.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి?
0: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్?
1: నల్లని వాడు,
0: డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మ నయనంబుల వాడు,
0: ద వన్ విత్ ది ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్పిల్ ది ఫ్లూయిడ్ ఆఫ్ గ్రేస్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ ఫిల్ యూ విత్ గ్రేస్,
1: ప్రేమ సంకిష్టము చేర్చువాడు,
0: ది వన్ హూ విల్ మేక్ యూ ఫుల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ వెదజల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్ప్రెడ్ లవ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్తాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: వారి
1: వల్ల వచ్చి ఓ పొదల్లారా, మీ చాటుని ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మ నయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపాల సంభు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏమ
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హిస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్స్,
1: మా ముళ్ళము దోచుకోవచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్స్,
1: మా సర్వము దోచుకోవచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావు? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై యూ ఆర్ ఆస్కింగ్? బికాస్ దిస్
1: మాకు గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నాట్
1: మా సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: భక్తి ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: ఈనాడు
1: చదువులు అంటారు వాడికి వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: ఇఫ్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ హిస్టీరియా, ద వరల్డ్ విల్ బి అట్ రెస్ట్.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఇంకా కొంతమంది అంటారు వీరికంటే ఒక పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on speaking.
1: ఈ రకమైనటువంటి పిచ్చి వాళ్ళు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people. We'll give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చను మదమెచ్చను.
0: You got money, there will be
1: మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance, you will be called.
1: ధనముడిగిన మదముడుగును.
0: When once money is gone, there will be
1: దుర్గుణము మానుని వేమాన.
0: And therefore it's only money that makes you happy.
1: ఈనాడు ధనము పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They got mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ ఎవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనము కావాల్సింది.
0: మనీ
1: ఏ ధనము కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనం కావాలి.
0: దట్స్ ఎ వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనము కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్
1: వెల్త్. ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd base
1: and na pattelugalo gutuna tinedavu.
0: You collect fistful of butter and eat.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi.
0: What is this matter?
1: Man intilo venna leda.
0: Don't we have butter?
1: Nenu petti enduku nee cheyakoddu.
0: Why don't you eat?
1: Parla inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot of whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: ఆల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: ది ఎంటైర్ విలేజ్ ఇస్
1: ఒకటే రద్దు.
0: దేర్స్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
1: నోరంత లేవు బాల.
0: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: యు ఆర్ వెరీ యంగ్.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: వై ఆర్ సో మిస్చివస్ ఇన్ దిస్ గోకుల?
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎట్టుంటాదో తెలుసిన అమ్మా నీకు?
0: Mother, you know how their heart.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied. No attribute.
1: నిరంజనం సనాతనం
0: ఎటర్నల్
1: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్హుడ్ టేస్టింగ్.
1: ఆ తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దట్స్ కర్డ్
1: పెరుగులో కమ్మం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పలా వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as the drum.
1: తాళము.
0: It will be like
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: And the central stick in the churning process is like a శృతి.
1: ఆ యొక్క శృతి తాళముతో పలా ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా గోకులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుట్టింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతుండగా
0: is that happening at all?
1: Krishna nama swaristunnava?
0: Do you think of Krishna's name?
1: Telavajavanni evarto chilikistunnavu nevu?
0: You make others churn the curd.
1: Kaadu aa gopika yokka venna anta maha ruchiga untadani.
0: Therefore the butter of the gopikas is so tasty.
1: Ee vidhanga aadhyatmika bhavam chetane కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయంలో కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ది ఇన్కార్నేషన్స్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి
0: having composed 18
1: brahma sutramulu rasi
0: having composed
1: narada bhakti sutramulu rasi
0: after brahma
1: anni rasinappatikini vyasudu maha panditudu.
0: Vyasa is a great scholar.
1: Kani manas shanti lekapoyindi.
0: But he had no mental peace.
1: పోయినాడు యమున తీరంలో కూర్చున్నాడు.
0: ఈ సాట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున
1: ఒకే విచారంతో ఉంటున్నాడు.
0: హి వాస్ వెరీ సాడ్.
1: నారదుడు వచ్చాడు.
0: నారద కేమ్.
1: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ఈ రోజున ఏమిటి,
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హ్యావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
1: పిచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
0: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
1: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
0: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్. దాని
1: రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
1: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగినటువంటి భాగవతాన్ని రాస్తురా.
0: Therefore from this day you compose the text, write the text.
1: భాగవతం అంతా కూడా ప్రేమ రసమే.
0: The Bhagavata is full of love.
1: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
0: Then you will have peace.
1: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
1: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
0: వ్యాస స్టార్టెడ్
1: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
0: Then he started
1: ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చాడు.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: కొరకున ప్రేమ స్వరూపులారా, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Embodiments of love, there is no use in going through the book.
1: ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: There is no use in repeating
1: them. ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: No use of reading.
1: ఇవన్నీ కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే.
0: They are all full of the essence of love.
1: ప్రేమనే లేకుండా
0: without love,
1: ivanni pippi vantivi.
0: That's all just a pulp.
1: Deenivalla manike ematram sukham chikkadu.
0: You cannot be happy.
1: Kanukane

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగ

ఏమీ సుఖమునుందే. పరసతిని ఆశించి పది తలల వాడేమీ తీసు.

ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకుని ఏం పసిబాలరను పట్టి

0: నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు. నేడు కాకున్నా రేపైనా నిలువది చెట, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్, హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్, హ్యావింగ్ డినైడ్ ఈవెన్ ద లిటిల్ స్పేస్ దట్ వుడ్ అకామిడేట్ ఎ పిన్ హెడ్, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke Satyam Padmasitasam.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండా లోకమే లేదు.
1: Bereft of truth, there is no world at all.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: The very dictum that the whole world, universe should live happily and prosperously is based on this truth.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: That sacred eternal truth is forgotten by man today.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: Truth is the main path.
0: సత్యమే మనకు మానవులకు ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: సత్యమే లేకుండా మానవత్వమే లేదు.
1: Without truth, there is no human life at all.
0: మానవతా విలువ సత్యంపైనే ఆధారపడి ఉన్నది.
1: The human values depend on truth.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: Truth is noblest of all.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyamu nandundi sarvam visrutinche.
1: From the point of truth, God has created everything.
0: Satyamu nandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: Truth might sound like a simple word.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యముపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: Satyam leni sthaname ledu.
1: There's no place here without truth.
0: Satyam sarvatra vyapinchinatvantidi.
1: Truth is all pervading.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Satyamunu aadharam chesukoni
1: basing on truth.
0: Balachakravarti prajalanu pranamga chuchukuntu biddalaga poshinchukuntu kaalam gadupthu vachadu.
1: Basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: premasvarupudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti anadu Kerala desamlo undatam chetane manavulnu etti koratanu lekunda tindi teethamulu gaani vastupadamulu gaani ee koratanu lekunda jeevistu vacharu.
1: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
0: Thanu devatalitto vijayanu sadhinchinadu.
1: In fact, he conquered all the deities.
0: Aa vijaya chinhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada river.
0: Danine Vishrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada river, he conducted a sacred ritual called Vishrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee Balachakravarti yagamulakai taanu nadichi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishrajit.
0: Adani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamulaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adani chaala baaludu.
1: He was so young boy.
0: Atti baaludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarini aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: Vamanudanaga magnet swarupame.
1: Vamana symbolizes the magnet attraction.
0: Ee drishyamunu Balachakravarti bidda ainatvanti yokka.
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejasu, emi ee pillavadi yokka vachasu, ilanti pillavade naaku putti unde nenanta adrushtamantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuga kodina aadinchetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala,
1: in the meantime,
0: Vamana murti,
1: Vamana,
0: Balachakravartini Patala lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: Aa drishyamunu chuchinatvanti yokka Ratnamala chi, ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూచినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రి పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్ సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఈ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కానీ ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Evil, think
1: a truthful thought.
0: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you.

0: evil, hear what
1: talk
0: is
1: no evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what is
1: no
0: good.
1: Evil, think what is good.
0: Think no evil, think what is
1: do
0: good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do
1: this
0: what is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanukane meeru aa pavitramaina chintana chesinappudu pavitramaina aashirvaadalu kalugutuntayi.
0: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
1: Ee naadu chedda sankalpamu cheta manamu aadi paadi koolitam cheta anni chedda sankalpamulige manaku praaptistuntayi.
0: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
1: Kaani ee phalithamulu manam andukunnappudu baadha padutuntamu.
0: We suffer when we face the results.
1: కాని చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
0: As the thoughts emanate, we are not mindful of the result.
1: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
0: This was the thought of Ratnamala.
1: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందిరాయి.
0: As was her thought, so was the result and the experience.
1: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము కాని అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
0: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
1: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
0: Therefore we should entertain truthful thoughts and join the good company.
1: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
0: When you join good company, you will have good thoughts naturally.
1: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: మహాదానపరుడు
0: ద వన్ ఆఫ్ చారిటీ
1: యజ్ఞంలో సర్వస్వమును కూడా దానపోశాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ డ్యూ
1: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
0: To uphold the principle of truth, he was prepared to sacrifice everything.
1: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
0: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
1: కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
0: He never had second thoughts. He promised that he will give.
1: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
0: Preceptor శుక్రాచార్య came and objected.
1: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
0: బలి ఎంపరర్ హి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అతను గొప్ప శక్తివంతుడు.
0: హి ఇస్ హైలీ పవర్ఫుల్.
1: సాక్షాత్ విష్ణుమూర్తి.
0: ద వెరీ విష్ణు ఇస్.
1: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
0: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
1: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
0: బెటర్ యు డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
1: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
0: దెన్ ఎంపరర్ బలి సేడ్
1: పలికి బొంకుట కంటే పాడపమున్ని.
0: Can there be greater sin more than that going back?
1: Guru vaagnenu dhikarinchi
0: he even disobeyed command of guru.
1: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
0: Yet he promised to emperor Bali.
1: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
0: Therefore Bali struggled to uphold truth.
1: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
0: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హి సెంట్ హిమ్ టు పాతాళ.
1: అనగా పాతాళ మనకి ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
0: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్ బర్త్లెస్.
1: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
0: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్ ఆస్క్ విష్ణు టు గ్రాంట్
1: స్వామి ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారో.
0: Just as you conversed with me today,
1: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు.
0: Just as you have been ruling this Kerala,
1: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
0: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
1: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి ఒక దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
0: పీపుల్ ఆఫ్ కేరళ ఎంజాయ్ ద సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఓణం విచ్ సిగ్నిఫైస్ ద విజిట్ ఆఫ్ వామన టు దిస్ ప్లానెట్ ఎర్త్.
1: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
0: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
1: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: హీ ఈజ్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ హి హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
1: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
1: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
0: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
1: బలి చక్రవర్తి

0: జ్ఞానంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: We have to think of the experience of Emperor Bali in the company of Vamana.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into that state of Kerala.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకొని
1: consider it as incarnation.
0: ఈ ఓణమ దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్.
1: Speak truth.
0: అది ఏ నైతికము.
1: That is moral.
0: ప్రియం బ్రూయాత్.
1: In an acceptable way.
0: అది ఏ ధార్మికము.
1: That is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యంపైనే ఈ మూడు గుణాలు ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేట్.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకని మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు కూడాను భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: Away by the individual selfishness and self-interest.
0: Manavuni endu ee swarthamu saprayojanamu nirmoolam kavali.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Andaru kudunu oka vishwamana kutumbamlo members.
1: All of us are members of this family of God.
0: Kanaka manavulandaru oke kulame.
1: All the human society belongs to one caste.
0: Manava jatanta oke manava jati.
1: In fact there's only one race.
0: Nu nastikuda yastikuda yudhura buddhuda ani peru pesthana karaledu.
1: That doesn't matter whether a theist or atheist or yudhu or anyone.
0: Nu manava jate idi satyam.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That is enough if you remember this.
0: నీ నాస్తికుడు యాస్తికుడు అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values we have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి are not monkey, you are not dog, you are man.
1: You are not monkey, you are not dog, you are man.
0: ఆ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man, I am man, I am man. అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: When you are carried away by the feelings of anger, think 10 times. I am man, I am not dog, I am man, I am not dog.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: Today we find human values being lost totally.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడాను మానవుడి యందు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: This is not the true human life.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము అత్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మ యొక్క దోషములు కాదు.
1: And nothing wrong with God, no mistake.
0: పరమాత్మ ఎప్పుడు నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
1: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కాని భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: సీ దట్ దే డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి బయటపడిపోతుంటారు.
1: దెన్ వన్స్ దే ఆర్ ఇన్ యూ దే మే బి దేర్ అండర్ పర్టికులర్ కంట్రోల్. అండ్
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that desire, the anger,
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్.
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: So many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణములను మనం అరికట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడాను ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: నీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter there after.
0: కనుక నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుక స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, spend the day with love, fill the day with love, end the day
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist, and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifest.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్లీ.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
0: కరగనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our words.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగనే మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: యూ మే ఫీల్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ. ఇన్ ఫ్యాక్ట్
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: వర్డ్స్ ఆర్ అండర్ యువర్
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ద టంగ్ హ్యాస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted, crystal clear.
0: కనుకనే మన శబ్దమంత కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యూ డిమాన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమలే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: Body vanished, but the mind remained, which is so.
0: ఏ నాటికైనాను దేహం నశించేటువంటిది.
1: One day or the body.
0: Body is like a water bubble.
1: Body is like water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey. Don't follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది ఏ అతని యొక్క స్వరూపము.
1: That is the teaching of Bali.
0: అది ఏ నాటికి కూడాను మారదు.
1: It is changeless.
0: ఏ నాటికి చావదు.
1: It is deathless.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
1: He is so permanent who has neither birth nor death.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. తాను సావక పుట్టక చంపబడక ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హీఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్.
0: నీ ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికి అది నీ యొక్క థాట్స్.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్ట్.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: ఇప్పుడు ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ టుడే.
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్ టు మెలోడియస్
0: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ది సాంగ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి. ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటాది.
1: డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకని ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
1: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో, ఇట్ ఇస్ అ సౌండ్ దట్ మూవ్స్ అబౌట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి పలుకులు పలుకుతూ రావాలి.
1: సో వీ షుడ్ అటర్ సీక్రెట్ వర్డ్స్.
0: ఎవరిని బాధించేటువంటి పలుకులు పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్.
0: ఎవరిని దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్
0: ఎవరిని విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: అప్పుడే దీని ఒక భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది.
1: దెన్ ది ఇమోర్టల్ నెక్టరైన్ ఫీలింగ్స్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
0: కనుక పాప భీతి లేని పావనత్వం పట్టి,
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ that you don't take
0: daiva preeti leni dani patti,
1: you don't have love for God and fear
0: manavattam anage manavulanduna,
1: the human value is lost hidden in man.
0: Vishwa shanti ki diye viplavambu,
1: and this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడు కా.
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బీ గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బీ గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: Therefore we should find a path as to share all the goodness of our life with the others.
0: కనుక మనమంతా కూడాను ప్రేమ చేతనే పాడాలి.
1: So we should sing with all love.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: We should speak with love.
0: దీనినే గోపికలు చెప్పారు అన్నాడు.
1: This is what Gopika said then.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: in this barren land without love,
0: ప్రేమాంకురములు పెంపొంద,
1: for the seeds of love to germinate,
0: ప్రేమావేశముతో,
1: with all the emotions of love,
0: ప్రేమసుధా వర్షము వర్షింపగ, ప్రేమనదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే.
1: With the rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanam anta ikkudunu madharam tho koodinatvantidi.
1: Your music is so melodious.
0: Nee hrudayam anta ikkudunu prema tho koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుకని అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ. ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: వరల్డ్లీ లవ్,
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్,
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఇస్ జస్ట్
0: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డి.
0: ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: ప్రేమ నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్.
0: నీవు పూజలు చేస్తున్నావు,
1: యు వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యు మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
1: దో ద బీడ్స్ ఆర్ మూవింగ్ ద మైండ్ గోస్ టు ద మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్,
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ ద గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ టు వేవర్.
0: మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి.
1: వి హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్. రైట్ సైడ్.
1: రైట్
0: లాక్.
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్న్.
0: హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: ఈ మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దైవం వైపు తిప్పు మోక్షము.
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్.
0: లోకం వైపు తిప్పు బంధన.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపును మనం పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్
0: టువర్డ్స్ లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఈస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
1: ఇస్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదర్.
0: ఇది మిరాజ్.
1: ఇట్స్ నాట్ మ్యారేజ్. ఇట్స్ ఓన్లీ మిరాజ్.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ద మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్.
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ఇది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
0: ఎట్టి మ్యారేజ్ ఒక తత్వంగా ఉంటుండదే?
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్విప్రా బహుధా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై.

0: అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikkuna nonduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meera nerchi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your living.
0: Enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamunu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni pothama?
1: Would you take this money with you at the
0: end? Manu undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
1: లేదు.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్త్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. కనుక చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది ప్రాపర్టీ
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హ్యాస్ గాట్ వర్చ్యూ.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూ హిస్ నో
0: హ్యూమన్. ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: అనిమల్ హ్యాస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హ్యాస్ గాట్ రీజన్ అండ్
0: కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో రీజన్ హ్యాస్ నో సీజన్.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: ది పీపుల్ ఆఫ్ కేరళ షుడ్ స్ట్రెంగ్థెన్ ది ఏన్షియంట్ కల్చర్.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకు మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూసి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్ దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవహ వైబ్రేషన్
1: భూవహ వైబ్రేషన్
0: సువహ రేడియేషన్
1: సువహ రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్ రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You're not one.
0: But three. The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological mental.
0: The one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యు హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గములకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ది మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: ద మైండ్ ఇస్ ద ఫ్లవర్.
0: ఆనందమే తోయము.
1: ద బ్లిస్ ఇస్ వాటర్.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: ద ఇంటెలెక్ట్ ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: దేర్ఫోర్ వి సే దట్ వి ఆఫర్ ద లీఫ్ ద ఫ్లవర్ ద వాటర్ అండ్ ద ఫ్రూట్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వెర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: గుండెలో ఉంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఇస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గాడ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఇస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవము.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులు.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
1: Have always the strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deni chintistavo aa swarupanni nee ponduthavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కాని
1: యు ఆర్ హ్యూమన్
0: ఇన్ ఫామ్, ఆ దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
0: యు. కనుక ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై
1: to make our hearts sacred.
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: the aim of a festival
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: is the transformation.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: Where there is purity, there is unity.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ.
1: Where there is unity, there is divinity.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: For the divinity, purity is important.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: For unity, their oneness, togetherness is important.
0: కనుక మనం అన్నింటి యందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: So human heart is the center of all activity.
0: కనుక ప్రేమతత్వము చేత
1: through the principle of love,
0: ప్రేమ భావము చేత
1: the feeling of love,
0: ప్రేమ కర్మల చేత
1: loving
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: We should carry on our life sojourn.
0: ప్రేమముదిత మనసే క

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ పుత్రులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములను శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness.
1: ఆధ్యాత్మికంగా కాని మనం ఒంటరితనం కాని లేని ఏకత్వమైనటువంటి జీవితం కాని భావించరాదు.
0: We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వం మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యం నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వర బలమైనప్పుడు అది సాధారణమైనటువంటి యొక్క సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: What you see, the movement and the life in nature, is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి యొక్క సత్యమును గుర్తించవలసింది. కానీ మానవత్వం యొక్క కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: చిట్టి వికారములకు వికృతులకు కేవలం గురువులే కారణంగా ఉంటున్నాయి. దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి. దీని యొక్క సంకల్పములే దీనికి తగినటువంటి పరికరములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి సత్వరూపమే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను ఆదేన రూపమైనటువంటి యొక్క మార్గములను ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తూ ఉంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు. అది ఏ బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆకారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But
1: today, దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మన జీవితం తెల్లవారి మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖసంతోషాల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలుకోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటై ప్రాణాలాడుకోవటము ఇది మానవత్వానికి మతిపూర్తిగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసనను పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధాయుగులో ద్వాపరయుగంలో ఉన్నటువంటి కోతులు కూడాను గోపికలు కూడాను ఆహార నిమిత్తమే వెతికేటువంటిది అన్నమును వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మనిమిత్తమైన అన్వేషణ యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను భూమి యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిన నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రములు వచ్చి నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will
1: give you a wider lingipadesi నక్షత్రములు వచ్చి నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన స్థితి.

0: desires from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కానీ వీటన్నిటికీ ఈ కాల క్రోధం అనేటువంటి మహాపిశాచుల మానవుల వెంట ఈ దండ వలె ఉంటుంది. కొంతవరకు కూడాను అతన్ని మానవత్వానికి మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making a beast.
1: కనుకనే ఈ కామక్రోధములను అరికట్టుకోవడానికి ఈ కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతియంగా మన జీవితం అంకితం చేస్తున్నాము. కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు తట్టేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి మెడల వలె లేక ఎండ భావన వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాండవలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కాని పదం వల్ల కాని ఇంకే విధమైనటువంటి బలం వల్ల కాని మనకు లభించేటువంటిది కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: ఒక్క దైవ భావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: It is only from our thinking of God and it's only by our feeling about God that such a thing comes.
1: ఈ ఆధ్యాత్మిక మార్గమును తాకడము మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటలేదు. దైవమును మానవీయంగా అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటి దాన్ని అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: కనుక ఈనాడు సత్యాన్ని జనాలనేటువంటి యొక్క పదవులు కూడా అర్థం లేని స్థితిగా ఉంటుంది. సత్యం తెలియనటువంటి మానవ లోకంలో లేదు. ప్రతి పిల్లవాడి మొదలు పెద్దవాడి వరకు కూడా సత్యం గుర్తించే ఉంటారు. సత్యాన్ని జనాలనేటువంటిది మాత్రం చేయక సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటు పెట్టాలని ప్రయత్నం చేయాలి.
0: Thus today, there is no meaning in our talking about pursuit of truth. In fact, everyone is pursuing truth and truth.

0: is inherent in him. But what we should really try and attain is to express, is to proclaim truth.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలు అనేటువంటి సత్యం వాడు చేస్తూ, కానీ పోలీసులు వారి బాధ కోసం తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు, కనుక సత్యం సత్యం యొక్క స్వరూపమై, తన యొక్క స్వభావమై, తన యొక్క ఆనందమయమై, తన యొక్క ఆత్మస్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్, బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: Atti satya margamana avalambhita chesi satya swarupani sandarshinchu chesi satya prakatana cheyyanadu manam aadarinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లైమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి, వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్దీ వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క పురుగులు మనం చేస్తూ ఉంటుంది.
0: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతుంది చేతను ముక్తి పొందవచ్చును, లేక మరొక విధమైనటువంటి యొక్క సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆలాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత, తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత, శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథలమూలకంగా, కొన్ని అనుభవం మూలకంగా, కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించేటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరి కన్నడలో వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: Just as even the moon, which we cannot reach, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలో అందుకునేటువంటి యొక్క స్వరూపంగా మనం తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్య స్వరూపంగా అవతరించారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ యాజ్ గాడ్ అండ్ డెవలప్ యువర్ డివోషన్ టు హిమ్ యాజ్ గాడ్ దట్ హీ విల్ అపియర్ టు యూ ఇన్ హిస్ ట్రూ ఫార్మ్. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all. From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship. We must develop with great care our own confidence and belief.
1: కొన్ని నష్టంలో కష్టంలో దుఃఖంలో విచారంలో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you, and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కూడా వేరువేరైనటువంటి కాదు. కష్ట సుఖములు రెండు కలిసి ఉండు. దీని విడదీయనెవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకము నేను చూడబోము. కష్టము ఫలించలేని సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: కనుక కష్ట సమయమునందు దీనికి కొన్ని కర్మలియందే సుఖ సమయం కూడా మనకు ప్రాప్తిస్తుందని విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible, and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure. There is no one in this world who has really been let down if one had developed
1: faith. కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి, కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీలోనే ఉంటుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ it is possible that one gets into some difficulties and one feels some pain, but if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols and so on in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: Kanuka ishvara sarvabhutana ishvara sarvayandu kodanu untunnaru kanuka sarvamu kodanu manamu oka vidhamaini bhagavat tattvanga manu visheshinchi ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులు కష్టపెట్టక, ఇతరులు ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక, సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే నా ఆరాధన దైవమని ఎవరు విశ్వసించరు, వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే. కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనము అవిశ్వాసపరిచేవారమైపోతాం.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves

0: Instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even. A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?" His reply was, every day he has been uttering the word Sivoham, Sivoham. The teacher asked him, what is the meaning of your saying Sivoham, Sivoham? His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva. The teacher again pressed him and asked him, I see, are you Shiva? Are you Shiva?
1: How do you know?
0: He said, yes.
1: I can Parvati ni ken kavali annadu.
0: The teacher then asked, if that is so, what is Parvati to you?
1: Mahamrava, Mahamrava, Parvati, Mahasakti annadu.
0: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power.
1: Anaga, Shivudu Parvati Bhakta Matrame Anekvanti Vishwasam Thaaru Pettukovadam Chetane Parvati Mahasakti Ani Nenu Shivudu Kadani Thaaru Vishwasanni Korukotunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా మనం సిద్ధించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahasakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వతీలోను, ఏ అమర్నాథ్లోను, ఏ తిరుపతిలోను, ఏ భద్రాచలంలోనూ ఉంటున్నాడనేటువంటి యొక్క భావమును మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావేయాలి. భగవంతుడు సర్వ హృదయవాసి, సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు, అతని యొక్క స్థానం కైలాసము, వైకుంఠము, స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమైపోతాము.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath we should be able to see and recognize it as our true self.
1: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుండాలి, మంగళంగా ఉంటుండాలి. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు చలంగా మారిపోతుండాలి, అమంగళంగా మనం పరిశీలిస్తున్నాం.
0: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shavam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Shivaratri. Shiva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Dini start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. Ee prema tattvam tone mana jeevitaru tellavaru lecham prema tho leyamantunnaru swami etta prema tho leyamantante hrudayanni chakkaga vidipu chestuni andartho prema tho maatladukuntu prati parikurnu prema tho nirudhichi cheyinchukodaniki prayatnam cheyatame ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేఖని దగ్గరనే సర్వేంచుకోవాలని తప్పకుపడతావు, లేఖ పాటించి తీసుకుందాలని ఇంకొక కుక్కుపై కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే ప్రారంభం లేని ప్రయత్నం చేయడానికి కూలిపోవద్దు.
0: ఇన్ ది ఫోర్ స్టేట్మెంట్స్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, the first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో ఉండే పోపతాపములకు మనం తోటిచ్చినప్పుడు ఇంకా అంతమంతాపుడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: కనుక మనకు ప్రారంభము అంతము రెండు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: సోహం సోహం అని పుట్టినటువంటి పిడ్డ కొన్ని కొన్ని లోకం లోపల పోహం పోహం అనేటువంటి పుట్టినటువంటి పిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు దానికి సార్థకత పొందుకోగలుగుతుంది.
0: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
1: Taruka manam prarambhamto puttinatundi yokka vishayamantha kodaru deeni antyamu anetundi yokka dinlokala deeni purti visarjinchetundi sthitini manam ponnappude ee vidhamaina vidyanu saarthakam avutundi. Kaana manavulainatundi prati vyakti kodanu దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నారనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకును జనగనక వస్తువు అనారోగ్యంలో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It is only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకములో అందరినీ భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేసినట్టు చెప్పాను.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a lazy man.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: కేవలం కీర్తనం

0: സ്നേഹമാത്ത നിവേദനം.
1: ലിസണിംഗ്, തിങ്കിംഗ്, റിക്കോളിംഗ്, സർവീസ്, സാലുട്ടേഷൻ, വേർഷിപ്പ്, സർവിച്ചു, ഫ്രണ്ട്ഷിപ്പ് ആൻഡ് സറണ്ടർ.
0: ഇത് ആനാട്ടി മുതൽ നേറ്റി വരക്കു കൂടുന്നു ഭക്തർ കൂടുന്നു ഇതേ പോലെ ചെയ്യുന്നു.
1: The ninefold path of devotion is followed by the devotees of those days and the devotees even now.
0: തപസ്സമന്തായി കൂടുന്നു ഈ വിധംഗ സ്മരിസ്തു വസ്തുട്ടേ ഭഗവന്തുനിക്ക് എക്കട റെസ്റ്റ്.
1: When all the devotees are singing his glory, where is rest for God?
0: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
1: Thinking so, Narada returned and started teaching.
0: నారాయణ, మేము నామమును మాత్రమే చెప్పుదాము గాని నామరసమేటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
1: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
0: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
1: While he was talking so, some people felt in a different way and started contradicting him.
0: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
1: These political explanations, the conflicts, have been there then and now.
0: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
1: If anyone says one thing, there are three people to oppose.
0: అప్పుడు నారదుడు చెప్పాడు.
1: Then Narada said,
0: అయ్యా, నీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
1: Your hand has five fingers.
0: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
0: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
1: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
0: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటాను.
1: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
0: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
1: Likewise, some went to Narada and said,
0: Ayya, మీరు చెప్పినట్టుగా మేము చేస్తూనే ఉన్నాము, కానీ దైవం మాకు కనిపించటం లేదు.
1: We are acting exactly what you are telling us, but yet we could not see God.
0: అప్పుడే ఎంత మాత్రము ఎవరు తలచిన అంత మాత్రమే నేను. ఎంత మాత్రముతో ఎవరు చెప్తున్నారో అంత మాత్రమే నేను.
1: You will be able to experience God depending upon the intensity of your feeling, the way how you visualize Him.
0: వారిని వారికే అప్పచెప్పేది.
1: And He just appears in the way you want Him.
0: ఈ విధంగా ఆనాటి మొదలు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
1: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
0: అప్పుడు తానేం చేసింది, ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
1: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
0: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
1: Likewise, the singing went on.
0: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
1: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
1: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
0: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
1: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
0: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
1: Radha prays for Krishna, she wants him.
0: Kani Radha yokka chellale Prabha undadu.
1: But Radha's sister Prabha,
0: Prabha anetuvatame na krishnudu oddu, na krishnudu oddu అని ఆమె కోరుతూ వచ్చింది.
1: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
0: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
1: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
0: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
1: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
0: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
1: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
1: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
0: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
1: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
1: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
1: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
0: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
1: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
0: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
1: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
0: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
1: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
0: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
1: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
0: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
1: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
1: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
0: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
1: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
0: పగ్గు తెచ్చాడు.
1: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
0: చెప్పాడు ప్రభ ఎవరితను.
1: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
0: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
1: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
0: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
1: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రిక భర్త అనుకున్నాను, ప్రభ భర్త అని.
1: And he starts telling, I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
0: And she cried.
1: And she cried. This is all the divine play.
0: And
1: she, followed by her husband, went to the public. Krishna did so many miracles like this, so many. And the question was put, who is the husband of this lady?
0: And
1: she said, he is following me. Why should I say specially?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
1: కృష్ణ సెడ్, రాధ, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్, యు సీ, అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
0: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
1: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
0: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
1: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
0: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ అర్లియర్.
0: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
1: రాధా, యూ ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మ స్వరూపం ధరించి
1: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
0: అది వినింది పాపం రాధ.
1: Radha heard this.
0: రూపకి వెళ్ళింది.
1: She went in.
0: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
0: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
1: But Prabha went on criticizing, accusing.
0: కానీ నా భర్త ఈమెంట్ ఎందుకు వచ్చాడు?
1: How is that my husband has come this way?
0: అని చాలా దూషించింది.
1: And she accused.
0: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
1: And then he is this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం నాకేమీ అంటావు.
1: And he also declared that I am not carried away by the praise or blame.
0: దూషణ ద్వేషంతో చెప్తారు.
1: And one accuses out of hatred.
0: పూజ కేవలము భక్తితో చేస్తారు.
1: And one praises in the process of worship.
0: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
1: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: On the 4th day, Chandrika also started journeying.
0: Radhato paatu raavatamu.
1: She accompanied.
0: Radhato paatu bhajan cheyatamu.
1: And she too does bhajan.
0: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
1: And while singing glory of God, she forgets herself.
0: Ee vidhanga jarugutu vachindi.
1: Things went on like this.
0: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
1: హై భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
0: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
1: But in this Kali age people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
1: Whether people accept or reject, God's will continue.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: There will be no defects or mistakes in the will of God.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అని మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not be carried away by the magic of words.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
1: As things went on, Prabha could accept like Radha, both are one now.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: both are one now.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: They were praying to Krishna.
0: కృష్ణుడు చాలా లీలామానస విగ్రహుడు.
1: Krishna is the cosmic form of his own, the divine will.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
1: We will not give up, we will not leave Krishna under any circumstance.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: This was declared by Krishna even before.
0: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
0: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: Because for this reason of love and attachment, God goes on changing his form.
0: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
1: In fact, there are no mistakes in God.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: He is not bothered whatever we say about him.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: What I hold is best known to me and not to others.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
0: కృష్ణుడి లీలలు విన్నారు.
1: These are all leelas of Krishna.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: Leelas of Krishna are not comprehended, understood by anybody.
0: కృష్ణుడు వలే వస్తాడు.
1: Comes as Krishna.
0: పాపరు వలే వెళ్తాడు.
1: And he returns as innocent one.
0: పాపరుడుగా వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna being so innocent,
0: తిరిగి పాపరుడు కాడు.
1: And he is not innocent any longer.
0: అసలు కృష్ణుడు కృష్ణుడే.
1: Krishna is Krishna at any time.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు.
1: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
0: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
1: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
0: డిజైర్ అనేటువంటిదే లేదు.
1: He has no desire at all.
0: ఏ కాంక్షలు అతనికి లేదు.
1: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
0: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: కట్ట కనిపడికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభ.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
0: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటైపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
1: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
0: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
1: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
0: కానీ రెండు మూడు పేర్లు ఉంటుంటాయి అందరికి కూడా.
1: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
0: ఇద్దరు మనసు ఏకమైపోయి
1: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
0: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
0: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
1: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
0: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వారి మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కాని వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
0: మనోమూలం మీద జగత్తు.
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక ఈ
1: దేర్ఫోర్ పేరెంట్స్ ఆల్వేస్ ప్రే టు భగవాన్, స్వామి యూ చేంజ్ ద మైండ్ ఆఫ్ దట్ ఫెలో బికాస్ హీ హాస్ నాట్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ యూ. ప్లీజ్ చేంజ్ హిస్ మైండ్.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: మై సన్ ఇస్ వెరీ గుడ్.

0: The whole world, universe depends on the mind.
1: కనుక ఈ యొక్క ప్రపంచం మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: Therefore, the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: Having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: And Krishna went on fulfilling his own tasks.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత ది స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్ బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
1: కానీ రాయి మార్చరైనా
0: బట్ కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్.
1: కానీ మనసు మార్చగలరా?
0: బట్ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
0: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తూ వచ్చాడు. తానే మారే వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైనా చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడా కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయర్ టు కృష్ణ.
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
0: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలు ఇంతకుముందు మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
0: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
1: రీచ్ ఎక్కడికి? ద్వారక.
0: అండ్ ఇట్ రీచ్ ద్వారక.
1: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
0: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
1: ద్వారక నుంచి అందరూ అన్ని వెయ్యి కనులతో చూస్తూ వచ్చారు.
0: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
1: కృష్ణుడు ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
0: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
1: అక్కడ వెళ్ళినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
0: వేర్ ఇస్ ఈ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ?

0: found at the residence of Radha.
1: అప్పుడందరూ అనుకున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: ఆ ద్వారకను ఎన్నెన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హెడ్ పేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
1: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: There may be many paths and many forms, but the divine power is one and the same.
1: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ in that body also.
1: అందరి యందు కూడాను అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్, బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: కీర్తి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుక మనో మార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా చేసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడీ అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: Whether he is in the company of Kauravas or Pandavas, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam kodu attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taanu okkade.
0: But God is one, Krishna
1: is one. Ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga nenu cheyadu.
0: And he is not two, he is not dual.
1: ఒక్కడిగానే ఉన్నాడు.
0: God is non-dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఎక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ, God ఒక్కడే ఒకడు.
0: You may be anywhere, you may go anywhere, you may be whatever you may be, but God is present in you all the time.
1: కనుక భగవంతుని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: God will never change, he is changeless.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
0: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు చెప్పి తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
0: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్ లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
1: Andukosame cheppadu ekam eva advitiyam brahma.
0: Therefore Bhagavan says God is only one, not two.
1: Rendu ga ledu.
0: He is not dual.
1: Kaani kontha mandi bhavichachu devudu ramudu ga maarnadu, vishnu ga maarnadu, ippudu devudu ledu ani antaru.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: Kaani adi nee change gaani God change kaadu.
0: It is all the change in your mind, but God is changeless.
1: Atuvanti maarpu chendinatuvanti yokka bhagavantuni manu bhagavantudani pichadam ee tappe undi.
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh changeless God, you are eternal
1: ani manu పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈ చేంజ్ లెస్.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్, బట్ గాడ్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
0: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
1: అది మారినందుకే సర్వము మారవచ్చు.
0: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
1: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: That pure love, let it remain with all its purity.
1: Kaani purity ne unity.
0: And that purity will lead to unity.
1: Unity ne divinity.
0: And that very unity is divinity.
1: Kalugane mee yoga individual premanu premaga maarchukondi.
0: Convert the individual love into divine love.
1: Appudu divine love nijamaina tundi yoga bhagavantuniga maarutundi.
0: And that divine love will make you experience divinity.
1: Kada ee divinity tane meer enneyan cheyachu enneyan chudachu.
0: With the divinity you can accomplish, you can attain, achieve anything.
1: Kani ee divinity tappo emo ani kontamandi sandehistuntaru.
0: You doubt divinity and you question the divinity. Some people do it.
1: Kani evvaru cheyadaniki veyaledu.
0: We can never question the will of God.
1: Ee naadu భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్, వీ థింక్ సో.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్, ఇట్ ఈస్ యూనిఫామ్, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: అది స్థిరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: ఇటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: దట్ స్ట్రాంగ్ డివినిటీ దట్ స్టడీ డిగ్నిటీ, వెల్ వీ కెనాట్ మెడిల్ విత్ ఇట్.
1: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
0: అండ్ హియర్ లైస్ ద వుడ్.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బాల్,
1: అంబుగా చేయవచ్చును.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బౌ అండ్ అన్ ఆరో.
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
0: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇన్ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ.
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
0: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
0: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
0: God can bring about any change to
1: any ఏమైనా చేయగలడు.
0: He can do anything.
1: అందరికి ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికి ఒక దర్శనం.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant designed for him.
1: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకమైన చేయొచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యం అంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: Oka divinity telusukunte universe anta telusukunnatte.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: Kaluka ee okka dani meer gurtinchandi.
0: This factor you should know.
1: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
0: Some people experience but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్లెస్ గా నీవు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
1: కాని నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: All of you remain with one pointedness, with one mind.
1: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్,
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవలో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్.
0: అండ్ దాట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవరు ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని,
0: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటాడు.
0: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
1: ఎనిమిది కానీ, ఆవుది కానీ, కేజీ కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
1: Vaadu evaru isthe dani baddhanga pettukune vaadu.
0: and he takes from them the milk and keeps it in a safe place.
1: టీ చేసుకునేవాడు.
0: అండ్ దెన్ హీ యూజ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
1: దాంట్లో కొంచెం నీరు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
0: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
1: కట్ట కలిపడానికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
0: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయాడు. చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈస్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కలిపి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హి యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
1: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
1: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
0: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
1: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: దర్శన దర్శన దేవ్, దర్శన దేవ్,
0: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
1: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. గోల్డ్ బరువు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినా నేను.
0: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
1: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి,
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్, కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
1: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోనున్నాడు.
0: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవ్ లో లేకపోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
0: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
1: కనుగా అది పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
0: He was watching and he was staring and fell.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagwan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagwan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.
1: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
0: Bhagwan told Rajareddy,
1: ఇవో పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసి నాకు తెలియదు.
0: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
1: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
0: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
1: అందరూ కాచుకున్నారు.
0: They were all waiting for him.
1: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
0: Then there was broadcast news.
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: And they could tune their radio and they all could see Swami.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
0: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
1: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: And all sent telegrams to Bhagwan.
1: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
0: స్వామి పురుషోత్తమానంద reached you.
1: నేను చెప్పాను అవును అవును అన్నాను.
0: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
1: కనుక అతని అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ఠ కే వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
1: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
0: ఆల్ ది జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
1: అక్కడ పోయి ఆ కేవల్ తెరిచి చూస్తే
0: when they opened the door and started seeing the whole cave,
1: guha anta kuda nu basmanga nidindi.
0: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: Kala doriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
0: Ultimately the body was taken and then immersed in Ganges.
1: Appadi nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
0: And since that day, Purushottamananda was popular day by day, more and more.
1: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
0: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
1: Akkada vachi 10 dinalu nilichipoyaru.
0: They stayed here for 10 long days.
1: Maa guru mee daggariki vachesaru.
0: They all told Bhagwan, our guru reached you and we all have come here.
1: Kanuka memu atani darshinchukoni povalla.
0: Want to see him and go, Bhagwan.
1: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
1: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
0: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ నోబుల్ సోల్.
1: ఉత్తముడే, పురుషోత్తముడు.
0: Is Purushottama, the noble among Purushas, men.
1: అని అందరూ చాలా ఆనందించారు.
0: All were very happy on noticing this.
1: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
0: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
1: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
0: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
1: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
0: ప్రేర్ టు భగవాన్ to stay there for a day more.
1: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు.
0: అండ్ హీ స్లెప్ట్.
1: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
0: And he didn't get up for any length of time.
1: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
0: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
1: అప్పుడు అట్లనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
0: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి, భగవాన్ ఆల్సో డిన్ డిస్టర్బ్ హిమ్.
1: చీకటి అయిపోయింది.
0: అండ్ ఇట్ వాస్ డార్క్.
1: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
0: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైమ్.
1: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి, అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను, కస్తూరి, పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
0: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి, పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
0: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్, యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి,
0: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే ఫీల్. భగవాన్ ఇస్ నాట్
1: బాదర్డ్. దగ్గర ఉండేవారు.
0: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
1: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
0: లెట్ ఎనీవన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
1: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
0: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్, ఎవ్రీబడి, ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
1: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
0: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్, బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
1: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
0: Bhagavan said, if you are all happy, I am happy.
1: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టారు.
0: That Vasishtha cave is as it is even this day.
1: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
0: Even now it is like that.
1: పోయిన తోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను, ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
0: When Bhagavan visited Delhi and Bhagavan made everybody to join bhajan.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: There are many sages and saints who are yearning, praying for Bhagavan.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: the one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినో పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టినే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: హూ కెన్ ఎస్టిమేట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ట్రూ యాక్షన్ ఇన్ లైఫ్ and the destiny that awaits. It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమున రెక్కలగల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
2: ఇస్ ఇట్ నాట్ దిస్ ఫేట్ ఆఫ్ ద డెస్టినీ?
1: ఎవరైనా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: దో వి ఫైండ్ వెరీడ్ యాక్షన్స్ అండ్ డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్, ఈచ్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఇది లోక సహజం.
2: ఇట్ ఇస్ క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ వన్ మైట్ యాక్ట్ ఇన్ వన్స్ ఓన్ వే, బట్ దే కెనాట్ ఎస్కేప్ డెస్టినీ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి ఒక పని చాలా ప్రధానమైనటువంటిది.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఈస్ సీన్, వాట్ ఎవర్ దట్ డిక్లేర్డ్ అండ్ థాట్ ఓవర్, వన్ కెనాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటి లౌకికము, దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
2: బీ దట్ ఎ సెయింట్ ఆర్ అన్ ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ వన్, వరల్డ్లీ అదర్వైజ్ వన్ కెనాట్ ఎస్కేప్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: దేర్ఫోర్ వన్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ద థాట్ దట్ హీ కెన్ రన్ అవే ఫ్రమ్ ది రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ ఫాలో యూ లైక్ యువర్ ఓన్ షాడో వేర్ ఎవర్ యూ గో.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు కీప్ ఇన్ యూ ఆల్వేస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్టర్ ఆఫ్ అవర్ మైండ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ డీడ్స్ దట్ వీ హావ్ డన్.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: దిస్ హాస్ నాట్ డాన్డ్ విత్ ఎనీ ప్రయర్ అనౌన్స్మెంట్.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ ఓన్ షాడో.
1: దీనిని తప్పించుకున్నట్టు ఎవరికి వ్యసం కాదు.
2: యు కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్
2: గ్రేస్
1: కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడు అయినప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాడు.
2: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: Ventane vachi tadastu tadastu tadastu ani aashirvadistuntadi.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: Kaani deeni raksha cheyakunda manavulu sancharistuntaru.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: Kanuka ee gabbiramulu inni rakamulainatundi jathulu ayinappatikini sancharistu untai.
2: Bats move like that though they have all the faculties.
1: Daniki oka illu vaakili anetundi ledu.
2: They don't have any permanent abode or place of dwelling.
1: Inaadu ikkada rep akkada inko munnaadu ikkada ee vidhanga స్థానాలను మారుస్తూ ఉంటారు.
2: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
2: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ద సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
1: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
2: Human actions are also of same kind.
1: Itti gabbiramulu yokka jeevithamu evaru icharu.
2: Who gave this life of a bat?
1: Gabbiramulu taamu chesinatundi yokka karmane talaku ee rakamga baatavani yerpadutu untadi.
2: The kind of life led by the bat is of its own making, the results of its own action.
1: Kanuka manamu etti pani chesamo ante manchiki manchi cheddaku chedda literally results vastune untuntari.
2: Therefore, based on our actions, good and bad, give us the results equally proportionately.
1: Kanuka bhagavatuni yokka sambandhamu భగవంతుని యొక్క చర్యలు ఎవరు కూడా ఇట్టివి అట్టివే అని చెప్పుకో వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
1: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
2: బట్ the actions will not cover you.
1: Good or bad. Good or bad.
2: Good or bad, whatever may be.
1: అది ఎప్పుడు కూడాను రెండు వల్ల వెంటాడుతూ ఉంటుంది.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలను ఎన్నో విధమైన నేర్పుతున్నది.
2: These are the lessons that a bat teaches to everybody.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వి జస్ట్ అబ్జర్వ్ వి ఫైండ్ మ్యాన్ ఇస్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటాడు.
2: యాజ్ హి థాట్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
1: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
2: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
1: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
2: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
1: కనుక మనము గబ్బిడం వంటి వారం.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
1: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పినది కాదు.
2: వాట్ ఎవర్ ద గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తించుకోవాలి.
2: We have to remind ourselves constantly of this basic law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రమైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు,
2: peculiar.
1: లోక చరిత్రంబులు,
2: and as forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: దో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నాన్ అపారెంట్ బట్ దే ఆర్ హర్డ్ అండ్ మోటివేట్ యూ టు టేక్ టు యాక్షన్.
1: చిత్రంబులు, త్రైలోక విచిత్రంబులు, భవరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో అప్పుడు మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamaru ee rakamainatunte oka cheriyalu chesi kattagarpana swasthanam cheyutuntai.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: Aneka grandamlo manam chalutuntam.
2: We go through many of text books.
1: Ee text books lo kuda kavalsinatha matters anta untadi.
2: There's lot of material matter in our text books.
1: Kani annitini manam cheriyalo pettunnama?
2: Do we translate them all into action?
1: No. Konni avasaramaina matramu teeskuntamu. Anavasaramaina pettu vadala pettuntam.
2: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
2: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
2: You may think that you can escape karma phala, the results of your action.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
2: Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: Kanuka andaru panditulandaru chepparu inadu.
2: So many scholars spoke to you.
1: Ee karma phalam tappindi kaadu, vente vastuntadi, vente vastuntadi.
2: Many pandits, scholars said that your karma phala will follow you.
1: Kaani vente vastundi kaani manaku baadha pettadu.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: Ketla anaga
2: how
1: మంచి పవర్ఫుల్ మెడిసిన్ వచ్చిస్తుంటారు.
2: సంథింగ్ ఏ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు బాటిల్ లో.
2: వీ హావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటెయిన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
1: రాశారు,
2: వీ షుడ్ నాట్ రిమైన్ దేర్.
1: దీనికి ఫలం ఇస్తుంది అని
2: దేర్ ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటెడ్ ద రిజల్ట్స్ ద ఫ్రూట్స్.
1: కానీ కొంతకాలంలో చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: After some time you will notice that you don't find a remedy even after consulting the medicine.
1: ఎట్లనగ ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే
2: as the date of expiry is already over
1: అది మందు ఎంత తిన్నప్పటికీ దాని ఫలితం ఇవ్వదు.
2: You may go on consuming medicine but it will not give you any relief.
1: కనుక బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: Therefore the medicine in the bottle will help you to escape the karma phala.
1: Etla daivanugraham cheta meeku expire ayipothundi.
2: By God's grace the date of expiry would be nearing.
1: Kanuka prapanchamulo ekti karmanu aacharinchinappudikini ivi konni tapputayi.
2: In this world we may act in different ways but yet we can just escape from that.
1: తప్పించుకోవడానికి మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ అండ్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ ఎస్కేప్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: మార్కండేయునకు 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
2: మార్కండేయ was given the age 16 years to live.
1: Kani 16 years complete aipoyindi
2: and the 16 years prescribed given was over.
1: Ee natiki aa 16 years complete avutundi
2: and he completed 16 years this day.
1: Kani pillavaniki gnapam ledhu kani tallidalluku eppudu kuda nadu gnapthikane untadi.
2: The boy does not know the age limit given to him but the parents know it well.
1: Emti ee chitram నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదే అని కుమారుడు చాలా బాధపడతాడు.
2: ద బాయ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ బ్యాక్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ యు నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది
2: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
2: టుమారో ఆన్వర్డ్స్ వీ డు నాట్ నో హూ ఇస్ హూ.
1: అంతనా ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు.
2: And he said, why didn't you inform me even before?
1: Munde naaku telisi unte nen tappaku dinni jagrataga nenu undetuvanni.
2: Had I known earlier I would have been very careful.
1: Kaani aanatamichi andarloku vachunnadu Ishwara mandiramlo.
2: Since that day he sat there in the temple of Ishwara.
1: Pooja chestu unnadu.
2: He went on worshiping.
1: Sayankalam kavachindi.
2: And it is the evening time.
1: Inka 5 gantalu avutundi.
2: And it's around 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
2: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాసం వేశాడు.
2: అండ్ దెన్ ఎ నోస్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
2: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆ శిరస్సుపై చేయబెట్టినప్పుడు కానీ ఈ పాసము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉంటుండది.
2: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
1: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ మార్కండేయ ఐ యామ్ ఆల్సో చైన్డ్ బౌండ్ బై దిస్ పాశం.
1: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
2: అండ్ హి సెడ్ హి సాట్ దేర్ ఫియర్లెస్లీ.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
2: అండ్ దెన్ ఈశ్వర బ్లెస్డ్ హిమ్ అండ్ హీ ఫ్రీడ్ మార్కండేయ అండ్ హీ బ్లెస్డ్ హిమ్ విత్ లాంగ్ లైఫ్ ఎటర్నల్ లైఫ్.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
2: దేర్ఫోర్ మార్కండేయ కుడ్ ఆల్సో క్రాస్ దట్ లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ అండ్ ఎర్న్ హిస్ గ్రేస్ అల్టిమేట్లీ.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుపంచమైన తప్పించుకోవచ్చు.
2: Therefore with God grace you can win over all obstacles and difficulties on your way of your life.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
2: Therefore you should think of God continuously fervently.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలిపటికీ రామ కృష్ణ గోవింద గోవింద ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు.
2: Since then people started thinking of God's name, chanting his name, God's name as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు.
2: God is also ready to take back what he willed earlier.
1: దైవమునకు ఏది కూడాను కష్టం కాదు.
2: Nothing is impossible for God.
1: వరమును ఇవ్వొచ్చును, వరమును తప్పించవచ్చును.
2: He can certainly confer grace and he will also give find an escape to you to run away from the results of your action.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
2: Is that day Markandeya was taken care of by his parents.
1: దైవము వరం ఇస్తాడు.
2: God confers boons.
1: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
2: And he can also cancel it.
1: కనుక మనం దైవం ఇచ్చినాడని మనం భయపడకూడదు.
2: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
2: God grants and can also cancel.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను
2: తప్పిస్తాడు.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
2: Is that day Markandeya was taken care of by his parents.

0: ఆల్సో క్యాన్సిల్.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
0: గాడ్ బై కన్ఫరింగ్ గ్రేస్ మేక్ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మేకింగ్ దెమ్ టు ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడు చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
0: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ కథ కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
0: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఎన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
0: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్టిక్ మ్యాన్ డస్, దే ఆల్ బీ ఇన్ వెయిన్, యూస్లెస్.
1: ఈగో, జెలసీ, ఇరిటేట్ ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
0: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెలసీ, ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏది కూడా పనిచేయలేదు.
0: We should understand with God's grace nothing in this world anti can work.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
0: So we should deserve God's grace.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత్తమం.
0: At all times, everywhere, every moment we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
0: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, సాధన.
1: రాత్రిపూట కూడా నగర సంకీర్తనం చేస్తుంటాడు.
0: అండ్ విల్ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
1: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు, యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
0: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నథింగ్ మ్యాటర్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: కానీ వాడు నగర సంకీర్తనం చేసే సమయంలో నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
0: యాజ్ దే గో ఆన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ వెల్ దే మే లీవ్ దిస్ బాడీ.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలో చేస్తున్నారు.
0: Therefore many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: కానీ మార్కండేయుని వరప్రసాదం అనేటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటుంది.
0: But the Markandeya demonstrates all the power behind God's grace.
1: Animals, birds, మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
0: లైక్ వైజ్ అనిమల్స్, బర్డ్స్, హ్యూమన్ రేస్ కెన్ సటన్లీ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ కర్మ ఫలం.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
0: లెట్ అస్ నాట్ బి డిప్రెస్డ్, అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
0: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
0: Therefore Markandeya could have his life again, could be immortal.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైన ఆధారపడి ఉంటుంటాడు.
0: Therefore one has to conclude that everything is based on God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏ మాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
0: Therefore, never try to find an escape out of the results of your actions.
1: Sayankalamu deeni vishayamulu vivaranga vivaristanu.
0: This evening Bhagavan will explain to us all the details.
1: Mukhyamga pranam chala pradhanamaitundi.
0: Importantly, life is most important.
1: Manishi kante pranam pratishtamaitundi.
0: And the life is more precious than the body.
1: Kalukante manavunku devuni kante ప్రాణమే ప్రధానమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ మోర్ దాన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సస్టైన్, మెయింటైన్ లైఫ్.
1: లైఫ్ లో ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ,
0: వీ మే హావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
1: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నింటినీ మనం సాధించవచ్చు.
0: విత్ ప్రేయర్ టు గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే
1: మనసులో చేసినా కూడా చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే మెంటలీ.

0: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదే, మేము చేయకుండా పోవటం వల్ల మిమ్మల్ని రక్షిస్తాడో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
1: సమ్ డౌట్ వెదర్ గాడ్ వుడ్ కమ్ టు దేర్ రెస్క్యూ ఆర్ నాట్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే లౌడ్లీ.
0: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి దాన్ని కూడా వింటుంటాడు.
1: గాడ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్ would be able to hear all our prayers. He listens to his own will.
0: Kanuka daivanugrahamunaku patru kavalante manasunandu kani hrudayamunandu kani nirantaramu chintinchutu undali.
1: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
0: Life is not important to you.
1: Life is not that important.
0: Ivattu undochunu reppovochunu.
1: We may be existing today, we may be out of existence tomorrow.
0: కాని లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
1: But this longevity has got nothing to do with prayer.
0: ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను తప్పించవచ్చు.
1: The worldly difficulties can be overcome.
0: కాని నిజంగా నిజ ప్రాప్తిని మాత్రం ఎవ్వరూ తప్పించలేరు.
1: But the true deservedness conferred by God is certain.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు నిరంతరం కూడాను
1: కంటిన్యూస్లీ
0: భగవత్ నామస్మరణ చేస్తుండండి.
1: సింగ్ భజన్, రిపీట్ హిజ్ నేమ్.
0: అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటుంది.
1: దట్ విల్ సేవ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: భగవంతుడు ఎయిర్, గాలిలో ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ ది ఎయిర్.
0: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో ఉన్నప్పుడు చేరుతుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ మౌత్, ది ఎయిర్ విల్ గెట్ ఇన్ యువర్ బాడీ.
0: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిస్కనెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద డివినిటీ.
0: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీకు యూనిటీగా తయారవుతారు.
1: వెన్ వన్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, ది యూనిటీ విల్ బి ద రిజల్ట్.
0: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ నో డివినిటీ, దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ ఎనిమిటీ.
0: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు, వ్యర్థమవుతుంది.
1: విత్ ఆల్ ది ఎనిమిటీ, ద డివినిటీ విత్ ఇన్ యూ ఇస్ డైల్యూటెడ్, ఇట్ విల్ నాట్ బి పవర్ఫుల్.
0: కనుక దైవానుగ్రహములకు పాత్రలు కావాలంటుంటే ఏం చేయాలా? పూజలు, ప్రతములు ఇట్లాంటివి కాదు చేయవలసింది. భగవంతుని నామస్మరణ చేయాలి.
1: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ వాట్ ఈస్ టు బి డన్? ఈజ్ ఇట్ వర్షిప్ ఆర్ వాట్ యాక్ట్ షుడ్ యూ డూ? Do bhajan, sing his glory, that is enough.
0: నువ్వు నిరంతరం కూడా నువ్వు హృదయంతో రామా రామా రామా రామా అనుకుంటుంటే అదే నీకు అన్ని విధాలు దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
1: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
0: భజన వినా సుఖ శాంతి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ other than the bhajan, doing his bhajan.
0: Kalve aa bhajan chestu untunte meeku sarva vidhamulo kodanu rakshistu.
1: When you do bhajan, sing his glory, it will protect you.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: meeku ento adrushtam untaru.
1: You are extremely lucky.
0: Ilanti paristhithilo kuda meerandaru ikkada cheratamo, meerandaru ikkada cheratamo,
1: you could all assemble here today.
0: గొప్ప ప్రాఫిట్ మీకు చిక్తూ ఉంటుండాలి.
1: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
0: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
0: దీన్ని సంపాదించుకోండి మీరు.
1: జస్ట్ ట్రై టు డిజర్వ్ దిస్ ప్రాఫిట్.
0: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెలున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటి పడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు.
1: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
0: Mee jantane ventane untunnadu.
1: God is always with you, in you, above you, below you, around you.
0: Kanuka meer nirantaram kodanu edi meer chadivina chadivapoyina kodanu bhagavantu namasmarana nirantaram kodanu chestundani.
1: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guttiji, Pravartani Yandu Parivartani Gali, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకము ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunti yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandam is jagat
1: and Brahmanda is jagat.
0: Jagat Brahmananda swarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmanandam ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagat yande janminchi jagat nunde jeevinchi jagat nunde adrukunandi jagat ane kunte oka vishayanni vintu undinappudiki jagat lo chudatam ledu.
1: A blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ but now it cannot attain it, he is taking to this blind person.
0: He brahmanandam anetunti padamulaku aneka vidhamulaintunti arthamulanu manamu gurtinchavachu.
1: We can assign any number of meanings to this word brahmananda.
0: Janakanaka vastu vahanavallo
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato,
1: in terms of fame and
0: padavi pratishthalato,
1: or in terms of one's own honor and dignity,
0: arogya bhagyamalato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatuvanti sthiti endu kaligeetundi aanandamunaku manushya aanandamu ante.
1: And one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు ఏంటి, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తులు కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushananda Munakate, Nuru Hetu Arikamanakunti, Gandharvananda Muni Hindavan.
1: A few steps above this Manushananda, he is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the Ajas Ananda.
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందము.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానంద ఈజ్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈజ్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ ది సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ ది సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే హిరణ్యగర్భ ఆనందము.
1: 100 times greater than this Prajapatananda is Hiranyagarbhananda.
0: ఈ హిరణ్యగర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్యగర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this Hiranyagarbhananda at the far end.
0: ఇది కేవలము మానసికం యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: But then you also should know that these pertain to one's way of perceiving a particular thing.
0: మన ఏవ మనిశ్చారా కారణం నందమస్తే అన్నట్టు ఈ బ్రహ్మానందములకు మనిశ్చానందములకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్స్ యు సర్టెన్లీ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే స్వస్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్స్ ఓన్ స్వరూప సత్స్వరూప.
0: ఈ స్వస్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్స్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేసి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: The realization in this wakeful state is one satsvarupa.
0: Satsvarupa me aksharam.
1: And this satsvarupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Kankani, ee brahmanandama nekunti yoka tattamunaku, aneka vidam nekunti sthayi gunchunnadi.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
0: Nekam satsvistra bhajavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతనే ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ఈ నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothane deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: ఈ నేను అనేటువంటిది వేదము. నేను కాకుండా నేను నేనై ఉండటమే వేదాంతం.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is Vedanta.
0: నేను ద్వైతం.
1: This I signifies dualism.
0: నేను కాని స్థితియే అద్వైతం.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: ఈ ద్వైతము శరం.
1: This ద్వైతం is శర.
0: అద్వైతము అక్షరం.
1: Whereas Advaita is Akshara.
0: ఈ అక్షర తత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
1: అండ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ బ్రహ్మానంద ఈజ్ టు రికగ్నైజ్ దిస్ అక్షర స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్మే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మ హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ దిస్ సుఖ.
0: వేదమునందు కస్మై నమః సకర్మణి తస్మై నమః కర్మణి, భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
1: ద వేదాస్ అసూమ్ అండ్ డిటర్మిన్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
0: సుఖం అనగా ఏ?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
0: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
1: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: ఆర్ పర్టైన్ టు ఇంద్రియ?
0: ఏదో వాటి నివర్తంటే అప్రాప్తి మనసాస. మనస్సునకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖము.
1: ద సుఖ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
0: ఇది గురుత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చారు ఋషులు.
1: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: That is the truth that this sukha swarupa is the atma.
0: Kevalam. Kevalam anaga desha kalamunaku atheetamainatundi sthitula untunnatundi shakti.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: Deshamunaku kalamunaku patraku kattupadaka తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విత్ కన్సెన్స్ లిమిటేషన్ ఆఫ్ టైం ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్, దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ ఇస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ పోస్ట్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ పోస్ట్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ ఫలానికు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క హెచ్చు పల్లములు ఏమాత్రం నిరూపించదు.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani Bhagavantuda nechanti jnanamurti attu kaakunda thana thanamu kudanu aduvadu kudanu ee yokka prayanamunu gurtinchi gamyamunu chertadaniki tagineti bhadrathalu yerpalustadu.
1: It doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane intane gantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా Kalyani here is third.
1: He is with you, when you, around you, about you, taking care of you and every step.
0: Satya Jnana Murthy, Bhagavan today.
1: Satya Jnana Murthy is God Himself.
0: Inka ayyavandhi, Dvandva Adhitam.
1: Then we come to the fifth one, Dvandva Adhitam.
0: Sukha Dukkha Manasu.
1: That is either for joy or sorrow.
0: Lava Nashtamalanu.
1: Loss or gain.
0: Ninda Sukhalanu.
1: Or criticism or faith.
0: Kitoshtamalaku.
1: Or cold and heat.
0: Adhita Menekunti Sahila Udinekunti.
1: One who is above all such divisions.
0: Nindala Kukrungaka.
1: Satami to
0: Kuranamani Kukrungaka.
1: Or being puffed up by praise.
0: He Kungi Pongarakavanti Yoka Samaskalu Dhainchinakunti Vaaru Bhagavan today.
1: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
0: Kanuka. ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఈ యొక్క భగవంతునికి మాత్రమే చెందుతుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్ గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో విత్
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగా దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియెంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వారు భగవంతుడు.
1: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ బిలీవ్ దట్ అండ్ వన్ హూ ప్రూవ్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
1: ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి యందు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagratalo anika drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Anika vidhamula iti karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Anika vidhamula anubhutulu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: తత్వములు మరొక రీతిగా మనము ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ అవర్ డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ వే.
0: సుషుప్తి స్థితి యందు అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్.
0: ఈ అవస్థ యందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్స్ ద యాక్షన్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటెయిన్డ్.
0: కనుకనే దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive. But at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari, Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shastitam in adventure.
1: Nityam, something which is permanent.
0: Mahatputyam in adventure.
1: Doesn't undergo any change.
0: ఇలాంటి బాధ్యతలు అటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: எட்டி மாலிங்கமும் லேக்க பரிசுத்தமை பவித்திரமை ஒரு தெய்வம்.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: இலான் தெய்வத்வாமி குருத்வங்கா சீகரித்து வச்சாரு ஆனாட்டு ரிஷுது.
1: So rishis of those days would have such a God as their guru.
0: தடுபரி அசலம்.
1: That's why we have this word அசலம் நை.
0: அனகா சனச்சனம் குருமும் மாற்று சிந்தேக்கின்றிருக்காது.
1: That means that which does not change with every passing second.
0: ஏ ஆகாரம் வந்து உண்டினப்படுகனி ஆகாரமும் மாற்று சிந்தினப்படுகனி
1: Whatever form it might encompass, the Atma as such remains permanent. It does not undergo any change.
0: Manasu, manishi, chalakkamtho kudinetvanti swaroopam.
1: The mind and the man, they have this wavering nature, very change.
0: Appudi chalakkamandu, ee acharamainetvanti yokka jeevitanni, gadukkodaniki sadhyam avutundi.
1: But, once they recognize the truth of this word asala, this unwavering nature, they can sanctify their
0: life. Anika mandi telisi undavachu.
1: There are many who might have known about
0: this. Sinima bommalu okka kanamunaku 16 paryayamlu telisu.
1: These figures that you see in a cinema, for every second it is said, let's change 15 times.
0: Kanukani aa cinemanu nitya jagattu untu vachadu.
1: That's why this cinema has been called this world.
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైనటువంటి శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Acharya swaroopudaina chittivadu, telisina chittivadu kanuka atane bhagavantudu.
1: Whereas this acharya swaroopa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintikini taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షి భూతుడనగా ఏ విధంగా మనం నిరూపించవచ్చు?
1: How can we prove this?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని ధరించినది తానై, సర్వం కూడా తానే సాక్షి భూతుడై ఉంటుండే కూడా తాను అతడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: This has also been given the term
0: టిక్,
1: meaning awareness.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy. Activating
0: ఈ స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This activating force is present everywhere.
0: భావాతీతం. భావకులకు ఏమాత్రం కూడా అంతేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వభావములు ఎందు తాను ఉండి కూడాను అట్టి భావములకు తాను చిక్కకుండా పెరుగుతుంటాడు.
1: He is part and parcel of all that you feel and think and experience. But still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణముల్లో గుణము తానున్నాడు కాని తన ఎందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతమని చెప్తూ వచ్చాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఎ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఈస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ మేక్ అప్ విచ్ ఇస్
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: కనుకనే ఏ గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: That is, man is one who is tied down, who is bound by the senses. One who breaks free of these senses, these gunas, is God. That is Madhava.
0: Matti chesa kundalu cheyabadindu kani kundalalo kodunu matti undadi kani mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: కుండలు చేయబడినటువంటి మాత్రమే మధ్య కాలంలో కనిపించేటువంటి మాత్రమే.
1: Now what you see as the final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్య కాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these gunas.
0: గుణములైనటువంటి కుండలు యందు కూడాను మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the thoughts of the clay in the pot.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు ఎవరతను అతని సత్ అన్నారు. సత్.
1: So these total up to 16 attributes, who is this person? That is this sat.
0: Ye sat anetvanti yokka tattvamu oka gurutvam.
1: And this word sat in turn connotes this gurutvam.
0: Sat anaga brahma tattvam.
1: Sat means brahma tattvam.
0: Chit means jeeva tattvam.
1: Chit means jeeva tattvam.
0: Ee chit anetvanti jeevudu sattane brahma lo cherinappude aanandam anetvanti lavistundi kalugune sat chit aanandamu ane jeeva oka peru.
1: This chit jiva has to merge in this sat God. Then he can experience ananda also.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి దేవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, chit, merges in sat God to become the third quality ananda.
0: కనుక గురువు అనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో అ గురు ఇస్ బాండ్ హూ షుడ్ నాట్ బి లైకెన్డ్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై హిస్ వరల్డ్లీ బాండ్.
0: భ్రాంతి రహిత గురువు భ్రాంతి సహిత గురువు అని రెండు గురువులు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ దిస్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: Now the first one, Brahmi Sahita Guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatunte vaade sadhanam kalustadu gaani phalamunu aashinchinatunte vaadu sadhanam cheyadu.
1: One who aspires for a truth performs sadhana. One who does not aspire does win no truth.
0: Kada lokamulo sadhanam chestu undetunte guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
0: called sadhana gurus. Such
1: people can at best be called sadhana
0: gurus. Bhramti gurus ani kuda cheppavachu.
1: They can also be called bhramti gurus.
0: Yetti bhramtiyu leka brahma tattvamutoni aanandamu anubhavinchetundi guru okka daivantam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యత్వము మనకు కాపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి అస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పారు.
1: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోక.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు?
0: గురువు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆఫ్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం లేనిదిగా అవుతారు.
1: నౌ దీస్ ఆర్ ద వన్స్ హూ హ్యావ్ ఎ బాడీ హూ హ్యావ్ ఎ ఫామ్ అండ్ హూ ఆర్ ఇన్ టర్న్ స్పీకింగ్
0: భక్తాదిష్ట నిరసేర్చే నిమిత్తమై భక్తా పుష్ట ఫల నిశ్చిత నిమిత్తమై వీరు కొన్ని సమయములు ఎందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములు సృష్టించడం లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this రజోగుణ as his chief quality.
0: కొన్నింటిని అటమాత్యేకించిన సమయంలో తమోగుణ స్వరూపించి ఋతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other times, he has this తమోగుణ. And he
0: has the Brahma, Vishnu, Maheshwaru, ఏ ఆకారము ధరించారు? ఏకం సత్ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when, even as you are saying, that there has been only one and only one form, how then? We have three different manifestations there.
0: Kalukane Brahmane Akaramu.
1: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaramu.
1: So Vishnu is Ukara.
0: Maheshwarade Makaramu.
1: And Maheshwara is Makara.
0: E-A-U-U-M. Ee moodu chennetti omkarame vijayasthamaina akaramu.
1: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Karupa yekatyaktu rupadainatvanti yokka bhagavantudu, moodu aakaramulu yandu cheri, ee mumurtulaga velachi, jagatnandu sthitisthilayanam chestutu vastundaru.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Karupane itti divyattamanthini lakshyamnan nuttukoni, Guru Brahma, గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ది గురు అస్ బ్రహ్మ, గురు అస్ విష్ణు, గురు అస్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రము నందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనేది సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these Brahma Sutras, man has to find his goal.
0: Sutriya Maniganayivani, aneka puttamani yandu, aneka manuli yandu, okka puttamu chedinattuga, aneka vidamaitinte rupanamuli yandu, okka daivatvamaitinte brahmatattvamu, sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: Kaluka prati manavattvam kodanu, okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మం అనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ పొజిషన్, ఈ సూత్రం.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ వర్డ్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ నో ట్రేస్
0: కాదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాపూర్ణ ఉదర్శ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతే. ఈ పూర్ణం ఏది అపూర్ణం? దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of
0: income.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: Tomorrow it could
1: diminish and day after it could increase
0: again.
1: But the Paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase. So this state para is that which has no coming and no going.
0: In fact,
1: it also says that which has nothing at all, that is para.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి. ఒకటి వైశాఖ పూర్ణిమ.
1: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi Ashada Purnima.
1: Second is the Ashada Purnima.
0: Moodavadi Shravana Purnima.
1: Third is the Shravana Purnima.
0: Naalugavadi Magha Purnima.
1: The fourth is the Magha Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: We should recognize the further meaning of this word గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనసు.
1: It has been put down words in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
0: Mana hrudayame vishalamaina aakasham.
1: And our heart is like a vast expanse of the sky.
0: Ee hrudayamane aakashamulo mano buddhulaneetunte yokka surya chandradalu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatunte yokka dattamaina meghalu kadustu untayi.
1: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times.
0: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
1: And in such period, we tend to go astray.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: But we should recognize that these dark dense clouds are not permanent.
0: ఇవన్నీ passing clouds.
1: They are after all passing clouds.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: They are around for a while and then they move away.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or agitation.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
1: it is this ignorance which binds man.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance which subjects him to grief and sorrow in this world.
0: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలనను అక్షరం యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
0: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God it is the very basis of everything.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why grief and sorrow come
0: out. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
0: కనుక
1: you don't have any place for it.
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: When you have this love of God and fear of sin, you will become a true man.
0: ఈనాడు మానవత్వమే కోల్పోయినటువంటి యొక్క సవత్సరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living toxic as it were, having forgotten our nature.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయం కాదు.
1: And this heart devoid of compassion and love is no heart at all.
0: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు కాదు.
1: And one who has no place for love and compassion is not a human being.
0: కనుకని మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: So today if man were to further this daya and prema, he would become a true man.
0: మానవుడు మానవుని మార్చలేడు. మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
1: భగవతే just now saying that man cannot change God, but God can change man.
0: అది సరైనటువంటి కాదు.
1: It is not the truth state of affairs.
0: మానవునికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: As much as God is necessary for man, man is necessary for God.
0: மானவுடே லேகபோதே மாதவுடே.
1: Without man in the first place, there is no God.
0: மானவுடு ஏதிக்கா மாதவுடு சிற்றின்சினாடோ, மானவுடு குடனு மாதவுடு ஆரிந்திகா சிற்றின்சினாடே.
1: Just as God has raised given to man to create God.
0: ஈனாடி அவதாரம்ல நீக்குனு மானவுடு நிமித்தமை சிற்றின்சுன்னதே கதா.
1: Like today's avatar has come for the sake of man.
0: பிரகலாதன் யொக்க பக்தி பிரபத்தல சேதனே நரசிம்ம அவதாரங்கா ரூபொந்தினாடு தைவம்.
1: Because of the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha avatar.
0: Ee Narasimha avataram yokka srishtiki Prahladude kada karanam.
1: For this Narasimha avatara stage form and shape, Prahlada is responsible.
0: Manavudu madavuni srishtinchu unnadu.
1: So here you have a case of man.
0: Manavudu cheke kunti yokka prarthana chetanu, janava chetanu, japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down. Kalukane
0: మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాస్ గాడ్ ఇస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాస్థ్యు లేకే ఉపాసరహ నీవారదు ఒక వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తికి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రటెండింగ్ ఇస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఎ డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఎఫల్జెంట్ గాడ్.
0: అజ్ఞానమే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ సుఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టమైనటువంటి వాటి మధ్యలోనే మన సుఖం కోరిన శిబిరం ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఒకటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలి లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్?
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ ఇస్ సెడ్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతోయింతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడదు.
1: బికాస్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్ యాజ్
0: నేచురల్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
0: దిస్ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
0: దిస్ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: పర్పస్ దిస్ పరిరక్షణను
1: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్ముడు కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ డిఫికల్టీ.
0: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
1: సో టూ సచ్ మూమెంట్స్
0: ధైర్యంతో ఎదుర్కొని
1: విశ్వాసంతో
0: సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి.
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ
0: ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: try to set yourself on such a path.
0: இதே மாணவன் யொக்க பிரதானமே புத்தி மார்க்கம்.
1: This is the primary task ahead of man.
0: இலாண்டி దివ్యత్వమైన బుద్ధి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: ది ట్రూ గురు పూర్ణిమ కన్సిస్ట్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
0: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురువు.
1: గురు ఇస్ నాట్ వన్ హూ మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
0: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
1: నౌ హీ కుడ్ బి వన్ హూ హస్ గివెన్ యు మంత్ర.
0: ఈ అంత మార్గదర్శకు సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ సన్
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: without losing sight of the divinity as
0: a whole. Try to

0: give you a mantra.
1: నీవు ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
0: Now he could be one who has given you a mantra.
1: ఈ అంత మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
0: All these people are like the guide post. They cannot be called guru.
1: Guru అనగా గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
0: Because a guru is one who is above these.
1: గురువు పరహితుడైనటువంటి వాడు గురువు.
0: One who has no form.
1: హుకారం అనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
0: One who has the form of this హుకార to dispel the
1: ignorance. గురువుడు ఏదైతే కావాల్సిన అజ్ఞానము నుండి సిద్ధమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిగా వారు పరిహారం
0: చేయగలరు? అది ఇన్సల్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
1: కనుక సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
0: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
1: Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tatmay Sri Gurave Namaha ani aa daivatvamune manamu yadarthamaina guru ga vishnuvistamu. Idi sariyaina sarthaka margam.
0: So the true path consists in you looking upon your guru as Brahma, Vishnu and Maheshwara and knowing in full what this really stands for.
1: కనుక తమ అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
0: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
1: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిష్టముతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
0: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోధ అదే మా గురించి సంతృప్ లేదా ఇన్ ద సేమ్ మ్యాన్ హీ హ్యావ్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
1: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
0: When you have the means, you can also serve another people.
1: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పనులకు ఏమాత్రం వడ్డించగలడు.
0: When he himself is not able to provide for himself, how can he take care of others?
1: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
0: సో do not receive such people as gurus who have this bhranti
1: or delusion. Ante guru vedi jamaine kunte guru.
0: One who does not have this illusion or delusion is true.
1: Ee bhranti tho undinanta varaku nu brahmane manu gurtinchukolem.
0: And one who has this bhranti can never have this brahmanda.
1: Bhranti vadalinappude prabhu manaku sakshatkaristadu.
0: Remove this bhranti, you secure brahmanda.
1: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
0: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాట్ ఈజ్ గాడ్ అండ్ దట్ ఈజ్ యువర్ గురు.
1: నాయన ఈ జగత్ అంటే గురువు విద్యా జగత్తు. దృశ్యములు ఎంతవరకు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్ అంతా సుప్రదృశ్యంగా ఉంటుంటాడు.
0: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్ ద మూమెంట్ యువర్ అవేక్ ఆల్ దీస్ గో దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
1: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రుల లేవు కదా.
0: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
1: Jagatlo undinatundi sarva saukhyalu kuda no jnanavasthiyandi emathamu kanaravulaga.
0: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
1: అది అద్వైత దర్శనం.
0: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
1: అతి అద్వైత దర్శనమే జ్ఞానం.
0: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
1: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
0: సో వీ షుడ్ యాస్ ఫార్ అస్ పాసిబుల్ యాస్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
1: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
0: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
1: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
1: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
1: అడవుల పాలు కానక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో
1: అడవుల పాలు భుజించనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు గో అండ్ ఈట్ ఫుడ్. మనం
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
0: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి కెన్ గెట్ సీ గాడ్.
1: దేవుడనగా మీరు దేశమందు ఉండేది. దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈజ్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విదిన్ యూ.
1: పాపమనగ వేరు పరదేశం ఉండేది. తాను చేదు తనుల తల్లి.
0: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాసులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
0: సేమ్ మ్యానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
1: దైవము తన ఇందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
0: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యూ వెల్.
1: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
0: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ప్రోఫర్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ స్టిల్ బికమ్స్ యువర్ గురు.
1: గురువును మనం బయట వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
1: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
0: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
1: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమో బంధములకు మోక్షములకు ఒక్క మనసే కారణం అని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాగలదు.
0: సో దిస్ మైండ్ విత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండేజ్ హౌ కెన్ ఇట్ ఆల్సో

0: మనకు అధోగతి కావడం తిప్పినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం. ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యు బికమ్ బౌండ్. మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన దృష్టి స్థితిలో చేరిపోతున్నాం. రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్వర్డ్ దెన్ యు రీచ్ అధోగతి. నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హైయర్ లెవెల్? మనం పెంచుకొని బాకీ జీవితంలోనే మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు. వెన్ యూ హ్యావ్ టైట్ టైట్ టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్. ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే. నౌ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి. Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thoughts should be centered on God. This is karma kausala. This is called karma kausala. మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి. వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్రెజర్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
2: సత్నాంతరీతి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువల్.
1: కురు పుణ్యమహోరాత్రం. మనము రాత్రి పగలు కూడా భరోసకాత్మకమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డేన్ అండ్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
1: మర నిత్యమనిత్యత. మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: దెన్ వి షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
1: మొట్టమొదటి సృజన సంసర్గం. దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము అస్సమే వదిలిపెట్టాలి.
0: The first one is, let go instantly, the company of the evil in the
1: world. Run away from evil company.
0: Run away from evil company.
1: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
0: Instantly.
1: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
1: కారణం ఏమనగా, దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
0: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
1: Pirayi kudunu saragiga maripotadu.
0: Even the believer could become a non-believer.
1: Manchu vadu kudunu chettavadiga maripotadu.
0: And the good could become the evil one.
1: Ee chettavadiki sambandham anetundi chaala adhikara swaroopanni dharinchu chestundi.
0: The company of the wicked takes up a very distorted, detestable form.
1: ఈ దుర్భోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దట్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అయితే
1: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
0: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
1: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గారాగంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్.
1: రామునికే ప్రాణం.
0: In Rama was my very life.
1: తన కుమారుణ్ణి నా వదిలి పెట్టి ఉండగలదు కానీ రాముణ్ణి క్షణమైన వద ఉండేటువంటిది కాదు కైక.
0: కైక వాజ్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
1: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
0: ప్రొటెక్టింగ్ హిమ్ యాజ్ హర్ ఓన్ మై బ్రదర్
1: అండ్ నిరంతరం రామునితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటిది కైక.
0: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్ he would take care and follow Rama.
1: Anta prana samananga chustunnatundi ee kaikaku mandara bodhana.
0: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
1: Ee durbodhana chetanu ee chustunnatu chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
0: Once he heard a few words from this evil and wicked mandara, in a trice the heart was full of nectar and love.
1: Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివి అని చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
0: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it and
1: Rāmulu చెప్పినవన్నీ కూడా సాక్షాత్ సత్య స్వరూపాలని విశ్లేషించేటువంటి.
0: She would have this tremendous belief and feeling that whatever Rama says is the truth proper.

0: స్నేహంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్భోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానులు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: జప యు హావ్ దీస్ సాధక హూ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ టూ జపాస్
0: ఉదాహరణకు వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: బట్ ఈవెన్ టు సచ్ పీపుల్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎడ్యుకేషన్ యాంగ్జైటీ అండ్ డిఫికల్టీ.
0: వీటన్నిటి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are our destiny, these are our fate, and this is what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణం. మన దుస్తంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation to please. The reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ హాస్ టు డూ సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చేయటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్ కెన్ నెవర్ గో బ్యాక్
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి.
1: ఈ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటము, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: process.
1: So, if such a person can never call himself a
0: sadhaka.
1: So, the first thing, run away from the evil and the wicked.
0: అంతటితోనే మన యొక్క సాధన శూన్యత్వం కాదే.
1: నా యో సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్
0: భజ సజ్జన సంబంధ.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
0: So, there is a way to do it. So, there is a way to do it.
1: Like one who indulges in selfless activities, certainly we can seek the differences.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మంత్రి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్. కెన్ యూ అటైన్ యూనిటీ అండ్ వాట్?
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్సంగ్. యొక్క హృదయం ఏ రీతిగా ఉంటారంటే కష్టములు ఎందుకు కాని, సుఖములు ఎందుకు కాని, దూషణలు ఎందుకు కాని, భూషణలు ఎందుకు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ ది సజ్జన? హూ ఇస్ ది గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pay to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sajjana.
0: Nirantaramu kudanu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu chesetuvanti variga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruthundaalvar anekuntu varu Tamil desamlo undetuvanti varu.
1: So there was one person, Tiruthundar Alvar, in Tamil Nadu.
0: Okanadu, ayanaku kalayandu, devudu pratyakshamayi, varamunu korukomannadu.
1: It so happened that one night in his dream, God presented himself and gave him a boon. Ask of anything.
0: Atanu, daivatvane koravattu. లేక దైవత్వంలో దీనమయ్యేసిన స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరలేస్తాను.
1: Now if he had wanted, he would have asked God himself, or for the state, then he would have merged with God. But he did not ask for either of these.
0: What did he ask for finally?

0: స్వామి, నేను మీ శాసనాన్ని దాసుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనుకుంటున్నాడు.
0: That I may become a servant of your servant, and that I may do service to your own servant.
1: But today, to call myself a servant, I am ashamed.
0: Tanuku tane bold vechutaru nenu Sai Baba bhaktunni ani cheptuntaru. Nenu Sai Baba bhaktunni ani cheptunte bhaktudu avutada? Appadiki kaadu.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a flag.
0: Ivu tanuku tane titles iddu.
1: Yes, tarinchaladu. Now it's a question of trying to realize all by yourself.
0: Me Ram bhaktudaina, ye Krishna bhaktudaina, Ramu cheppali, naina nee na bhaktu ra ani cheppali.
1: Now either a Ram bhakta or a Krishna bhakta, Rama Krishna said, oh child, you are my devotee.
0: Ante kaani Ramu daggara poi bhaktu, ayya nee ni bhaktu nenu cheppukodaniki taniki adhikaram ekkada undi.
1: Rather than this, he goes to Rama and says, oh Swami, I am your devotee.
0: Ee naadu bhaktulamani cheppukovadam anta kuda kevalam oka vidhamaiti ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: By merely doing bhajan,
0: sevana cheyinta matramana bhaktulu kaaneru.
1: Or by performing seva, it is not
0: because of cheyinta matramana bhaktulu kaaneru.
1: Or by doing japa,
0: dhyanamulo kurchoni cheyinta matramana bhaktulu kaadu.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: Chitta shuddhi kaligina bhaktuduga untadu.
1: When he has this purity of heart, then he is a true bhakta.
0: Kashta sukhamulu enduku kodamu sthirathvanni vahinchinatuvadu vaadu bhaktuduga untadu.
1: One who has this equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: Kashtamulu kundaka sukhamulaku kundaka undetundi samatvanni garinchi undadu.
1: Does not display at the very mention of sorrow, does not get puffed up at the moment of
0: ye kashtamulu vachina idi indulo edo vidhamaitunte naa yokka manchi kosame vachayane kunte yokka vichara bhavanni manam kaligi undali.
1: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come for my own good.
0: Idi nijamaina bhaktula yokka lakshanam.
1: This is a true idea or index to it.
0: Ilanti bhaktulaku manam seva cheyali.
1: First bhakta should in turn be served by others.
0: Indulo vaja sajjana sampadya.
1: So this is what is contained in the second dictum.
0: Guru punya mahoratram, nee oka padalani kaani oka ratrini kaani oka dinamani kaani maraka ee vidhanga nee kaala nirnayam chesukodu. Meeku avakasam ichinappudu kuda manchi karyalalo paalgo.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you're trying to see whether the time is opportune or not,
0: eppudu nee hrudayamlo manchini chintistuva,
1: think always of good.
0: Chetta chintanamu chestiva, తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వికెడ్ అండ్ ఈవిల్, నెక్స్ట్ మూమెంట్ యూ బికమ్
0: నిరంతరము కూడా దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రమైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో దుశ్చింతము చేయటం చేతనే వారి వంశమంతాకము దోషం అయిపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanlaku dushchintanlaku mana hrudayamlo emaatram kodamu avakasam lambhinchadu.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintana manaku aguruthu avutundi.
1: Now even as you think about the others, 10 times that compared to that, you get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగాలి.
1: That's why it's been said, you think about evil fathers.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పౌరుల చెట్టను మనం కోరటం చేతని అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: You will get affected in turn. That's why today you find that you people think bad fathers, they are getting troubles in the
0: family. పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: So all the thoughts about others, let them not be evil.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రము అవకాశం ఇవ్వరాదు.
1: There should be no place for such thoughts in our heart.
0: ఇంకా మన నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది సత్యము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
1: Then we come to the fourth injunction. What is real? What is unreal?
0: దేహము పాంచభౌతికం.
1: This body is one of the five elements.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: It has to decompose one day.
0: దేహి నిరామయుండు.
1: Whereas the one who decides,
0: కలిసింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The one who decides has no form and no question of decay is beyond
0: దేహం అనిత్యము దేహి సత్యం.
1: So this body is unreal, temporary. The one who decides is permanent.
0: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: In this way, try to distinguish between that which is real and unreal.
0: ఈనాడు పూర్తి అందువల్లే మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
1: Man may die likewise, but the human race will not get exterminated.
0: ఇది సజీవమైనటువంటి యొక్క సత్యము, ఈ యొక్క దివ్యత్వము.
1: So this is divinity. That which is permanent, which remains, it is not you. Like this is my arm.
0: ఇది నా తల.
1: This is my head.
0: ఇది నా కడుపు.
1: My stomach.
0: ఇది నా కాళ్ళు.
1: My leg.
0: నేనెవరు?
1: But who am I?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇఫ్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
0: దట్ నా దేహము, నా మనసు, నా పుట్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంద్రియం అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివి.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉన్నట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వేకింగ్
0: స్టేట్ కానీ స్వప్నంలో చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కౌచ్.
0: నేను ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాలు ఆర్ నాట్.
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాలు, ఫ్రమ్ ద బాడీ.
0: ఇంకా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనము దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్
0: అన్నింటికి. సూచన సంసర్గం,
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
0: సుష్టుల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనం నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రేమ్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు సుష్టుల సంగతము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్ దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ విత్ యు.
0: ఇంకా మానవత్వం ఏ విధంగా నీవు?
1: వెన్ యూ ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
0: కనుక మొట్టమొదట నీవు మానవుడిగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్.
0: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు షో దట్ ది పవర్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ విల్ బి యువర్.
0: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మానవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ బికమ్ గాడ్.
0: మానవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తిరుగుతా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సీడ్.
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: బికమ్ సాధక ప్రిఫర్ ఇంజంక్షన్ డిస్టార్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. రణవేపం విభజ
0: సత్యన సమావనం.
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ వర్ల్డ్.
0: గురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్యం అనిశ్చిత.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ రియల్ కాంగ్రియల్.
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. ఈ మహావాక్యముల యొక్క కారణం.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of these four Mahavakya and exceeding the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Karaka, prakriti dvaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్
0: దైవత్వం దైవత్వం దైవత్వం.
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనేది దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము,
1: ఇట్ ఇస్ నాట్ దైవ బట్ దైవము.
0: దివము అనగా దినము అని అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratrim pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratrim pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulaku atheetamainatuvadu vaadu daivamu.
1: One who transcends the limitations of time and space.
0: Kalukani kalaaya namaha kalakalaaya namaha kalatrunaaya namaha kalatheetaaya namaha kalasvarupaaya namaha kalaniyataaya namaha ani kalamulaku inta pradhanamainatuvanti pramanam ichchadu.
1: That's why a lot of importance has been given to time by invoking the name of God as one who is the embodiment of time, one who transcends
0: kala kala prapannanam kala chinna karishyate kalamu bringeyatundi vaadu daivam.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalamu chetam lingapati vaitichivaadu manavudu,
1: whereas man is one who has been swallowed by time.
0: Kal kala kalamuku atheetamainatuvanti oka daivachyanni aashrayinchinappude మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలు అవుతుంది.
1: సో ఇఫ్ యూ సీక్ షెల్టర్ ఇన్ గాడ్, యూ కాన్సెంట్ ఫైన్ గాడ్, యూ కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యూ హావ్.
0: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బారం పట్టరా అన్నాడు.
1: దట్ వైస్ బీన్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఆఫ్ డెత్, సీక్ ద సీట్ ఆఫ్ కోదండ.
0: దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ షెల్టర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: దైవాన్ని గురువుగా భావించి దైవాన్ని గురువుగా మనం విశ్వసించి దైవాత్మని ప్రస్తావించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
1: లెట్ గాడ్ బి యువర్ గురు, సీక్ గాడ్ యాజ్ యువర్ గురు అండ్ లివ్ యువర్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజంక్షన్ లేడ్ డౌన్ బై గాడ్. దిస్ ఇస్ యువర్ సేక్రెడ్ నేచర్. దిస్ ఇస్ ద డివినిటీ దట్ యు హావ్ టు అల్టిమేట్లీ సీక్.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం చేసుకోవాలి.
1: వెనెవర్ వి హావ్ టైం థింక్ ఆఫ్ గాడ్, concentrate on God and sanctify your life.
0: దీని కంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than this.
0: మార్గము.
1: This is the easiest
0: way, రాజ్య మార్గము.
1: And this is the right royal path.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanni yunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema shantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatiki manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyavantulu kuda goppa goppa padavillo ellinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: కానీ వీరందరి వల్ల జగత్తులో ఏమి జరుగుతున్నది?
1: What is that is all happening in this world with these people?
3: వీరి యొక్క కంటిదారులు చూచడానికి వారికి సమయం లేదు.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: వీరి పరిస్థితి ఏమిటి?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తనం చేసినటువంటి వారు లేరు.
1: There are none actually speaking to bother or think about them.
3: ఏ బజార్ నుండి చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: You go to any street, in the name of social work, so many people do it. What is social work in fact?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకములు సుఖములు రెండు కూడాను ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manam samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu,
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo etta puttutaru.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtame emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆర్ మై.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tanu telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: Without this awareness of the self, knowing the rest of the things are useless.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: There are no rains on one hand. What is the fun of sowing seeds?
3: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
1: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
3: ఎందేనియు ఏ పని చేయను ఈ మూడు కూడా చేసినప్పుడే.
1: Anywhere, any task can be fulfilled with the combination of these three.
3: Negative ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: There is a negative, there is positive.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: You will find the flow of current with the existence of these, the positive and the negative. Because the holy matchless God's name within us, God is present in all creatures. The whole universe, cosmos is full of divinity.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకమైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంత ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
3: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim or authority to call ourselves human beings.
3: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
3: కనుక అతని ఎందు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
3: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
3: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ అనే బ్రతికి నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
3: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
3: నేను ఒకడు ఉన్నాను.
1: I am here.
3: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: God is in me.
3: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all living creatures.
3: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
3: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
3: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
3: దైవానికి నామరూపములు లేవు.
1: God is beyond name and form.
3: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
1: Having been born as a human being, one should do certain tasks.
3: సత్కర్మను ఆచరించాలి.
1: One has to go along the path of truth and righteousness.
3: అప్పుడే సదాచారం మనలో బయలుదేరుతుంది.
1: Then only there will be good behavior and good conduct in life.
3: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
3: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ, యు ఆర్ వెరీలీ ది ఆత్మ, ద స్పిరిట్ ఇన్ డీడ్.
3: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
3: దేహం కూడా తప్ప ఎప్పుడు.
1: The body is bound to fall, die someday.
3: Dehi niravayundu.
1: The inveller is immortal.
3: Dehi niravayundu.
1: And is nectarized.
3: Galitimpaka dehi chavu puttukal moha nibandhanalu muddalu levu.
1: The inveller has no insignia like bondage or liberation, birth or end.
3: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
1: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: అంతవరకే జీవితం అనేటువంటి నీరు నిండి ఉంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగిన పరమోస్తుంది ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object you cannot find reflection.
3: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
3: మన ఇంటిలో బావి ఉండాలి.
1: There is a well close to our residence.
3: ఇంటి పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది.
1: And there is a tank with drinking water.
3: పెద్ద చెరువు ఒకటి ఉన్నది.
1: And we have also find the river there.
3: కానీ సముద్రం కూడా ఒకటి ఉన్నది.
1: There is ocean also on the other hand.
3: నదులు కూడా ప్రవహిస్తున్నాయి.
1: And the rivers flow.
3: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
3: కానీ నీ గృహము ప్రవేశించినట్టు నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: But the moment you get into your home, you don't find the reflection of sun.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: Therefore within our body is jiva, the individual soul.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: This all amounts to water.
3: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: The water flows or stagnates.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: In a flowing water, you certainly notice sun.
3: ఒక సూర్యుడు జగత్తులో మనకు ఒక్కొక్కడై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది. మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: There is only one sun. There's nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: Kaabatti prathi manavudu kuda nu pravaham vanti vaade.
1: So every human being is a flow.
3: Kaani ee pravaham anni rakamulaina panulu chesinappudu annintey endu kuda prathibimbam kanipistundi.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాల కూరలు చేయడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఇస్ ఈక్వల్లీ గాడ్.
3: ఎవరితోనో నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడీ, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ద అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: Therefore, you have to consider yourself in every aspect.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయవాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడ్డకు వల్ల ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind. Who are you? I am mind, అంటారు.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind అనుకుంటే ఏమిటిది? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
3: Mind కు ఒక రూపం లేదు.
1: Mind has no form.
3: మనం కోరే కోరికలంతా కూడా మైండ్ గా రూపొందుతుంది.
1: And all desires constitute the mind.
3: కనుక ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకతోని మనకు దూరం అయ్యేటువంటివి.
1: And the desires must leave you at one time or other.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
3: మంకీ మైండ్ కాకూడదు.
1: It should not be monkey mindedness.
3: కనుక నేను మానవుడు.
1: We are human beings.
3: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
3: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
3: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
3: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
3: నీవు చేసినదే.
1: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
3: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వితిన్.
3: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.

0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: Therefore, everyone should respect the self within.
0: Atma vishwasamu nijamainatuvanti okka vishwasamu.
1: The true confidence is that of self-confidence.
0: Kani vigrahala vishwasamu adi tatkalikamainatuvanti.
1: The faith or confidence, the idol, is just temporary.
0: Tirupati poyinappudu aa Venkateshwara Swami antaru.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
0: Venkateshwara Swami na kuladevamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
0: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: Krishnudu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
0: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
0: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
0: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యు షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
0: Matamulanniyu veru margambu okkate.
1: Religions are different, but the destiny goal is one.
0: Gruhachintalannu veru gruhachintalu,
1: and all our thoughts relating to family are different.
0: Kani asalu okkate.
1: But the basic reality of the desire is one and the same.
0: ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okate gaalu.
1: Though religions are different, but the praise of God is one and the same.
0: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu okoru note endu ostundi, okoru note endu bad endu ostundi.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
0: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఈజ్ సేమ్.
0: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent,
0: neevu eppudu kuda no good vaade.
1: You are always good, you are always good.
0: Life emanadi chaala manchidi.
1: Life is very precious.
0: Kaluka daivam manushu rupeenaani manushulane chuchuvaadu manushudu kaadu.
1: Therefore we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: Ee devuni oka peru pettinappudiki, ee devuni oka roopam pettinappudiki andari mohamu ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫార్మ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫార్మ్.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: We should understand the spirit behind it.

0: the motive behind it and sacred thought behind it.
1: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: We should be single minded.
1: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
0: We should never entertain monkey mindedness.
1: నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
0: Being a human being, you should have human qualities.
1: Human mind ఏ ఉండాలి.
0: You should have human mind.
1: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
0: You are a human, but if you are bestial, full of animality, what is the use?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: You should not remain a renunciant even.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: Even renunciant is also a human being.
1: మనిషి ఒక మానవుడే.
0: And normal human being also verily same.
1: దైవము మనిషి రూపమే.
0: So both of them are human in form.
1: దైవము ఎల్లెడలా ఉంటున్నాడు.
0: And God is present in everyone.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: There is no place without God.
1: Charata pali padam tasadrato shirovo sarvata sutiman loke sarvama uttasthiti.
0: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
1: Manam biyani sutichino.
0: And why we just go by our own differences?
1: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
0: And because of this we differ from each other.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
0: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
1: ఆ పొట్టును తీసివేసి
0: వెన్ వన్స్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్
1: మనము ఒక బీమ్ గా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైన పరిపక్వము చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
1: మనము పులిహోర చేస్తాము
0: అండ్ యు మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాం.
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాం.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
0: ఆర్ ఇడ్లీ.
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
1: అన్నము అని ఒక పేరు.
0: వీ హ్యావ్ ద రైస్.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
1: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
0: దో ద రైస్ ఈజ్ సేమ్
1: అదే సంస్కారము.
0: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార
1: మనసును సంస్కరిపం చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
0: We have to polish or refine our mind.
1: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
0: Then only that food which is cooked.
1: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు.
0: Is fit for consumption.
1: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
0: So everything needs processing.
1: సంస్కారం అనగా మార్పు.
0: This samskara means change.
1: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
0: And this change amounts to the process of cooking fit for consumption.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore there is variation in our action, but the object, the material remains the same.
1: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration.
1: ఈ మెటీరియల్ తోనే మనసు మానవుడు చెడిపోతున్నాడు.
0: Man is spoiled because of his material consideration.
1: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
0: Therefore he has to transform his view of life.
1: భగవంతుడు ఇచ్చినవి ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
0: God has given all these things in pure pristine form.
1: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: But you are polluting it because of your own mind.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: It is the mind that is responsible for spoiling all.
1: మైండ్ ని మనం కూలగొట్టితే అంత స్వచ్ఛంగానే ఉంటుంది.
0: When once you annihilate or withdraw the mind, rest of the things will be fine.
1: Premaswarupurara.
0: Embodiments of love.
1: Me ento pavitramaina hrudayude.
0: You are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundali.
0: But however the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiripoyetvantivi.
0: They come and pass on.
1: కానీ ఇది కదిలినప్పుడు సూర్యుడి పైన వచ్చినప్పుడు సూర్యుడు మనకు మరుగుపోతాడు.
0: When once clouds clear, you can see. sun.
1: Moon manaku maru padtadu.
0: And then you will be lay, otherwise
1: hills,
0: you'll be hidden.
1: Hills anta maru padtai.
0: And all the trees will be hidden in the night time.
1: Kani avi meghamulu valla vachinatuve gaani.
0: And these changes are because of clouds.
1: Adi swachasiddhanga kuda roopondinavi kaavu.
0: And they are not natural.
1: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
0: Therefore all our feelings are like clouds.
1: Balyamulanduna palumurutho koodi aatapaatala yendu aikhyamagulu.
0: In childhood one spends the time playing with the friends.
1: ముదివి వచ్చినంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆశపడదు.
0: ఇన్ ఓల్డ్ ఏజ్ వితౌట్ థింకింగ్ కంటెంప్లేటింగ్ ఆన్ గాడ్ వన్ గోస్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ డినైడ్ టు హిమ్.
1: మధ్య వయస్సులో
0: ఇన్ ద మిడిల్ ఏజ్
1: మాయందు పడి
0: అండ్ హీస్ డెల్యూటెడ్
1: నేను యువకుడు అని వర్ణించుకుంటున్నావు.
0: అండ్ హీస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అంతిమ రాగానే
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్
1: అన్నీ అనుభవిస్తుంది కానీ నా శాంతిని అనుభవించలేదు.
0: హీ గోస్ ఆన్ రిగ్రెటింగ్ దట్ హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ బట్ నాట్ పీస్.
1: నిరంతరం కూడా మనిషి అనేటువంటి వాడు బాల్యమైపోయి యవనమైపోయి వృద్ధాక్యమైపోతున్నాడు.
0: దేర్ఫోర్ వీ పాస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ఫన్సీ చైల్డ్హుడ్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
1: కనుక మన వయసు మారుతుండాలి కానీ వస్తువులు మారలేదు.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore we have to change our outlook vision.
1: కానీ దృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: Therefore we don't change our drishti, the vision, but we want to change
1: దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore we should change our outlook.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: Then only you will have correct identification.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: So long there is physical strength and power, you can play and experience in a varied way.
1: కొంత కాలమైనప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: After some time, you find certain change in the senses.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: You know MS Subbalakshmi, a great personality in the field of music.
1: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కంటిన్యూ నీరు గార్చుకుంటూ పండుకుంది.
0: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
1: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
0: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: So long I could sing, all people respected me, honored me.
1: Jagatte nannu gaurinchindi.
0: The whole world honored me.
1: Kaani kantam pothane.
0: The moment I lost the melody.
1: Yavvaru nannu palakarinchadam ledhu.
0: No one at least is talking to me.
1: Kaaranam emiti Swami?
0: What is the reason, Swami?
1: Nee kanthani neeve paadu chesukunnavu annanu.
0: Bhagavan said you have spoiled your own throat.
1: Edi kaani adhigamga manam ipoyoga pettakoddu.
0: We should not use anything in excess.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కానీ జగత్తు మారలేదు.
0: But there is no change in
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండాలి.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we will have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I am a human being.
1: నాకు తిండి తీర్థం ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైన.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు
0: when one has no character
1: ఎన్ని విధమైనటువంటి అవస్థలో పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore this is called sat.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: Sat means existence.
1: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్ ఇన్ నన్ ఎల్స్.
1: కనుకనే మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
0: హిందూస్ ఆల్సో షుడ్ రిపీట్ ద సేమ్.
1: ఐ వాంట్ గాడ్. నేను డివైన్ కావాలి.
0: ఐ షుడ్ బి డివైన్.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: Wine? దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివైన్ కావటం.
0: You are after the wine. In fact, you are divine.
1: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితం అంతా రామాయణంగా ఉండాలి.
0: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
1: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
0: And then he'll have Krishna's picture in his place.
1: చూడండి ఒక్కొక్క సీన్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
0: One devotee went on worshipping Shiva.
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరము చెప్పేటువంటి.
0: In the process of worshipping Lord Shiva, he went on repeating his name, Om Namah Shivaya.
1: Kani konta kalamunaku aa shivudu thanaku em meeru cheyaledu.
0: He could notice that he was not benefited by Lord Shiva.
1: Pechadu aa shivudu photo billo pettesadu ramudu photo pettukunnadu.
0: He got up and removed Shiva's photo kept in the almirah and he kept the Rama's picture in that place.
1: Ramulu pooja chesinappudu kuda konta kalam shantiga unnadi tarvata ashati bayaledu.
0: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping
1: Rama.
0: So he removed Rama's picture, kept it in the same almirah.
1: And
0: then he went to his guru and said, this Rama has not done anything to me, Swami. And guru said, you worship Krishna. He kept Krishna's picture.
1: నిరంతరం కూడాను గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: త్రూ అవుట్ ద డే హీ వెంట్ ఆన్ చాంటింగ్ సింగింగ్ ద గ్లోరీ గోపాలకృష్ణ గోపాలకృష్ణ.
1: మరి కొన్ని దినములకంతా కూడాను అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
0: ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ హీ వాజ్ నాట్ పీస్ఫుల్ హీ రిమూవ్డ్ కృష్ణాస్ పిక్చర్ ఆల్సో కెప్ట్ ఇట్ ఇన్ ద అల్మైరా.
1: మరి ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
0: ఏ లేడీ కేమ్ టు హిమ్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: అయ్యా నీవి పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫార్మ్స్?
1: దేవి పూజ చేయమన్నాడు.
0: బెటర్ యూ వర్షిప్ గాడెస్ నౌ.
1: గాడెస్ గాడెస్ సన్ అయినప్పుడు ఆ ఫోటో పెట్టింది.
0: దెన్ హీ హాస్ ఇన్స్టాల్డ్ ద పిక్చర్ ఆఫ్ గాడెస్ దిస్ టైమ్.
1: మొదటి దినము పూజ చేస్తూ వచ్చింది.
0: ఫస్ట్ టైం షీ స్టార్టెడ్ వర్షిపింగ్.
1: ఆ వర్షిప్ చేసినప్పుడు పూజత్తును పెట్టింది.
0: అండ్ దెన్ షీ కెప్ ఇన్సిస్టింగ్ దేర్.
1: అప్పుడు ఆ పూజత్తును పొగ అంతా కూడా బీరవు వైపున వెళుతూ ఉండాలి.
0: ఆల్ దిస్ ఫ్లేవర్ ఇన్ ద పెర్ఫ్యూమ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ అల్మైరా.
1: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకరు తీసుకుంటున్నారా?
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: then devi manifested there.
1: Pichi manavuda,
0: oh madcap,
1: idi ani bhakti,
0: is this the devotion?
1: Konni dinalu ramulu poojinchavu, konni dinalu shivuni poojinchavu, konni dinalu krishnanu poojinchavu, nannu ee naadu poojistunnavu, nannu ee naadu tirigi veeralo pettaru.
0: For a couple of days you worshiped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshiping me, tomorrow you may not. Where is the guarantee?
1: Kalu naagati em avutundo?
0: Therefore, I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ వర్షిప్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉన్నది.
0: దెర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వి షుడ్ హావ్ ఓన్లీ వన్ గాడ్.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ఆల్ వరల్డ్లీ లైఫ్.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: ఐ కెన్ చేంజ్.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: ఈవెన్ ఇఫ్ యు గో ఫర్ అడాప్షన్ దట్ చేంజ్ ఇస్ జస్ట్ ఎ చేంజ్.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: దెర్ఫోర్ ఇట్స్ ద మదర్ హూ టాట్ యూ దిస్ డివోషన్.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: సమ్ డినై గాడ్.
1: ఏదో ఒక ఓంకులను పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
0: దే గో ఆన్ రిపీట్ దే గో బై ది సౌండ్ ఓంకార.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: దిస్ ఓంకార ద ప్రైమల్ సౌండ్ హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? అనేంత వరకు ఉంటుంది.
0: అండ్ యూ సర్టన్ లిసన్ టు ద సౌండ్ సో లాంగ్ యూ స్పీక్ ఇట్ అవుట్
1: ఓం. ఈనాడు ఓం అనేటువంటి ఒక శబ్దమును అభివృద్ధిగా చూడే.
0: That moment when you go on speaking it out loud,
1: అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు.
0: అండ్ దట్ విల్ నాట్ రిమైన్ పర్మనెంట్.
1: నీ హృదయం లోపల పవిత్రమైనటువంటి ఇది భావములు అభివృద్ధి కావాలి.
0: సీక్రెట్ థాట్స్ టు డెవలప్ విత్ ఇన్ యూ.
1: ఆ పవిత్రమైన భావములు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: వెన్ వన్స్ యు హావ్ సీక్రెట్ థాట్స్ యు ఆర్ సీక్రెట్ దెన్.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ చేంజ్ ద నేమ్ దట్ యు ఆర్ కమిటెడ్ టు.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: వితౌట్ చేంజింగ్ యువర్ మైండ్,
1: మనసు కూడాను ఒక కల్పితమైనటువంటిది.
0: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
0: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
1: ఆ మనసును ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: వెన్ వన్స్ యూఆర్ స్టడీ,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యూఆర్ బౌండ్ టు బి గుడ్.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యూ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
1: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
0: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
1: థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
1: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
0: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no other dharma beyond satya, the truth.
1: దీనికి సత్యమే ఆధారము.
0: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ.
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: You are verily the very manifestation of Atma.
1: దానికి రూపమే లేదు.
0: And Atma has no form.
1: పంచభౌతికము దేహం దుర్బలము. కాయమే దుర్బలము.
0: The bodies of senses is bound to fall at one time or other.
1: గర్తింపక దానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
1: కనుక నీవు రామయుడు.
0: You are immortal.
1: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: And you do not have any kind of prints or marks like beginning nor the end.
1: లేనప్పుడు నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain immortal.
1: చింతలేని వాడిగా ఉంటావు.
0: And then only you will be ideal to the rest of the world.
1: చింత ఏ మాత్రమూ ఉండకూడదు.
0: Don't worry for anything.
1: ఇప్పుడు మీరు దేనికి దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ ది క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను. అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: Today you are in very high position.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: You'll continue to remain in position until you retire.
1: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
1: దేనిని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
1: ప్రేమ అంతర్వాహిని.
0: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
1: సత్యము బహిర్వాహిని.
0: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెన్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: Evvarini chusinappudi varanta bhagavata chusindi.
0: Whomsoever you meet, understand that he is divine.
1: Aa vidhame yokka sarvudu yendu prema pichukoni premanu ichukoni manu satyamto jeevinchali.
0: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
0: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth. Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love. You all have assembled here for Bhagavan only. If you practice Bhagavan's teaching, that will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy. Therefore, don't make your love physical or worldly. So make your love divine, the divine love.
1: Radha, Radha ante evaru?
0: Radha, who is Radha?
1: Dhara, amine Radha.
0: Radha, Dhara, that incessant flow, continuous.
1: Dhara anta kuda kevalamu Bhagavantuni paine pettindi.
0: Dhara, the earth should be full of God's name.
1: Kani tana aadabidda paallo visham kalpinchinappudiki.
0: When she was poisoned,
1: అది కూడా భగవంతునికి అర్పితం చేసింది.
0: She offered that poison also to God.
1: అప్పుడే ఆ విషయం అంతా కూడాను దేవుడు తీసుకున్నాడు.
0: And God received all the poison offered to him.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: When it is free from poison, Radha could take that pure milk.
1: కనుక రాధా అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R అంటే
0: R means
1: Radha.
0: Radha.
1: A ante
0: A means
1: Adharamu.
0: Adhara, basis.
1: D ante
0: D.
1: Dear, anila prema.
0: Dear, so close, love. The
1: virtue. Previstundali.
0: Respectful nature towards the Prakriti and God.
1: Kanuka amiku nijamu puramu emetham teliyadu.
0: And she doesn't know whatsoever other than worshipful spirit.
1: Amiku Krishnudu okkadu matrame telusu.
0: And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today.
1: Liberation.
0: How do you expect to be liberated? When once you are here, follow divine life, you will attain liberation. Embodiments of love. Bhagavan has spoken a lot of things to you. Perhaps you are put to strain. Bhagavan wants to conclude his divine discourse. Consider always whatever you speak. Whatever you do, it's all God's word, God's work only. That divine feeling will make Swami extremely happy. Bhagavan blesses you all. So many people are assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: మీరందరూ కూడాను లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ విల్ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
1: హ్యాపీ లైఫ్,
0: హ్యాపీ లైఫ్.

0: joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Anuragamu, prema, rendu, anyonyasramai, avinabhava sambandhamai, okkatigane nirupinchuchunnavi.
0: Anuragam, attachment and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagattunandu maralchinappudu deenini anuragamu ani, ee manassuni daivam paina maralchinappudu దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love alone can match love.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kani vaakutu kani nirupinchutaku saadhyam kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedam deenini adek vidhamulaga varninchi.
0: That is why
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద వాల్యూ ఆఫ్ లవ్ యాజ్ సచ్ అండ్ సచ్.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా, అమరత్వమైనటువంటి రీతిగా, అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఈస్ ది నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే, ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కానీ అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ వుడ్ టేస్ట్ టేస్ట్లెస్ బిఫోర్ లవ్.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు ఎందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని,
0: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్, థింగ్ సచ్ అస్ జప అండ్ తప,
1: యజ్ఞ యాగాది క్రతువులనేటువంటి యొక్క చర్యలు కాని,
0: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్, యజ్ఞ అండ్ యాగ,
1: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
0: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
1: దీనిని కొనలేరు.
0: దీస్ థింగ్స్ కెన్ నెవర్ బై యూ.
1: యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడాను కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేదు.
0: Whether it is yajna, yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
1: ఎంత అధికంగా మనము భగవంతుని ప్రేమింతుమో అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
0: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
1: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందము కూడాను తరిగి క్షీణిస్తుంది.
0: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, ద జాయ్ ఆల్సో గెట్స్ డిక్లైన్ ఇన్ హిమ్.
1: పిచ్చి కుక్క కరిచినటువంటి వాడికి ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయని లోకవాడుక.
0: దేర్ ఇస్ ఎ సేయింగ్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ బిటెన్ బై ఎ మ్యాడ్ డాగ్, he can see mad dogs all around wherever he looks to or turns to.
1: Ade vidamugane bhagavantuni preminchinatundi vaniki sarvatra bhagavantude kanipistuntadu.
0: In the same way, a true lover of God can find God wherever he turns.
1: Kanuka manavuni yokka manasu, manavuni yokka hrudayamu premamayam kavali.
0: That is why it is necessary to transform man's mind and heart విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: స్వార్థము అహంకారంతో కూడిన హృదయాలలో ఈ ప్రేమ ప్రవేశించలేదు.
0: లవ్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: కనుక తనను తాను మరచి, తన తత్వాన్ని తాను మరచి భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి యొక్క తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సెస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణములు ఎందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువురు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కోఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులులను కూడాను ప్రేమమయం కావించింది.
0: Through love, even wild animals were filled with love.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ హెస్ లాస్ట్ సచ్ సీక్రెట్ లవ్. హీఈస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్. దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ అన్ ఎనిమల్ లైక్ ఎ టైగర్.
1: మీరు నిత్యము చూస్తుంటారు
0: కోఎగ్జిస్టెన్స్,
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులులను కూడాను ప్రేమమయం కావించింది.
0: Through love, even wild animals

0: నిత్యము చూస్తుంటారు పేపర్ నిండు.
1: యు వుడ్ బి రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే.
0: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
1: యు రీడ్ దట్ ఫోర్ టైగర్స్ వర్ కిల్డ్ ఇన్ సిలోన్. హూ ఆర్ దీస్ టైగర్స్? ఇట్ ఈస్ ది వెరీ మెన్ హూ హావ్ బికమ్ ది టైగర్స్.
0: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్, వేర్ యాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
1: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
0: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
1: ది మైండ్స్ ఆఫ్ దోస్ ఏన్షియంట్ డేస్ ది పీపుల్ వాజ్ వెరీ వెరీ బ్రాడ్.
0: చాలా సరళమైనటువంటిది.
1: ఇట్ వాజ్ వెరీ సింపుల్.
0: ఈ యొక్క ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
0: ఏ విధంగా అనగా ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: యు మే ఆస్క్ హౌ? Through love itself, in order to accomplish certain things, harsh words may have to be used.
0: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
1: It may become necessary to give harsh punishment also.
0: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవి.
1: Whether it is the punishment or the words, they are full of love.
0: వర్షము కురుస్తుంది.
1: It rains.
0: ఇది జలమయమే.
1: It is full of water.
0: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
1: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
0: కనుక వర్షము వడగళ్ళు ఒకే జలమయమైనటువంటివి.
1: It is true that both water and hailstorm may come together.
0: అది ప్రేమ కాని కఠినమైన శిక్ష కాని ఇవి రెండు కూడాను ప్రేమతో కూడినటువంటివి.
1: Similar is love and punishment. Both are filled with love.
0: కానీ ఒక్కొక్క సమయంలో భక్తులు కూడాను అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
1: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
0: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamulu Balarama Krishnudu ani gurtinchi varani ee rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
1: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
0: ఎన్ని పన్నాగములు పండినప్పటికీ బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస, హి వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ బలరామ ఆర్ కృష్ణ.
0: ఏదో ఒక యాగము అనేటువంటి పేరు చేత అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుని తీసుకుని రామని ఆజ్ఞాపించాడు.
1: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర to bring Balarama and Krishna in the name of a sacrifice.
0: Akrurudu chala sarala hrudayudu.
1: Akrura is a very pure hearted atanu
0: parama bhaktudu.
1: He is a great devotee.
0: Kani atanu Balarama Krishnanu teeskonu povatamu ishtamu lekapoyinappatikini prabhu aatmanu paripalinchaka tappadu.
1: He did not have a heart to take Balarama and Krishna knowing fully well the consequences. But he had to obey the command of his master.
0: He akrurudu repalla cheri ee vaartanu devaki vasudevulaku nanda yashodalaku తెలిపి

0: బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
1: అక్రూర రీతి రేపల్లే మెట్ దేవకి వసుదేవ యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
0: ఈ వార్త గోపికలకు తెలిసింది.
1: గోపికాస్ కేమ్ టు నో ఆఫ్ దిస్ న్యూస్.
0: అందరూ యశోద ఇంటి ముందు చేరి
1: ఆల్ ఆఫ్ దెమ్ అసెంబ్ల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ యశోద.
0: ఈ వచ్చిన క్రూరుడెవరు అన్నారు.
1: హూ ఇస్ దిస్ క్రూర, దిస్ క్రూయల్ పర్సన్ హూ హస్ కమ్.
0: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
1: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈస్ గివన్ ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈస్ గివన్ బట్ యాక్చువల్లీ
0: క్రూరుడి చేతి లోపల మా బలరామకృష్ణుడు పెట్టటమా.
1: కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్.
0: కానీ ఇతనితో మనకే పని.
1: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్.
0: బలరామకృష్ణుడు ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేఖల వారు ఋషి చల్పారు.
1: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
0: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
1: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
0: కనుక వచ్చిన పని కొనసాగాలి.
1: వర్క్ ఫర్ విచ్ దే హావ్ కమ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్.
0: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
1: దేర్ఫోర్ దే డిడ్ నాట్ హీడ్ ది ప్రేయర్స్ ఆఫ్ గోపికాస్.
0: రథం ఎక్కారు.
1: దే గాట్ ఇన్ టు ది చారియట్.
0: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
1: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
0: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుని చెవులు పడవు.
1: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
0: ఇంకా వినయ విధేయతతో ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: గుర్రముల ముందు చేరారు.
1: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రేయర్ స్వామి షోస్ కంపాషన్, టేక్ కేర్ ఆఫ్ అస్, వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ అ మోమెంట్. ఈజ్ ఇట్ యువర్ లీలా? వై ఆర్ యూ డూయింగ్ దిస్? వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్? ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్. అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి, వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ, యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ. Shows compassion.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఈస్ ఎ బుష్, ఇట్ ఈస్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్, ఇట్ ఈస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్, దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయం కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulagaane bhavistu unnaru.
1: They considered everything as living beings.
0: Parigattaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: Bhaktul yokka bhavamunaku, ee matramurti yokka bhavamunaku, chala vityasam untundi.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదరు నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావముని ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and gave us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరి.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Ruchambu vai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద సేమ్.

0: அர்ஹுடகுனு.
1: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
0: Prema ane padamu chala chinnadi.
1: The word love is a very small little word.
0: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
1: It consists of only two letters.
0: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshaya jagatanta kodanu imidi untunnadi.
1: In this word made up of two letters, the entire cosmos is found in it.
0: Kani duradrishtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
1: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
0: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatvanti anantamainatvanti amaramainatvanti ఈ ప్రేమ తత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్, సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్, విచ్ ఇస్ ఇన్ఫినిట్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెక్ట్రైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ to man on earth, love takes a human form.
0: Kevalamu dharmamu nyayamu satyamu aneetvanti yokka margamunu pravesha petti manavunu sariyainatundi sthitilo pette nimittamai vastunnadani aneka grandhamulu bodhisthuntayi.
1: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
1: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైచియస్నెస్, ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
0: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైచియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్, ఆల్ సచ్ రైచియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ ఇట్?
0: ప్రేమ లేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యూ గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలం ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఇస్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ద టైమ్ అండ్ ద ప్లేస్
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: అందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యు నో,
0: చక్కెరతో చేసిన పాకమును,
1: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్,
0: ఒకటి నెమలిగా ఒకటి పచ్చిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ పీకాక్ or a
0: bird,
1: or a bird,
0: dog,
1: dog, fox, etc. And it is sold to children.
0: Kani, ivanni cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillalu yokka abhiruchini puraskarinchukoni.
1: In tune with the tastes of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: ఒకరికి నక్క ఇష్టంగా ఉంటాడు.
1: Another fox.
0: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు.
1: Third one a tiger.
0: ఇంకోటి పక్షి ఇష్టంగా ఉంటాడు. ఒకరికి హంస ఇష్టంగా ఉంటాడు.
1: This one is a hamsa.
0: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
1: Depending upon their taste, each one can have the choice.
0: కానీ అన్నిటి యందు ఉన్నది చక్కెర ఒక్కటే.
1: But in all of them, what is common is sugar.
0: అదే రీతిగా కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనం, కలియుగ నామస్మరణ ఈ నాలుగు యుగములకు ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్
0: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: అమంగ్ ఆల్ దీస్ థింగ్స్ you find one thing common and that is love.
0: Adhe vidhamugane navavida bhaktulu endu kudanu unnadi prema okkate.
1: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు యందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వములు మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ అండ్ ఆల్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: సచ్ వాజ్ ద ఫెయిత్ ఆఫ్ ధర్మజ, ద ఎల్డెస్ట్ ఆఫ్ పాండవాస్.
0: కారణములలో జీవించినప్పుడు,
1: వెన్ హీ వాజ్ లివింగ్ ఇన్ ఫారెస్ట్,
0: రారాజుగా పాలించినప్పుడు,
1: వెన్ హీ వాజ్ రూలింగ్ యాజ్ ది ఎంపరర్,
0: ద్రౌపదిని పరాభవం గావించినప్పుడు,
1: వెన్ ద్రౌపది వాజ్ డిస్రోబ్డ్,
0: అభిమన్యుని ప్రాణము తీసినప్పుడు,
1: వెన్ అభిమన్యు వాజ్ కిల్డ్,
0: ఉప పాండవుల గొంతులు కోసినప్పుడు,
1: వెన్ ఉప పాండవాస్ వర్ కిల్డ్.
0: అన్ని స్థితులు ఎందుకు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హిస్ మైండ్ వాజ్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందుకు కూడాను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ విచ్ వాజ్ రిమెంబర్డ్ ఎక్సెప్టింగ్ కృష్ణ.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కానీ,
1: వెన్ హీ వాజ్ ఎన్ ఎంపరర్ హీ వాజ్ నాట్ ఓవర్ జాయిడ్.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందుకు కూడాను ఓడిపోతున్నాను కానీ,
1: ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్ వెన్ హీ వాజ్ డిఫీటెడ్
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుని ఎందుకు కాను రాలేదు.
1: దేర్ వాజ్ నథింగ్ లైక్ ఎయిదర్ బ్లోటింగ్ ఆర్ సింకింగ్.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి ఏజ్, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దోస్ లోలీ వన్స్ అండ్ మీన్ పీపుల్ హూ ప్రైజ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ హూ క్రిటిసైజ్ అండ్ కండెమ్ గాడ్ వెన్ దే హావ్ టు సఫర్ అన్ అకౌంట్ ఆఫ్ దేర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సుఖమునకు దుఃఖమునకు సమత్వాన్ని భావించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ లవ్ విచ్ గివ్స్ అస్ ఈక్వాలిటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: సర్వులు ఎందు ఉండినటువంటి సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: దీనికి ఒక చక్కని ఉపమానం,
1: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన దేహం ఉన్నది.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: Pallu tanakante vereinadi kaadu kada.
1: Tooth is not different from you.
0: Aa pallu nappi taane anubhavistunnadu.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: Kaaru nopposti ayyo paapam kaaru baadapadutundadi ani evarina dalayajanustada.
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: aa kaaru tanade?
1: That leg is also he.
0: Adhe vidhamgane ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: యు షుడ్ కన్సిడర్ ఇన్ ద సేమ్ వే విత్ రెఫరెన్స్ టు ద కాస్మోస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఎనీ పర్సన్ హ్యాపెన్స్ టు వన్, వాట్ ఎవర్ హెల్ప్ యూ ఎక్స్టెండ్ యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ హార్మ్ యూ డూ టు ఎనీ వన్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. దిస్ మస్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్సోఎవర్ వన్స్ యు రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించడమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికి, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ because he has been able to face all the difficulties and problems boldly.
0: Prahladu tandri ayinatundi Hiranyakashipudu enni himsalu pettinappatikini enni baadalu kaliginchinappatikini kattagalapatiki aa Prahladu yokka bhakti prapattulu loka vyapti gaavichindi.
1: The devotion, the exemplary devotion of Prahlada spread to the entire world because he was given all sorts of troubles by his own father in the path of devotion.
0: Kani kali prabhavam cheta
1: an account of the impact of kali
0: kashtamulu kaluga kudadu,
1: there should not be any difficulty,
0: kalu kadapa daata kudadu,
1: one should not even cross the threshold of the house,
0: kaasu ka kudadu,
1: one should not spend even a penny,
0: kaivalya utti odilo padali,
1: divinity should drop down into the lap of people.
0: Idi ye vidhanga vachi padindo aa vidhangane pothu.
1: It will also disappear in the same way as it dropped down.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరియైనటువంటి బలమును అందిస్తుంది.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and give you joy.
0: స్వామి మాకు ఎట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: ఇది సరియైన ప్రార్థనే కాదు.
1: It's not a good prayer at all.
0: రావాలి కష్టాలు,
1: we should get difficulties,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: we should face them,
0: దాన్ని జయించాలి,
1: we should conquer,
0: దాన్ని సాధించాలి,
1: we should achieve things,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: After achieving all these things we should get face to face God.
0: పిలచి అడుగు చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: Pippi gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it.
0: Sanara pidi cheta sagamai povunu aapaina varayichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎన్ యాడెడ్ వాల్యూ and gets added
2: splendor.
1: Without cuttings, a diamond will never get
2: its value.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out of it. We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: అదే రసో వై సహా, ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః, ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: Kanuka joint daggariki vachetappudu kanupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
2: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
2: Kanuka shariram anetuvanti cherakunandu
1: in the body
2: కష్టములు, నష్టములు, దుఃఖములు గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
2: డిఫికల్టీ. రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: We have faith in love.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలి? ఇదే అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: What doubt people get is this: how to develop such sacred love in which we have great faith?
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: Everyone says we want to develop more and more day after day.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one రాయల్ పాత్.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: యూఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యూ బిలీవ్ ఇన్,
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లైనింగ్.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
2: Enta manchi jati o mokkaina naatinappudu neere poyikapothe adi abhiruddhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
2: Kanuka ee prema aneetvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
2: ee prema janamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love grows.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
2: కానీ ఈనాటి మానవుడు,
1: but today,
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉన్నటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే,
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యం చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్ బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్, వై షుడ్ యు కమిట్ ఎ సిన్?
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of sinful action,
2: punya phalamunu aashinchinatundi vaadu punya karyamulu aacharinchali.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: Adi aacharinchinappudu ee punya phalamunu manaku labhyam kaadu.
1: If you perform good action,
2: adhe vidhamugane bhagavantuni prema perigali perigali anukunnappudu aa prema tattvam nityamunu abhiruddhiga opula aacharanalo pettali.
1: If you want love for God to grow, you have to practice that.
2: Nitya acharanalo pettaka prema ee reethiga abhiruddhi gaanchutundi.
1: Without practicing in your day to day life, how can you develop love?
2: Manavudu aneetuvanti padamunaku artham emtante vishwasamu kalavaadu ani artham, nammakam kalavaadu.
1: The correct meaning of manavudu, man, is the one who has full faith.
2: Nammina daarani aacharinchinappudu ee nammakam abhiruddhi avutundi.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danini aacharanalo pettakapovatam chethane nammika cheeninchi pothundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatundi mantramula paina yantramula paina ee swaroopam paina mana manasu prasaristhu pothundadi.
1: You are directing your mind to external things like mantras and japa, etc.
2: Oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu okanoka samayamlo maru veshamu dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnamunu acharistunnadu.
1: He found one old man performing yagna.
2: Kani enta kaalam nunchi chestunnado emito prakkane ee yagnam yokka dhooli anega bhasmamu oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred ash
2: guttaluga untundadi yagnam yokka bhasmam.
1: The dust and the sacred ash collected became big mountains.
2: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
2: స్వామి, ఏమి మీరు చేసినట్టున్న పని అన్నాడు.
1: హి అడ్రెస్డ్ ది బ్రాహ్మిన్, స్వామి, వాట్ ఆర్ యూ డూయింగ్?
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నా నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లైడ్, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ are the result of 60 years of yagna.
2: Aro vadi samvatsaram nunchi kudanu inta kadinamainatundi yagnamunu kshanamaina nenu manakunda aacharistunnanu.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment, for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu chudalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Adani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far, far removed from the grace.
2: Ani baadha paddadu.
1: He was extremely pained.
2: Ee baadha paduchunnatundi panditini yokka hrudayam cheta Vikramaditya hrudayam karigindi.
1: Vikramaditya melted at the trouble which this brahmin was taking for yagna.
2: Kurchunnadu Vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనల్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞ పురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెజెన్స్ ఆఫ్ యజ్ఞ పురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞ పురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: యాక్షన్స్? భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హి డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ది సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుతున్నాను అని కత్తి తీశాడు హృదయపూర్వకంగా.
1: హీ డ్రూ ది స్వోర్డ్ అవుట్. హీ వాంటెడ్ టు కట్ హిజ్ ఓన్ థ్రోట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్. దిస్ హీ డిడ్ హోల్ హార్టెడ్లీ.
2: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఇమ్మీడియట్లీ దేర్ అపియర్ యజ్ఞపురుషుడు
2: కత్తిని లాక్కున్నాడు.
1: He took away this sword from the hand of Vikramaditya.
2: Vikramaditya, idi sahasamu kani sadhana kaadu annadu.
1: Oh Vikramaditya, this is a type of adventure but not a sadhana.
2: Nenu ekkada unnanu?
1: Where am I?
2: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపును సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపును సాక్షాత్కరించమని కోరుకుంటుండేది ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ వైల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానర?
2: కనుక నేను నీలోనే ఉంటున్నాను.
1: ఐఎమ్ విత్ ఇన్ యూ.
2: ఇది కేవలం రాజసిక ఒక సాహసమే కాని సాధన కాదు అన్నాడు.
1: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
2: ఈ విధమైనటువంటి సాహసాలకు భక్తుడు పూనుకోరాదు.
1: A devotee should never venture to such kind of adventures.
2: నన్ను పొందదగటము మార్గానికి ప్రేమ మార్గమే కాని ఈ సాహసం కాదన్నాడు.
1: To attain me the right royal path is the path of love, not this kind of
2: adventure. ఏది చూచినా అంత దైవమయంగా నీవు చెయ్యాలి.
1: Whatever you see, whatever you do,
2: work will be transformed into worship.
1: Then only work will be transformed into worship.
2: Kani ee yokka brahmanudu 60 samvatsaram nunchi chestunnadu.
1: This brahmin is doing yagna for the past 60 years.
2: Kani aa brahmanudu uchcharincheetundi mantramula paina sariyenitundi artham teliyakunda aa yokka padamullo maatrame ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: He does not know the correct meaning of the words which he is uttering and he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
2: మనసు మంత్రం పైన ఆశ నా పైన పెట్టుకుంటే ఎలా వస్తుంది?
1: If you keep your mind on mantra and if you desire to obtain me,
2: పురాణం అనుశాస్తో అనీయాంశ్య సర్వస్య దాదారం చింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
2: అదే త్రికరణ శుద్ధి. మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: That is the purity of Trikaranas, unifying thought, word and deed.
2: Inni cheyadaniki vaaniki shakti lekapoyinappudu,
1: if he does not have the capacity to do this,
2: naa agnini sirasa vahinchu,
1: let him follow my command.
2: Idi chey annappudu chey.
1: When I ask you to do it, do it.
2: Idi etla chesedi aneetundi sandehaniki avakasam ivvadu.
1: You should not entertain any doubt. How can I do this?
2: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమ్మీడియట్లీ షుడ్ డూ ఇట్.
2: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
3: యూ జస్ట్ హర్డ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

கோர்க்கல் அதிமித்ரொக்கி கூறு மேலும் லேது பூர்ண சுகமும்

కుండెలదరు నట్టి గొప్ప సంపద లేల కోర్కెలది మీ త్రొక్కు కూలి మేలు.

ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: passing on the rich cultural heritage and offering teachings.
1: ఈ ఉపనిషత్తు యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: The message of Upanishads is immortal, permanent, eternal.
1: రసోవై సహ భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చిన ఉపనిషత్తు.
0: Upanishads declared, God is rasa, the essence of all.
1: రసమనగా పానకములోని చక్కెర వలె సర్వ అణుమునందు కూడాను సర్వ కణమునందు కూడాను చేరి ఉంటుంది.
0: Just as you find sugar in syrup, you find the divinity in every atom, in every cell.
1: పాలలోని వెన్న వలె ప్రతి కణమునందు కూడాను ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: Just as you find butter all over the milk, you find the essence, the divinity, being present in every cell and in every atom of this universe.
1: కాని ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: But this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: భగవంతుని యొక్క ఉనికి ఎవరును అర్థం చేసుకునలేరు.
0: God's existence cannot be understood by all.
1: భగవంతుని యొక్క రహస్యమును ఎవరు కూడాను చాటుకోలేరు.
0: The secrets of God cannot be known, cannot be comprehended, nor shared.
1: గుడ్డులోని పిట్టవలే గుడ్డులోని పిట్టవలే
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ది బర్డ్ విద్ ఇన్ ఎన్ ఎగ్
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ యూ డైరెక్ట్లీ మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ ఆర్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్.
1: చెరకలోని తీపు వలె
0: జస్ట్ ఎ స్వీట్నెస్ విద్ ఇన్ ది షుగర్ కేన్
1: మెరపలోని కారం వలె
0: జస్ట్ ఎస్ యు ఫైండ్ ది హాట్ స్టఫ్ విద్ ఇన్ దిస్ చిల్లీ
1: నిమ్మలోని పులుపు వలె
0: జస్ట్ ఎస్ ఫైండ్ ఆస్ట్రింజెంట్ టేస్ట్ విద్ ఇన్ ద లైమ్
1: పువ్వులోని వాసన వలె
0: యాజ్ అరోమా ఇన్ ఎ ఫ్లవర్
1: భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది.
0: ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివైన్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు.
0: No engineer would be able to.
1: ఏ సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు.
0: నో సైంటిస్ట్ కెన్ అండర్స్టాండ్.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: దే ఆర్ ఆల్ ది ప్రూఫ్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: ద డైరెక్ట్ ఎవిడెన్సెస్ కన్వే message to mankind.
1: Kani manavudu kuttinchukunnataku tagina krushi cheyatam ledu.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: మ్యాన్ పాసెస్ త్రూ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: బట్ ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఆల్ హిస్ యాక్టివిటీ బిట్వీన్ టైమ్ ఆఫ్ బర్త్ టిల్ డెత్ ఆర్ ఆఫ్ హిస్ ఓన్ మేకింగ్ క్రియేషన్.
1: కానీ ఇవి తనకు తాను కల్పించుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ ఆన్ యువర్ ఓన్.
1: తన తత్వాన్నే తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించున్నది, చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని కదిలించున్నది, ఉప్పొంగింప చేయున్నది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: Ityadi divya tattvanni prati vyakti kudanu gurtinchutaku tagina krushi cheyali.
0: Such a divinity must be investigated by every individual.
1: Kani ee naati manavudu edi gurtinchinappatikini భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నట్టుకు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్.
1: ఒక కంప్యూటర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, లేక ఒక టెలివిజన్ కానీ, లేక ఒక టెలిఫోన్ కానీ ఇత్యాది విషయములను గుర్తించుటకు కావలసినంత కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ స్పెండ్ and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: Kanukane ee yokka upanishattulu anni kudunu motta modata ninnu neevu telusuko ani prashtimpa chesindi.
0: So Upanishads wants you to know this, know thyself.
1: Neevu evaro neevu gurtinchu.
0: Know yourself first.
1: Ninnu neevu gurtinchukolenatti vyakti edutu manishini ee reetiga nu gurtinchagalavu.
0: If you don't know yourself in the beginning, how do you know the other?
1: తానెవరో తనకు తెలియదు.
0: యూ డోంట్ నో హూ యు ఆర్.
1: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
0: బట్ యూ పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ రిపీటెడ్లీ.
1: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నాయనా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
0: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్, హూ ఆర్ యూ, హీ హాస్ నో ఆన్సర్.
1: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోనా?
0: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వి కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
0: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
1: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్ లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
0: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
1: heart. But he
0: does not know what is happening within
1: him.
0: If anyone puts a question, who are you?
1: నేను పలాని వాడిని అని పేరు చెప్తాడు.
0: He mentions his name, I am so and so.
1: తరుపది కూడాను మీరు ఎవరండి అని ప్రశ్నించగా,
0: further you question, who are you?
1: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
0: He mentions his profession, I am a doctor.
1: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరు ఎవరండి అని అడిగితే,
0: if you ask for the third time, who are you?
1: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
0: He mentions the nativity, I am from Bangalore.
1: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే, కానీ ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
0: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
1: కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
0: We have not got the correct answer for this question, who are you?
1: తాను దేహమునే అని భ్రమించి
0: He identifies with the body.
1: దేహం పుట్టిన స్థానమును
0: and his place of birth.
1: దేహం చేసే పని
0: the job that it does.
1: దేహం వచ్చిన స్థలమును
0: and the place from which it has come.
1: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కానీ నీవు అనేటువంటిది ఎవరు అనేటువంటిది అర్థం కావటం లేదు.
0: Are the points that prompt him to give the answers but not the reality.
1: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
0: Then Upanishad
1: Kshetrajna Chapyaman Viddhi annindi. Ayya, neevu kshetranivu kaadu, kshetrajnudavu.
0: And Upanishads say, you are Kshetrajna, the knower, not the Kshetra, the body.
1: Neevu doctor ennadi, ee kshetrame. Bengaluru nunchi vachinadi, ee kshetrame. Neevu peru cheppinadi, ee kshetramuniki pettina pere. నీ వయసు చెప్పినది ఈ క్షేత్రమునకు ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
0: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ యువర్ నేమ్ ది యాక్టివిటీ ది ఏజ్ రిలేట్ యువర్ బాడీ నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్
1: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రము మాత్రమే.
0: Therefore, body is only kshetra.
1: నీవు క్షేత్రజ్ఞుడవు.
0: You are the knower, kshetra.
1: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
0: Kshetrajna, the knower, who are you?
1: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
0: Are you the indweller?
1: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
0: You give the plan of your house, you mention the surname, but you don't know your real
1: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆత్మ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
1: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
0: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
1: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
0: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
1: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
0: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
1: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్యా అని చెప్తే నేను అని లేస్తాడు.
0: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్ హూ ఇస్ రామయ్య, వన్ వుడ్ సే ఐఎమ్ రామయ్య.
1: రెండవది హూ ఇస్ కృష్ణ అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: ఇఫ్ యు సే హూ ఇస్ కృష్ణ, వన్ వుడ్ గెట్ అప్ ఐఎమ్ కృష్ణ.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకరు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: దెన్ హూ ఇస్ గోవింద, అనదర్ విల్ సే ఐఎమ్ గోవింద.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: దేర్ఫోర్ హీ గెట్స్ హింసెల్ఫ్ ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్.
1: రాముడు కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: ప్రయర్ టు దట్ ది నేమింగ్ రామకృష్ణ అండ్ గోవింద, హూ ఆర్ యూ?
1: నేను కృష్ణుణ్ణి,
0: ఐఎమ్ కృష్ణ.
1: నేను రాముణ్ణి,
0: ఐఎమ్ రామ.
1: నేను గోవిందుణ్ణి,
0: ఐఎమ్ గోవింద.
1: రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే,
0: రామ కృష్ణ గోవింద. కానీ
1: ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కానీ నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
0: In fact, you are the real you, the self, and not the name.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశమును ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: Upanishads passed on the message, resolving, clarifying all the doubts of humanity.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: These are all the faculties beyond the man's capacities.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: What is it that crosses the human limitations?
1: Neotics అన్నారు అమెరికన్ వారు.
0: Americans call it neotics.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: They have given a new name.
1: తనకు గోచరము కానటువంటిది,
0: that which has not seen,
1: తనకు అర్థం కానటువంటిది,
0: దట్ విచ్ కెనాట్ బి అండర్స్టూడ్.
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: ఏ నాన్ అపారెంట్ అన్సీన్
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి
0: దట్ విచ్ ఇస్ బియాండ్
1: ఆల్ నియోటిక్స్ అని పేరు పెట్టారు.
0: ఈస్ కాల్డ్ నియోటిక్స్.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికినీ నకర్షక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: In fact, if we want to understand clearly, there is this constant integrated awareness from top to toe all over the body.
1: ఇది ఎంత కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్ అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: The magnet works all through from top to toe.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దానిని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: It's neither possible to create nor to annihilate.
1: ఇదే విషయమును న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: The same thing is stated by Newton.
1: నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టే శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: సాక్షి అయి ఉండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హాస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: This gravitational force operates all over earth.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తిని శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: నార్ క్రియేట్ ఇట్.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మాడిఫైడ్ ఇన్ వేరియస్.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ ఫోర్స్.
1: విద్యుత్ శక్తిని కాంత శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటు ద లైట్ ఇంటెన్సిటీ.
1: ఈ కాంత శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: లైట్ ఇంటెన్సిటీ ఇంటు ద హీట్ పవర్.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటం ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but none can remove it.
1: ఇలాంటి లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికి ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది?
0: The tiny young one breaks the shell, the egg, and comes out.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: నో ఫార్మ్ ఆఫ్ ది ట్రీ వీ ఫైండ్ ఇన్.
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షం అయిపోయి,
0: but as it grows more and more,
1: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
0: the tree develops branches more and more,
1: దాని యందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి,
0: and it bears fruits plenty.
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి?
0: How is it possible that all the fruits and branches are within the seed? This is God's existence.
1: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు,
0: smallest of the small,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
0: హి రిమైన్స్ ఎస్ ఎన్ ఎటర్నల్
1: విట్నెస్, ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ ఎగును,
0: అండ్ దట్ వెరీ సెల్ఫ్ ఇస్ ద సీడ్ అండ్ ద సీడ్ ఇస్ ద సెల్ఫ్.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునకు కానీ ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
0: For the bird that is hatched out of the egg, nor for this tree that sprouted out of the seed,
1: ఏదో కొంతమంది వారి వారి ఊహను పురస్కరించుకుని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: ఒక అగ్ని కణమును చూస్తే
0: స్పార్క్ ఆఫ్ ది ఫైర్,
1: అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చు.
0: వి కెన్ సీ ది వెరీ ఫైర్.
1: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
0: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్,
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్.
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది?
0: బట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్.
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
0: దేర్స్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ.
1: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికలీ అవుట్ ఆఫ్
1: వర్షంలో ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
0: ఇన్ రెయిన్ వి ఫైండ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: ఆల్ ది డ్రాప్స్ మేక్ ఎ ఫ్లో.
1: ఈ ప్రవాహం అన్ని చేరి ఒక జీవనదుల్లో చేరిపోతున్నాయి.
0: అండ్ దే ఆల్ కాన్స్టిట్యూట్ ఎ రివర్.
1: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
0: ఆల్ ది రివర్స్ మర్జ్ ఇన్ టు ఓషన్.
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా ఇక్కడను నీటి బుంది స్వరూపమే.
0: సో ఇట్ ఈస్ ది డ్రాప్ విచ్ ఇస్ ది ఓషన్.
1: అణువులోపల తానై అణువు అవచ్చు.
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: చిన్న అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is responsible for
1: it? అగ్ని కణమే కారణము.
0: For the entire flame born fire,
1: కనుకనే అతి స్వల్పమైనటువంటిది,
0: సచ్ ఎ స్మాల్ ప్రిన్సిపల్,
1: అతి ఆకారహీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
0: సచ్ ఎ స్మాల్ వన్ విచ్ ఇస్ ఫార్మ్లెస్ బికమ్ సో జైంట్.
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
0: ది నాన్ అపారెంట్ ఇన్ కాన్స్పిక్యూస్ బికమ్స్ కాన్స్పిక్యూస్ అండ్ అపారెంట్.
1: ఇదే విధంగానే
0: సిమిలర్లీ
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
0: we want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
0: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి ఎందు కూడా మనం చూడవచ్చును.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
0: దో యూ హ్యావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినై దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్.
1: ఈ మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వీ థింక్ ద ఫుడ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్?
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యూల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
1: ఈ ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ ఎంక్వైర్ క్లియర్లీ,
1: చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత, ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ద హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
1: అంత సాల్ట్ ఇస్.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
0: ద సాల్టిష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
1: ఈ క్లౌడ్స్ పైన వాయువు చక్కగా వీచిందంటే ఒకదానికొకటికి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెముతుంది.
0: As the wind blows, the clouds meet and start raining.
1: ఈ రెయిన్ ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వేవ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్ ఇంటూ ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరి సముద్రంగా రూపొందుతుంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్ ఇమర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
1: ఓషన్. కానీ ఈ రకమైనటువంటి యొక్క మార్పులు కలిగి,
0: ఇట్ అండర్ గోస్ ఆల్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్,
1: కూర్పులు జరిగి,
0: విత్ ఆల్ దీస్ ఎడిషన్స్,
1: కడపటికి సముద్ర రూపాన్ని పొందిపోతుండాలి.
0: ఫైనల్లీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది ఓషన్.
1: దీనిని వేదాంతం కూడా చెప్పింది. ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి.
0: దిస్ వేదాంత సేస్ ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ మ్యాన్.
1: ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడికి పోవటం సత్యము.
0: It is a fact that you go back to the place of your origin.
1: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is not making an attempt to know.
1: నేను ఎక్కడ నుంచి వచ్చాను?
0: Where do I come from?
1: అది తెలుసుకోవటం లేదు.
0: He is not knowing.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: But where he goes finally he doesn't know.
1: నీ వేదైన ఒక జాబు రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
0: ఇఫ్ యూ రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్,
1: ఆ పోస్ట్ ను వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసిస్తే అది ఎక్కడ పోతుంది? గెట్ లిస్ట్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టూ అడ్రస్, వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడీ.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రస్సీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు.
0: యూఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడ నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్ వేర్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టూ అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలియదు, టూ అడ్రస్ తెలియదు. వీ డెడ్ లెటర్ ఆఫీస్.
0: సో మ్యాన్ టుడే నైదర్ నోస్ హిస్ ఫ్రమ్ అడ్రస్ నాట్ టూ అడ్రస్.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పునరపి జననం, పునరపి మరణం.
0: It is all the cycle of birth and death repeatedly. Is that the what we do?
1: మానవునిగా జన్మించి మాధవత్వమును పొంది దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి? చేరేటువంటి స్థానం ఏమిటి?
0: Having been born a human being with the divinity within, leading the life of
1: ఎన్ని
0: a human being, what do we do?
1: ఎన్ని పర్యాయములో నటిస్తున్నాము?
0: In fact, we were born number of times and left the body.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండాలి, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: The two events, birth and death, happens repeatedly.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: Such a man is a big thief. Big thief.
1: ఎట్లా?
0: How?
1: ఒక దొంగతనం చేశాడు.
0: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
1: ఈ జైల్లో పెట్టి మూడు నెలలు శిక్షాని ఇచ్చారు.
0: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
1: ఈ మూడు నెలలు పూర్తి అయిన తర్వాత
0: ఆఫ్టర్ ది 3 PM
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి,
0: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్,
1: అయ్యా రేపటి దినం మీ మూడు నెలలు అయిపోతుంది.
0: హీ సెడ్, యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
0: యు ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
1: నీవు వెళ్ళు.
0: యూ గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యూ గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. సరే, వీడు లేచాడు.
0: హీ గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
1: నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హీ సెడ్, ఐఎమ్ గోయింగ్, ఐ విల్ రిటర్న్.
1: మరీ నీ చట్టా బుట్టా ఏమి తీసుకుని పోవటం లేదే?
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ క్యారీంగ్ యువర్ లగేజ్?
1: నీ ప్లేట్ గాని, నీ బుట్ట గాని, నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే?
0: నేదర్ యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్ యు ఆర్ నాట్ టేకింగ్.
1: చెప్తున్నాడట.
0: దెన్ ది
1: ఎందుకండి తీసుకుపోవటం, తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్, వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట. తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకు వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి దినం వస్తాడు కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలన్నాడు.
0: ఎనీ హౌ హీ షుడ్ టు రిటర్న్, వై షుడ్ యూ క్యారీ బ్యాగేజ్?
1: జవాబు ఈనాటి మానవులు ఎందుకు?
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా? ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో వేర్ ఐ
1: గో. చస్తాను, తిరిగి పుట్టుతాను.
0: ఐఎమ్ గోయింగ్ టు డై, ఐ విల్ బి రీబోర్న్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: టు నో దిస్ షుడ్ యూ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కాదు కాదు,
0: నాట్ నెసెసరీ.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ టు దిస్
1: ఆత్మ స్థానానికే పోయి చేరాలి.
0: ఐ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఆత్మస్థానాన్ని నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పొజిషన్.
1: అది ఏ ఉనికి?
0: దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో, మానవుడిగా కూడా ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం? మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్.
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హావ్.
1: అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి యథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: ద వర్డ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ద రిటర్న్ ఇన్ ఫ్యూచర్.
1: ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
0: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ హోలీ,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
0: విల్ సటిల్ రీచ్ దట్ సీక్రెట్
1: స్టేట్. అది ఏ పవిత్రమైన స్థానము? దైవత్వము.
0: దట్ ది సీక్రెట్ స్టేట్ ఈస్
1: చెడ్డ పనులు చేసినప్పుడు
0: డూయింగ్
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: ద బ్యాడ్ యాక్టివిటీ విల్ టేక్ యూ టు ద బ్యాడ్
1: పాప ఫలము.
0: That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: మానవుడు
1: బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: It is useless.
1: బ్రతికినట్టే నేను చేసేదంత మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamainatuvanti oka nammakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada daivam anipetti prema untuntadi.
0: So therefore, where there is faith,
1: ekkada premano akkade shanti anipetti labhyamavutundi.
0: Where there is love, there is peace.
1: Ekkada shanti anipetti labhyamavutundo akkade manaku aanandam labhyamavutundi.
0: Where there is peace, there is bliss.
1: Ekkada aanandam labhyamavutundo akkade daivattu saakshatkaristadu.
0: Where there is bliss, there you find the manifestation of God.
1: Kabatti where there is faith, there is love. Where there is love, there is truth. Where there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానాయమా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is
1: manasikku
0: the action.
1: Manam saachi.
0: And in fact, you are the witness to your mind.
1: Gunam saachi.
0: But the body, the virtue is the witness.
1: Mutalukku murkham saachi annaru.
0: And for the fool, foolishness is his
1: witness. Ide murkhame saachi.
0: And his foolishness is the evidence
1: Tanam
0: of the witness.
1: Tanam taanu nammaleni vaadu.
0: The one who has no faith in himself. How can he repose faith in others? When he has no faith in anybody, what for is the life? So self-confidence
1: is necessary.
0: When you have self-confidence, you love the
1: society.
0: When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీ పైనే మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్, యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ confidence, the wall self satisfaction is raised.
1: దాని పైన రూప్ వేయాలి.
0: ఓవర్ దట్ ద రూఫ్ ఇస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: ఎప్పుడు సాక్రిఫైస్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యు స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యు కెనాట్
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యు కెనాట్ లే.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైస్, సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిదే ఆత్మ.
0: అండ్ ద వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: It is not possible to attain anything without self confidence.
1: ఎప్పుడు కూడా డౌటింగ్ కామన్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవు ఎప్పుడు డౌట్ మీరేది?
0: When we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
0: We should distance ourselves from these doubts.
1: ఒక విధమైన యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమను రెండు నయనములేని అంధులైరి నేడు అవనియందు.
0: You will know that in the modern world, people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: He has faith in many.
1: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: The moment he comes to know the word, the name,
1: ఎంత నీవు నమ్మినావు?
0: How did you believe it?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: బికాస్ ఆఫ్ ద పేపర్ న్యూస్. And also other news that reach you.
1: Nuisance.
0: All this news is nuisance.
1: వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
0: They write accordingly their taste.
1: నీకు హార్ట్ టు హార్ట్ దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: బట్ ద రియల్ కనెక్షన్ ఇస్ హార్ట్ టు హార్ట్ విచ్ యు టేక్ ఇట్.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడాను న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాసే ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వి లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్ యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదటి నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్
1: ఏమిటని చెప్పాను?
0: వాట్ డిడ్ హీ సే?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
0: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్
1: కాల్డ్ గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: అండ్ ఇట్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: ఎప్పుడు?
0: వెన్?
1: కోరికలు అది మీ త్రొక్కు, కూలి మేలు.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్ లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: నిజమైన అదే కూలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్
1: కూలే చాలు మనకు.
0: లిటిల్ రివార్డ్ ఇస్ ఎనఫ్ టు క్యారీ ద లైఫ్.
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించడం లేదు.
0: ఈ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: సెన్స్ కంట్రోల్ ఇస్ టోటలీ గాన్.
1: ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద సెన్సెస్.
1: కన్నులను ఇచ్చిన నీకు తెలుసా?
0: యు నో వై ఐస్ ఆర్ గివెన్?
1: అందరి చూచే నందులు కా?
0: ఇస్ ఇట్ సింప్లీ వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు.
0: నో నో,
1: కైలావాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
0: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ ఫుల్.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్?
1: చెడ్డను మంచులు వినుటకా?
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ద గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములను ఇచ్చింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటగా.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ ది లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: ఈ అంగములంతా దేనికోసం ఇచ్చారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరం.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగాను డరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్, యూఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటేమిటో వినడానికి రెండు చెవులు కాదు, ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కాని భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియమును.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: పీపుల్. మహానుభావుల దగ్గరికి అంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడి.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్స్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టకరపటికి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా?
0: He started questioning whether I am making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: The senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైనటువంటి శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ,
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: అట్ లీస్ట్ గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికీ,
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుకనే మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగలిపటికి ఇంద్రియాలను అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: Having undertaken all religious pursuits, first he started with the sense control.
1: ఇంద్రియాలను నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are the spiritual practices?
1: Chandubhai Patel అనేటువంటి శిష్యుడు ఉండేటువంటి వాడు.
0: చందూభాయ్ పటేల్ వాజ్ అన్ ఐడియల్ డిసైపుల్.
1: ఆ చందూభాయ్ పటేలు, మహాలస్పతి, చంద్రాకర్ వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలస్పతి, చందూర్కర్ వర్ దే బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్.
1: చందూభాయ్ పటేల్ చాలా పరమ భక్తుడు.
0: చందూభాయ్ పటేల్ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: అతను గొప్ప శ్రీమంతుడు.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: అన్ని విధాల కూడా వ్యాపారంలో చాలా దండిగా ఆదాయం వచ్చింది.
0: ఇన్ బిజినెస్ హీ ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాజ్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చున్నప్పటికీ చందూభాయ్ పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందూభాయ్ పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజా రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: యు నోటీస్ ద టైం.
1: గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజా రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చందూభాయ్ పటేల్ బయటకు వస్తానే
0: ద మూమెంట్ చందూభాయ్ పటేల్ కేమ్ అవుట్
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: యు ఆర్ రిచ్ ఎనఫ్.
1: నీకు ఇంటి నిండుకు పిల్లలు ఉన్నారు.
0: యు గాట్ చిల్డ్రన్ టు.
1: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి.
0: యు గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: అన్ని ఏది తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్.
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి.
0: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్.
1: ఆరోగ్యం.
0: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ.
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు?
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్?
1: అప్పుడు ఆ చందూభాయ్ పటేల్ చెప్పాడు.
0: దెన్ చందూభాయ్ పటేల్ సెడ్,
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించడము ఈ ఆరోగ్యం కోసమని కాని, సిరి సంపదల కోసం కాని, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కాని కాదు కాదు కాదు.
0: హి సెడ్, సార్, ఐ యామ్ నాట్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్త్ ఆర్ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ కన్వీనియన్సెస్. నో నో,
1: నా దగ్గర ఉన్నాయి.
0: దే ఐ హావ్ దెం.
1: నాకు ఉన్నటువంటిది నేను ఎందుకు కోరాలి?
0: దెన్ ఐ హావ్ ఆల్ దీస్, వై షుడ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దెం? నాకు
1: బుద్ధి తక్కువ కాదు.
0: I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమనకంత నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమను ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me bliss.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comfort.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then business man could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: హీ షుడ్ ప్రే టు గాడ్ టు రిసీవ్ దట్ విచ్ ఇస్ నాట్ విత్ హిమ్.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: మ్యాన్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఏమైనా సాధించవచ్చును.
0: హీ కెన్ అటైన్.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: బట్ బ్లెస్ అండ్ పీస్ కుడ్ బి రిసీవ్డ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: ఫర్ దట్ పర్పస్ వన్ హ్యాస్ టు ప్రే.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాస్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
1: అప్పటి నుంచి చందూభాయ్ పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిర్డీకి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi.
1: పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంతా భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడి బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్
1: సర్వభూతానాం. అందరిలో నీవే ఉన్నావు కదా.
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐ యామ్ ఆఫరింగ్ టు యు.
1: అందరికి పెట్టింది నీకు పెట్టినమే.
0: దేర్ ఫోర్ యు ఐ సర్వ్ ఎవ్రీబడి ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ feed dogs also.
1: కానీ అది డాగ్ ఏ, కానీ అది డాగ్ కాదు రూపంలో అతను గాడ్ ఏ.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినటువంటి వారంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
1: తత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్టపోతున్నాడు, ఇంకోటి డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్.
0: And one is entrance, another is exit. This in is
1: out
0: illusion.
1: Freedom.
0: The out is liberation, freedom.
1: Freedom kosam thana avidanga sarvulu yendu kudunu daivame unnadani visishtunnadu.
0: So for this liberation, out, exit, he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడి.
0: నానక్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది కొన్ని సంసార బాధ్యతలతో ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్ విభీషణ చాంటెడ్
1: రామ్ రామ్. ఎంతో ప్రీతి.
0: అండ్ హి లవ్స్ రామ్.
1: ఎంతో ప్రేమ.
0: హి లవ్స్ హిమ్ ఇంటెన్సివ్.
1: కానీ రాముడు సొత్తే కదా సీత. సీత వచ్చి 10 నెలలు అయిపోయింటే ఆమెను ఒక్కతూరైనపోయి నీవు దర్శించావా?
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never Sita karyamlo emaina
1: Rama karyamlo emaina nu palgonnava?
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
1: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
1: స్మరణకు తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
1: పరిగెత్తిపోయాడు రామ రామ రామ రామ అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నామస్మరణ చేశాడు నానా.
0: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
1: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంట్లో మగవారు లేరు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైస్ అట్ హోమ్.
1: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
0: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ అండ్ ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్నంత తక్షణమే
0: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
0: దేర్ ఇస్ వన్ బాబు.
1: వాడి పేరు శ్యామ్.
0: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
1: శ్యామ్ ని పిలిచాడు.
0: హి కాల్డ్ శ్యామ్.
1: శ్యామ్ ఇగో ఇవ్వు తీసుకుని పోయి ఫలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
0: సో హి కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హి విభూతి. గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి ఒకటిన్నర దినం పట్టాలి.
0: ఇట్ విల్ టేక్ 1.5 డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
0: హి సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక టాక్సీ నిలుచుకుంటుండాలి.
0: అండ్ అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ టాక్సీ వెయిటింగ్.
1: ఆ టాక్సీలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: ఆ టాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు.
0: టాక్సీ వాలా సెడ్ దట్ ఇస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
0: ఇట్ వెంట్
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
0: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్డ్ దేర్.
1: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మూమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
0: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
0: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
0: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: నానా. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు.
0: హి సెడ్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
0: హి సెడ్ బాబా హాస్ సెంట్ మీ.
1: మీరు బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇదిగో ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
0: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్ వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
0: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా. షి డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే టాక్సీ లేదు, శ్యామ్ లేడు.
0: దెన్ హి కేమ్ out, he did not notice the tanga nor the tanga wala.
1: Nana ooranta tirigadu.
0: He went in search of the tanga wala.
1: Ekkada tanga kanipinchaledu.
0: He did not notice
1: tanga. Ekkada sham kuda kanipinchaledu.
0: Nor sham.
1: Idantha baba chesinatti mayalu.
0: It was all the drama of maya of baba.
1: Baba drama lu aadaratvanti drama ne ledu.
0: There is no drama that is not enacted by baba.
1: Baba is the best actor.
0: Baba is the best actor in every drama.
1: కనుకని బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
0: ఇట్ ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
0: అండ్ ది న్యూ బోర్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
0: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
0: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
0: హి వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
0: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్.
1: లోకనాథం
0: వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాళ్ళు.
0: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
0: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండేది.
0: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు,
0: సిగ్నలింగ్ ఈచ్ అదర్, స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదారే బాబా.
0: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్వ్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
0: లోకనాథం ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
0: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడవకండి, దీనికి మనం ఆనందించాలి.
0: హి సెడ్ డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారి ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
0: సమ్వన్ మస్ట్ బి క్రైయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి,
0: సో సేయింగ్,
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికి
0: హి గేవ్ దెమ్ కరేజ్.
1: తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహం

0: ప్రవేశించారు.
1: ఆఫ్టర్ 2 అవర్స్ భగవాన్ కేమ్ బ్యాక్ టు దిస్ బాడీ.
0: అప్పుడు చెప్పాడు కస్తూరి.
1: దెన్ కస్తూరి సే,
0: స్వామి మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
1: వీ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోటీ.
0: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: మా భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేను ఎవరు అర్హతని?
1: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్?
0: కాబట్టి మీరు వెళ్ళండి.
1: యూ గో స్వామి.
0: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
1: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
0: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
1: In fact, you can be here still.
0: ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
1: Then Kasturi and Suraya took promise from Bhagavan.
0: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
1: But I may drop the body, but there will be life there.
0: ఉండి నేను అక్కడికి పోయి పని పూర్తి చేసుకుని వస్తానని మాట ఇచ్చాను.
1: I'll go and complete my work.
0: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోతే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
1: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
0: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
1: దేర్ ఆర్ సర్టన్
0: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
1: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: చిత్రంబులు విచిత్రంబులు
1: దే ఆర్ మిస్టరీస్.
0: విష్ణులోక చారిత్రంబులు
1: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
0: అన్ని కూడా అంతా ఒక చరిత్రంలే.
1: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
0: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫుల్.
0: ప్రతి మానవుని ఎందుకును పవిత్రమైన ఆత్మ ఉంటుంది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
0: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
1: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
0: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
1: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
0: Raso vai saha ani vedamulu cheptuvachu.
1: Veda declares as rasa essence.
0: Rasa swaroopade untunnadu.
1: God in the form of rasa essence.
0: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
1: Without this rasa essence is neerasa weak.
0: కనుకనే
1: సో
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకోరు పిలువనక్కర్లేదు, ఇంకోరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
0: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
1: బట్ వెన్ యూఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
0: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇట్ ఇస్
0: యూజ్లెస్. డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ ఎ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుకనే మొట్టమొదట అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
0: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
0: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
1: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
0: కనుకనే
1: సో
0: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాదే.
1: సావిత్రి ఇస్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్
0: భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళా జాతగాదే.
1: సీత హ్యాడ్ డిక్లేర్ హర్ చెస్టిడి బై స్టెపింగ్ ఇంటు ద ఫైర్.
0: కిరిసి దుర్మద కిరాతి భూతిగా ఆవించే దమయంతి భారత రమణిగాదే.
1: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెట్ పీపుల్.
0: సప్తసాగర వేష్టి పద్మాసనమున భరత తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
1: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో జీవించి భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్ ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
1: భారతీయ టుడే
0: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుంది కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుందా కానీ కానీ బయట ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
1: But behaving worse than a bird and animal.
0: అలాంటి వారికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు చిక్కుతాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
1: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
1: వర్స్ దెన్ ఎ డెమన్.
0: శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్
0: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
1: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
0: ఏం ఆ రాక్షసి పేరు?
2: మహిషాసుర మర్దని.
0: ఈనాడు మహిషాసుర మర్దన అన్నాడు.
1: ఇట్ ఈస్ మహిషాసుర మర్దన.
0: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాడు.
1: మహిషాసుర
0: మనిషి ఆసుర వర్ధన, మనిషి అసురుడు.
1: మనిషి అసుర డెమన్ హింసెల్ఫ్.
0: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
1: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
0: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
1: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
0: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
1: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
0: అది ఏ మహిషాసుర మర్దన.
1: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
0: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
1: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
1: You do not know
0: oka rakshasa kaadu.
1: Mahishasura is not a devil.
0: Manishi asura vaddana, manishi asurudu.
1: Manishi is asura, devil himself.
0: Atuvanti manishi asurudiga maaripoyinaadu.
1: Man

0: పవిత్రమైనటువంటివో మీకు అర్థం కాదు.
1: యు డు నాట్ నో ఆర్ నాట్ అండర్స్టాండ్ ద సాంక్టిటీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ భారత్.
0: దాని చక్కగా ఒకదానికి మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: యు డోంట్ అండర్స్టాండ్, ఆస్క్ భగవాన్, హి విల్ టెల్ యు వెరీ క్లియర్లీ.
0: కేవలం అర్థం చెప్పడమే కాకూడదు,
1: నాట్ మీర్లీ గివింగ్ ది మీనింగ్,
0: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
1: హి విల్ ఆల్సో రెండర్ హెల్ప్ టు యు.
0: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
1: బట్ నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు ఆస్క్.
0: ఏదో చదువుకుంటూ పోతుండాలి, కంఠస్థం చేసుకుంటూ వస్తుంది.
1: దే స్టడీ గెట్ థింగ్స్ బై హార్ట్.
0: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతిలో పడుతున్నారు.
1: ది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో టేక్ టు ది సేమ్ ప్రాబ్లమ్.
0: గొప్ప చదువులంతా చదువుతున్నారు,
1: దే స్టడీ వెల్,
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
1: దే డోంట్ నో ది సింపుల్ మీనింగ్.
0: భగవత్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ది డివైన్ టీచింగ్స్ దే డోంట్ రికగ్నైజ్.
0: తన యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్.
0: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
1: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
1: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
0: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
1: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam brahma. Samastamu bhagavasvarupame.
0: Everything is the divine form.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ the mighty power of God.
1: Kani bhagavat tattvamu telusukunta chaala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God, who is spread all over, is present in truth, so also in falsehood.
1: Dharmamunandu unnadu adharmamunandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బౌత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేజ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి వినాశం.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడాను ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఏ సైంటిస్ట్ ఆర్ ఏ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకొనుటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువనక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువనక్షత్రము ఆ చెట్టుపైన లేదు కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువనక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Adhe vidhamugane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattam ee vidhanga untunnadi aneetunte okka margaanni maatramu prabodhisthu vachayi vedamulu shastramulu itihasamulu puranamulu.
0: Therefore the veda shastras itihasas sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: High mountains also give you joy.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: The flowing rivers are so wonderful to look at.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: They are all the signs of the divinity, the evidence and the proof thereof.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధంగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే.
0: Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: సర్వ మానవుని యందు కూడాను వెలిగేటువంటిది, ప్రకాశించేటువంటిది, వికసించేటువంటిది ఈ దివ్యత్వమే.
0: It is the same divinity that manifests, that expresses itself in
1: the human life. కానీ ఈనాటి మానవుడు దేహాభిమానమును అభివృద్ధి గావించుకోవటం చేతనే ఈ ఆత్మాభిమానమును అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: కనుక ప్రపంచములో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్లేషించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: Therefore, we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యము?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటి?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact, that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: Here we have to investigate truth.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: ఇదే సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజంట్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే.
0: వి ఓన్లీ
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూమెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ద ఫీలింగ్ దట్ ఇస్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనిని ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరియైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: ఇట్టి పరిశోధన చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియె
0: later
1: లక్ష్మి,
0: లక్ష్మి గోడెస్
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: అమృతం కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ డైరీ ఫార్మ్, ఇట్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: That ocean of milk, Kshirasagara, has become the one of salinity, or Kshara-sagara.
1: కామక్రోధలోభమోహమత్సల్యమైనటువంటివన్నీ కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: The whales of desire, the lust and anger have got into this ocean of milk.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరం కాక క్షార సాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్, ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర్ సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: Antakito poka Balaramudu, amma idariki tindi leda intilo, mani intilo perugu paalu leva, bazaarlo chicken mattanta tinesestunnadu ani tantalu cheppadu.
1: Further Balarama complained this way, mother, don't we have the curd and the butter at home milk?
0: See, daivattam yokka maatalu kudanu chaala విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్.
0: కేవలం విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న, నీ పెట్టితే నీకు రుచి ఉండదా, గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరియైనది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ hand of the son and went on telling, don't you find this material at your home? Why do you go to the neighborhood and steal the butter like that? Is not proper.
0: Navukuntu krishnudu vedanta arthamulu prabodhinchetvanti reetiga

0: అమ్మా, నేనేం చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు, అనగా ఏమిటి, నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఎ చైల్డ్ టు ఈట్ మడ్, ఆమ్ ఐ ఎ మిస్చివస్, ఆమ్ ఐ ఎ ఫూల్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికి పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental principle.
0: కానీ అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts, can they attain divinity?
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: Many people with social relationships,
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి,
1: విత్ టోటల్ సరెండర్,
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం
1: when ప్రాప్తిస్తుంది. When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: You don't need to give up the body for that matter.
0: నీ కర్తవ్య కర్మను విసర్జించనక్కర్లేదు.
1: You don't need to give up your duties and
0: responsibilities.
1: Discharging your duty,
0: సమాజంతో జీవిస్తూ,
1: living in society,
0: సంఘ జీవుడై నీవు వర్ధిల్లుతూ,
1: being a member in society,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: The worldly love is like a passing cloud.
0: క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి.
1: They appear in a moment and pass on.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: One should receive such love.
0: అది
1: deserve.
0: ఆనాటి గోపికలు గోపాలులు గోపవేపల్ల ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: In those times there in that Vaipalya, all cowherd boys and gopikas deserved that love.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: కృష్ణుడు రేపల్లలో ఉన్నింది 5వ సంవత్సరం వరకు మాత్రమే.
1: కృష్ణ స్టేడ్ దేర్ ఇన్ రేపల్లె టిల్ హి రీచ్డ్
0: అట్టి 5వ సంవత్సరంతో కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: has
1: taken the mouth of society
0: is ridiculous.
1: And he didn't return to Vrepala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకునలేక యత్ భావం తద్భవతి, తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతుడికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిట్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్ బహిశ్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యు విల్ బి
0: బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time
0: సంసారం పైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain manage his living maintain family, he left his home.
0: కాని అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి మా పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకొని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద ఉరుములు మెరుపులు చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటం మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు
1: దట్ హీ ఆక్యుపైడ్ దాసదాసీలందరూ
0: సేవలు సల్పుతున్నట్టు.
1: దట్ హీ వాజ్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ హాడ్ సిక్స్ చిల్డ్రన్.
0: వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: దాని పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలికా పాన్పు ఎక్కడ పోయింది?
1: దెన్ హీ స్టార్టెడ్ వండరింగ్ ద బ్యూటిఫుల్ బెడ్ ఆన్ విచ్ హీ
0: నేను గొప్ప మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king, now what happened to that position?
0: దాసదాసీలతో సేవ కల్పించినటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడాను కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్ టు అవర్ సన్, వేర్ ఇస్ హి.
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: ద వైఫ్ రిప్లైడ్ ద చైల్డ్ డైడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: But this he was stunned.
0: ఏ మాత్రము దుఃఖం రాలేదు.
1: He didn't cry.
0: ఏ మాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have any expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలా రూపుడుగా నిలిచిపోయాడు.
1: He stood like a stone.
0: భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుందది, ఇది కారణం ఏమిటి?
1: Wife asked repeatedly in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night when I slept there in the chowdhury.
0: అందులోనే శ్రీమంతుడిగా ఉంటున్నాను.
1: There in the dream I was rich.
0: నాకు ఆరు మంది కొడుకులు ఉంటున్నారు.
1: I had six sons.
0: హంసతూలిగా పాన్పైన పవడించినాను.
1: I was reclining on the bed.
0: దాసితో సేవలు జరిపించుకున్నాను.
1: I was served by a number of servants.
0: కానీ ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారు.
1: Now I don't have any of those six sons.
0: ఇప్పుడు ఆ ఆరు కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those six sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And this son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: But I was there in a dream. I am here in the waking state.
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: నేను ఆమ్ని ప్రెజెంట్.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్ని ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లేదు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow three paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవలసినది తెలుసుకోవాలి.
1: ఫస్ట్ పాత్ ఈస్ హీ షుడ్ నో వాట్ హీ సపోజ్ టు నో.
0: వదలవలసినది వదలాలి.
1: సెకండ్, హీ షుడ్ గివ్ అప్ డ్రాప్ ద
0: చేరవలసినది చేరాలి.
1: థర్డ్, హీ షుడ్ రీచ్ ద గో.
0: నిజమైన ఆనందం లభిస్తుంది.
1: దీస్ ఆర్ ది త్రీ విచ్ ఆర్ ఇంపార్టెంట్.
0: తెలుసుకోవలసినది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ నో?
0: ఏమిటి ఈ జగత్?
1: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్?
0: మన కను ముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్ ఇన్ జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది. అది
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటి?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకుని పీడిస్తుందని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
1: You have the legs in the head and the nose and
0: eye. You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only caught hold of the misery and not the misery.
0: Dukkhaniki ye vidhamainatvanti okka angamulu levu.
1: And this grief has no limb.
0: Kabatti leni angamulu neevu kalipinchi,
1: in fact
0: you have unnatvanti angamulu neevu maripinchi adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetvanti ee dukkham kaadu.
1: So you don't suffer because of that.
0: బాధపడుతున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ గ్రీఫ్.
0: అజ్ఞానము
1: ఇస్ మై ఇగ్నోరెన్స్.
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్.
0: అప్పుడే మనకు ఆనందం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దిస్.
0: చేరవలసినది ఏమిటి?
1: వాట్ షుడ్ యూ, వేర్ షుడ్ యూ రీచ్?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ బర్త్.
0: ఎక్కడ పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ ద లివింగ్ క్రీచర్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి.
1: యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ, యూ షుడ్ గో బ్యాక్.
0: దీనినే ఉపనిషత్తులు అసతో మా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: lead us from untruth to truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమైనటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: Where there is truth, you will find the untruth as a shadow.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: Lead us to light from darkness.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: What is
0: వెలుగు అంటే ఏమిటి?
1: What is light?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: In fact, there is only one light.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: When you don't find it, it's darkness.
0: ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: The light and dark are not present separately.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: One is the expression, the other is not.
0: అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి.
1: And therefore we have to give up this darkness of
0: ignorance. వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: And we should keep in view this light.
0: మృత్యోర్మా అమృతం గమయ.
1: Lead us from death to immortality.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: Birth and death, why are they?
0: దేహానికి.
1: Only to the body.
0: నీకు చావు లేదు పుట్టుక లేదు.
1: You neither have birth
0: nor death. పుట్టిన వాడు కాదు చచ్చేవాడు కాదు.
1: You are not the one who is born or going to die.
0: ఏది చస్తుంది?
1: Is on the body.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: That which is born dies.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: కనుక ఆత్మ శాశ్వతము.
1: The ఆత్మ is అదియే
0: సత్యము. అదియే నిత్యము.
1: That is eternal.
0: అదియే అమృతత్వము.
1: That is immortal.
0: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only we will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అది శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అదియే నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: కనుకనే
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ద ట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక ఇట్టి విశ్వాసాన్ని మనం దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: కృష్ణుడు జన్మించాడు.
0: కృష్ణ ఇస్ బోర్న్.
1: ఎక్కడ జన్మించాడు?
0: వేర్?
1: ఇదరికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: వాట్ ఆర్ హిస్ ప్రాపర్టీస్?
1: ఏమీ లేదు.
0: నథింగ్.
1: జైల్లో పుట్టాడు.
0: ఇస్ బోర్న్ ఇన్ జైల్.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: హస్ గ్రోన్ ఇన్
1: నందాస్. మదర్ పోయి చేరాడు.
0: అండ్ రీచ్ మదర్.
1: ఇదరికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: ఏ ప్రాపర్టీ లేదు.
0: He has no property.
1: చాలా భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: ఒక పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హి హస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫెయిత్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హి డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హి గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హి కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హి డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ చార్జ్. తాను
1: కిరీటం లేని రాజు.
0: ఈజ్ ద కింగ్.
1: రాజనిక రాజ మహారాజ రాజ.
0: ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హెస్ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని, లేక ఇంకే విధంగా చెప్పని, అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్.
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్ ఎ
1: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్
1: అన్ని యుగములందు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్కర్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in a midnight?
1: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned, you just give up the
1: చెప్తున్నాడట.
0: And
1: ఏమని
0: కృష్ణ started telling, smiling,
1: అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండి ఉంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్ అండ్
1: ఇక్కడ. అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్
1: కొల్ల భామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్ హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ద మిల్క్ అండ్ కర్డ్?
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: దే ఆర్ ప్యూర్ వైట్.
1: అనగా ఏమి, సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దెర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter all
1: over. Urantayu agadambu.
0: The whole mischief
1: over. Okate raddu.
0: If it's fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Inta. Chinna roopam kuda ledu neeku. Uranta oke allar chesi pettunnaru.
0: You are so small, so young, tiny thought, but
1: mana inti venna neeku ruchinchada.
0: Don't you like our own butter?
1: Mana inti venna nena neeku ruchistundi.
0: You like the butter of the neighbors.
1: Ani dandiste appudu cheptunnadu.
0: Then he started replying.
1: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: సేక్రెడ్
1: స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరే యూ గాట్ ది సెల్ఫ్లెస్ అటాచ్మెంట్.
1: నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your body.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: The heart of gopikas has no trace of selfishness and self interest. Therefore, I want
1: their body. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ దట్ ఇస్ ద ట్రూ.
1: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: What God has stolen here, Krishna, is heart.
1: అప్పుడు చెప్పాడు చిత్త శుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: Then only he said, what for this worship without the purity of heart?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: Why all this tradition ritual when there's no purity?
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: And when there's no cleanliness in the process of cooking, why this?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: When this body which is the vessel which is not clean, why do you cook there?
1: శివ పూజ ఏలరా.
0: When there's no purity of heart, why then the worship?
1: చిత్త శుద్ధితో ఒక్కతూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama అని పిలిస్తే ఏలరా అని పిలుస్తాడు మరి రాముడు.
0: And if you say come on, God also replies.
1: కనుకనే దుఃఖింపజేసేటువంటి ఆనందింపజేసేటువంటిది దైవం ఒక్కడే.
0: There is only God who confirms.
1: యముడు తానే రాముడు తానే.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: అందుకోసమనే చెప్పాడు. పురందర్ దాస్ చెప్పాడు.
0: పురందర్ దాస్ said,
1: అయ్యో రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటే అన్నాడు.
0: Therefore Yama the God of death, Rama God, they are not separate, they are one and the same.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
1: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: వెరస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ, హి హాడ్ నో
1: సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి ఒక హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది హేట్రెడ్ టువర్డ్స్ ద డివినిటీ, గాడ్ అపియర్డ్ యాజ్ ది గాడ్ ఆఫ్
1: డెత్. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: వెరస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ నారాయణ రిపీటెడ్లీ, హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
1: రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామ, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్
0: కనుక కృష్ణ సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: నిన్ను ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాంటెడ్
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెమ్ ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు,
1: స్వార్థరహితులైనటువంటి
0: వారు, అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతరు వారి కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్.

0: పోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్ టు బి. నేను
0: పరాధీనుడను.
1: ఇన్ఫాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యులు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers maadri gopikalu.
1: All gopikas were waiting all around
0: the place. Ni kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాస్ నోటిస్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్టర్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కాబట్టి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: You follow my footprints.
0: అనుసరించండి.
1: You follow.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: In order to demonstrate and give this teaching, he made his feet wet with milk.
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కనుకనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity.
0: చెట్టు ఎక్కాడు.
1: He climbed up the tree.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: But Krishna didn't respond to any call.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: And they cannot come out of the river.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: They prayed.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: What is the inner significance there?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: Give up the robe of attachment.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: And then only the ఆత్మ and the spirit will get into you.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: It is Bhagavata that teaches us the spirit.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said.

0: సంపత్తులకు అందిస్తాడు.
1: హి విల్ గివ్ హిస్ లైఫ్.
0: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నన్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ హూ డిజర్వ్ ద గాడ్.
0: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
1: As she lost her, all her energy, she fainted.
0: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
1: He said, what do you want as the end approaches?
0: నాకేమీ వద్దు కృష్ణ.
1: రాధా సెడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: ఒక్కతూరి నీ వేణుగానాన్ని వినిపించు.
1: లెట్ మీ లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్.

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధ దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants. తనను
1: తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: ప్రాణాన్ని కూడా భగవంతుడు

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: వర్డ్స్
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్స్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్
1: ఆ నాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
0: సిన్స్ దెన్ రైట్ డౌన్ దిస్ డే హీ డిడ్ నాట్ టచ్ దట్ ఫ్లూట్.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యస్ సక్రిఫైస్ గివెన్ అప్ దట్ ఫ్లూట్.
1: ఒక్కతూరి నీ పాటను వినిపించు నేను.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయంలో పిల్ల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ రాధా టు హర్ రెసిడెన్స్.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. షీ నెవర్ ఇన్వైట్స్ ఎనీబడీ.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: She didn't put any question where.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్స్ గీక్స్ బిస్కెట్స్ ఇట్లాంటివంతా ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
1: పాలు పెరుగు పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్ నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: Rukmini was mighty happy because
1: Radha yokka swabhavam prati okati kudanu
0: offered her hot milk
1: arpitam cheyatamu thanu bhujinchatamu.
0: Radha's nature is to offer to God and later take.
1: Arpanam
0: he offers to Krishna.
1: Krishna agno brahmana hrutam anta brahma arpanamga chestu vachindi.
0: Everything is offered to Brahma.
1: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ జస్ట్ ప్రెసింగ్ హిస్ ఫీట్.
1: యు కుడ్
0: ఫైండ్ ద బ్లిస్టర్స్ ఓవర్ దేర్.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: వాట్ ఈస్ దిస్? వాట్
1: ఏమి జరిగింది?
0: వాట్ హ్యాపెండ్?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: హూ హావ్ హర్ట్ యూ
1: అని చెప్పేటప్పటికే
0: అండ్ షీ ఆస్క్డ్
1: ఇది నీ పనేను అన్నాడు.
0: కృష్ణ సెడ్ ఇట్స్ ఓన్లీ యువర్ యాక్ట్.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యూ ఇన్వైటెడ్ రాధా. యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
1: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెతలు నిమ్మునంలో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథ ఆర్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యం స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you will know the divinity.
1: Meera.
0: Meera.
1: Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aame ki yedo, aame virodheni tunti yokka, Akbar Chakravarti vachi, Krishnudi ki haram ichinadini, yedo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ko.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెలి తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హీ డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. Vishamanta Krishnudu teeskunnadu.
0: All the poison is taken up by Krishna.
1: Madhuramainatundi paalu Meera kandinchadu.
0: And the sweet milk is given to Meera.
1: Chusara. Anduvalle prati manavudu kudanu bhujinche samayalo brahmaarpanam brahmahavit brahmaagno brahmanavrutam brahmaivateena gantavyam brahmakarma samadina. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That of the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైనదిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
1: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను
0: గోపికస్ ఇన్ దోస్ డేస్
1: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి
0: దే హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్
1: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ
1: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: దే స్పెండ్ దేర్ లైఫ్
1: వాళ్ళకి ఎట్టి చదువులు లేదు, ఏ డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు.
0: దే డిడ్ నాట్ అటెండ్ ఎనీ యూనివర్సిటీ, దే హావ్ నో దే హావ్ నాట్ డిగ్రీ హోల్డర్స్.
1: ఉపనిషత్తులు కూడా వారు పఠించలేదు,
0: దే హావ్ నాట్ గాన్ త్రూ ఉపనిషత్.
1: వారి ఒకే ఉపనిషత్తు,
0: దే హావ్ ఓన్లీ వన్ ఉపనిషత్,
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: దట్స్ ఓన్లీ ది సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఒకే వేదము,
0: ఓన్లీ వన్ వేద,
1: అదే గోపాల గోపాల గోపాల,
0: వేద ఆఫ్ గోపాల.
1: ఒకే శాస్త్రము,
0: ఓన్లీ వన్ సీక్రెట్ టెక్స్ట్,
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుని యొక్క పదములు.
0: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్లే గోపికలు.
0: గోపికస్ ప్రేడ్ టు గాడ్ దట్ వే.
1: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడా.
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. However, they enjoyed the life in
1: general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees should be united.
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on caste community.
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కరుగనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: వారు అందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: Therefore,
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: Where do you get?
1: Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: Where there is purity, there will be unity.